ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 20వ తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 5 గంటలు దాటి 55 నిమిషాలు. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

చరిత్ర పుటల్లో ఈరోజైతే చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ప్రతి సంవత్సరం జూలై 20న అంతర్జాతీయ చంద్ర దినోత్సవం మూన్ డే మనం నిర్వహించుకుంటాం. 1969లో ఇదే రోజున అమెరికాకు చెందిన అపోలో 2 యాత్ర విజయవంతమై వ్యోమగా

శాస్త్రజ్ఞుడి నీలాంస్ట్రాంగ్ తొలిసారిగా చంద్రుడిపై అడుగుపెట్టారు. మానవ చరిత్రలో ఇది ఒక అపూర్వ ఘట్టం. ఈ చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. చంద్రుడు మనకు రాత్రివేళ అందంగా కనిపించేటువంటి అందం కాదు, భూమికి అత్యంత సమీపంలోని సహజ ఉపగ్రహం. సముద్రాలు, ఆటుపోట్లు, భూమి కదలికలు, అంతరిక్ష పరిశోధనలు చంద్రుడి పాత్ర ఎంతో కీలకం. అందుకే ప్రపంచ దేశాలు చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి. ఈ రంగంలో భారతదేశం కూడా గొప్ప విజయాలు సాధించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 చంద్రుడిపై నీటి అణువుల ఆనవాళ్లు గుర్తించి ప్రపంచ శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత చంద్రయాన్-2 ద్వారా విలువైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించింది. వాస్తవానికి ఇది పాక్షిక విజయం. ల్యాండర్ క్రాష్ అయినప్పటికీ ఆర్బిటర్ విజయవంతంగా పనిచేసి విలువైన సమాచారాన్ని ప్రపంచానికి అందించింది. ఇక 2023లో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టిన తొలి దేశం భారత్. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచింది. ముఖ్యంగా యువతలో విజ్ఞానం, అంతరిక్ష పరిశోధనలపై కొత్త ఉత్సాహాన్ని నింపింది అంటే అతిశయోక్తి కాదు. ఇక చంద్రుడిపై చేసేటువంటి ఈ పరిశోధనల వల్ల భవిష్యత్తులో చంద్రుడిపై నివాస అవకాశాలు, ఖనిజ వనరులు, అంతరిక్ష ప్రయాణాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ కలిసి చంద్రుడి రహస్యాలను ఛేదించేటువంటి అవకాశం ఉంది. అందుకోసం నిరంతరం ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి.

అంతర్జాతీయ చంద్ర దినోత్సవం మనకు ఒక సందేశాన్నిస్తుంది. కళలు కనాలి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త ఆవిష్కరణలతో నేటి విద్యార్థులు ముందడుగు వేయాలి. ఎందుకంటే నేటి విద్యార్థులే భవిష్యత్తు శాస్త్రవేత్తలు. ఈరోజుకున్న మరో విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం జూలై 20న అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా చెస్ ఆటకు ప్రాధాన్యత తెలియజేయడానికి, అలాగే ఈ ఆటపై ఆసక్తిని పెంపొందించడానికి ఈ రోజును నిర్వహిస్తారు. 1924లో అంతర్జాతీయ చెస్ సమాఖ్య FIDE స్థాపించబడిన రోజును పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక చెస్ అనేది కేవలం ఒక ఆట కాదు, ఇది మన ఆలోచన శక్తిని, ఏకాగ్రతను, సహనాన్ని పెంచేటువంటి అద్భుతమైన మేధో క్రీడ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలైతే ఇంతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నారు. స్టూడియోలో సమయం 6 గంటలు. మరి ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతం వినరు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

భువనమఖిలం శ్రీగిరీశస్సపాయాత్ శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే స్ఫీతే సౌవర్ణరత్నస్ఫురితనవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీనః సోమచూడః సకరుణః.

కస్తూరీ తిలకాంచితేందు విలసత్ ప్రోద్భాసి ఫాలస్థలీ కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ కపుర

0: ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటల దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు విందాం సూక్తి సుధ. మరి ఈనాటి సూక్తి సుధ వ్యాఖ్యాత కొండూరు రాజా గారు.
1: సమయం అమూల్యం. సకల జీవరాశులు కాలంలో పుట్టి కాలంలోనే పెరిగి కాలంలోనే కలిసిపోతూ ఉంటాయి. కాలము భగవదాధీనంలో ఉంటుంది, కానీ మానవాధీనంలో ఉండదు. మనము ఏ కాలంలో ఏ పని చేయాలి అని మరి ఋషి ప్రోక్తమై ఉన్నది. అంటే ప్రతి ఋషులు ఏ ఏ కాలాలలో మనం ఏ ఏ పనులు చేయాలా అనే విషయాన్ని కూలంకుషంగా చర్చించి వివరించి ఉన్నారు. మరి విడిచిన బాణము, మాట్లాడిన మాట, ఒకసారి వదులుకున్న అవకాశము, గడిచిపోయిన కాలము తిరిగి రావు. కాబట్టి కాలాన్ని వృధా చేయక ప్రతి ఒక్కరూ కూడా ఏ కాలంలో ఆ పని చేసి మరి ముక్తిని పొందగలరని కోరుకుంటున్నాం. మనము 1 సెకండ్ని ఆపగలిగితే 1 నిమిషాన్ని వృధా చేసే హక్కు మనకుంటుంది. కాబట్టి మనము మన చేతిలో లేనటువంటి ఈ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఇకపోతే రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఇది మహాత్ములకైనా సామాన్య మానవులకైనా కూడా. కానీ వారు మహాత్ములుగా కావడానికి మరియు మనం సామాన్య మానవులుగా మిగిలిపోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవడమే ఒక ముఖ్యమైనటువంటి కారణం.

0: మరి సమయం తెలియనే లేదు అని కొందరు అనుకుంటుంటారు, సమయం గడవనే లేదు అని మరి కొందరు అనుకుంటుంటారు. ఇది మన మానసిక భావనలే కానీ మరి ఒకటి కాదు. అంటే కాలాన్ని మనమైతే ఆపలేం కాబట్టి ఇది ఒక మానసిక భావన మాత్రమే. మరి సమయం ఎంతో విలువైనది, మనమే దానికి దొరుకుతాం కానీ అది మనకు దొరకదు. కాబట్టి ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అనేటటువంటి సామెతలన్నీ కూడా అలానే సమయం గురించినటువంటి విషయాలను తెలియజేయడానికే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అనే సామెతలు అయితే వచ్చాయి. మనం సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకోవడానికి కానీ మరి వాయిదా వేయకూడదు. రావణాసురుడు మరణించక ముందు అంపచేయపై ఉన్నప్పుడు, అంటే చివరి దశలో ఉన్నప్పుడు, రాముడు లక్ష్మణుణ్ణి ధర్మసూత్రాలు నేర్చుకోమని రావణాసురుడి దగ్గరికి పంపుతాడు. అప్పుడు చివరిగా రాముడు రావణాసురుడు లక్ష్మణునికి మంచి అన్నది రేపు చేయాల్సిన మంచి పనిని ఈరోజే చేయమని, ఈరోజు చేయవలసిన చెడ్డ పనిని వాయిదా వేసుకోమని చెప్తాడు. దీనిని బట్టి సమయం ఎంత విలువైనదో, ఆ సమయానికి మనం చేయవలసినటువంటి మంచి పనులు ఎంత వేగంగా చేయవలనో అనేది మనకు తెలుస్తుంది. ఇది ఆయన స్వీయ అనుభవం కూడా, కానీ ఇదే మనకు కూడా నిజమవుతుంది. కాబట్టి రేపు నీదని చెప్పలేం, కానీ నిన్న మళ్ళా రాదు. కాబట్టి ఉన్నటువంటి నేటిని మనము వర్తమానాన్ని మాత్రమే సద్వినియోగపరచుకొని మన యొక్క కార్యములన్నింటినీ పూర్తిగా చేయాలి. సోమరితనము, నిద్ర, వాయిదా వేయడం, ఊరికే ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా సమయాన్ని వృధా చేయడమే అవుతాయి. అలా కాక జ్ఞానార్జన, ధర్మబద్ధమైనటువంటి సంపాదన, దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేయడం, ఇలాంటివన్నీ చేసి సమయాన్ని మనము సద్వినియోగపరచుకోగలం. కాలాన్ని వృధా చేయడం అంటే మన జీవితాన్ని వృధా చేసుకోవడం అనే అర్థం. ఇక్కడ కౌసల్య సుప్రజ రామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్యకం అంటూ రామునికి, అంటే భగవంతుడైనటువంటి రామునికి, విశ్వామిత్రుడు, గురువైన విశ్వామిత్రుడు కూడా కాలం యొక్క విలువని తెలియచేసి ఉన్నారు.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తిస్తుత విన్నారు వ్యాఖ్యాత కొండూరు రాజా గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:35 కావస్తోంది. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

చింత చెట్ల సాగు గురించి తెలుసుకుందాం. వాతావరణ మార్పుల వల్ల అతివృష్టి, అనావృష్టి వంటి విపత్తులు నేడు సర్వసాధారణమయ్యాయి. ఈ పరిస్థితుల్లో పంటలు వేయకపోవడం, వేసిన పంటలు ఎండిపోవడం లేదా బాగా పండిన పంట నీట మునగడం వంటివి ప్రతి ఏడు రైతులు చవిచూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడితో వాతావరణ విపత్తులను సైతం తట్టుకుని రైతులకు నిలకడగా ఆదాయాన్నిచ్చే పంటగా చింతను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ పంటను నిస్సారమైన బంజరు భూముల్లో కూడా వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు. తీవ్ర కరువు పరిస్థితుల్లో లేదా గాలివానలు, వడగాలులను సైతం తట్టుకుని పంటనివ్వగలగడం చింత ప్రత్యేకత. ఈ పంట సాగుకు అధిక పెట్టుబడులు గాని, అధిక కూలీల అవసరం గాని లేదా చీడపీటల సమస్య గాని పెద్దగా ఉండదు. మన దేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో చింతపండును రోజువారీ వంటకాల్లో విరివిగా వాడుతూ ఉన్నారు. చింతపండును వంటల్లోనే కాకుండా జామ్, జెల్లీ, సాసు, చిక్కటి గుజ్జు, చాక్లెట్లు, బిస్కెట్ల తయారీలోనూ కూడా ఉపయోగిస్తారు. పచ్చికాయలను నిల్వ పచ్చడి తయారీలో విరివిగా వాడుతారు. చింతాకు చిగురును తాజాగా కూరల్లోనూ, పచ్చడి తయారీలోనూ ఉపయోగిస్తారు. చింత చిగురును ఎండబెట్టి పొడి చేసుకుని పచ్చళ్ల తయారీలో వాడుతారు. ఆహార అవసరాలకే కాకుండా చింతకు వ్యాపార పరంగా కూడా మంచి గిరాకీ ఉంది. పొట్టు తీసిన చింతగింజల పొడిని రంగుల తయారీలోనూ, వస్త్ర పరిశ్రమలో గంజిపిండి తయారీకి, కాఫీ పొడి, పశువుల దాణా తయారీలోనూ విరివిగా ఉపయోగిస్తారు. చింత కలప దృఢంగా ఉంటుంది కనుక గృహ

ఉపకరణాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. చింత చెట్టులోని వివిధ భాగాలను ఔషధంగా, ఆయుర్వేదం, సిద్ధ, యునాని వైద్యంలో మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. చింతపండు వినియోగంతో రక్తహీనత కూడా తగ్గుతుంది. చింత చిగురు రసంతో పటిక బెల్లం కలిపి వాడితే కామెర్ల వ్యాధి తగ్గుతుందని చెబుతారు. చింతపండు రసం జీర్ణశక్తిని పెంచుతుంది. చింతపండులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఖనిజ లవణాలు, విటమిన్లు విరివిగా ఉంటాయి. గతంలో చింత చెట్లు సహజంగానే పెరిగేవి. రహదారులకు ఇరువైపులా గ్రామకంట భూముల్లో నీడ కోసం చింత చెట్లను ఎక్కువగా పెంచేవారు. గతంలో ఇలా పెంచిన చింత చెట్లు కనుమరుగైపోతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న జనాభా అవసరాల కోసం చింత ఉత్పత్తులకు మాత్రం రోజు రోజుకు గిరాకీ పెరుగుతూ ఉంది. మంచి ధర కూడా పలుకుతోంది. ఇటీవల చింత ఉత్పత్తులు నిల్వకు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో శీతల గిడ్డంగి యూనిట్లు వెలుస్తున్నాయి. చింతపండుకు విలువ జోడించి అనేక రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి మంచి వాణిజ్య అవకాశాలు ఉన్నందున చింత సాగును చేపడితే రైతులకు నిస్సందేహంగా లాభదాయకంగా ఉంటుంది. చింత చెట్లు వేడి పొడి వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయి. అన్ని రకాల నేలలు చింతకు అనుకూలమైనవే. చింత మొక్కలు ఉప్పు చౌడు భూముల్లో కూడా పెరుగుతాయి. నీరు బాగా ఇంకే గుణం కలిగిన ఎర్ర గరప నేలలు, తేలికైన నల్లరేగడి భూములు ఒండ్రు భూముల్లో బాగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. నీరు ఇంకని లేదా నీరు నిలబడే నేలలు చింత సాగుకు అనుకూలమైనవి కావు. చింతలో మేలైన రకాలు పీకేఎం 1. ఈ రకం అంట్లు నేడు ఆంధ్రప్రదేశ్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన రకం. అనంత రుధిర, ఇది ఎర్రని కండ కలిగి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంది. ధర్వాడ సెలక్షన్ 1, ధర్వాడ సెలక్షన్ 2. ఈ రెండు రకాలు తియ్యటి రకాలు. తెట్టు అమాలిక, ఈ రకాలను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు కొత్తగా విడుదల చేశారు. మొక్కల ఎంపిక విషయానికొస్తే విత్తనాల ద్వారా పెంచిన నారు మొక్కలు, అంటు మొక్కలను ఉపయోగించుకోవచ్చు. విత్తనాల ద్వారా పెంచిన నారు మొక్కలు నాటిన తర్వాత 10 నుంచి 15 సంవత్సరాలలో కాపుకొస్తాయి. అంట్ల ద్వారా పెంచిన మొక్కలు నాటిన 4 నుంచి 6 ఏళ్లలో కాపుకొస్తాయి. ఏడాది వయసున్న అంటు మొక్కలను నాటేందుకే వినియోగించాలి. విత్తనాల ద్వారా పెంచిన మొక్కలను స్థానిక అటవీశాఖ నర్సరీలలో సంప్రదించి తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు ఉచితంగా లేదా నామమాత్రపు రుసుముకు మొక్కలను సరఫరా చేస్తారు. అంటుగట్టిన చింత మొక్కలను రిజిస్టర్ చేసిన పండ్ల మొక్కల నర్సరీల నుంచి లేదా చింత మొక్కల సాగుపై పరిశోధన చేస్తున్న ఉద్యాన శాఖ లేదా అటవీ శాఖ పరిశోధన సంస్థల నుంచి పొందవచ్చు. పొలంలో నేల రకాన్ని బట్టి విత్తనం ద్వారా పెంచిన మొక్కలకు 8 నుంచి 10 మీటర్ల దూరంలో, అంటు మొక్కలకు 6 నుంచి 8 మీటర్ల దూరంలో 3x3x3 అడుగుల సైజులు గల గుంతలు తీయాలి. గుంతలు తవ్వగా వచ్చిన మట్టికి ప్రతి గుంతకు 20 కిలోల బాగా మగ్గిన పశువుల ఎరువు, 500 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ ఎరువును వేసి కలియబెట్టి తిరిగి గుంతలను మట్టితో నింపుకోవాలి. మొక్కలు నాటడాన్ని జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య నాటుకోవడం మంచిది. నీటి సదుపాయం ఉన్న చోట చింత మొక్కలను ఏడాది పొడవునా నాటుకోవచ్చు. ఏడాది పైబడిన వయస్సు కలిగిన 1 మీటరుకు మించి పొడవున్న అంట్లను నాటుటకు వినియోగించాలి. నాటే ముందు అంటు మొక్కలను పెంచిన ప్లాస్టిక్ కవరును మట్టి ముద్ద పగలకుండా జాగ్రత్తగా తొలగించి నాటుకోవాలి. గుంతల్లో మొక్కలు నాటిన తర్వాత మొక్కలు గాలికి బాలిపోకుండా 1 మీటరుకు మించి పొడవు గల కర్రతో ఆధారం కల్పించాలి. నాటిన మొక్కల సంరక్షణ విషయానికొస్తే అంట్లు పొలంలో నాటిన తరువాత వాతావరణ పరిస్థితులను బట్టి నీరు పెట్టాలి. వేసవి కాలంలో ఎండ తీవ్రతను బట్టి 10 నుంచి 20 రోజులకొకసారి నీరివ్వడం మంచిది. చింతను వాణిజ్యపరంగా సాగు చేయదలిచినప్పుడు డ్రిప్ సౌకర్యం కల్పించి నీటిని, ఎరువులను అందిస్తే అధిక దిగుబడులు వస్తాయి. చింత మొక్కలు నాటిన సుమారు 10 ఏళ్ల వరకు చెట్ల మధ్య ఖాళీ స్థలాన్ని వేరుశనగ, పప్పు దినుసులు, కూరగాయ పంటలను అంతర పంటలుగా సాగు చేసుకుని అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. చెట్ల పాదుల్లో కలుపు

ఎప్పటికప్పుడు తీసేస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చెట్లు పూత దశకు వచ్చే వరకు సేంద్రియ ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. తొలకరి వర్షాలు పడిన తర్వాత జూన్ ఆగస్టు నెలల మధ్య బాగా మగ్గిన పశువుల ఎరువును ప్రతి చెట్టుకు వయసును బట్టి సైజును బట్టి 15 నుంచి 30 కిలోలు అందుబాటులో ఉంటే 2 నుంచి 3 కిలోల నూనె గింజల పిండిని వేసి మట్టిలో కలియబెడితే సరిపోతుంది. దిగుబడి ప్రారంభమైనప్పటి నుంచి చెట్ల వయసును బట్టి ప్రతి చెట్టుకు 25 నుంచి 30 కిలోల పశువుల ఎరువు, 1/2 కిలో నుంచి 1 కిలో యూరియా, 1 నుంచి 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 1/2 నుంచి 1 కిలో పొటాష్ ఎరువులను సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వేస్తే పూత బాగా వచ్చి మంచి దిగుబడులు ఇస్తాయి. చింత గుబురుగా పెరిగే స్వభావం గల మొక్క కాబట్టి చెట్టులో కొమ్మలు అన్ని వైపులా సమంగా వ్యాపించి గాలి వెలుతురు చెట్ల మధ్య బాగా సోకే విధంగా చెట్లకు మంచి ఆకారం వచ్చేందుకు తొలి దశలో కొమ్మ కత్తిరింపు చేయాలి. తొలి ఏడాది చెట్టుకు అన్ని వైపులా 4 నుంచి 5 కొమ్మలు ఉంచి మిగతా సన్నని రెమ్మలను కత్తిరించేయాలి. కోతనిచ్చే చెట్లలో కత్తిరింపు పెద్దగా అవసరం ఉండదు. చింతలో చీడల సమస్య పెద్దగా ఉండదు. కాయలు పెరిగే దశలో కాయతొలిచే పురుగు ఆశించి నష్టపరుస్తుంది. దీని నివారణకు గాను పిండి దశలో చెట్లకు క్లోరిఫైరిఫాస్ 50 EC లీటర్ నీటికి 1 మిల్లీలీటరు లేదా క్వినాల్ఫాస్ లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల మందులలో ఏదో ఒక దానిని అవసరాన్ని బట్టి 15 రోజుల వ్యవధిలో 1 నుంచి 2 సార్లు పిచికారీ చేసి ఈ పురుగు బెడదను నివారించవచ్చు. విత్తనాల ద్వారా పెంచిన మొక్కలైతే 9 నుంచి 10 ఏళ్లకు పూతకు వచ్చి 12వ ఏట నుంచి నిలకడగా కాపునిస్తాయి. అంటు మొక్కలైతే 4 నుంచి 6 ఏళ్లకు పూతకొచ్చి 7 నుంచి 8 ఏళ్ల వయసు నుంచి నిలకడగా కాపునిస్తాయి.

ఇంతవరకు శ్రోతలు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఈరోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కెఎచ్ఎన్ నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వార్తల వివరాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం పార్లమెంటు సభ్యులు బాలశౌరి పాత్రికేయులతో మాట్లాడారు. మేత ధర పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతుల సమస్యను పార్లమెంటులో చర్చకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకు నిధులు అందించాలని కోరామని తెలుపుతూ,
1: జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకి కూడా నిధులు రావాలి అని చెప్పేసి కోరటం జరిగింది. దీని మీద డిస్కషన్ పెట్టమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా మేము ఫర్ డీలిమిటేషన్ కూడా మేము జరగాలని కోరుకుంటున్నాం.

0: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక తరగతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఏదైతే విఆర్ హై స్కూల్, ఇది నెల్లూరు నడివడ్డులో ఉండే స్కూల్, ఈ స్కూల్ నుంచి ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్టు లోపల పోతే పొమలు అన్నారు. అటు మా పిల్లలతో ఎన్సిసి గ్రూప్ ఇద్దరిని యాక్చువల్ గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్ డెవలప్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు
0: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తో ఈరోజు ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి చర్చించనున్నారు. రాష్ట రైతుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా మంత్రి ఢిల్లీ పర్యటించినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా సమగ్ర ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించే కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలని ఆదేశించారు. నిజాం సాగర్తో పాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యాయని ఆయన తెలియజేస్తూ,
2: ముఖ్యంగా ఇది భోగాపురం ఎయిర్పోర్టు ప్రజా ప్రభుత్వానికి ఇది ఒక మంచి విజయంగా మేము భావించుకుంటున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీలు హబ్గా తయారవుతున్న ఉత్తరాంధ్రకి ఒక గూగుల్ గాని రావడం గానీ, లేకపోతే ఇండస్ట్రీలు రావడం గానీ, అదే ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే మన విదేశాలు ఉన్న మన ఉత్తరాంధ్ర ప్రజానికి గానీ, ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఉన్న ప్రజలకు గానీ చాలా ఉపయోగపడుతుంది. కనుక ఇది ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా అయిన తర్వాత మా పరిధిలో ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అవుతుందంటే చాలా ఆనందకరం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంస్కృత భాషను అభ్యసించి అందులోని వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్ శ్రీ పట్టాభి రామశాస్త్రి వ్యాఖ్యానమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, సంస్కృత భాషాభివృద్ధికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విద్యార్థులు సంస్కృత భాషపై అధ్యయనం చేసి అవసరమైన విజ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 ఏప్రిల్ 25వ తేదీన ఇటలీలోని బొలాగ్నాలో జన్మించిన ఆయన సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపడంలో, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు. ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారం చేసుకుని మార్కోని రేడియోను ఆవిష్కరించారు. 1909లో కార్ల్ ఫెర్డినాండ్తో బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 జూలై 20వ తేదీన కన్నుమూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం ఓడలరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు

బాధితులంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభించగా మరొక యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వచ్చి స్నానానికి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అల్లవరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ పోర్టును ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు. రాష్ట్ర ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. రామాయపట్నం పోర్టు వంటి కీలక మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించడంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ది వంటి నిర్దేశిత పనులకే వినియోగించాల్సి ఉండగా, తెలంగాణలో వాటిని సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు వంటి అవసరాలకు మళ్లిస్తున్నట్టు గ్రామ సర్పంచులు తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ అభివృద్ది పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కృష్ణ, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యారంగం బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసార విశేషంలో 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారం విందాం, అనంతరం స్వరార్చన వింటారు. అలాగే ఇంటర్నేషనల్ మూన్ డే సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు జిలాని గారు మరియు సుబ్రహ్మణ్యం గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇక 8:35 ఈ సంగతి మీకు తెలుసా విందాం. ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఇది. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు విందాం. 5 గంటల 30 నిమిషాలకు యువత రంగం వింటారు. ఈ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు నచ్చే మెచ్చే చిత్రగీతాలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు పునఃప్రసారం విందాం. ఇక 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు.

7 గంటల 15 నిమిషాలకు వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8 గంటలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న సినీ గీతాలు విందాం.

ఆకాంక్షలకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు సమీక్ష ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఎనిమిది గంటల 30 నిమిషాల నుంచి విజయవాడ కేంద్ర ప్రసారంలో రిలే విందాం. ఇక 10 గంటలకు వర్షాకాల సమావేశాలు, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 2026 సందర్భంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాల రికార్డింగ్ విందాం. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. పదకొండు 10 నిమిషాలకు మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగులుంటాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా సవరణ బిల్లు 2026, రాజ్యసభలో జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు 2026 చర్చకు రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, ఆదాయ

0: పన్ను సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026పై కూడా చర్చ జరుగుతుంది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. దీనికి 40 రాజకీయ పార్టీల నుండి 50 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. పార్లమెంటు సజావుగా సాగేలా సహకరించి కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें.
0: हालांकि లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా హౌరా జిల్లాలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 14 గోదాములకు శంకుస్థాపన, 2 గోదాములను ప్రారంభించడంతో పాటు WBERCS సహకార పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. క్యాబ్ డ్రైవర్ల సాధికారత కోసం కోఆపరేటివ్ భారత్ ట్యాక్సీ పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా,
2: बंगाल की समग्र जनता को भरोसा दिलाने आया हूँ. भारतीय जनता पार्टी ने पूरे लंबे चुनाव अभियान के अंदर जो एक एक वादा किया था और सोनार बांग्ला की संकल्पना को बंगाल की जनता के सामने रखा था, वो सोनार बांग्ला की संकल्पना को जमीन पर उतारने का काम मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता करेगा.
0: ముఖ్యమంత్రి సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉన్నతాధికారులతో కలిసి శాంతి భద్రతలపై సమీక్షించారు. సిలిగురిలో కొత్త క్రిమినల్ చట్టాలు, సరిహద్దు భద్రతపై చర్చించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. కోల్కతా నేషనల్ లైబ్రరీలో మ్యూజియం ఆఫ్ వరల్డ్ను ప్రారంభించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ గత 3 వారాలుగా బొగ్గుగనుల పరిధిలో జరిపిన ముమ్మర తనిఖీల్లో 1 కోటి రూపాయల విలువైన చట్టవిరుద్ధంగా తవ్విన, నిల్వ ఉంచిన 1700 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల్లో భాగంగా 84 వాహనాలను సీజ్ చేయడంతో పాటు బొగ్గు అక్రమ రవాణా, మైనింగ్కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఈ చర్యలను తీవ్రతరం చేసినట్టు సిఐఎస్ఎఫ్ తెలిపింది. దేశంలోని బొగ్గు వనరుల అక్రమ తవ్వకాలు, దొంగతనాలకు అడ్డుగట్టవేస్తూ జీరో కోల్ లీకేజీ సాధించడానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. బొగ్గు సరఫరాలో లీకేజీలను అరికట్టడానికి, నేరగాళ్ల బారి నుండి విలువైన ఖనిజ వనరులు రక్షించడానికి ఈ సమన్వయ చర్యలు కొనసాగుతున్నాయని సిఐఎస్ఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని హైవేలు, పట్టణ రవాణా కారిడార్లలో ఉద్గారాలు లేని రవాణా సౌకర్యం కల్పించడానికి ఈ పైలట్ ప్రాజెక్టులు మార్గం సుగమం చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా పలు వ్యూహాత్మక మార్గాల్లో వీటిని అమలు చేస్తున్నామని చెప్పారు.

0: అన్నారు. స్వచ్ఛమైన, స్థిరమైన, స్వావలంబన కలిగిన భవిష్యత్తును సాధించడం కోసం భారతదేశం బలమైన క్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని జోషి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మోల్దవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. నిర్ణీత 90 నిమిషాల ఆటలో ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ ప్లేయర్ ఫెర్రాన్ టొరెస్ 106వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో స్పెయిన్ పురుషుల విభాగంలో 2వసారి ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒకే సమయంలో పురుషుల మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ టైటిల్స్ను కలిగి ఉన్న ఏకైక దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన 3వ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. 2-1 తేడాతో వన్డే సిరీస్ను గెలుచుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గాను, జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గాను నిలిచారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ స్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ఇప్పుడు విందాం.

నెల్లూరు నగర పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10,000 మంది పేద విద్యార్థులకు 6 కోట్ల సొంత నిధులతో సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. ఆదివారం నెల్లూరులో వీఆర్సీ మైదానంలో సైకిళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలి విడతగా 7,000 సైకిళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయగా మైదానంలో వర్షపు నీరు చేరడం, వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే 24 లేదా 25 తేదీల్లో పంపిణీ చేస్తామన్నారు.

పాత్రికేయుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఆదివారం నెల్లూరులో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ మహాసభలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హెల్త్ స్కీమ్లో నిరంతరాయ నగదురహిత వైద్యం అర్హులైన వారికి ఇళ్లు లేదా స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తోందన్నారు.

వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఆదివారం కోవూరులో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, టవల్స్ తదితరాలు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.

గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఈ నెల 21వ తేదీన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదివారం తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివినారు అర్హులన్నారు. మేళాలో 15 కంపెనీలు 1,305 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఉన్నారని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గూడూరు గ్రామదేవత తాళ్లమ్మ అమ్మవారిని ఆదివారం ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక రాపూరు పెద్ద చెరువు వద్ద ముత్యాలమ్మ అమ్మవారికి ఆదివారం మహిళలు పొంగళ్లు సమర్పించారు. మహిళలంతా ప్రదర్శనగా వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

0: ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు. ఇప్పుడు ప్రకటన విందాం.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:26. శుభోదయం సింహపురి కార్యక్రమం శ్రోతలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇంటర్నేషనల్ మూన్ డే సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు జిలాని మరియు సుబ్రహ్మణ్యం గారులతో పరిచయ కార్యక్రమం విందాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం జూలై 20 ఇంటర్నేషనల్ మూన్ డే అంతర్జాతీయ చంద్ర దినోత్సవం.

తెలుసుకుంటాం. మరి ఈ మూన్డే నిర్వహించడానికి కారణం ఏంటి, ఎందుకు నిర్వహిస్తారు, అలాగే చంద్రుడిలో ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంటి, వీటి గురించి మనకు తెలియజేసేందుకు భూగోళ మండలం ముంగమూరు హై స్కూల్ ఉపాధ్యాయులు జిలానీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం జిలానీ గారు.

0: అడుగుపెట్టిన రోజు సార్ అది. జూలై 20వ తేదీ 1969లో ఈ గొప్ప విషయం జరిగింది. ఆ రోజుటి నుంచి మూన్ డే అనేటువంటిది చంద్రుడి గురించిన అవగాహన కొరకు, చంద్రుడి గురించినటువంటి అనేక విషయాల్ని ప్రజలకు తెలియజేయడం కొరకు మూన్ డేని నిర్వహించడం అనేది వస్తూ ఉంది సార్.
1: అంటే ప్రధానంగా గతంలో తీసుకుంటే మనకు చంద్రుడు అంటే అక్కడేదో ఒక అవ్వ తాత ఉన్నారని, లేకపోతే అక్కడ దోశలు పోస్తున్నారని ఇటువంటివన్నీ కూడా చెప్పుకుంటూ ఉండేది. చందమామరావే జాబిలిరావే అని, అంటే విశ్వంలో అంత చిక్కని రహస్యాలు ఇప్పుడైతే చందమామ నుంచి ఒక కుడిగా బయటపడుతూ ఉన్నాయి. సో అసలు చంద్రుడి మీద రీసెర్చ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది?
0: ప్రధానంగా మనం చూస్తే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలు చేసుకోవడంలో బాంబులు, అలానే యుద్ధాలు చేసుకోవడంలో ఒక దేశం మీద ఇంకో దేశం ఆధిపత్యం అనేది కొనసాగిన తర్వాత నుంచి సైన్స్ రంగంలో అడ్వాన్స్మెంట్స్ అనేది దిశగా కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. దాంట్లో ప్రధానమైన భాగంగానే రష్యాకు అమెరికాకు మధ్య ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి పోటీని స్పేస్ రేస్ అని పిలుస్తాము. రష్యా ప్రాథమికంగా మొదటగా స్పుత్నిక్ 1 అనేటువంటి ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ విధంగా ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పోటీతో తర్వాత అంతరిక్షంలోనికి ప్రయాణించడం లేదా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం అనేది అదే ఒక రెండు దేశాల మధ్య పెద్ద కోల్డ్ వార్గా పరిణమించింది. ఈ క్రమంలోనే మొదటగా రష్యన్స్ లైకా అనేటువంటి ఒక కుక్కను అంతరిక్షంలోకి పంపారు. దానికి తర్వాత అమెరికన్స్ అనేక మంకీస్ని, కోతుల్ని అంతరిక్షంలోనికి పంపి మళ్ళీ తిరిగి భూమి మీదకు సేఫ్గా తీసుకురావడం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత యూరీ గగారిన్ అనేటువంటి వ్యక్తిని స్పేస్లోకి పంపించడం అనేటువంటి జరిగింది సార్. ఇలాంటి కోణంలో చంద్రుడు ఎన్నో రోజుల నుంచి ఒక అందనటువంటి, మీరు అన్నట్టు అనేక కథల్లో అనేక పురాణాల్లో అసలు ఏంటి చంద్రుడు, చంద్రుడు అనేటువంటిది సైన్స్ పరంగా ఈరోజు భూమికి ఉన్నటువంటి అనేక ఉపగ్రహ అనేక కృత్రిమ ఉపగ్రహాల్లా కాకుండా అనేక వేరే గ్రహాలకు ఉన్నట్టే భూమికి కూడా ఒక సహజమైనటువంటి ఉపగ్రహం ఉంది, అదే చంద్రుడు అనేటువంటి అవగాహన వచ్చిన తర్వాత చంద్రుడి వాతావరణం ఎలా ఉంది, చంద్రుడిలో అసలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాల అవగాహన కోసం అనేకమైనటువంటి స్పేస్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి జరిగాయి. వాటిలో అపోలో 1 అనేటువంటి ప్రోగ్రామ్ నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. అపోలో 11 అనేటువంటి అంతరిక్ష వాహక నౌక ద్వారా మొదటిసారిగా భూమి మీద నుంచి మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టాడు. అంతవరకు ఉన్నటువంటి చంద్రుడి మీద ఉన్నటువంటి అవగాహన, తర్వాత దీని తర్వాత జరిగినటువంటి అవగాహన ఒక పెద్ద సైన్స్ చరిత్రలోనే గొప్ప అంశంగా మనం భావించవచ్చు సార్.
1: అంటే మొట్టమొదటిసారి చంద్రుడి మీద కాలు పెట్టేటువంటి నాటి పరిస్థితులు ఏంటి, ఎవరు కాలు పెట్టారు, ఆ రోజు ఏదో సంఘటన జరిగిందని చెప్పి చెప్తూ ఉంటారు, ఎవరు ముందు పెట్టాలి ఏంటి అని ఆలోచించారని, ఆ టైంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ముందుగా కాలు పెట్టడం జరిగింది అని. సో దీని వెనక ఉండేటువంటి చరిత్ర ఏంటి?
0: దీని మీద మనకు కొంచెం చారిత్రకంగా చూసినప్పుడు 1970కి ముందే ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రజానీకము ఒక గొప్ప ముందడుగు వేయబోతుంది అన్నటువంటి ఒక దార్శనికతని మనకు ఆ దేశ అధ్యక్షులు కెనడీ, జాన్ ఎఫ్ కెనడీ ఒక పెద్ద సైన్సు పురోగతి కోసంగా ఆయన ఒక మిషన్ని ప్రజల ముందు పెట్టారు. ఈ క్రమంలో ముఖ్యంగా అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ వచ్చినటువంటి క్రమంలో అనేక సార్లు చంద్రుడి చుట్టూ ఆర్బిటర్స్ అని, రోవర్స్ అని ఇలాంటి అనేక పరికరాలు చంద్రుని వాతావరణాన్ని పరిశీలించి చంద్రుడి మీద ఎక్కడ దిగొచ్చు, ఎలాంటి ప్రదేశాలు అనుకూలం ఉన్నాయి, ఇలాంటి పెద్ద ఒక రీసెర్చ్ అనేది జరిగింది. ఆ తర్వాతనే చంద్రుడి మీదకు దిగడం అనేటువంటిది జరిగింది సార్. ఇది 1 వీక్ పాటు జరిగినటువంటి ప్రోగ్రామ్. ఇది 1969 జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్, తర్వాత బజ్ ఆల్డ్రిన్, తర్వాత ఇంకొక శాస్త్రవేత్త కూడా ఉన్నారు, మైకేల్ కొలిన్స్ అనే ఓ 3 శాస్త్రవేత్తల బృందం దీంట్లో పాల్గొన్నది. దీంట్లో ఒక స్పేస్ వెహికల్లో 3 పార్ట్స్ ఉంటాయి సార్. ఆ స్పేస్ వెహికల్లో ఉన్నటువంటి 3 పార్ట్స్ నుంచి వీళ్ళు కమాండ్ మాడ్యూల్ అనేటువంటి దాని కొలంబియా అనేటువంటి ఒక పేరుతో దాంట్లో ఉండి వీళ్ళు చంద్రుడి మీదకు దిగేటువంటి మరొక లూనార్ మాడ్యూల్ అని ఉంటుంది. ఆ లూనార్ మాడ్యూల్లో ఇద్దరు శాస్త్రవేత్తలు దాంట్లోకి వెళ్ళారు. వాళ్ళలో మొదటగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్

0: అక్కడ దిగడం జరిగింది. ఆయన తర్వాత బజ్ ఆల్డ్రిన్ దిగారు. దాదాపుగా 2.5 అవర్ పాటు వాళ్ళు మూన్ సర్ఫేస్ అంతా తిరిగి అక్కడ ఉన్నటువంటి రాక్స్ కలెక్ట్ చేయడము, తర్వాత వాటిని అక్కడ కొన్ని లేజర్ రిఫ్లెక్టర్ లాంటి పరికరాలని, తర్వాత మూన్ క్వేక్స్, భూమి మీద ఎర్త్ క్వేక్ ఎలా అయితే వస్తుందో మూన్ మీదకి వచ్చేటువంటి కేక్స్ని, ఎర్త్ క్వేక్స్ని కూడా చూడడానికి కొన్ని పరికరాలను అమర్చడము, ఖగోళ దూరాలను కొలవగలిగేటువంటి లేజర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పరికరాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది సార్. అక్కడ
1: అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పి చెప్తూ ఉంటారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?
0: ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటి అంటే, లూనార్ మాడ్యూల్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు పెట్టిన పేరు ఈగల్. ఈగల్కి కమాండర్ వచ్చేసి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. యాక్చువల్లీ అక్కడ వాతావరణాన్ని గనక చంద్రుడి మీద గమనించినట్లయితే అక్కడ ఆ లూనార్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి సాయిల్, ఆ సాయిల్ ఉంటుంది, రాకీ పోర్షన్ ఉంటుంది, వాటన్నింటి మధ్యన ఎక్కడ ల్యాండ్ చేయాలనేటువంటి దాని మీద అటువైపుగా వెళ్ళేటువంటి క్రమంలో ఎక్కువ రాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ వైపుకి రీచ్ అయినటువంటి పరిస్థితి. అక్కడ రీచ్ అయిన సందర్భంలో జరిగింది ఏంటంటే, ఒక 1 మినిట్ 60 సెకండ్స్ పాటు మాత్రమే ఫ్యూయల్ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడే దించుంటే ఆ ఈ యొక్క దిగిన ప్లేస్లో ఆ రాకీ పోర్షన్స్తో వీళ్ళు కొలిజన్ జరిగి ఉంటే బ్లాస్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా చాకచక్యంగా ఆల్రెడీ వాళ్ళు రాకెట్ పైలట్స్, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ మిషన్ని చూస్ చేసుకున్నప్పుడే ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేశారు కాబట్టి ఒక 30 సెకండ్స్ ఫ్యూయల్ ఉన్నప్పుడే చాలా చాకచక్యంగా మూన్ సర్ఫేస్ మీదకి దించడం అనేది జరిగింది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. అంటే అక్కడ ఆ సెకండ్లు అయినా కూడా ఆ మిషన్ కొలాప్స్ అయి ఉండేది. ఆ తర్వాత దిగిన తర్వాత కొంతసేపు మనం అనుకుంటాం వెంటనే దిగారు ఆమెనే మళ్ళీ తిరిగి మళ్ళీ కలెక్ట్ చేసుకుని వెంటనే వచ్చేసారని, అలా కాదు. దాదాపుగా ఒక 20 అవర్స్ పైన మూన్ పైన ఉన్నటువంటి పరిస్థితి, కొంతసేపు రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ వర్క్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరి ఏదైతే వాళ్ళ యొక్క కమాండ్ మాడ్యూల్ ఉంటుందో దాంతో వీళ్ళు మళ్ళీ కలవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ మరొక సమస్య తలెత్తింది. ఏంటి అక్కడ సమస్య అంటే, ఆ ఇగ్నిషన్, ఆ టెంపరేచర్ మళ్ళీ ఆ ఫ్యూయల్ బర్న్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు లిఫ్ట్ అయ్యి వెళ్ళి మళ్ళీ ఆర్బిట్లో ఉన్నటువంటి మరొక వ్యక్తిని కలుసుకోవాలి. అక్కడ అది సరిగా మళ్ళీ ఆపరేట్ కాలేదు. ఆ సందర్భంలో బజ్ ఆల్డ్రిన్ చేసినటువంటి ఒక సాహసోపేతం అనుకోవచ్చు, లేదంటే అది ఒక ముఖ్యమైనటువంటి ఈవెంట్గా చెప్తాము, అక్కడ ఆ స్విచ్ పనిచేయలేదు సార్. రెండోది, ఈ యొక్క మొత్తం ఆపరేటింగ్ అంతా కూడా భూమి మీద నుంచి కూడా ఒక ఎర్త్ బేస్డ్ సెంటర్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడి నుంచి జరిగినటువంటి దాన్ని ఆపరేట్ చేయడానికి లేదా దాన్ని రిపేర్ చేయడానికి జరిగినటువంటి ప్రయత్నాలు కూడా విఫలమైనాయి. చివరి ప్రయత్నంగా ఆయన దానికోసమే తయారు చేసినటువంటి ఒక పెన్తో దాంట్లోకి ప్రెస్ చేయడంతో బటన్తో అది మళ్ళీ ఆపరేట్ అవ్వడము, తిరిగి మళ్ళీ వాళ్ళు ఆర్బిట్లో ఉన్నటువంటి ఆ శాస్త్రవేత్తని తిరిగి కలవడము, ఈ అన్నీ కూడా ఈ మిషన్ అనేటువంటిది మానవ చరిత్రలోనే ఒక గొప్ప ముందడుగ్గా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మాటల్లో చెప్పాలంటే, ఏ స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్, ఏ జెయింట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అన్నట్టు ఈ చంద్రుడి మీద వేసిన ఈ మొదటి అడుగు మానవాళి చరిత్రలోనే ఒక గొప్ప ముందడుగు అనేటువంటిది ఈ మూన్ మీద మనిషి వెళ్ళినటువంటి ప్రయత్నంలో మనకు ఒక స్ఫూర్తిని ఇస్తుంది సార్.
1: అలాగే భారతదేశం నుంచి కూడా మనం చంద్రయాన్ ప్రయోగించాం కదా, సో మనం ప్రయోగించినటువంటి చంద్రయాన్ వల్ల విద్యార్థులకు కానీ నూతన అధ్యయనాలకు కానీ కలిగినటువంటి ప్రయోజనం ఏంటి?
0: ఓకే సార్, ఇక్కడ మనము ఇప్పటికీ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 కూడా అనే ప్రయోగాలు కూడా చేపట్టాము. అలానే మంగళయాన్ అనేటువంటిది మార్స్ మీద కూడా ఒక ప్రయోగం చేశాము. దీంతోపాటు రాబోయే కాలంలో గగనయాన్ అనే పేరుతో మరొక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మొదట చంద్రయాన్ 1, చంద్రయాన్ 2లో మూన్ ఎక్స్ప్లోరేషన్లో అసలు మూన్ మీద హీలియం 3 అనేటువంటి ఒక గ్యాస్ నిల్వలు ఉన్నాయనేటువంటిది ఐడెంటిఫై చేశారు. అలాంటి గ్యాసెస్ మనం ఎర్త్ పైకి తీసుకురాగలిగితే మనకు ఇప్పుడు ఏదైతే ఇంధన కొరత ఏదైతే ఉందో దాన్ని అధిగమించవచ్చు అనేటువంటి ఒక ఇది. రెండవది, భారతదేశం ఈ దిశగా తన సొంత టెక్నాలజీతో ముందడుగు వేయాలనేటువంటి దిశగా ప్రయాణం చేస్తుంది. వేరే దేశాల కంటే

0: ఖర్చు తక్కువతో కూడా చేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి సార్. ఇస్రో ఈ దిశగా వేస్తున్నటువంటి అడుగులు గొప్ప అంశము. అయితే విద్యార్థులు వీళ్ళు కూడా ఇలాంటి అంశాలని బాగా అర్థం చేసుకొని దీంట్లో ఉన్నటువంటి సైన్స్ని తెలుసుకున్నప్పుడే భావి శాస్త్రవేత్తలు కూడా తయారవుతారనేది మనము అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఈరోజు స్పేస్ సైన్స్లో డెవలపింగ్గా ఉన్నటువంటి కంట్రీస్లో భారతదేశం కూడా తనదైనటువంటి పాత్రని ఈరోజు గొప్ప ఎత్తున పోషిస్తూ ఉంది. మనం గతంలో కూడా విన్నాం సార్, ఒకేసారి 104 ఉపగ్రహాలని కక్షల్లోకి ప్రవేశపెట్టేంతటి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ భారతదేశంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక రకంగా స్పేస్ సైన్స్లో ఈరోజు మనము బిజినెస్ చేస్తూ ఉన్నాము వేరే దేశాలతో. ఆ దిశగా మన దేశంలో కూడా ఉన్నాయి సార్, అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం సార్.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జిల్లాని గారు. అలాగే ఈరోజు మనతో మహమ్మదాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులు అలాగే జిల్లా సైన్స్ మ్యూజియం క్యూరేటర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారి విషయానికి వస్తే, పిల్లలకు చంద్రుడిపై అవగాహన కల్పించడంలో చాలా కీలక పాత్ర. ఎవరు చేయనటువంటి ఒక సాహసాన్ని కానీ, ఎవరు చేయనటువంటి ఒక విజ్ఞాన గణిని కానీ ఆయన తయారు చేయడం జరిగింది. ఆయన ఒక గ్లోబ్ని తయారు చేయడం, అది విద్యార్థుల చేత తయారు చేయిస్తూ వారికి చంద్రుల్లో ఎక్కడ ఏ ప్లేస్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది పూర్తిగా అవగాహన కల్పిస్తూ గ్లోబ్ని స్వయంగా పిల్లల చేత తయారు చేయిస్తున్నారు. అలాగే చంద్రునికి సంబంధించినటువంటి నమూనాలు కూడా తయారు చేస్తున్నారు. సో దీని గురించి ఆయనతో మాట్లాడదాం. చంద్రుని గురించి, చంద్రునిపై నమూనాలు కానీ గ్లోబ్స్ కానీ పిల్లల చేత తయారు చేయిస్తూ జిల్లాలోనే ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఉన్నారు. సో ఇలా తయారు చేయించడానికి కారణం ఏంటంటే,
2: నేను జిల్లా డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో క్యూరేటర్గా పనిచేస్తున్నాను. యాక్చువల్గా నేను బయాలజీ టీచర్ని. వాస్తవానికి నా ప్యాషన్ ఏంటంటే రూరల్ చిల్డ్రన్కి లో సైంటిఫిక్ టెంపర్ అండ్ సైంటిఫిక్ ఇంక్వైరీని డెవలప్ చేయాలి అనేది మోటివ్ అన్నమాట. విలేజ్ లెవెల్లో ఉండే చిల్డ్రన్కి, విలేజర్స్కి సంబంధించిన అనేక అంశాలని పరిశీలించడం, ప్రశ్నించడం, ప్రయోగం అనే గీట్రైమైన నిలబడే మనము ఈ ప్రపంచ ఈ నేచర్ని చూడాలి అనే ఒక ఆలోచనతో నేను రూరల్ చిల్డ్రన్ రీసెర్చ్ సెంటర్ని గాంధీ జనసంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 20 బాల శాస్త్రవేత్తలను తయారు చేయడం, వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్కి పంపించడం నా జర్నీ. దాదాపు 20 డే అండ్ నైట్ అండ్ వర్క్ చేశాను. ఇప్పుడు మై క్వశ్చన్, నాకు ఒక మొబైల్ సైన్స్ బస్ ఉంది, దాని పేరు కలాం స్పేస్ ఆన్ వీల్స్. దీంట్లో ఒక విలేజ్కి వెళ్ళి, అంటే ఒక 10-inch ప్రొఫెషనల్ టెలిస్కోప్ అనమాట నేను ఉపయోగించేది. ఈ ప్రొఫెషనల్ టెలిస్కోప్లో ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ ఉండే పేరెంట్స్కి, పిల్లలకి నేను ఆ విలేజ్ మొత్తం 1 నైట్లో చూపిస్తానమాట. మూన్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ అంటాం దాన్ని. ఈ మూన్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్లో చాలా హ్యాపీ అనమాట వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ చూడలేదు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చూడలేదు ఇంతవరకు మూన్ టెలిస్కోప్ ద్వారా. అప్పుడు దాకా వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు. వాళ్ళు సాయంత్రం అయితే చంద్రుడు ఎలుతురునిస్తుంది, అది ఒక లైట్ మాదిరిగా ఉంటుంది. కొంతమందికి గాడ్ అనుకుంటారు. మన గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోలేనటువంటి ఈరోజు పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళకి ఒకసారి టెలిస్కోప్ లో చూడంగానే వాళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ అది ఒక పెద్ద బండ గుండు. విలేజ్లో ఉంటాయన్నమాట అక్కడక్కడ గుండ్లు వేసి, రాయి గుండ్లు, అవి ఎత్తుంటారు. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇప్పుడు దాకా చంద్రుని గురించి వాళ్ళకున్న అభిప్రాయాన్ని తొలగించుకొని ఆకాశంలో పెద్ద గుండు, ఒక రాయి ఉన్నది పైన, అది గుండ్రండి, రాయి ఒకటి ఉన్నది, ఆ రాయిని చూస్తారు వాళ్ళు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ చిల్డ్రన్ ఫీల్ అవుతాడు, ఇల్లు ఫీల్ అవుతారు. నెక్స్ట్ దాంట్లో చూసిన తర్వాత మనం మొదలం అనమాట. ఏం కనిపించాయంటే, ఏదో బురద మీద రాళ్ళు వేస్తే ఎలాగైతే గుంటలు పడతాయో అలాంటి గుంటలే కనిపిస్తాయి అని చెప్తారనమాట. వాటిని క్రేటర్స్ అంటారు. బ్లాక్ పోర్షన్గా ఉండే వాటిని ఓషన్స్ అంటారు. కానీ వాటర్ ఉండవు, డెప్త్ అయిన ప్రాంతాలు, మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ కూడా మనం ఈ విధంగా క్రేటర్స్, మౌంటైన్స్ ఉంటాయి. అక్కడ ఎయిర్ లేదు, అక్కడ మాట్లాడినా వినపడదు. అక్కడ నుంచి వచ్చి అక్కడ 15 పగలుంటుంది, 15 చీకటి ఉంటుంది ఎర్త్తో కంపేర్ చేసినప్పుడు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు చెప్తాం విలేజర్స్ కి. అవి కాకుండా చిల్డ్రన్ లెవెల్కి వస్తాం. ఎంత డెప్త్ అంటే, మన బస్ నుంచి వెళ్ళే యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే, అసలు ఎందుకు ఓన్లీ 1 విజిబుల్ ఫ్రమ్ ఎర్త్, ఒక ముఖం ఎందుకు కనిపిస్తుంది అని క్వశ్చన్ చేసి సెమ్ డాన్స్ అంటారన్నమాట. సన్ ఎర్త్ మూన్ ఎలా రొటేట్ అవుతున్నాయి దానికి మనం ఒక డాన్స్ లాగా చేపిస్తాం పిల్లల చేత. స్కూల్ చిల్డ్రన్ చాలా హ్యాపీ అనమాట. అంటే మూన్ గ్లోబ్ వాళ్ళే ప్రిపేర్ చేసి ఉంటారు, విత్ స్కేల్తో తయారు చేస్తారు, కార్డ్బోర్డ్ బెండ్ చేసి. ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇప్పటి వరకు నేను 25,000 మంది స్టూడెంట్స్ కి, ఒక 8,000 మంది పేరెంట్స్ కి చూపించాను అన్నమాట.

0: అంటే ఈరోజు మన మన దేశ సంపద ఎక్కడున్నది, విలేజ్ లోనే ఉన్నది, గ్రామాలే పట్టుకొమ్మలు. అందువల్ల నా బస్సు నేనే డ్రైవ్ చేసుకొని విలేజ్ కి వెళ్ళి చాలా యాక్టివిటీస్ చేస్తాను అనమాట. నాక్డేతో ప్లానెట్స్ చూడడం, జూపిటర్ కనిపిస్తుంది, సాటర్న్ కనిపి, 5 ప్లానెట్స్ కనిపిస్తాయి మామూలుగా. ఒక ఎర్త్ రొటేషన్ పీరియడ్ అంటే 23 hours 56 minutes 0.49 seconds అంటాం అనుకోండి. మనం దాన్ని చదువుకున్నాను, నేను చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నా. దాన్ని ఎందుకు చదువుకున్నాను, ఒక మార్కు బిట్ వస్తే రాయడం కోసం, లేదా 2 మార్కులు ప్రశ్న అయితే ఎర్త్ రొటేషన్ రాసి దాని పీరియడ్ పేరు రాయడం కోసం అనమాట. నేను టీచర్ అయిన తర్వాత సైన్స్ అంటే చేయాలి, చూపించాలి పిల్లలకి అనేది, ప్రయోగం మీద నిలబడాలి అనేది నమ్మాను కదా. నేను కొలిసా ఎర్త్ రొటేషన్ పీరియడ్, ఒక రోజు కాదనమాట, 1 ఇయర్ కొలిసా నేను.
1: ఇప్పుడు మీరు చేసేటువంటి కలాం స్పేస్ ఆన్ వీల్స్ ద్వారా విద్యార్థులకి ఎలాంటి నాలెడ్జ్ అందేటువంటి అవకాశం ఉంది, ఎలా నాలెడ్జ్ ఇస్తున్నారు?
0: బేసిక్ ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉండే పరిసరాలని శాస్త్రీయంగా పరిశీలించడం, ప్రశ్నించడం, ప్రయోగం మీద ఆధారపడి నేర్చుకోవాలనేది మై మోటివ్. దానికోసం మనం బడ్డింగ్ సైంటిస్ట్ అనే ప్రోగ్రామ్. ఏంటి బడ్డింగ్ సైంటిస్ట్ అంటే ఈకో టూరిజం అనమాట. అరే మీ ఊర్లో కప్ప నీకేం ఎన్విరాన్మెంట్ కి ఏం సహాయం చేస్తుంది అంటే, మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఏంటంటే నేచురల్ క్యాపిటల్. నేచురల్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి, నేచురల్ రీసోర్స్ అండ్ నేచురల్ సర్వీస్ అంటే నీ చుట్టూ ఉండే గాలి సర్వీస్ చేస్తున్నది. గాలి అనేది ఒక నేచురల్ రీసోర్స్ అయితే అది చేసే సర్వీస్ని ఈ రెండు కలిపితే నేచురల్ క్యాపిటల్. అది ఒకరి సొత్తు కాదు. అది నీ చుట్టూ ఉండే జంతువుల్ని ఎలా పరిరక్షించుకోవాలి, చుట్టూ ఉండే పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలనే దానికోసం మనం బడ్డింగ్ సైంటిస్ట్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీని ద్వారా 4 డేస్ ప్రోగ్రామ్ ఇది. అసలు మంచి ఒక నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ని వాళ్ళ ఊర్లో జరిగే కప్పల మీదో, ఆల్చిప్పల మీదో, జర్రుల మీదో, మొక్కల మీదో పరిశోధించి ఒక నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ని తయారు చేయించడం. నెక్స్ట్ ఆస్ట్రో టూరిజం ప్రోగ్రామ్లో డే టైమ్ ఆస్ట్రానమీ అంటే జైపూర్ జంతర్ మంతర్ని డీటెయిల్గా మ్యాథమెటికల్గా స్టెమ్ లెర్నింగ్లో ఎలా తీసుకెళ్ళాలి అనేది ఇంకొక ప్రోగ్రామ్. అంటే ప్లానెట్స్ అబ్జర్వేషన్.
1: అలాగే సార్, ఇప్పుడు చంద్రుడి మీద తీసుకుంటే ప్రస్తుతం జరిగినటువంటి ప్రయోగాలన్నిటి ద్వారా ఎలాంటి ఖనిజాలు అక్కడ ఉన్నాయని కనుక్కోవడం జరిగింది.
0: ఇప్పుడు మనం ఓన్లీ 1 ఫేస్ విజువల్ ఫ్రమ్ ఎర్త్. మనం చైనా తీసుకోండి, ఫార్ సైడ్ మూన్ అంట, అటు సైడ్ ఎవరు వెళ్ళలేదు ఇంతవరకు. వాళ్ళు అక్కడ దిగి సాయిల్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టింది అనమాట. జూన్ 6th అనమాట. ఈ క్రియేటర్స్ నేమ్స్ కూడా కెప్లరు అన్ని నుంచి వచ్చేసి ఇట్లా సైంటిస్టుల పేర్లు ఉంటాయి దానికి. ఇవన్నీ కూడా ఎందుకు, ఫస్ట్ ఏంటంటే ఒక అన్నోన్ ఏరియాకి వెళ్ళి మన మనుగడ సాగించి మళ్ళీ వెనక్కి రావాలి. అక్కడ ఏంటంటే ఇప్పుడు రేపు 2026లో నాసా ఒక 5 మందిని ఆస్ట్రోనాట్స్ని చంద్రుని మీదకి తీసుకోబోతుంది. నెక్స్ట్ 2030లో చైనా మనుషులను తీసుకువెళ్ళబోతుంది. మొన్న చైనా వెళ్ళొచ్చింది మొన్న జూన్లో రోవర్ సాయిల్ కలెక్ట్ చేసి వెనక్కి తీసుకొచ్చి, వాళ్ళ పరిస్థితి మన దగ్గర సాయిల్ లేదు కదా, కాబట్టి మనం కూడా సాయిల్ శాంపిల్ కలెక్షన్ అనేది ఒక ప్రాజెక్ట్ చేపట్టి సాయిల్ తీసుకొచ్చుకొని చూడాలి. ఇది ఒక ఒక మిషన్స్ ఇవి, లైఫ్ లాంగ్ మిషన్స్ ఇవి, ఒక ఒక దేశం అచీవ్మెంట్స్ ఇవి. అంటే ఇందాక సార్ చెప్పినట్టు Helium-3 అనే ఒక మెటల్ ఉన్నది అక్కడ, దాంట్లో Helium-3 ఉన్నది, అది పెద్ద విద్యుత్ని రన్ చేస్తుంది అనేది ఒక పరిశోధన. అంటే అలాంటి పరిశోధనలు, జీవం పుట్టుకు సంబంధించిన పరిశోధనలు ఫస్ట్ మనం వెళ్తుంటాము, చాలా చూస్తుంటాం, ఏది ఎందుకు మనకు వస్తుందో తెలియదు. ఫస్ట్ ప్రయాణం అనేది గొప్పదనమాట. ఫస్ట్ ఎవరు కూడా ఎక్కడ ఏది ఆగకూడదు అనమాట. వెళ్ళి పరిశోధనలు చేయాల్సి, ప్రశ్నించాల్సిందే, ముందుకు వెళ్లాల్సిందే. ఆ క్రోణంలో ఈ ఇంటర్నేషనల్ మూన్ డేనే కాదు, మనం ప్రతిరోజు మనం ఎన్ని ఫుల్ మూన్స్ చూస్తాం సార్? ఇప్పటి వరకు మనం ఎన్ని చూసాం సార్? 12 అనమాట సంవత్సరానికి ఫుల్ మూన్స్. అలాంటి ఫుల్ మూన్స్ మనం ఎన్ని వరకు చూస్తుంటాం? అలాగే సోలార్ లోనార్ ఎక్లిప్సెస్ ఉన్నాయి, చంద్ర సూర్య గ్రహణాలు, వీటి గురించి డీప్గా అర్థం చేసుకోగలిగేటట్టు తయారు చేయడం చాలా, అది చాలా సైంటిఫిక్ స్టడీ. అది కొన్ని మిలియన్ సంవత్సరాలు అబ్జర్వేషన్ చేసాడు మనిషి. ఆ అబ్జర్వేషన్ని ఎలా జరిగింది అని మనం తెలుసుకోవడం కూడా ఒక అన్వేషణ. కాబట్టి ఎక్స్ప్లోర్ అవ్వాలి, ప్రతి స్టూడెంట్ ఎంగేజ్ అవ్వాలి, ఎక్స్ప్లోర్ అవ్వాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలబరేట్ అవ్వాలి, ఎవాల్యుయేట్ అవ్వాలి.
1: మీరు అన్నట్టు ఇలా తెలుసుకోవాలి అంటే విద్యార్థి నాలెడ్జ్ కోసం మన నెల్లూరు సైన్స్ సెంటర్లో ఎలాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి నమూనాలు అందుబాటులో ఉన్నాయి?
0: ఈ డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ నెల్లూరు అనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా నడపబడుతుంది. రాష్ట్రంలో 3 నుంచి 4 ఉన్నాయి, మిగతా కూడా తొందరలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అసలు దేశవ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో ఒక సైన్స్ సెంటర్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉన్నట్టు. ఈ మా డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో 56 ఎగ్జిబిట్స్ ఉన్నాయి. ప్రతి ఎగ్జిబిట్ కూడా ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్, అన్ని పిల్లలు టచ్ చేసి సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని, ఫార్ములాస్ని, సైంటిఫిక్ నోషన్స్ని అర్థం చేసుకునే దానికోసం ఏర్పాటు చేయబడ్డవి. అవి చాలా హ్యాపీ

0: ఉంటుంది అవి. అవి ఈ మధ్య కూడా మేము దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాము, బాగా యాక్యురసీగా పిల్లలకు తీసుకెళ్లాలని. అలాగే అక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, అక్కడ ఈ టెలిస్కోప్ కానీ బడ్డింగ్ సైంటిస్ట్ లేదా టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ మీద కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో చాలా ఇప్పుడు మాత్రం ఇంకా గవర్నమెంట్ బాగా చేయాలి అనే దృక్పథంతో ఉంది. అవన్నీ కూడా పిల్లలకి అంటే రూరల్ చిల్డ్రన్కి తీసుకురావడం ఒక యాక్టివిటీ. రెండోది నా పర్సనల్ బస్ ఉందన్నమాట, నాకు మొబైల్ సైన్స్ బస్, అది మా నా అసిస్ట్ అనమాట. నేను 20 సంవత్సరాలు కష్టపడి తయారు చేసుకున్నవి. ఆ బస్ ద్వారా నేను విలేజ్కి వెళ్ళడం, స్కూల్స్కి వెళ్ళడం, స్కూల్లో చెప్పుకోవడం వాళ్ళకి. అంటే ఇప్పుడు 500 మంది నేను తీసుకురాలేం కదా, 500 మంది దగ్గరికి నేనే వెళ్తా, వెళ్ళి పిల్లలతో బాగా ఎంగేజ్ అయ్యి అవసరమైతే మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం పిల్లలకి, ప్రత్యేకంగా పిల్లల కోసమే చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ టీచర్స్ ట్రైనింగ్స్ కూడా పనికి వస్తున్నది.
1: సో మీరు అన్నట్టు ఇప్పుడు డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్కి విద్యార్థులు వచ్చి చూడాలి అంటే పర్టికులర్ డేస్ ఏమైనా ఉంటాయా, ఎప్పుడైనా రావచ్చు?
0: అంటే వీక్లీలో ఒక మంగళవారం వరకు సెలవు ఆ రోజు, అది మిగతా రోజులు 10 నుంచి 5 వరకు తీసి ఉంటుంది సైన్స్ సెంటర్. పబ్లిక్ కూడా రావచ్చు, స్కూల్స్ నుంచి వస్తున్నారు చాలా మంది, పబ్లిక్ తెలియదు అనమాట, మా పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు లేదా నేను వెళ్ళొచ్చు అని. అక్కడికి వెళ్ళాలంటే అనుమతి ఉండాలేమో లేదా ఇంకెవరిని రికమెండ్ చేయాలి, ఇవన్నీ ఏమి లేవు. అది పబ్లిక్ ఆర్ స్టూడెంట్స్కి ఇద్దరిని ఉద్దేశించి తయారు చేయబడింది. ఇవన్నీ ఎవరైనా రావచ్చు, వచ్చి అన్ని నమూనాల్ని అర్థం చేసుకోవచ్చు, ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగవచ్చు.
1: రైట్ సార్. జిల్లా సైన్స్ సెంటర్ అనేది నెల్లూరు చెమ్ముడుగంట దగ్గర ఉంది. సో మంగళవారం తప్ప మిగతా రోజులు విద్యార్థులు వెళ్ళొచ్చు లేదా సాధారణ ప్రజలు కూడా వెళ్ళొచ్చు. సో అక్కడ సైన్స్ క్యూరేటర్ సుబ్రహ్మణ్యం గారు ఉంటారు, వారితో పాటు అప్పుడప్పుడు అందుబాటులో జిలాని గారు కూడా ఉంటారు, అక్కడ ఉండేటువంటి సిబ్బంది కూడా ఉంటారు. వీరందరూ కూడా విద్యార్థులకు కావచ్చు ప్రజలకు కావచ్చు సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తారు. సో ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి సందేహాలు, సైన్స్ పట్ల ఉండేటువంటి సందేహాలు అయితే నివృత్తి చేసుకోవచ్చు. సో పాట మాకు జిలాని గారు చెప్తారన్నమాట, మీకు నచ్చిన పాట.
2: భౌతికమైన అంశంగా ఈరోజు మనిషి ఖగోళాలని దాటి ప్రయాణం చేసి కొత్త కొత్త అన్వేషణలు చేస్తూ కరోనా లాంటి మహమ్మారి నుంచి కూడా మానవ జాతిని అనతికాలంలోనే వ్యాక్సినేషన్ ద్వారా బయట వేయగలిగినటువంటి పరిస్థితుల్ని కీర్తించే విధంగా మానవుడే మహనీయుడు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనే సాంగ్ ఈ సందర్భానికి సరిపోతుందని నేను భావిస్తున్నాను.
1: తప్పకుండా అండి, మీరు కోరినటువంటి పాట అయితే వినిపిస్తాను.

0: చాలా ధన్యవాదాలు జిరాని గారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు. మీరిద్దరు కూడా మీ విలువైన సమయాన్ని వెచ్చించి స్టూడియోకు వచ్చి మా శ్రోతలకు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇది ఇవాళ మూండే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
1: నమస్కారం. ఇంతవరకు శ్రోతలు ఇంటర్నేషనల్ మూండే సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు జిలాని గారు అలాగే సుబ్రహ్మణ్యం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ప్రకటన.
2: PM జై, అబ్ గరీబో కే జై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు

0: వారీగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: చివరిగా లలిత గీతం విద్దాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తోంది. మరికాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

0: headlines The Hindu Business Line. In its editorial piece titled Two Pillars of Space Success, Hindustan Times writes, a robust talent pipeline will ensure India's continued public sector success and spur private sector momentum in the space sector. From punching above its weight with a low-cost Mars orbiter mission to establishing itself firmly in the club of elite space-faring nations with its superstardom, India has enough claims to space superstardom. Also, India became the third country in the world after the US and China to have private sector capacity in orbital launch, a critical threshold demonstrating technological sophistication. Hindustan Times headlines Sindhu ends two-year title drought in style, adding the 31-year-old become first Indian to win Japan Open, combining relentless attack and tactical discipline and composure. And finally, coming soon in Gujarat, a life-size Harappan town with market stockyards. Very soon, visitors to Lothal, one of the most prominent outposts of the Indus Valley civilization, will be able to get a feel of walking through the Harappan streets and civic spaces, informs the Indian Express. And with that, it's back to you, Shagun.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Monsoon session of Parliament begins today. Government seeks cooperation of all political parties for smooth functioning of Parliament. President Draupadi Murmu to hold delegation-level talks with the Moldovan counterpart Maya Sandu in Chisinau today. Madhya Pradesh Cabinet approves Uniform Civil Code Bill. Tribal communities to be kept outside its purview. Flash floods and landslides claim 11 lives in Rajouri and Poonch districts of Jammu and Kashmir. 8 people still missing. And Spain beat defending champions Argentina 1-0 in extra time to win FIFA World Cup 2026. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి కర్నూలు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు.
3: కర్నూలు జిల్లాలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని, గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు, కర్నూలు ఎయిర్పోర్టుకు 38.5 ఎకరాల భూసేకరణ, పాఠశాలల అభివృద్ధికి 102.91 కోట్ల నిధులు, మంత్రి టీజీ భరత్ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్నూలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ సూచించారు. వర్షాధార ప్రాంతాల్లో పీఎండిఎస్ పద్ధతి, బహుళ పంటలు, అంతర్ పంటల సాగును తప్పనిసరిగా చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రాష్ట కార్యాలయం నుంచి ఆయన ప్రకృతి వ్యవసాయం విస్తరణపై కలెక్టర్ సిరి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం, పీఎండిఎస్, బహుళ పంటల సాగును అమలు చేసి వాతావరణ మార్పులను విజయవంతంగా ఎదుర్కొనేలా చూడాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులతో సమీక్షించారు. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. 2027-28 విద్యా సంవత్సరంలో చేరటానికి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ పద్మావతి సూచించారు. విద్యార్థులు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వారై ఉండి 2026-27 సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలని, జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఉద్యోగం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని కలెక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. కారుణ్య నియామకాల కింద కర్నూలు జిల్లాలోని 14 ప్రభుత్వ శాఖల పరిధిలో 23 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతేడాది సెప్టెంబర్లో జిల్లాలో తన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కారుణ్య నియామకాల కింద 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. మరో 20 మంది అర్హులను త్వరలోనే వివిధ శాఖల్లో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కర్నూలు జిల్లా గ్రంథాలయంతో పాటు మండలాల్లోని గ్రంథాలయాలను అభివృద్ది చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గ్రంథాలయ చైర్మన్ టి నాగేంద్ర చెప్పారు. నగరంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కల్లూరులో గ్రంథాలయం భవన నిర్మాణానికి పవర్ గ్రిడ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి 12.5 లక్షల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఈ నిధులతో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని

0: అన్నారు. తుగ్గలి, కోడుమూరు, గార్గేయపురంలో కొత్త భవనాల నిర్మాణానికి 20 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే యువత కోసం 20 లక్షలతో పుస్తకాల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు వచ్చినట్లు తెలిపారు. న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్తోమత లేని ఖైదీలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. కర్నూలు మండల పరిధిలోని జిల్లా కారాగారం, బాలల పరిశీలనా గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. జిల్లా కారాగారంలో ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్, ములాఖత్ ప్రదేశాలను పరిశీలించారు. ఖైదీలతో సమావేశమై వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. చట్టాలు, ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. కర్నూలు విమానాశ్రయం విస్తరణకు అవసరమైన 38.5 ఎకరాల భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఎయిర్పోర్ట్ అధికారులు డీఆర్ఓ వెంకటనారాయణమ్మను కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ఎయిర్పోర్ట్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రాష్ గేట్ 10 ద్వారా అగ్నిమాపక వాహనం సులువుగా కదిలేందుకు అదనంగా 3 ఎకరాల భూమి అవసరమని ఎయిర్ ఫీల్డ్ అధికారులు విజ్ఞప్తి చేశారు. వేస్ట్ డిస్పోజల్ యార్డ్ నిర్మాణానికి భూమి గుర్తించినప్పటికీ ఇంకా బదిలీ ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక అంబులెన్స్ ను కేటాయించాలని, ప్రమాదాల నివారణకు జిల్లా అగ్నిమాపక శాఖ సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మీరు ఇంతవరకు కర్నూలు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు దాటి 35 నిమిషాలు కావస్తోంది. మరి ఇప్పుడు విందాం ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. ఎప్పుడు పక్షుల్ని చూసినా మన మనసులో వెంటనే మెదిలేది రెక్కలు విప్పుకుని రయ్యుమని ఆకాశంలో ఎగిరే దృశ్యం కదా. భూమి మీద నడిచేవి, పాకేవి, పరిగెత్తేవి, గెంతేవి, ఇలా చాలా రకాలున్నాయి. కానీ ఆకాశంలో ఒక్క పక్షి మాత్రమే స్వేచ్ఛగా ఎగురుతుంది. మనకు భూమి మీద ఉండే ట్రాఫిక్ సమస్యలు ఏమీ లేకుండా ఆకాశం అంతా నాదే అని, నాకు ఎవ్వరూ అడ్డు లేరు అని అన్స్టాపబుల్గా అవి ఎగురుతూ ఉంటాయి కదా. మరి మీకు తెలుసా ఎగరలేని పక్షి గురించి? అన్ని పక్షుల్లాగానే వీటికి ఈకలుంటాయి, రెక్కలుంటాయి, రెండు కాళ్ళు ఉంటాయి. ఇవి పక్షి జాతికి చెందినవే. కానీ పక్షుల్లాగా మాత్రం ఎగరలేకపోయినా కూడా మిగిలిన పక్షుల కంటే కూడా ఎన్నో స్పెషాలిటీస్ వీటికి ఉన్నాయి. అవే పెంగ్విన్స్. పెంగ్విన్ పెంగ్విన్ పెంగ్విన్ 2026 మొదలైనప్పటి నుంచి ప్రపంచాన్నే కాదు ఇంటర్నెట్ ని కూడా ఇంతగా ఊపేసిన మరో వీడియో లేదనిపిస్తుంది. ఎంటైర్ సోషల్ మీడియా మొత్తం పెంగ్విన్స్ తో ప్రేమలో పడిపోయాయండి. దానికి కారణం తన గుంపును వదిలేసి ఒంటరిగా కొండల వైపు నడిచిపోతున్న ఒక పెంగ్విన్ కథ. దానిపై ఎందరో ఎన్నో రకాలుగా అర్థాలు చెప్పారు. కొంతమంది దాని ధైర్యానికి చిహ్నంగా చూశారు, మరికొంతమంది ఒంటరితనానికి ప్రతీకగా భావించారు, ఇంకొందరు అది జీవన ప్రయాణానికి ఒక మౌన సందేశం అని కూడా అన్నారు. చిన్న పెంగ్విన్ కానీ దాని ప్రయాణం మొత్తం ప్రపంచాన్ని ఆలోచించేలాగా చేసింది. ఎందుకు ఆ పెంగ్విన్ అలా వెళ్తుంది అని. దాని ద్వారా పెంగ్విన్స్ గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. తోటి పెంగ్విన్స్ అన్ని బ్రతకడానికి సముద్రం వైపు వెళ్తుంటే ఈ ఒక్క పెంగ్విన్ విరుద్ధంగా మరణ భయమున్న పర్వతాల వైపు ఒంటరిగా 70 కిలోమీటర్లు వెళ్తుంది. ఇప్పుడు వైరల్ అయినటువంటి ఈ వీడియో ఇప్పటిది కాదండి. 2007 ఎన్కౌంటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే ఒక అమెరికన్ డాక్యుమెంటరీ నుంచి తీసుకున్నటువంటి రియల్ క్లిప్. వేరే దారిలో వెళ్తున్నటువంటి ఆ పెంగ్విన్ ని గనక మనం పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఆ గుంపులో కలిపినా కూడా అది దాని దిశను మళ్ళీ మార్చుకొని సేమ్ కొండల వైపే వెళ్తుంది తప్పించి అక్కడ మాత్రం ఉండదు అని వాళ్ళు చెప్పారు. బట్ వై అన్నది ఇప్పుడు క్వశ్చన్ కదా మాట్లాడుకుంటున్నాం.

దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనకు ఎంతో అందంగా ముద్దుగా కనిపించే పెంగ్విన్స్ జీవితం అంత అందంగా ఉండదండి. ఎన్నో కష్టాలతో, శ్రమతో అవి నిరంతరం పోరాడుతూనే ఉంటాయి. మంచులో నడిచే ఈ చిన్న పక్షులు మనకు జీవితంలో ఎలా ఎదగాలో పెద్ద పాఠాలు నేర్పిస్తాయి అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఎమోషన్స్ విషయంలో, ప్రేమ విషయంలో, ఫ్యామిలీ బాండింగ్ విషయంలో, సోషల్ లైఫ్ విషయంలో, పీస్, శాంతి విషయంలో, సర్వైవల్ స్కిల్స్ అంటే బ్రతకడానికి నేర్చుకోవాల్సినటువంటి నైపుణ్యాల గురించి, అలాగే రిలేషన్షిప్స్ విషయంలో కూడా మనుషుల్లాగా ఉన్న మనం పెంగ్విన్స్ నుంచి చాలా నేర్చుకోవాలి. పెంగ్విన్స్ చాలా చాలా ఎమోషనల్ బాండింగ్ ఉన్నటువంటి జీవి. మీకు విషయం చెప్పమంటారా? మనుషుల్లాగానే పెంగ్విన్స్ ప్రేమిస్తాయండి. ప్రేమించడం మాత్రమే కాదు, ప్రపోజ్ కూడా చేస్తాయి. అలా ఇలా కాదండో, ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తాయి తెలుసా? ఎస్, పెంగ్విన్స్ చిన్నగా కనిపించినా వాటి యొక్క జీవితం చాలా గొప్పది. పెంగ్విన్స్ పక్షులే కానీ ఎగరలేవు. వాటి రెక్కలు ఫ్లిప్పర్లు లాగా ఉండి ఆ రెక్కలతో అవి నీటిలో బుల్లెట్లు లాగా ఈదగలవు. పెంగ్విన్స్ గంటకు 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదగలవు. కొన్ని జాతులు 500 మీటర్ల లోతుకు కూడా వెళ్తాయి. నీటిలో ఇవి పక్షులు కాదు, ఫిష్యుల్లాగా కనిపిస్తాయి. కొన్నిసార్లు చేపల కంటే కూడా స్పీడ్గా ఇవి నీటిలో ఈదగలవు. పెంగ్విన్స్ ఎక్కువగా మనకు మంచు ప్రదేశాల్లో, మరీ ముఖ్యంగా అంటార్కిటికా, ఎక్కువగా అంటార్కిటికాలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ అమెరికాలో కూడా పెంగ్విన్స్ మనకి కనిపిస్తాయి. అంటే మరీ ఎక్కువగా వేడి ఉన్న ప్రదేశాల్లో కాకుండా చల్లని ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పెంగ్విన్స్ కి పక్షుల్లాగా రెక్కలున్నా, చేపల్లాగా ఈదగలిగే శక్తి, మనుషుల్లాగా నడవగలిగే సామర్థ్యం కూడా ఉన్నాయి. నార్మల్ గా మనం పెంగ్విన్స్ ని ఎప్పుడు చూసినా కూడా ఎంతో తమాషాగా ఊగుతూ ఊగుతూ అవి నడుస్తూ ఉంటాయి కదా. పెంగ్విన్స్ నడక ఎందుకు అలా ఉంటుంది అంటే వాటి కాళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, శరీరం వెనుక భాగం కూడా చాలా బరువుగా ఉంటుంది. అందుకే అవి అలా నడుస్తూ ఉంటాయి. మనకి ఫన్నీగా కనిపించినా అది ఎనర్జీని సేవ్ చేసుకోవడానికి బెస్ట్ స్టైల్. ఇంకా అవి ఎనర్జీని సేవ్ చేసుకోవడానికి కోసం మంచు ప్రదేశాల్లో అసలు నడవకుండా పైనుంచి కిందకు రావాలంటే ఆ మంచులో పొట్ట భాగం ద్వారా జర్రుమని జారుకుంటూ కిందకు వచ్చేస్తాయి. స్కేటింగ్ చేసినట్లు అనమాట, కానీ కాళ్లతో కాదు పొట్టతో. దానిని టొబాగనింగ్ అంటారు. మనకి చూడ్డానికి పెంగ్విన్స్ అన్ని కూడా ఒకటే లాగా వైట్ అండ్ బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నా వాటి అన్నింటికి కూడా సొంత వాయిస్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క పెంగ్విన్ కి యూనిక్ వాయిస్ ఉంటుంది. వేల పెంగ్విన్స్ మధ్యలో ఉన్నా కూడా తల్లిదండ్రులు తమ పిల్లల శబ్దాన్ని బట్టి వాటిని గుర్తిస్తాయి. అలాగే పార్ట్నర్స్ కూడా మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ ని, ఆడ పెంగ్విన్ మగ పెంగ్విన్ ని వాటి యొక్క గొంతు శబ్దాల్ని బట్టి గుర్తిస్తాయి. పెంగ్విన్స్ కి పళ్ళు, దంతాలు ఉండవు. చేపలను మొత్తంగా మింగేస్తాయన్నమాట. పెంగ్విన్స్ ఈకలు చాలా స్పెషల్. ఒక పెంగ్విన్ శరీరంపై చదరపు అంగుళానికి 100కు పైగా ఈకలు ఉంటాయి. అంగుళం అంటే ఎంత ఉంటుందండి, చాలా చిన్న ప్లేస్ కదా, దాంట్లో 100కు పైగా ఈకలు ఉంటాయన్నమాట. ఇవి చలి నుంచి వాటిని కాపాడడానికి, అలాగే నీటి లోపలికి వెళ్ళినప్పుడు ఆ నీరు వాటి శరీరంలోకి రాకుండా శరీరం వేడిగా ఉండడానికి ఉపయోగపడతాయి. అందుకే పెంగ్విన్స్ గంటల కొద్దీ చల్లటి నీటిలో ఉండగలుగుతున్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, వినండి. పెంగ్విన్స్ ఉప్పు నీటిని కూడా బాగా తాగుతాయి. ఇందులో వెరైటీ ఏముంది కావ్య, అవి సముద్రం దగ్గర ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఉప్పు నీరు దొరుకుతుంది, సో అలాగే ఉండగలవేమో ఉప్పు నీరు తాగి కూడా అని అనుకుంటున్నారా? అంతవరకు ఓకే, కానీ అవి ఉప్పు నీటిని తాగి ఉప్పును బయటకి వదిలేస్తాయి, మీకు తెలుసా? హౌ ఇట్ పాసిబుల్ అంటే ఆ ఉప్పును బయటకి వదలడం కూడా చాలా స్పెషల్ గా ఉంటుందండి. వాటి కళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేక గ్రంథులు ఉప్పును వేరు చేసి ముక్కు ద్వారా బయటకు విడుదల చేస్తాయన్నమాట. అందువల్ల పెంగ్విన్స్ ఉప్పు నీరు తాగినా వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెంగ్విన్స్ మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి కదా, అవి ఎందుకు ఆ కలర్ లో ఉంటాయో తెలుసా? అమ్మ బాబోయ్, మైండ్ బ్లాక్ అయిపోయింది ఈ విషయం తెలిసిన తర్వాత. పెంగ్విన్స్ ముందు భాగం తెలుపు, వెనక భాగం నలుపు ఎందుకుంటుందో తెలుసా అండి? పైనుంచి చూస్తే సముద్రం నల్లగా ఉంటుంది కదా, అప్పుడు పైనుంచి ఏ రకమైన జంతువులు కానీ పక్షులు కానీ వీటిని వేటాడకుండా జాగ్రత్త కోసం అలా పైనుంచి చూస్తే బ్లాక్ కలర్ లో, అదే కింద నుంచి చూస్తే ఆకాశం మనకి వైట్ గా కనిపిస్తుంది కదా, అప్పుడు సముద్రంలో ఉన్నటువంటి

ఎప్పటి పెద్ద పెద్ద షాక్స్ కానీ తిమింగలాలు కానీ వీటిపైన దాడి చేయకుండా చుట్టూ ఉన్న వాతావరణంలో కలిసిపోవడానికి అవి కింద నుంచి వైట్ గా పైనుంచి బ్లాక్ గా కనిపిస్తాయట. వావ్, శత్రువుల నుంచి రక్షణ కోసం ఆటోమేటిక్ గా దాని యొక్క శరీరం ఇలా డిజైన్ చేయబడింది. అబ్బా ప్రకృతి ఎంత స్పెషల్ అనిపిస్తుంది అండి ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు. పెంగ్విన్స్ కి శత్రువులు నీటిలో షార్క్స్, సీల్స్, అలాగే భూమిపైన పెద్ద పక్షులు. అందుకే వాటి శరీరం అలా టూ కలర్స్ లో ఉంటుంది. దీనిని క్యామోఫ్లాజ్ అంటారు. జంతువులు లేదా పక్షులు తమ శరీర రంగును చుట్టూ ఉన్న వాతావరణంతో కలిపి శత్రువుకి కనిపించకుండా దాక్కునే లక్షణం అన్నమాట. ఈ లక్షణం చిరుత పులులకు, ఊసర వెల్లులకు, అలాగే పెంగ్విన్స్ కి ఉంది. ఈ రోజుల్లో మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచే ప్లే క్లాసులు, నర్సరీలకు పంపిస్తూ ఉంటాం కదా స్కూల్ కి చదువుకోవడానికి. మీకు తెలుసా, పెంగ్విన్స్ కూడా వాటి పిల్లల్ని నర్సరీకి పంపిస్తాయండి. అవును, పెంగ్విన్స్ పిల్లలు నర్సరీలోనే పెరుగుతాయి. పెంగ్విన్స్ ఎప్పుడు ఒంటరిగా జీవించవు. అవి ఒక గుంపు, అంటే కాలనీ లాగా ఉంటాయి అన్నమాట. వాటి పిల్లలన్నీ కూడా ఆ గుంపులోనే పెరుగుతూ ఉంటాయి. పెద్ద పెంగ్విన్స్ వాటిని ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ ఆ గుంపును కాపాడుతూ ఉంటాయి అన్నమాట. పిల్లలన్నీ ఒక గుంపుగా ఉంటే కొన్ని పెంగ్విన్స్ షిఫ్ట్స్ ప్రకారం అన్నమాట, ఈ టైం నుంచి ఈ టైం వరకు కొన్ని పెంగ్విన్స్ చూసుకుంటాయి పెద్ద పెంగ్విన్స్. తర్వాత అవి రెస్ట్ కో లేదంటే ఆహారానికి వెళ్ళిపోయినప్పుడు ఆ గ్రూప్ ని ఇంకొన్ని పెంగ్విన్స్ కాపాడుతూ ఉంటాయి. దీనిని క్రెచ్ సిస్టమ్ అంటారు. నార్మల్ గా కొన్ని జంతువులు మనుషుల్ని చూస్తే భయపడతాయి కదా, కానీ పెంగ్విన్స్ మనుషుల్ని చూస్తే భయపడవు. ఇంకా అవి మనుషుల దగ్గరికి రావడానికి ఇష్టపడతాయి. అవి మనుషుల్ని చూసి ఒక పెద్ద పెంగ్విన్ లాగా భావిస్తూ ఉంటాయట. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో అండి, ఒక కపుల్ మంచులో ఫోటోలు తీసుకుంటూ ఉంటే వాళ్ళ వెనకాల పెంగ్విన్ ఉంటుంది. అది అసలు వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయదు, అంటే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకు అనేది అటు పక్క నుంచి వెళ్లకుండా కూడా వాళ్ళ వెనకాల దాక్కుని కామ్ గా ఉంటుంది. ఎంత మంచిగా అనిపించింది అంటే ఆ వీడియో చూస్తుంటే, ఆ బంధానికి ఎంత వాల్యూ ఇస్తుంది చూసారా ఆ పెంగ్విన్. వాళ్ళు ఫొటోస్ తీసుకుని పక్కకు జరిగిపోయిన తర్వాత అప్పుడు దాని మేలు అది వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫొటోస్ ని కూడా డిస్టర్బ్ చేయకూడదని ఆ పెంగ్విన్ పక్క నుంచి అటు ఇటు ఎటు వెళ్లకుండా కామ్ గా అక్కడ నిలబడిపోయింది అది చూసిన తర్వాత. దీన్ని బట్టి అర్థమవుతుంది పెంగ్విన్స్ మనుషులకి ఎంత దగ్గరగా అవుతాయి అని. ప్రపంచంలో మొత్తం 18 రకాల పెంగ్విన్స్ జాతులు ఉన్నాయండి. వాటిలో ఎంపైర్ పెంగ్విన్స్ అతి పెద్దదైతే లిటిల్ బ్లూ పెంగ్విన్ చాలా చిన్న పెంగ్విన్. మీకు తెలుసా, పెంగ్విన్స్ ఈకలు సంవత్సరానికి ఒకసారి పూర్తిగా తీసేసి మళ్ళీ కొత్త ఈకలు వస్తాయి. ఈ సమయంలో నీటిలోకి అవి వెళ్లకుండా ముందే ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. ఈ దశను మోల్టింగ్ పీరియడ్ అంటారు. ఎందుకు ఇలా ఈకల్ని మార్చుకుంటాయి అంటే, పెంగ్విన్స్ ఎక్కువసేపు చల్లటి నీటిలో ఈదుతూ ఉంటాయి, రాళ్లపై నడుస్తూ ఉంటాయి, మంచులో ఉంటాయి కదా, దీంతో ఆ ఈకలు బలహీన పడతాయి అన్నమాట. కాబట్టి అవి ఈకలన్నిటిని కూడా వదిలేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ ఫెదర్స్ తెచ్చుకుంటూ ఉంటాయి. పెంగ్విన్స్ తమకు తమ స్పెషల్ ఐడి కార్డ్ లాంటివి కలిగి ఉంటాయండి. వాట్, ఎస్, ప్రతి పెంగ్విన్ కి ప్రత్యేకమైనటువంటి శబ్దం, ప్రత్యేకమైన నడక, కొన్నిసార్లు ప్రత్యేకమైన ఈకల నమూనాలు, శరీర ఆకారం కూడా వేరు వేరుగా ఉంటుంది. అది మనకు అర్థం కాదనుకోండి, అంటే పెంగ్విన్స్ కి మనుషులందరూ ఒకటేలా కనిపిస్తారు కదా, అలాగే మనుషులకు కూడా పెంగ్విన్స్ అన్ని ఒకటేలా కనిపిస్తాయి. బట్ వాటిలో అవి డిఫరెన్షియేట్ చేసుకుని ఆ డిఫరెన్స్ ని గుర్తించి గుంపులో వేల పెంగ్విన్స్ ఉన్నా కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని గుర్తుపడతాయి. పెంగ్విన్స్ గాలిలోకి నీటిలోకి దూకే ముందు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తాయండి. చుట్టూ చూస్తూ శత్రువులు ఉన్నారా అని గమనిస్తూ ఒక్కసారిగా గుంపుగా వాటర్ లోకి దూకుతాయి అన్నమాట. అంటే ఏమైనా ప్రమాదం వచ్చినా కూడా అన్ని కలిసి దాన్ని ఫేస్ చేయొచ్చు అని. సోషలిజం అంటారు కదండి, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పెంగ్విన్స్ అని చెప్పొచ్చు అండి. కలిసి ఉంటే మనల్ని ఎప్పుడైనా ఏ అపాయమైనా కూడా అంత తొందరగా అటాక్ చేయదు. సో ఆ పద్ధతిని పెంగ్విన్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాయి. పెంగ్విన్స్ 6 అడుగుల ఎత్తు వరకు కూడా దూకగలవండి. చిన్న శరీరం కానీ పవర్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. పెంగ్విన్స్ కు మంచి స్మెల్ సెన్స్ కూడా ఉంది. అది గూడు దగ్గరకు రావడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. పెంగ్విన్స్ ప్రపంచంలోనే అత్యంత చలిని తట్టుకునే పక్షులండి. ప్రత్యేకంగా ఎంపైర్ పెంగ్విన్స్ అయితే మాత్రం -60 డిగ్రీల నుంచి -70 డిగ్రీల సెల్సియస్ వరకు. ఒకసారి ఊహించండి, పొద్దున్నే కొంచెం మంచు ఎక్కువైతేనే మనకి ఎలా ఉంటది, అలాంటిది -60 and 70 డిగ్రీ సెల్సియస్ దగ్గర కూడా అంత చలిలో కూడా అంత మంచులో అవి బ్రతకగలుగుతాయి. ఇంత చలిలో మిషన్స్ కూడా అండి,

కట్టి స్ట్రక్ అయిపోతాయి. కానీ వీటి శరీరం మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. వీటి శరీరంలో దట్టమైన ఈకలు, మందమైన కొవ్వు పొర ఉంటుంది. ఇవి చలిని లోపలికి రానివ్వకుండా, పైగా పెంగ్విన్స్ గుంపుగా కూడా ఉంటాయండి. ఒక పెంగ్విన్ ఆనుకొని ఇంకో పెంగ్విన్ ఎప్పుడు దగ్గర దగ్గరగా ఉంటాయంటే వాటి శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత బయట చలికి ఎఫెక్ట్ కాకుండా అవి అలా ఒక సర్కిల్ ప్రకారం తిరుగుతూ, బయట సర్కిల్ ఎక్కువ చలి తగిలే సర్కిల్లో కొన్ని పెంగ్విన్స్ ఉన్నప్పుడు అవి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లోపలికి వెళ్ళిపోతాయి. మళ్ళీ లోపలున్న పెంగ్విన్స్ బయటకు వస్తాయి అన్నమాట తర్వాత ఉండడానికి. ఇదంతా ఎవరండి, ఎవరు ప్లాన్ అంటారు ఇదంటే? అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంత ఫెంటాస్టిక్ మైండ్ మెకానిజం తో ఈ పెంగ్విన్స్ వర్క్ చేస్తున్నాయి, ఆలోచించారా? అంటే ఒక 1 or 2 hours బయట కొన్ని గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్ ఉన్నట్లయితే తర్వాత ఆ పెంగ్విన్స్ ఆ చలినంతా తీసుకొని ఉంటాయి కాబట్టి వాటికి వెచ్చదనం కావాలి కాబట్టి ఆ పెంగ్విన్స్ రౌండ్ లోకి వచ్చేస్తే ఆ లోపల ఉన్న పెంగ్విన్స్ బయటకు వెళ్తాయి అన్నమాట. కాపాడుకోవడం చూసారా? అంటే ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనం గివప్ ఇవ్వకూడదు, మాక్సిమం మనం ట్రై చేయాలి. -60-70 degrees Celsius ఉష్ణోగ్రత దగ్గర అవి ఇలాగా నిరంతరం వర్క్ చేసుకుంటూ, నిరంతరం ఆలోచిస్తూ, నిరంతరం తిరుగుతూ బ్రతుకుతున్నాయండి. పెంగ్విన్స్ లో చాలా బాగా నచ్చే ఇంకొక విషయం ఏంటో చెప్పమంటారా? జెండర్ డిస్క్రిమినేషన్ అన్నది పెంగ్విన్స్ లో అస్సలు లేదు. పిల్లల పెంపకంలో కాని, ఆహారం సంపాదించే బాధ్యతలో కాని మగ ఆడ పెంగ్విన్స్ ఈక్వల్ రెస్పాన్సిబుల్ గా ఉంటాయి. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఈక్వాలిటీ మనుషుల కంటే కూడా, ఏ ఇతర జంతువుల కంటే కూడా పెంగ్విన్స్ లో ఎక్కువగా ఉంటుంది. పెంగ్విన్స్ జాతుల్లో సంవత్సరానికి ఒక గుడ్డు లేదా మహా అయితే 2 గుడ్లను మాత్రమే పెడతాయి, మాక్సిమం 1 గుడ్డు పెడతాయి అన్నమాట. పెంగ్విన్స్ డెలివరీ టైం సాధారణంగా 30-66 రోజులు, అంటే దగ్గరగా 2 నెలల వరకు ఉంటుంది. ఆడ పెంగ్విన్ గుడ్డు పెట్టిన తర్వాత మగ పెంగ్విన్ ఆ గుడ్డును కాపాడే బాధ్యతను తీసుకుంటుంది. దాదాపు 2 నెలలు మగ పెంగ్విన్ గుడ్డును తన పాదాలపై ఉంచి బ్రూడ్ పౌచ్ అనే ప్రత్యేక చర్పపు మడతతో కప్పి ఉంచుతుంది. గుడ్డు పెట్టిన తర్వాత అది ఇమ్మీడియట్ గా మగ పెంగ్విన్ తీసేసుకుంటుంది అనమాట. లేదంటే విత్ఇన్ సెకండ్స్ లో -70 degrees Celsius దగ్గర ఎలా ఉంటుందండి ఆ గుడ్డు? పాడైపోతుంది బయట వాతావరణానికి ఉన్నట్లయితే. అలా ఉండకుండా, పెంగ్విన్లు పాడవ్వకుండా వెంటనే ఆడ పెంగ్విన్ గుడ్డు పెట్టేగానే ఆ గుడ్డుని మగ పెంగ్విన్స్ తీసేసుకుంటాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండి. అంటే సడన్ గా గుడ్డు ఎప్పుడు పెడతాయో తెలీదు, పెట్టిన వెంటనే మగ పెంగ్విన్స్ ఆ గుడ్డుని తీసేసుకోవాలి. వితిన్ సెకండ్స్ లో ఏదైనా తప్పు జరిగినా ఆ గుడ్డుని అవి కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మగ పెంగ్విన్స్ ఏం చేస్తాయో తెలుసా అండి? ఆడ పెంగ్విన్ గుడ్డు పెట్టడానికి ముందు రాళ్ళని గుడ్డులాగా భావించి ఎలా ఆ గుడ్డుని తనలోకి త్వరగా తీసుకోవాలి జాగ్రత్తగా అనే విషయాన్ని రాళ్ల ద్వారా ప్రాక్టీస్ చేస్తాయట. అమ్మ బాబోయ్, ఎంత ముందు చూపు! అండ్ ఆ గుడ్డును కాపాడుకోవాలని ఎంత ట్రై చేసి ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నాయి చూసారా? ఇలా పెంగ్విన్స్ దాని బాడీ దగ్గరికి తీసుకుని ఆ గుడ్డుకి ఒక ఇంక్యుబేటర్ లాగా వేడినిస్తూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల తీవ్రమైన చలిలో కూడా గుడ్డు వెచ్చగా సురక్షితంగా ఉంటుంది. ఈ టైంలో, అంటే ఈ 2 మంత్స్ కూడా మగ పెంగ్విన్స్ ఆహారం తినకుండా, ఒకటే చోట కదలకుండా ఆ గుడ్డుని కాపాడుతూ ఉంటాయి. కంప్లీట్గా ఉపవాస స్థితిలో ఉంటాయి. దీనివల్ల దాని యొక్క శరీర బరువులో దాదాపు 60% వరకు అది కోల్పోతుంది. అయినా కూడా అది ఆ చలిలో ఆ గుడ్డును ఆడ పెంగ్విన్ వచ్చేంత వరకు, బిడ్డ పుట్టిన తర్వాత కూడా కాపాడుతూనే ఉంటుంది. ఆడ పెంగ్విన్ సముద్రంకి వెళ్ళి వేటాడి ఆహారం తీసుకుని తిరిగి వచ్చిన తర్వాత మగ పెంగ్విన్ ఆ బిడ్డని తల్లికి అప్పచెప్పి అప్పుడు అది సముద్రంలోకి వేటకు వెళ్తుంది. ఇలా సముద్రంలో నుంచి ఒక్కసారిగా గుంపులుగా పెంగ్విన్స్, ఆడ పెంగ్విన్స్ వస్తాయి కదండి, ఆ టైంలో కూడా అవి కరెక్ట్ గా వాటి పార్ట్నర్స్ దగ్గరికి, వాటి బిడ్డ దగ్గరికి స్మెల్ ని, సౌండ్ ని, పెంగ్విన్స్ యొక్క ఆకారాన్ని పట్టి తక్కుమని గుర్తుపట్టి వెళ్ళిపోతాయండి. అంతే కదా, తల్లి బిడ్డ అండ్ పార్ట్నర్ రిలేషన్ అండి. పిల్లలు పెద్దయిన తర్వాత, వాటికి వేటాడే శక్తి వచ్చిన తర్వాత ఇక పెంగ్విన్స్ ఆ పిల్లల్ని పట్టించుకోవు, వాటిని స్వేచ్ఛగా వాటి జీవితాన్ని జీవించడానికి వదిలేస్తాయి. మరి ఇందాక మనం ఒక విషయం తెలుసుకున్నాం కదా, పెంగ్విన్స్ కూడా ప్రేమిస్తాయి, ఆ ప్రేమను వ్యక్తం చేస్తాయి, ప్రపోజ్ చేస్తాయి, ఒక గిఫ్ట్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తాయి అని చెప్పా కదా. ఎంత సూపర్ విషయం అండి. పెంగ్విన్స్ ఏదైనా ఆడ పెంగ్విన్ నచ్చినప్పుడు ఆ పెంగ్విన్ కి ఒక మంచి రాయి ఇచ్చి ప్రపోజ్ చేస్తాయండి.

ఉంటుంది. ఆ మంచు ప్రదేశాల్లో వాటికి అంతకంటే గిఫ్ట్ ఇవ్వడానికి ఏం దొరుకుతుంది చెప్పండి? ఆ రాయి కోసం కూడా మగ పెంగ్విన్స్ పోటీ పడి వెతికి ది బెస్ట్ రాయిని సెలెక్ట్ చేసుకుని దానికి ఇష్టమైన పెంగ్విన్ కి ఇవ్వడానికి ట్రై చేస్తాయి అన్నమాట. ఆడ పెంగ్విన్ ఆ రాయిని తీసుకున్నట్లయితే ఆ పెంగ్విన్ మగ పెంగ్విన్ యొక్క ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసినట్లు, అలాగే ఆ పెంగ్విన్ గనక ఆ రాయిని తీసుకోలేదు అనుకోండి దాని ప్రపోజల్ ని రిజెక్ట్ చేసినట్టు. పెంగ్విన్స్ ప్రేమ గురించి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఒక మంచి ప్రేమ పాట వినకపోతే ఎలా చెప్పండి, వినేద్దామా?

పెంగ్విన్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. పెంగ్విన్స్ మాక్సిమం ఒకే పెంగ్విన్ తో తన జీవిత కాలంలో జత కడతాయండి. భాగస్వామి చనిపోతేనో లేదా కనిపించకుండా పోతేనో

0: మగైనా ఆడైనా కొత్త భాగస్వామిని ఎంచుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి పిల్లని కాపాడడంలో మగ పెంగ్విన్ నిర్లక్ష్యం చేస్తే, గుడ్డును వదిలేస్తే, పిల్లల్ని పట్టించుకోకుండా పోతే ఆడ పెంగ్విన్ ఆ మగ పెంగ్విన్ తో మళ్లీ జత కట్టలేకపోవచ్చు. తదుపరి సీజన్ లో అది వేరే భాగస్వామిని ఎంచుకోవచ్చు. ఎందుకంటే నమ్మకమైన భాగస్వామి అవసరం కాబట్టి. మగ పెంగ్విన్ గుడ్డును కాపాడలేకపోయింది కాబట్టి, ఆ గుడ్డు ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టింది కాబట్టి నెక్స్ట్ టైం దాని బిడ్డనది కాపాడడం కోసం వేరే పెంగ్విన్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. అదే మగ పెంగ్విన్ అన్ని కరెక్ట్ గా చేస్తే, తన బాధ్యతలన్నింటిని కూడా కరెక్ట్ గా నిర్వహిస్తే అది ఇంకా మాక్సిమం అదే పెంగ్విన్ తో ఉంటుందన్నమాట. మీకు ఇంకొక సర్ప్రైజింగ్ విషయం చెప్పమంటారా? ఈ విషయాన్ని విన్నాక మీరు షాక్ అయి షేక్ అవుతారు. పెంగ్విన్స్ లవ్ ప్రపోజ్ చేయడానికి రాళ్ళని ఇస్తాయని చెప్పుకున్నాం కదా, మరి ఆ రాళ్ళని ఎలా యూజ్ చేస్తాయి అన్నది ఫస్ట్ పాయింట్. అవి గూళ్ళు కట్టుకోవడానికి ఆ రాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటాయి. ప్లస్ పెంగ్విన్స్ రాళ్లను ఆహారంతో పాటుగా మింగుతాయి. దానికి కారణం ఏంటి అనంటే, వాటికి పళ్ళు ఉండవు, ఆహారం డైరెక్ట్ గా చేపలు, చిన్న చిన్న రొయ్యల్ని అవి మింగేస్తూ ఉంటాయి కదా. ఆహారం జీర్ణం కావడానికి ఈ రాళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే రాళ్ళు కడుపులో ఉండడం వల్ల నీటిలో సమతుల్యత కోసం కూడా పెంగ్విన్స్ కి ఉపయోగపడుతూ ఉంటాయి. నీటిలో ఇదేటప్పుడు కడుపులో ఉన్న రాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట వాటి వెయిట్ ని. ఎక్కువ లోతుకు సులువుగా వెళ్ళడానికి బరువు వల్ల ఈజీగా పెంగ్విన్స్ లోపలికి డైవ్ చేయగలవు. దీనికోసం ఈ రాళ్ళు కూడా ఉపయోగపడతాయి. రాంగ్ గా ఏదైనా ఆహారం తిన్నాయనుకోండి, చేపలు, ఎముకలు, గట్టి భాగాలు కడుపులో చిక్కుకుపోతే కూడా ఈ రాళ్ల సహాయంతో అవి బయటకి వెళ్లిపోయేలాగా పెంగ్విన్స్ చేస్తూ ఉంటాయి. అయితే పెద్ద పెద్ద బండరాళ్ళే మింగేసేయండి. పెంగ్విన్స్ చిన్న చిన్న కులకరాళ్ళ లాంటి రాళ్ళని మింగుతూ ఉంటాయన్నమాట. మరి మనం ఇంటర్నెట్ లో చూసిన పెంగ్విన్ ఎందుకు అలా దాని గ్రూప్ ని వదిలి వేరే వైపు కొండల వైపు వెళ్ళింది అంటే, నిజానికి మనం అనుకున్నవన్నీ కాదండి. పెంగ్విన్ కి ఏదో బాధ ఉంది, అది డిసప్పాయింట్మెంట్ తో అలా వెళ్ళిపోతూ ఉంది, తన దారి వేరుగా చూసుకుంటుంది అని. నిజానికి పెంగ్విన్స్ లో ఈ రకమైనటువంటి ప్రవర్తనను డిసోరియంటేషన్ అంటారు. అంటే దిశా నిర్దేశాన్ని కోల్పోవడం, విపరీత ప్రవర్తన ఉంటుందన్నమాట. పెంగ్విన్స్ నావిగేషన్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల అది దారి తప్పిపోతుంది. పెంగ్విన్స్ మెదడులో దిశను గుర్తించే ఒక రకమైన కంపాస్ ఉంటుంది. సూర్యుని స్థానాలు, భూ అయస్కాంత క్షేత్రాలను బట్టి అవి ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. అమెరికన్ పెంగ్విన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ లో ఈ విధంగా వివరాలు మనకి పేర్కొన్నారు. సో ఇలాంటి పరిస్థితి కారణంగానే ఆ పెంగ్విన్ అది ఉండాల్సిన ప్లేస్ లో కాకుండా వేరే వైపుకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఇదొక డిజార్డర్ లాంటిదన్నమాట. మనం ఇంత వరకు చెప్పుకున్నటువంటి పెంగ్విన్స్ ఎంతో ప్రమాదంలో ఉన్నాయండి. ఈ మాట వినగానే నాకు చాలా చాలా బాధేసింది. గ్లోబల్ వార్మింగ్, మంచు ఎక్కువగా కరిగిపోతూ ఉండడం వల్ల, సముద్ర కాలుష్యం వల్ల చాలా పెంగ్విన్స్ జాతులు ప్రమాదంలో ఉన్నాయి. పెంగ్విన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఈ విషయాలు తెలిసాక ఇంకా ఇంకా పెంగ్విన్స్ అంటే ఇష్టం పెరిగిపోయి ఉంటుంది. నాకైతే ఫేవరెట్ అయిపోయింది పెంగ్విన్. పెంగ్విన్స్ బలంతో కన్నా బుద్ధి, ఐక్యత, ప్రేమతో బతుకుతాయి. కుటుంబ విలువ, కష్టాల్లో కూడా కలిసి నిలబడడం, ముఖ్యంగా పెంగ్విన్స్ భావోద్వేగాల కంటే బాధ్యతను ఎక్కువగా చూపించే పక్షులు. పెంగ్విన్స్ పైకి ఎగరలేకపోయినా కూడా జీవితంలో ఎలా పైకి రావాలి అన్న విషయం తెలిసినటువంటి ప్రాణులు. చాలా చాలా మంచి విషయాలు పెంగ్విన్స్ గురించి తెలుసుకున్నారు కదండి. చాలా సార్లు పెంగ్విన్స్ ని చూసే ఉంటాము, టీవీలో, వీడియోస్ లో, కానీ ఇన్ని డీటెయిల్డ్ గా పెంగ్విన్స్ గురించి ఇన్ని విషయాలు తెలుసుకుంటుంటే మాత్రం సీరియస్ గా చెప్తున్నా, నాకైతే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. మీరు కూడా అదే సర్ప్రైజ్ ని ఫీల్ అయ్యారని అనుకుంటూ ఉన్నాను. ఇది మన ఈ సంగతి మీకు తెలుసా ఫర్ దిస్ వీక్. నేను మీ కావ్య శ్రీ. బై బై.
1: ఇంతవరకు శ్రోతలు ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా విన్నారు. ఇక మీరందరూ ఎంతగానో ఎదురు చూసేటువంటి హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, స్టూడియోలో సమయం కూడా 9:02 అయిపోయింది కాబట్టి తొలి శ్రోతను పలకరిద్దాం. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అంటే 0861233310 లేదా 102 నంబర్లకు కాల్ చేసి మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, తొలి శ్రోతను పలకరించేద్దాం. హలో అభిరుచి అండి.
2: నమస్తే సార్.
1: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలము కోలవాలి సార్.
1: రైట్, చెప్పండి ఇవాళ ఏ పాట విన్నామంటారు?

0: ప్రేమలో నుంచి కనిపించుకొచ్చింది కన్నపిల్ల, అది కనపడితే చాలు అనే పాట కావాలి సార్.
1: తప్పకుండా అండి, మీరు కొన్న పాట సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామా అండి?
0: థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ అండి.

0: మరో కాలర్ను పలకరిద్దాం. హలో అభిరుచండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఏ పాట విందామంటారు? కాదర్ భాష గారు, ఏ పాట విందాం?
1: అగ్ని పరాటాలో.

0: మరో కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు. హలో అభిరుచి,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి.
1: బాగున్నారా సార్?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఏ పాట విందామంటారు?
1: మీరు బాగుండాలా సార్? దేవుడు దేవాలా, అదే మేము మా తోతలంతా కోరుకునేది.
0: అందరూ
1: మా డాక్టర్ గారు తర్వాత డాక్టర్ మీరు
0: అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి. ఆల్రెడీ ఉంది కదా కొటేషన్. అయితే చెప్పండి, ఏ పాట విందామంటారు ఇవాళ?
1: సార్ ధనశివపురం నుంచి ముందు సయ్యద్ జాకిర్ సార్ నా పేరు.
0: జాకిర్ గారు మీరు అందరికి తెలిసిన వాళ్ళే, మీ వాయిస్ గుర్తుపట్టేస్తారు అన్నట్టు. చెప్పండి, ఏ పాట విందామంటారు?
1: దోస్తు మేరా దోస్తు సాంగ్ వినిపిస్తుంది సార్, పెళ్లి పందిరిలో.
0: రైట్.
1: మా దోస్తులు కొత్త శ్రోతలు ఉన్నారు సార్.
0: చెప్పండి.
1: మన ఏఎస్పేట నుంచి శంకరయ్య గారు, కోవూర్ నుంచి టీ మాస్టర్ వెంకటేశ్వర్ గారు, వెంకటేశ్వర్లు, గుళ్ళపాలెం సురేష్,
0: కేసీపి
1: మస్తాను, ఇంకా మా టీం మీకు ఎట్లా తెలిసిదే మా పెద్ద
0: మిగతా అందరి గురించి అందరి కోసం. ఓకే ఓకే రైట్. మొత్తం మన రేడియో శ్రోతలందరి కోసం మీరు కొన్ని పాటలు సిద్ధంగా ఉంది.
1: మన డైరెక్టర్ తమలం నాగేశ్వరరావు గారికి గుడ్ మార్నింగ్ చెప్పండి సార్.
0: థ్యాంక్ యూ అండి. తప్పకుండా వింటూనే ఉంటారు వారు. మీరు కొన్నటువంటి పాట సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను. విందాం.

0: శ్రోతలు హలో అభిరుచి వింటున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చినటువంటి పాటలు వినాలి అంటే 0861 2333 1 00 లేదా 1 02 నంబర్లకు కాల్ చేయండి. ఒకవేళ ఫోన్ కలవకపోతే 7901084415 7901084415 ఈ నంబర్కు వాట్సాప్ పంపించి మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. ఓకేనా? మరి మరొక శ్రోతను పలకరిద్దామా. హలో అభిరుచి అండి.
1: హలో సార్. నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నెల్లూరు నుంచి అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతాను సార్.
0: రైట్. ఏ పాట విందామంటారు ఇవాళ?
1: మీకే ఛాయిస్ ఇచ్చేసాను సార్. రెండు సినిమాలు, ఏదో సినిమా వేయండి సార్.
0: ఏదో ఒక సినిమా వేసేయమంటారా? ఓకే. కోరుకున్న శ్రోతలు?
1: కోరుకున్న శ్రోతలు అబ్బు, యజ్జాని, మైమునా, షర్మిల,
0: అందరూ వినే వాళ్ళందరి కోసం అయితే మీకోసం ఆకలి రాజం చిత్రం నుంచి ఈ పాట వేస్తున్నాను. మీరు కొన్ని పాట ఇది విందామండి.
1: థ్యాంక్ యూ సార్.

0: మరుసటి పలకరిద్దాం. హలో, ఎవరిచ్చింది?
1: శుభోదయం సార్.
0: శుభోదయం అండి. శుభోదయం.
1: కావలి అడవుల గ్రామం నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు.
0: చెప్పండి.
1: మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన మీకు నమస్కారములు.
0: నమస్కారాలు. నమస్కారాలు అండి. చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట విందామంటారు?
1: ఈరోజు సోమవారం కాబట్టి నేను ఎక్కువ భక్తి పాటలు కోతాను. అందరు మన అనౌన్సర్లకి, మన అందరికి తెలుసు, మన సోదరులకు కూడా.
0: ఓకే.
1: అందుకని ఈరోజు
0: ధన్యవాదాలండి. కోరిన పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి.

0: సర్దుబాటు అయింది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకుని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఇంతవరకు శ్రోతలు ఫోన్ ద్వారా కూరినటువంటి సినిగీతాలు విన్నారు. స్టూడియోలో సమయం 9:33. వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినిగీతాలు ఇప్పుడు విందాం. మరి మనకు వచ్చినటువంటి వాట్సాప్ సందేశాలు ఒకసారి చూస్తే, సీతారామరాజు చిత్రం నుంచి శ్రీవారు పాట వినిపించండి అంటూ పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి మనకు వాట్సాప్ పంపించారు. తప్పకుండా అండి, మీరు కొన్నటువంటి ఈ పాట అయితే వినిపిస్తాం. అలాగే శ్రోతలు ఈ కార్యక్రమంలో మీకు నచ్చినటువంటి పాటలు వినాలి అంటే, ఎందుకంటే ఫోన్ కలవని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాట్సాప్ ద్వారా కొన్న సినిగీతాలు వినవచ్చు. మరి మా వాట్సాప్ నంబర్ 7901084415. పాట తర్వాత మరొకసారి కూడా తెలియజేస్తాను. సో ఈ నంబర్కు వాట్సాప్ పంపించి మీరు కొన్న పాటకుని ఆనందించవచ్చు. ఇప్పుడైతే సీతారామరాజు చిత్రం నుంచి పాట విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. హలో అభిరుచి, గుడ్ మార్నింగ్ అంటూ సిసినరీ చిత్రం నుంచి ఆట ఆడుకుందాంరా పాట మా కోసం తప్పకుండా వినిపించగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహవాను జైనుద్దీన్, ఆబేద, ఆయుష మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, అలాగే నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ ఇస్మాయిల్. సో మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, ఇవి చూసే ముందు మనమైతే సిసింద్రి చిత్రం నుంచి ఈ పాట విందాం.

మరో వాట్సాప్ సందేశం చూద్దాం. లంకేశ్వరుడు చిత్రం నుంచి జీవమణి కొండగాలి పాట మా కోసం వినిపించింది అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోకు, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ మనకు వాట్సాప్ పంపించారు. మరి వీరు కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 51 నిమిషాలు. శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం వింటూ ఉన్నారు. మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. ఈ వాట్సాప్ సందేశం మనకు నెల్లూరు నారాయణ రెడ్డిపేట బీసీ కాలనీ నుంచి హారిక పంపించారు. నువ్వు వస్తానంటే నేను వద్దంటన చిత్రం నుంచి చంద్రుడిలో ఉండే అనేటువంటి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు నాగరాజు, కామాక్షి, మేఘన ఇతర అభిమానులందరి కోసం అంటూ కోరుతున్నారు. మరి వీరితో పాటు మరొక వాట్సాప్ సందేశం, నిజామాబాద్ జిల్లా ఆదర్శ్ నగర్ నుంచి కీర్తిరాజ్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర, సుమధుర వీరందరూ కూడా మనకు ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. వీరితో పాటు శ్రోతలు, జూలై 20 ఇవాళ అంతర్జాతీయ ముండే సందర్భంగా జిలాని గారు సుబ్రహ్మణ్యం గారులతో జరిపిన పరిచయ కార్యక్రమం బాగుంది అంటూ ధన్యవాదాలు అంటూ పంపించారు. అలాగే వీరు ఒక మంచి పాట మా కోసం వినిపించండి అని తెలియజేస్తూ జూలై 20 అంతర్జాతీయ చదరంగం దినోత్సవం కూడా అని మనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చెస్ ప్లేయర్స్ అందరికీ. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. అవునండి, సో చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమంలో ప్రత్యేకంగా వీటి గురించి మనం చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. వీరితో పాటు మరొక వాట్సాప్ సందేశం, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషాతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, మరి అవకాశం ఉంటే పాట ప్లే చేస్తాను. అల్లరి ప్రేమికుడు చిత్రం నుంచి పుత్తడి బొమ్మకు పాట మాకోసం వినిపించండి అంటూ అనంతపూర్ నుంచి మహేష్ మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, అలాగే శ్రోతలు ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబావ, మూసాపేట, నరేష్ గ్రామ ప్రజలందరి కోసం అంటూ పంపించారు. మరి అలాగే ఆత్మకూరు నుంచి

ఆదిశేషు మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. మరి వీరందరి కోసం వీరితో పాటు ఓకే శ్రోతలు ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య ఇతర ఫ్రెండ్స్ అందరి కోసం మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ ఆళ్లగడ్డ నుంచి నంద్యాల జిల్లా నుంచి మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించడం జరిగింది. వీరితో పాటు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఊబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం ఒక పాట అయితే ప్రసారం చేయండి అంటూ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి నుంచి మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. చివరిగా ఓకే మొత్తం పేర్లు అయితే చదవడం జరిగిందండి. ఇది మరి ఇవాళ హలో అభిరుచి కార్యక్రమం. స్టూడియోలో సమయం కూడా 10 గంటలు కావస్తోంది కాబట్టి మరికాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి ఇవాళ అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీయం రోహిత్ లలిత్ బాబు గారు, చెస్ గ్రాండ్ మాస్టర్, పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనందరికీ తెలుసు, ఆటలన్నింటిలో ఆధిపత్యం మానసిక మేధస్సుతో ఆడేదే చెస్ అని. విజయం కోసం ప్రతి కదలిక వెనుక చక్కటి వ్యూహం అవసరం. అలాంటి చెస్ ప్రపంచంలో భారత్ ను గర్వించగల స్థాయికి చేర్చిన వారిలో ఒకరు ఈరోజు మనతో ఉన్న గ్రాండ్ మాస్టర్. విజయవాడలో పుట్టి ప్రపంచాన్ని మెప్పించిన తెలుగు వ్యక్తి ఇతను. 2012లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన 4వ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్. జూన్ లో జరిగిన ఆరియన్ ప్రో ముంబై గ్రాండ్ మాస్టర్ ఓపెన్ 2025 విజేతగా, థాయిలాండ్ పట్టాయ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఛాంపియన్ గా, 2017లో నేషనల్ చెస్ ఛాంపియన్ గా, 2014లో భారతదేశానికి చెస్ ఒలింపియాడ్ లో మొదటి బ్రాంజ్ మెడల్ తెచ్చిన టీంలో సభ్యుడిగా, సెంచరీలు కాకపోయినా విజయాలపై లెక్కలేనన్ని మెడల్స్, కామన్వెల్త్ గోల్డ్, ఆసియన్ సిల్వర్, ఎన్నో అంతర్జాతీయ గెలుపులు పొందిన ఇతను మరెవరో కాదు మన ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన ముసునూరి రోహిత్ లలిత్ బాబు గారు. ఈనాటి కార్యక్రమం లలిత్ బాబు గారు విజయాల వెనుక ఉన్న శ్రమ, శిక్షణ, స్ట్రాటజీ ఇవన్నీ ఇప్పుడు మనం స్వయంగా ఆయన మాటల్లోనే వినబోతూ ఉన్నాం. మరికెందుకు కలిసిన శ్రోతలు, మన ప్రపంచ స్థాయి గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు గారిని పలకరించేద్దామా?
1: సార్ నమస్కారం. సార్
2: నమస్తే అండి.
0: సార్, మీరు విజయవాడ నుంచి ప్రపంచ స్థాయి చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎదగడం నిజంగా గర్వించదగిన విషయం. సో ఈ యొక్క అద్భుతమైన ప్రయాణం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, ఆ విషయాలు ఒకసారి గుర్తు చేసుకోగలరా సార్?
2: ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ చెస్ డే శుభాకాంక్షలు. నా చెస్ జీవితం అనేది 2003 సుమారుగా తెలియదు గానీ 2002 గానీ 2003 అంటే చెస్ కొంచెం ఓనమాలు పరిచయం అయింది సమయం అయితే అది. చెస్ కి ఎట్లా అంటే మా కుటుంబంలో ఎవరు స్పోర్ట్స్ ప్లేయర్స్ కారండి. చిన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినాయి ఆ వీడియో గేమ్స్ ఉంటూ ఉంటాయి, ఈ చిన్న చిన్న మ్యారియో ఇవన్నీ సమ్మర్ హాలిడేస్ లో ఆడుతున్న టైంలో, అంటే నాకు 1.5 ఇయర్ 2 ఇయర్స్ అప్పుడు నాకు బాల ప్రతిభ అవార్డు వచ్చింది. అంటే ఈ కంట్రీస్ ఐడెంటిఫై చేయడం గానీ ఇలా. సో చిన్నప్పుడు వీరికి ఇంత టాలెంట్ ఉంది, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో వేస్ట్ చేస్తున్నాడని మా అమ్మగారు వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ కూడా పిల్లలు నేర్చుకుంటుంటే ఆ గురువు గారిని కాంటాక్ట్ అయ్యి అట్లా నా చెస్ ఇంట్రొడక్షన్ అది. అసలు చెస్ అంటే ఏంటి, గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటి అని అంటే అప్పుడు ఓనమాలి, ఇప్పుడే చిన్న చిన్న టోర్నమెంట్లు ఇక్కడ ఉండి. సో మా గురువు గారు మురళీకృష్ణ గారు అప్పుడు 2003లో లగాన్ సినిమా రిలీజ్ అయింది హైదరాబాద్ లో ఎల్బి స్టేడియం లో. ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు కోని హంపి అక్కను, హరికృష్ణ అన్న ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్ అయ్యారు. అప్పుడు మేము ఇప్పుడు శాతవాన్ ఎక్స్ప్రెస్ వెళ్ళి సినిమా చూసి సాయంత్రం ప్లే స్టేషన్ ఫంక్షన్ గెలాం, పెద్ద స్టేడియం అది. సో అది నా ఫస్ట్ ఇంట్రొడక్షన్, వాట్ ఈస్ గ్రాండ్ మాస్టర్ అంటే ఏంటి, చెస్ అంటే ఏంటి. అప్పుడు మా గురువు గారు నన్ను తీసుకెళ్లి ఇట్లా ఉంటారా, ఇట్లా అయితే నీకు దిస్ ఇస్ వాట్ రికగ్నైజేషన్ అనేది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ. అప్పుడు ఒక మోటివేషన్ అనమాట, ఓకే మనకి తెలిసేది లేదు అంటే ప్రపంచం అంత తెలియదు మనకి. ఫస్ట్ టైం వాట్ ఈస్ చెస్ త్రూ మై కోచ్ చూపించడం జరిగింది, అంటే ఇది సాధిస్తే ఎట్లా ఉంటది అనేది ఒక చిన్న మోటివేషన్. అక్కడ నుంచి స్టార్ట్ అయితే అప్పటికే నాకంటే మా చెల్లెలు బాగా ఆడేది, షీఈస్ ఆల్రెడీ 9 under 10 లో కొంచెం నేషనల్ అచీవ్మెంట్స్ కూడా, నాకేం లేదు. సో ఇద్దరికి కష్టం అని 2000

0: 5 or 6 ఆ టైంలో అమ్మ మా కోచ్ ఇద్దరు ఆలోచించుకున్నారు అనమాట. ఎందుకంటే విమెన్స్ లో ఎప్పటికీ దే హావ్ మచ్ మోర్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రావడానికి. మెన్ లో కాంపిటీషన్ తెలిసిందే ఎందుకో, మరి చెల్లి కూడా స్టడీస్ కి వెళ్తానైంది. అప్పుడు నా ఫస్ట్ అంటే ప్లేయర్ గా రికగ్నైజేషన్ వచ్చిన 2005 లో 2006 లేదో అక్కడక్కడ అచీవ్మెంట్స్ అయితే ఏమి రాలే మెడల్స్. ఫస్ట్ అనేది 2007 లో అండర్ 17 నేషనల్స్ మేజర్ బ్రేక్ త్రూ. అంటే స్టార్ట్ చేసిన 4-5 ఇయర్స్ లో కూడా అచీవ్మెంట్ లేకుండా ఎవరు ఉండరు కదా, మీకు తెలిసింది కదా స్పోర్ట్స్ లో. సో అమ్మగారు కూడా చాలా సార్లు ఏంటి అన్న తప్పు చేశానా ఈయన ఆడిపించి, కోచ్ కూడా మురళి సార్ మాత్రం ఎప్పుడు కాన్ఫిడెంట్ ఏదో ఒకటి సాధిస్తాడు మీరు ఉండండి పేషెన్స్ ఓపిక్ కావాలని. ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు ఫస్ట్ మేజర్ బ్రేక్ త్రూ 2007 లో అండర్ 17 నేషనల్స్. తర్వాత వెంటనే చెస్ లో గ్రాండ్ మాస్టర్ ముందు ఇంటర్నేషనల్ మాస్టర్ ఉండాలి. సో ఫస్ట్ ఐఎం నామ్ ఇంటర్నేషనల్ నామ్ అట్లా ఇంకప్పుడు కంటిన్యూస్ అచీవ్మెంట్స్ 7, 8, 9 కామన్వెల్త్ కానివ్వండి ఇట్లా. సో అది ఒక నాకొక బిగినింగ్. సో అయిన తర్వాత కూడా అంత సులువుగా అయితే ఏమి రాలేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఇండియాలో అప్పుడు తక్కువ అండి టోర్నమెంట్స్. ఈ నామ్స్ కావాలంటే గ్రాండ్ మాస్టర్ అవ్వడానికి ఏవైతే నామ్స్ కావాలంటే ఎట్లా అంటే మనొక క్రైటీరియా ఉంటది, ఇంతమంది ఆల్రెడీ గ్రాండ్ మాస్టర్ టైటిల్ హోల్డర్స్ ని కలవాలి. అది కూడా ఆ టైంలో ఎట్లా అంటే ఇప్పుడు రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఈజీ అయినాయి కానీ ఆ టైంలో ఏంటంటే ఒక 5 to 6 ఫెడరేషన్ నుంచి కలవాలి ఒక టోర్నమెంట్ లో. కలిసి వాళ్ళ మీద 9 రౌండ్స్ లో ఒక 7.5 పాయింట్స్ స్కోర్ చేయాలి, అప్పుడు మీకు ఒక నామ్ వస్తుంది. అట్లా 3 నామ్స్ చేయాలి. సో ఇండియాలో అంత పెద్ద టోర్నమెంట్స్ అయితే 1-2 బయటకు వెళ్ళాలంటే అంత స్తోమత ఉండేది కాదు. సో ఇట్లా అండర్ 17 అండర్ 19 జూనియర్ నేను గెలిచినప్పుడు సాయి వాళ్ళు టాలెంట్ సెర్చ్ స్కీమ్ కింద పంపిస్తూ ఉండేవాళ్ళు. అట్లా ఎక్స్పోజర్ ట్రిప్ అని నడిచేది. వెళ్ళినప్పుడు 2009 ఫైనల్ నామ్స్ వెంటనే ఐఎం నామ్స్ వచ్చి ఫస్ట్ జిఎం నామ్ వచ్చింది. జిఎం ఫస్ట్ జిఎం నామ్ కి నా లాస్ట్ జిఎం నామ్ కి మళ్ళీ 3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్ లో కూడా మళ్ళీ ఇదే. ఈ స్పోర్ట్స్ లైఫ్ ఎట్లా ఉంటది అంటే అండి, మనం ఎంత కష్టమన్నా పండేవండి. కరెక్ట్ ఇంగ్లీష్ లో అంటారు రైట్ టైం రైట్ ప్లేస్ లో ఉండాలి, హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా చాలా ఉండాలి మనకి. ఎందుకంటే ఆ కరెక్ట్ టైం కి సపోర్ట్ రావాలి, కరెక్ట్ టైం కి మీకు అంత రికగ్నైజేషన్ రావాలి. అన్ని అనుకున్నట్టు జరిగితేనే ఒక ప్లేయర్ గా మీరు రికగ్నైజేషన్ అవుతారు. నాకు ఆ 3 ఇయర్స్ లో మళ్ళీ అసలు ఏంటంటే ఒక 9 to 10 టోర్నమెంట్స్ లో జస్ట్ రౌండ్ డ్రా అయితే ఫైనల్ నామ్ వచ్చేది అనేది ఎన్నిసార్లు పోయిందో. ఇంకా అప్పటికి సైమల్టేనియస్ గా అర్థమైంది అమ్మగారికి కూడా ఎట్లా అంటే స్టడీస్ నెగ్లెక్ట్ చేయకూడదని. నేను 3rd క్లాస్ తర్వాత మళ్ళీ 4th క్లాస్ చదవాలా, తర్వాత 5th క్లాస్ చదివాను, దాని తర్వాత 6th లేదు. అప్పట్లో 7th పబ్లిక్, 7th ప్రైవేట్ గా రాసా, 8th, 9th లేదు. సో 10th మళ్ళీ ప్రైవేట్ గా రాసా. మళ్ళీ ఫైనల్ నామ్ వచ్చే టైం కి ఎట్లా అంటే ఓకే ఇంకా తర్వాత ఫ్యూచర్ ఏం లేదు, అవ్వకపోతే ఏంటి అనే క్లారిటీ లేదు. అప్పట్లో గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ లేవు. అప్పుడు ఒకే సిట్టింగ్ లో 11th and 12th రాసే టైంలో ప్రాక్టికల్లీ గేవ్ అప్. అంటే ఏదో ఇంకా ఆ స్ట్రెస్ అయిపోయి ఆడుతున్న టైం కి అప్పుడు వచ్చింది గ్రాండ్ మాస్టర్ నామ్, అది కూడా హేస్టింగ్స్ లో. అంటే చాలా హ్యాపీ, అఫ్ కోర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టోర్నమెంట్ అసలు వస్తుందని కూడా అనుకోలేదు. అలాంటి టైంలో వచ్చినప్పుడు ఇట్ వాజ్ చాలా హ్యాపీ మూమెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ స్ట్రగుల్. అంటే ఆ 10 ఇయర్స్ అప్పటికి చిన్నపిల్ల అంటే మా మదరు స్పాన్సర్షిప్ కానివ్వండి ఎట్లా తిరుగుతున్నారు నేను చూసాను. మనం పడుతున్న కష్టానికి చాలా చోట్ల మీకు రావు, ఎందుకంటే ఒక టోర్నమెంట్ వెళ్తే అందరు గెలడానికి వస్తారు కానీ ఒకళ్ళే గెలుస్తారు. అలానే మనం ఒక డిసిప్లిన్ ఉంటుంది చూసారా, స్పోర్ట్స్ ప్లేస్ కావాల్సింది అది, నెవర్ గివ్ అప్. ఎంత కష్టమన్నా కానివ్వండి టిల్ ద ఎండ్. సో ఆ డిసిప్లిన్ ఆ కన్సిస్టెన్సీకి వచ్చిన అది 2012 గ్రాండ్ మాస్టర్ టైటిల్. ఇప్పటికి నేను ఎప్పుడు ఏ టోర్నమెంట్ లో అన్నా ఐ కీప్ రిమైండింగ్ మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి ఎట్లా ఎంత కష్టపడింది ఓకే ఇక్కడ దాకా వచ్చింది. సో ఇట్స్ ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ అనమాట, నాకు కూడా ఒక చిన్న పుష్ లాగా.
1: సార్ ఇంతవరకు అయితే గనక మీరు మీ యొక్క జీవితంలో ఏ దశలో చెస్ వైపు అడుగులు వేశారు, అదే విధంగా మీ యొక్క తొలి గురువుకి సంబంధించిన పూర్తి సమాచారం, వారి యొక్క ప్రోత్సాహానికి సంబంధించి ఆ వివరాలన్నీ కూడా చెప్పారు కదా సార్. మరి 2012 లో గ్రాండ్ మాస్టర్ హోదా అందుకున్నప్పుడు మీ యొక్క భావోద్వేగాలు ఎలా ఉన్నాయి, సో ఆ ఘనత వెనుక ప్రయాణం గురించి మేము వినాలనుకుంటున్నాం సార్.
0: అది అంటండి, మీరు స్కూల్ కి వెళ్తాం పొద్దున్న 9 లేచి మనం సాయంత్రం వస్తాం ట్యూషన్ కి వెళ్దాం. సేమ్ నాకు స్కూల్ లేదు కానీ మార్నింగ్ ఎట్లా అంటే సార్ చాలా స్ట్రిక్ట్, అంటే ప్రొఫెషనల్ గా స్కూల్ మానేయకుండా ఆడే టైంలోనే పాతకాలంలో కర్రలు ఉండేవి, ఇప్పుడంటే పిల్లల్ని ఎవరు కొట్టట్లేదు అనుకోండి. అప్పట్లో తప్పు చేస్తే అసలు మా వాళ్ళుగా కొట్టేవాళ్ళు కాదు అసలు. ఇప్పుడు ఎట్లా తీసుకున్నా గానీ పేరెంట్స్ దట్ టైం ఆ భయం ఉంటే గానీ డిసిప్లిన్ ఉండేది కాదు. అంటే ఏమైనా చెయ్యాలన్నా అమ్మో సార్ ఏమైనా అంటారని. సో అట్లా సార్ ఎట్లా అంటే, మేము అప్పుడు ఇటు విజయవాడ ఓల్డ్ వన్ టౌన్ లో ఉండేవాళ్ళం, సార్ ఇక్కడ సున్నంబట్టిల్ అమ్మ కళ్యాణ మండపం దగ్గర ఉండేవాళ్ళు. పొద్దున్నే ఏదో ఒక ఎక్సైజ్ కంపల్సరీ, ఎక్సైజ్ మెడిటేషన్ ఆ రోజు మేము చేసి డైరీలో అమ్మ సైన్ పెట్టాలి, లేదంటే ఆ రోజు క్లాస్ ఉండేది కదా, ఏదో ఒక పనిష్మెంట్. ఇట్లా స్టార్ట్ అయ్యి ఎవ్రీడే క్యారేజ్ కట్టుకొని అట్లా బస్సు లో వెళ్ళేవాళ్ళం. ఆ చెల్లి కూడా వచ్చేది. దాని తర్వాత వెళ్ళే కానీ నేను ఒక్కడనే సైకిల్ మీద వెళ్ళేవాను. అక్కడ నుంచి 7.5 కిలోమీటర్స్ ఉంటుంది, డైలీ సైకిల్ మీద వెళ్ళి మళ్ళీ నైట్ 7:30 వచ్చి మళ్ళీ ఎవ్రీ డే నో హాలిడే.

0: మూవీస్ నో ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఒక లీవ్ తీసుకుంటే ఆ నెక్స్ట్ రోజు తీవ్రమైన స్ట్రిక్ట్ అనమాట. ఎందుకు లీవ్ తీసుకున్నావు, అసలు నువ్వు నీ గోల్ ఏంటి, ఎంజాయ్ చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చింది, సినిమా అప్పటికే ఏదో ఆది సినిమా రిలీజ్ అయింది, అమ్మని చాలా అడిగాను వెళ్ళాలంటే నో మూవీస్. నాకు తెలిసి నేను వెళ్ళిన సినిమా మా కోచే తీసుకెళ్లారు, మంత్ర సినిమా అని. అంటే ఒక ఏజ్ వచ్చిందో తెలుసు కదా, టార్గెట్ పెట్టేవాళ్ళు నీ టోర్నమెంట్ లో ఏజ్ తీసుకెళ్తే నేను సినిమాకి వెళ్ళాలి. అట్లా అట్లా సార్తోనే నేను ఎక్కువ సినిమాలు చూసింది కూడా. ఫ్రెండ్స్ ఉండేది కాదు, ఎప్పుడు అప్పుడు కూడా ఏం లేదు అనుకోండి, చిన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ చుట్టుపక్కల గానీ, ఫ్రెండ్స్ తో నో గ్యాదరింగ్, నో రిలేటివ్స్, ఏం లేదు. ఒక టైం టేబుల్ వెళ్తున్నాం పొద్దున్న వస్తున్నా వెళ్తున్నాం, అట్లా ఒక 4-5 ఇయర్స్ ఇది ఒక డిసిప్లిన్ అండి. తర్వాత కూడా సేమ్ ఇదే, తారు మళ్ళీ ఆయన సొంత ఊరు పొన్నూరు నిడుబ్రోలు, సో తర్వాత కూడా ఇదే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ లేదంటే ప్రాబబ్లీ ఆ భయం లేకుండా మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కదా. పేరెంట్స్ కంటే నేను యాక్చువల్ మా కోచ్ దగ్గర ఎక్కువ ఉండేవాడిని, సో ఆయన పాత్ర అయితే చాలా ఉంది. ఎందుకంటే ఇప్పటికి నేను మాట్లాడే మాటలు కూడా కొన్ని కొన్ని ఆయన దగ్గర నేర్చుకునే, ఆ స్ట్రిక్ట్నెస్ కానివ్వండి, ఆ డిసిప్లిన్ కానివ్వండి. ఇప్పుడు ఎవరు అడిగినా నేను కొత్తగా వచ్చే పిల్లలు కూడా ఇదే చెప్తాను. అట్లా ఉండబట్టే ప్రాబబ్లీ ఈ మాత్రం సక్సెస్ అన్న వచ్చిందని నేను నమ్ముతాను. అండ్ అది వచ్చిన తర్వాత కూడా, అంటే చెస్ అనేది అప్పటికి అంత రికగ్నైజేషన్ కాదు, ఇప్పుడిప్పుడు కొద్దిగా వస్తుంది కానీ అప్పట్లో గ్రాండ్ మాస్టర్ అంటే కదా వెరీ చాలా కొద్ది మందికే తెలుసు. కానీ ఒక అచీవ్ చేసిన తర్వాత సో నేనైతే అసలు చాలా రిలాక్స్ అయ్యా. ఎందుకంటే ఒక టార్గెట్ ఒక 10 ఇయర్స్ దేని నుంచి అయితే ఎంత పడి పడి పడి పడి వచ్చిందో దెన్ చాలా ఆనందంగా ఉంది. ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే, నేను అప్పుడు సిద్ధార్థ కాలేజ్ లో మా అమ్మగారు నువ్వు స్కూల్ లైఫ్ ఎట్లాగో లేదు, నీకు ఫ్రెండ్స్ ఎట్లాగో లేరు అని, నువ్వు ఇట్లాగో నామ రావట్లేదు అని సిద్ధార్థలో నాకు బీకామ్ కట్టారు. ఇప్పుడు కాలేజ్ మొత్తం నా ఫ్రెండ్స్ అందరు సైన్స్ స్టేషన్ కి వచ్చారు, ఇంక్లూడింగ్ అంకమ్ చౌదరి గారు అప్పుడు మా పిడి. ఐ వాజ్ వెరీ హ్యాపీ అప్పుడు వచ్చిన సపోర్ట్ గా. నేను మెయిన్ ఫస్ట్ నుంచి మీడియా నేనండి సపోర్ట్, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఏం చేసినా అసలు మీడియా, దే ఆర్ వెరీ హ్యాపీ. నేను గెలిచినా కూడా చాలా చాలా రోజులు ఏం తెలియదు నేను చేయని. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లైక్ చాలా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్రీ వన్ అండి, ఆ మీడియానే కాదు. తర్వాత మధ్యలో పిచ్చోడ క్లబ్ లో ఒక ఫారిన్ టోర్నమెంట్ కి వెళ్ళే టైం కి చెప్పాను కదా, చాలా ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ కూడా, పైగా నేను ఒక్కనే వెళ్ళేది కూడా కదా, అమ్మ కూడా వచ్చేవాళ్ళు. సో విజయవాడ క్లబ్ లో చాలా ప్రాఫిట్ షూమాట్ కంపి పెద్ద పెద్ద చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు అందరు మెంబర్స్, మెయిన్ బి కోటేశ్వరరావు గారు అని ప్రాఫిట్ షూమాట్, సో ఆయన తీసుకెళ్లి ఫండింగ్ చేశారు, ఫండ్ రైజింగ్ ఒక ఫిలిప్పీన్స్ అండ్ దుబాయ్ టోర్నమెంట్ కి. సో అక్కడ తీసుకెళ్లి అక్కడ తెలుగు అసోసియేషన్ పరిచయం చేసి ఇట్లా ఒక పిల్లోడు వస్తున్నాడని. సో ఆ టైంలో ఇట్లా చాలా మంది చాలా ఇవాళందరు సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని అయితే కాదు.
1: సో 2014లో భారత్ తరపున చెస్ ఒలింపియాడ్ లో పాల్గొని టీమ్ గా కాంస్య పథకం సాధించిన అనుభవం గురించి ఒకసారి చెప్పండి సార్, అంటే ఆ జట్టు సహకారం మ్యాజిక్ మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయంటారా?
0: అది వెళ్లే ముందండి, అది ఒక అది కూడా సేమ్ ఎట్లా అంటే, బేసిక్ గా మీరు ఇండియన్ టీమ్ లో చెస్ లో వెళ్ళాలంటే ఆ టైంలో 2 నేషనల్స్ జరిగాయి, ఒకటి నేషనల్ బి అని ఒకటి నేషనల్ ప్రీమియం అని. నేషనల్ బి ఏంటంటే ఓపెన్ 12, టాప్ 10 లో ఉండాలి, అవుట్ ఆఫ్ 400-500 మెంబర్స్ లో టాప్ 10 క్వాలిఫై అయితే నేషనల్ ప్రీమియం కి వెళ్తాం. అట్లా రేటింగ్ ప్రకారం ఒక ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ ఉంటారు, సో వాళ్ళకి రౌండ్ రాబిన్ జరిగేది. సో అట్లా లాస్ట్ మూమెంట్ లో ఎట్లా అంటే, సో నాగ్పూర్ లో జరిగింది, పూర్ ఆర్ అహ్మదాబాద్ జల్గౌన్ లో 2013 లో జరిగింది నేషనల్స్. సో వెళ్తే కరెక్ట్ గా 10th వచ్చింది, లక్కీగా ఒకళ్ళు డ్రాప్ అయ్యారు. డ్రాప్ అయితే దెన్ జల్గావన్ లో జరిగింది, మహారాష్ట్ర జల్గావన్ లో జరిగితే దెన్ ఐ వాస్ థర్డ్, సెకండ్ గాని ఫస్ట్ గాని రావాల్సింది. దెన్ టోర్నమెంట్ తో బాగా ఆడాను గానీ నేషనల్ సిగ్నల్స్ లో థర్డ్ వచ్చింది. అప్పటికి ఏంటంటే ఓన్లీ నేషనల్ ఛాంపియన్ ఇండియన్ టీమ్ లోకి వెళ్తారు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ విశ్వనాథ్ ఆనంద్ గారు, హరికృష్ణ అన్నయ్య వీళ్ళందరూ ఉన్నారు. బట్ లక్కీలీ ఆ ఇయర్ ఏమైందో మరి ఏమో తెలియదు కానీ 14 ని యంగ్ టీమ్ ని పంపిద్దారు సెలెక్ట్ చేశారు, ఆనంద్ గారు వల్ల హరికృష్ణ అన్న వల్ల ఆడకపోవడంతో మేమందరం సేమ్ ఏజ్ గ్రూప్. అంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నేను అదిబన్ నేను ఒక్కడనే ఏపీ నుంచి, తర్వాత శశికిరణ్, అదిబన్, సీతారామన్ వీళ్ళు తమిళనాడు నుంచి, పరిమార్జన గేని ఢిల్లీ. సో మేము నలుగురు జస్ట్ 93-92 సో వెరీ యంగ్. ఇట్స్ డ్రీమ్ అనమాట, మాకు ఒలింపిక్స్ పార్ట్ కాదనే గానీ అది ఒలింపియాడ్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ 184 కంట్రీస్ అయ్యారు. అంటే ఒక స్పోర్ట్ లో మనకు తెలియదు నాకు ఎన్ని కంట్రీస్ చేస్తారు కానీ ఇట్ వాజ్ హైయెస్ట్ దట్ టైం. అంటే మాకు తెలిసి ప్రతి 184 కంట్రీస్ నుంచి వచ్చారు ఆల్మోస్ట్ 3000-4000 పార్టిసిపెంట్స్ ఇంక్లూడింగ్ మెన్ అండ్ ఉమెన్, అండ్ వాళ్ళకి మళ్ళీ కోచ్ డెలిగేషన్ మొత్తం. అంటే ఎప్పుడో మేము విన్నాం, ఇప్పుడు ఆనంద్ కాస్పరో వాళ్ళు ఆడిన టైంలో ఒలింపియాడ్ ఒక ప్రిఫరెన్స్ అనేది విన్నాం, కానీ ఫస్ట్ టైం ఎవ్రీ వన్ ఆఫ్ శశికిరణ్ అన్నకు తప్ప ఈజ్ ఆల్రెడీ సీనియర్ మోస్ట్ అందరికి, మాకు ఫస్ట్ టైం. మాకు ఆ అట్మాస్ఫియర్ ఏం తెలియదు, అక్కడికి వెళ్తేనే మాకు ఏదో ఒక వింత ప్రపంచం అనమాట. ఎందుకంటే టాప్ ప్లేయర్స్ అప్పుడు దాకా మేము ఫాలో అవుతూ ఉంటాం కదా, టాప్ ప్లేయర్ మ్యాగ్నస్ కాల్సన్ కానీ అందరూ ఉన్నారు. మేము ఎట్లా అంటే జస్ట్ సరదాగా జోకులు వేసుకుంటూ ప్రతి రౌండ్ ఏదో టోర్నమెంట్. సో ఫస్ట్ నేను 3 రౌండ్స్ ఆడాను, నేను 2 స్కోర్ చేశాను, 2 డ్రాస్ అయినాయి. దెన్ ఎవ్రీ రౌండ్ మీకు టఫ్ టఫ్ ఓపెన్ ఉండే పడతారు, ఈజీ అయితే ఉండదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ 184 కంట్రీస్ అంటే మా సీడింగ్ వచ్చేసి చాలా, ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ ఒక చిన్న మూమెంట్ ఏంటంటే ఎవ్రీ 5th రౌండ్ అయిన తర్వాత మాకు టీమ్

0: డిస్కషన్ ఉండేది. ఎందుకో తెలియదు కానీ ఎవరీ రౌండ్ నన్ను అడిగేవాళ్ళు, ఈ రౌండ్ ఎవరు ఆడతారు, ఈ రౌండ్ ఏం చేస్తారు. సో బేసిక్ గా నా జాబ్ ఏంటంటే ఆఫ్టర్ 3 rounds ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో మిగతా 4 ఆడతాను. సో 5th ప్లేయర్ కింద ఐ వాస్ హెల్పింగ్ ప్రిపరేషన్ అందరికి. సో నన్ను అడిగేవాళ్ళు ఈ రోజు ఏ టీమ్ కి ఆడతారు, ఎంత స్కోర్ చేస్తాను, చిన్న గెస్సింగ్ గేమ్ లాగా. సో నేను చెప్తాను నేను మనం ఈ టీమ్ తో ఆడతాము, మనం ఇంత గెలుస్తాను. సో అట్లా 2 rounds జరిగింది, 6th 7th రౌండ్ జరిగేగానే ఎవ్రీ రౌండ్ నన్ను ఇంకా అడగడం స్టార్ట్ చేస్తారు. అట్లా ఆల్మోస్ట్ గెస్ట్ చేసిన అన్ని టీములతో మేము ఆడాం, అన్ని టీములు మేము గెలిచాం. ఇట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఆల్సో చాలా పెరింగ్ లక్ జరిగిందండి మాకు. ఏంటంటే అంటే పెద్ద టీములతో ఆడాము కానీ వీఆర్ వెరీ నారోలీ విన్నింగ్. సో అవుట్ ఆఫ్ 4 వీఆర్ లైక్ 2.5 గెలిస్తే మన టీమ్ గెలిచినట్టు. లాస్ట్ మూమెంట్ లో కూడా ఎట్లా ఎంత మార్జిన్ లో గెలవాలంటే ఉజ్బెకిస్తాన్ టీమ్ మీద ఆల్మోస్ట్ టై బ్రేక్స్ అన్ని కావాలంటే వీ హావ్ టు బీట్ దెమ్ 3.5 ఆఫ్. బోర్డు చూసాను ఒక 3 పోర్డులో మనం పోతుంది. రూమ్ కి వచ్చేసాను నేను, అంటే టెన్షన్ ఆగల. అంటే మేమేదో చిల్ గా చిన్న వెళ్ళాం గానీ సరదా గానీ అంత మూమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవర్ అచీవ్మెంట్ హిస్టరీలో. ఆల్మోస్ట్ చెస్ హిస్టరీలో నాకు తెలిసి 40 years అనుకుంటా, మోర్ దెన్ 40 years హిస్టరీలో అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆనంద్ గారు ఆడినప్పుడు కూడా రాని అవకాశం మాకు వచ్చింది. నేను వచ్చేసా రూమ్ కి గేమ్స్ చూడలేక అక్కడికి వెళ్ళి. సో మా కోచ్ రమేష్ అన్న కూడా ఉన్నారు అక్కడ, హీ వాజ్ ద టీమ్ కోచ్. సో రూమ్ కి వచ్చేసి నేను టెన్షన్ గా ఎవ్రీ 5 minutes కి రిఫ్రెష్ చేస్తాను బోర్డు. సడన్ గా ఒక బోర్డు గెలిచావు ఓకే, కానీ గెలిస్తే సరిపోదు, 3.5 మార్జిన్ లో గెలవాలి. సో లక్కీగా ఏంటంటే ద రిజల్ట్ వాజ్ ఇన్ అగైన్ చెప్తున్నాం కదా. మనం ఒకటి అనుకుంటే ప్రాబబ్లీ దట్ వీ హావ్ టు కీప్ ఆన్ థింకింగ్ దట్ మైండ్ ఏమో తెలియదు కానీ దట్ రిజల్ట్ వాజ్ ఇన్ ఫేవర్. అండ్ నాట్ ఓన్లీ దట్ మేము గెలిచిందే కాకుండా పక్కన బోర్డ్స్ కూడా వీ హావ్ టు బి ఇన్ అవర్ ఫేవర్ అనమాట, టు గెట్ ఎ సిల్వర్ ఆర్ బ్రాంజ్. గోల్డ్ కి ఛాన్స్ లేదు అప్పటికే, బికాస్ ఒక రౌండ్ మేము ఓడిపోయాం మధ్యలో. బట్ ఎనీ మెడల్ ఈస్ గుడ్ ఫర్ అస్, వీ వర్ వెరీ హ్యాపీ. రోడ్డు మీద డాన్స్ చేస్తున్నాం, అందరు గెలిచి వచ్చిన తర్వాత నేను రూమ్ లో పరిగెత్తుకుంటూ వచ్చేసాను, అందరం కలిసి 5 డాన్స్ చేస్తాం. బట్ దిస్ ఇస్ స్పెషల్ మూమెంట్ అండి, ఎందుకంటే ఫస్ట్ ఎవర్ హిస్టారిక్ మెడల్. కానీ ప్రాబ్లం ఏమైందంటే ఇట్ వాస్ నాట్ రికగ్నైజ్డ్, ఎవరికి ఆ మెడల్ ఒక ఇంపార్టెన్స్ తెలియాలి. తర్వాత లాక్డౌన్ లో అందరూ ఆన్లైన్ లో వచ్చి వీక్ ఇప్పుడు తెలుస్తుంది కానీ చెన్నైలో ఒలింపియాడ్ అని ఒక ఇది, అట్లాగే ఎట్లా అంటే తవ్వకాల్లో ఎప్పుడో బయటపడి ఇంకా పడాల్సిందే గానీ అట్లా మరుగున పడిపోయింది. బట్ యాజ్ ఎ ప్లేయర్ చాలా మంది డ్రీమ్ అనమాట ఒక కంట్రీకి సాధించలేంది. చెస్ ఒలింపిక్స్ అనలేను కానీ ఈ కాలేజ్ చెస్ ఒలింపియాడ్ బికాస్ ఒలింపిక్స్ పార్ట్ కాదు కాబట్టి. బట్ స్టిల్ 184 కంట్రీస్ పార్టిసిపేట్ చేసింది కాబట్టి స్టిల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. స్టిల్ మాకేంటంటే వెన్ ఎవర్ మీట్ వీ గెట్ దట్ గూస్ బంప్స్, ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ అగైన్ మళ్ళీ మళ్ళీ రాదు. బికాస్ ఎట్లా అంటే లైక్ ఫ్రెష్ బ్యాచ్ అనమాట, ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు ఇంత కొత్తదనం ఉంటుంది చూడండి, దట్ న్యూ స్టఫ్, సమ్ సో మెనీ డ్రీమ్స్. సో ఆ కానం ఉంది కాలేజ్ లైఫ్ దట్ అస్ సచ్ సేమ్. అదే దాంతో వీఆర్ లైక్ స్మాల్ కిడ్స్, వి వెంట్ టు ఎంజాయ్ బట్ వి కేమ్ విత్ మెడల్
1: సార్. అదేవిధంగా కామన్వెల్త్ గోల్డ్, ఆసియన్ సిల్వర్, నేషనల్ ఛాంపియన్ టైటిల్స్, పట్టయ్య ఇంటర్నేషనల్ ఓపెన్, ఆరియన్ ప్రో గ్రాండ్ మాస్టర్ ఓపెన్ ఛాంపియన్షిప్స్, సో ఈ అన్ని విజయాల వెనుక ఉన్న కష్ట సాధన, ప్రాక్టీస్ పద్ధతులు, మానసిక స్థైర్యం ఎలా ఉండేవి సార్?
0: సో నాకు యాక్చువల్లీ గోల్డెన్ పీరియడ్ చెప్పాలంటే అండి 2011 నుంచి 14 వరకు, లెట్స్ సే 15, ఎందుకంటే దట్ పీరియడ్ ఒక ప్లేయర్ కింద ఏమేమి గెలవాలో నేను అన్ని గెలిచాను. ఏషియన్ మెడల్ ఉంది, కామన్వెల్త్ మెడల్ ఉంది, దెన్ చెస్ ఒలింపియాడ్, దెన్ ఓన్లీ నేషనల్ టైటిల్ ఒకటే లేదు, ఓల్డ్ టీమ్స్ అన్ని ఇంకోటి జరిగేది, అది కూడా లేదు. ఐ వాజ్ ఇన్ మై పీక్ ఇండియాలో, ఐ వాజ్ ఇన్ 7th ర్యాంక్ 6th ర్యాంక్, మంచిగా ఐ వాజ్ గోయింగ్. కానీ ప్రాబ్లం ఏమైందంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం 16 నుంచి 18 టోర్నమెంట్లు ఆడేవాడి కంటిన్యూస్ గా. అప్పటికి మురళీ సార్, అప్పటికి నేను కొంచెం వెళ్ళాను కాబట్టి మురళీ సార్ దగ్గర ట్రైనింగ్ లేదు, సో నేను ఒక్కడిని. మరి ఏమైందో తెలియదు కానీ మేబీ అచీవ్మెంట్స్ ఏమో కంటిన్యూస్ అయ్యేది, నో ప్రాపర్ ట్రైనింగ్, కొంచెం రిలాక్స్ అయితే అయ్యాను, ఇంకంతే. అది స్టాగ్నేట్, ప్రతి కొండకు టాప్ ఉంటది మళ్ళీ డౌన్, అట్లా స్టాగ్నేట్ అయిపోయా. ఎందుకంటే ఒక ప్లేయర్ ఒక వెళ్ళిన తర్వాత ఒక గేమ్ స్టైల్ ఏదన్నా కానివ్వండి, వెళ్ళిపోయిన తర్వాత అందరికి తెలుస్తుంది ఎట్లా ఆడతారు. సో ఒక కొత్తదనం తీసుకురాపోతే అందరు ప్రిపేర్ అయి వస్తారు. సో అట్లా హియర్ అండ్ దేర్ చిన్న చిన్న చేంజెస్ చేయగలిగాను, కానీ నా అంతటా నేను ఆ చేంజెస్ తో వరల్డ్ కప్ అయితే క్వాలిఫై అయ్యగలను. బట్ ఫస్ట్ రౌండ్ లోనే ఐ గాట్ ఎలిమినేటెడ్ సో అనుకున్నంత వరల్డ్ కప్ లో కూడా లేదు. ఇట్లా వెళ్ళిన టోర్నమెంట్స్ అలా పెర్ఫామ్ అయితే ఏం లేదు, అచీవ్మెంట్స్ అయితే వస్తున్నాయి కానీ దెన్ అగైన్ రేటింగ్ అయితే డిక్రీజ్ అయిపోతుంది. సో మళ్ళీ నేను సార్ కి సార్ అప్పటికి విజయవాడ నుంచి పోతే ఒక పొన్నూరు వచ్చేయమన్నారు. సో అమ్మ నేను మళ్ళీ 2016 or 17 1 year మళ్ళీ పొన్నూరు వెళ్తే, సో అగైన్ సేమ్ డిసిప్లిన్. ఇక్కడ మనం అంత చేయం కదా, వర్క్ అయితే చేస్తాం కానీ ఇట్స్ నాట్ ఇన్ డిసిప్లిన్ వే, అంటే ఒక మానిటరింగ్ లేదు. ఇప్పుడు మనం మన తప్పు మనం గ్రహించాం చాలా మటు, ఎవరో చెప్తే తప్ప ఏంటంటే ఓకే ఇదేగా మన తర్వాత చూసుకుందాం వదిలేస్తాం. పక్కన ఒకళ్ళు స్ట్రిక్ట్ గా ఉన్నారనుకోండి మనం ఆటోమేటిక్ గా ఏంటంటే ఫోకస్ ఉంటది, ఆ భయం అనేది ఉంటది. సో మళ్ళీ 1 year. సో అప్పుడు నేను యాక్చువల్లీ టేబుల్ టెన్నిస్ ఎక్కువ ఆడుతుండే, నాకు టేబుల్ టెన్నిస్ కూడా ఇష్టం, స్విమ్మింగ్ కూడా. సో సార్ టేబుల్ టెన్నిస్ బోర్డు ఒకటి ఉన్నాడు, చిన్నది ఒకటి పెద్దది ఒకటి, కాన్సన్ట్రేషన్ కోసం చిన్నది ఆడిచ్చి ఇది. సో మళ్ళీ ఆ ట్రైనింగ్ చేస్తే అప్పుడు వచ్చిన బ్రేక్ త్రూ నేషనల్ ఛాంపియన్షిప్, అది ఓన్లీ మెడల్ విచ్

0: వాజ్ మిస్సింగ్ నేషనల్ ఛాంపియన్షిప్ అండ్ వెంటనే చైనాలో ఇంకో టోర్నమెంట్ కూడా. యాజ్ ఏ ప్లేయర్ గా అప్స్ అండ్ డౌన్స్ కామన్ అండి. ఒక ప్లేయర్ కి ఎప్పుడన్నా ఏంటంటే ఒక పీక్ ఉంటుంది, ఒక సెట్ ఆఫ్ పీరియడ్. ఏదైతే చేయగలగాలో అన్ని ఆ టైంలో వెళ్ళిపోతాయి, మీరు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ ఒక స్టాగ్నేట్ అయిన తర్వాత మళ్ళీ రీఇన్వెంట్మెంట్ చేయగలగాలి అంటే లాట్ ఆఫ్ చేంజెస్ ఒక ప్లేయర్ గా మీరు చాలా మారాలి. ఇప్పుడు లలిత్ వేరు, అప్పుడున్న లలిత్ వేరు. ఎందుకంటే ఇప్పుడు లలిత్ ఇట్లా ఆడారు అనుకోండి, నెక్స్ట్ వచ్చే లలిత్ అట్లా ఆడడానికి వీలేదు. ఎందుకంటే ఆల్రెడీ దేర్ అందరికి కనిపిస్తుంది, ఎవరైనా కానివ్వండి. సో ఆ గేమ్ స్టైల్ అయితే ఖచ్చితంగా మార్చాలి. ఆ గేమ్ స్టైల్ ఎట్లా మార్చాలి అంటే మీ మొత్తం మీ క్యారెక్టర్ యాటిట్యూడ్ మొత్తం మారిపోవాలి. ఇప్పుడు నేను భయంగా తీసుకునే డిసిషన్ ఉంది చూసారు, ఆ భయం పోవాలి. ఇప్పుడు ధైర్యంగా డిసిషన్ తీసుకున్నాను అనుకోండి, భయం భయంగా డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే కంప్లీట్ చేంజ్ మేక్ ఓవర్ లాగా అయిపోవాలి. ఒక సినిమాలో మనం క్యారెక్టర్ చూస్తాం చూడండి, అపరిచితుల్లో మూడు, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనం కొత్తదనం బయటికి తీసుకురా వస్తూ ఉండాలి. ఒక చెస్ అనే కాదండి, ఎనీథింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వాట్సాప్ అనేది ఇవన్నీ, ఎవరో ఒకరు ఏదో ఒక చోట వెరైటీగా ఆలోచించకపోతే, కొత్తగా ఆలోచించకపోతే ఇవన్నీ వచ్చే కావు. సో ఒక స్పోర్ట్ లో కూడా చెస్ లో కూడా ఇంతే, మనం ఏదో ఒక చోట మనం కొత్తగా మనం తీసుకురాలేదనుకోండి ఆ వెనక ఎలుపు పడిపోతూ ఉండవు. ఆ కొత్త తరంలోకి మళ్ళీ రాంటే ఏం జరుగుతుంది, పక్కన ఏం చేస్తున్నాం, వాటి కొత్తగా ఏం వచ్చినాయి, మనం దాని తగ్గట్టుగా ఏం మారాలి, మనం ఏం తప్పులు చేస్తున్నాం. సో ఇవన్నీ ఆ వన్ ఇయర్ ఏదైతే నేను పొన్నూరులో వెళ్ళాను మళ్ళీ రీఫ్రెష్ అయ్యి రీషేప్ అయ్యి మళ్ళీ వచ్చినది. బట్ అగైన్ లాక్డౌన్ లో కొద్దిగా గ్యాప్ వచ్చింది. బట్ ఎనీవే నౌ ఐ ఫీల్ మళ్ళీ కొంచెం ట్రాక్ లో పడ్డా అని. సో చూడాలి,
1: సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాయి. సరే, ఇంతవరకు అయితే కనుక మీరు మీకు ఒత్తిడి గెలుపోవటం మధ్య ఆత్మస్థైర్యాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకున్నారో ఆ వివరాలు మాకు అందించారు కదా. మరి ప్రస్తుత కాలం ఉన్న పిల్లలకు ఈ యొక్క చెస్ ఆటపై మక్కువ ఏ విధంగా ఉందంటారు, వీటికి సంబంధించిన వివరాలు సార్?
0: లాక్డౌన్ తర్వాత ఎందుకో తెలియదు కానీ మేబీ ఇంట్లో ఆడే గేమ్ కానీ చాలా మందికి చెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అంతకుముందు పిల్లలంటే చెస్ అంటే, చెస్ అంటే బేసిక్ గా ఏంటంటే కూర్చోవాలి, డిసిప్లిన్, కుదురు కావాలి. చిన్నపిల్లలు చాలా మందికి కూర్చోరు ఎప్పుడప్పుడు ఏదో ఒకటి గెంతాలి అని. కానీ ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నా కదా బయట, అంటే రీసెంట్ గా నేను ఆడిన టోర్నమెంట్ లో కూడా యావరేజ్ ఆఫ్ పిల్లలు ఏజ్ తగ్గిపోయింది. 5-6 ఇయర్స్ నుంచి బిట్వీన్ 11-12 ఇయర్స్ అందరూ వాళ్ళే. అంటే మీరు నమ్మకపోవచ్చు కానీ చాలా మంది, మాకు ఆ ఏజ్ లో ఎవరు అంత నాలెడ్జ్ లేదు చెస్ అనేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ 11-12 ఇయర్ కే గ్రాండ్ మాస్టర్ అయిపోవాలి, బిలో 15 ఏ మేము గ్రాండ్ మాస్టర్ అయిపోవాలన్న కసిత ఆడుతున్నారు. ఇప్పుడు చాలా మందికి ఎస్పెషల్లీ తమిళనాడులో అయితే వాళ్ళకి గుకేష్ కూడా వరల్డ్ చాంపియన్ కాబట్టి దే ఆర్ లాట్ ఆఫ్ ఎక్కువ మంది తెలుస్తుంది కాబట్టి దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అఫీషియల్ స్పోర్ట్. కానీ ఏపీలో కూడా చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా, ఎందుకంటే ఒక స్పోర్ట్ అనే కాదు తీసేసేయండి, ఇట్ డిసిప్లిన్, మెమరీ పవర్, ఇవన్నీ చాలా నేర్పుతాయి చెస్ అనే గేమ్. ఎందుకంటే నేను స్టడీస్ కూడా చేయగలిగిన కారణం ఏంటంటే సేమ్ ఆ మెమరీ పవర్, ఆ డిసిప్లిన్ మూలంగా. సో మీరు చెస్ ప్రొఫెషనల్ గా తీసుకోకపోయినా చాలా మంది చిన్నపిల్లలు ఎందుకు తీసుకుంటున్నారంటే అండ్ తీసుకోవాలి కూడా, ఎందుకంటే సేమ్ మీకు మిగతా లైఫ్ డెసిషన్ మేకింగ్ కానీ మీరు జీవితంలో ప్లానింగ్ చేయడానికి కానీ ఏముంది చెస్, ఇది రెండు ఒకటే. మీరు బోర్డు మీద తీసుకుంటారు అక్కడ జీవితంలో. సో ఇలాంటి డెసిషన్ మేకింగ్ కేపబిలిటీ ఇలాంటి చాలా నేర్పిస్తుంది మీకు చెస్. అందుకని చెస్ అనేది నేను చాలా మంది పిల్లలకు కూడా నేర్పించేది ఎందుకంటే మీకు ఒక డిసిప్లిన్, ఒక కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ మీకు మామూలుగానే కాకుండా జీవితంలో కూడా చాలా నేర్పిస్తుంది. సో అందుకని కానీ ఆశ్చర్యపోయిందంటే నెంబర్స్ ఆఫ్టర్ లాక్డౌన్ ఏంటంటే అసలు చాలా మంది అండి చెస్ అసలు యూట్యూబ్ లో వీడియోస్ కానీ ఎక్కువైపోయింది. ఆ క్వీన్స్ గాంబిట్ షో వచ్చిన తర్వాత అసలు ఇంకా చాలా మందికి ఎక్కువ మందికి రీచ్ అయింది.
1: సార్, యువత చెస్ లాంటి ఆటల్లో గొప్ప స్థాయికి చేరాలి అంటే అవసరమైన వనరులు ఏముంటాయి సార్? అండ్ ఇందులో మనకి ప్రభుత్వం, ప్రైవేటు రంగాలు ఏ విధంగా సహకారాన్ని అందిస్తే బాగుంటుంది, అండ్ ఏ విధంగా అందిస్తూ ఉన్నాయి
0: అనుకుంటే గవర్నమెంట్ అసోసియేషన్ కలిపి చేయొచ్చండి. చెస్ ఇన్ స్కూల్స్ అని వేరే ఇతర రాష్ట్రాల్లో చేశారు కానీ మన ఇంకా మన స్టేట్ లో స్టార్ట్ అవ్వలేదు. కానీ చేయగలిగితే అది చాలా బెటర్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మన యోగా ఇవన్నీ ఎట్లా చేస్తున్నామో అట్లాగే చెస్ బోర్డు ఎక్కువేమి ఉండదు. అది నేర్పించి ఒక ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఏదో ఒక కోచింగ్ పంపించి నేర్పిస్తే నాకు తెలిసి చాలా మంది కూడా టాలెంటెడ్ ఉన్నోళ్ళు ఉంటారు. మనకి తెలియదు ఎవరు ఎక్కడ ఎట్లా ఏ టైంలో బయటకు వస్తారు. సో అక్కడ కూడా టాలెంట్ తీయచ్చు. ఈ విచిత్రం ఏంటంటే నేను యాక్చువల్లీ గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత నన్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు పర్మనెంట్ జాబ్ లో తీసుకున్నారు. ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు పరివర్ధన్ అని, ప్రెసెంట్ పరేడ్ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. బేసిక్ ఏంటంటే ప్రిజన్స్, జూనియర్స్ ఉంటాయి, హోమ్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి మేము చెస్ నెట్ లైక్ ఎవరెవరైతే రిక్రూట్ చేసుకున్నారు ఇండియన్ ఆయిల్ చెస్ ప్లేయర్స్, నేను పర్సనల్ గా అయితే చాలా ప్రిజన్స్కి వెళ్ళాను. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఎందుకు చెప్తున్నానంటే మనం అక్కడికి వెళ్ళి నేర్పించలేనప్పుడు గ్రామీణ ప్రాంతంలో, పల్లెటూరుల్లో, స్కూల్లో ఇంకా ఎక్కువ ముందు తీసుకెళ్లొచ్చు. వాళ్ళకి అక్కడ నేను నేర్పించిన తర్వాత వాళ్ళకి ఎట్లా ఉందంటే చాలా మంది ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ఇది ఉన్నారు, వాళ్ళకి ఒక కొత్త జీవితం. ఓకే బయటకు వస్తే మేము ఏదో ఒకటి చేసుకోవచ్చు, నేను వెళ్ళినప్పుడు అలా మేము ఎట్లా ఆడాలి సార్ అంటే ఆన్లైన్ లో కాబట్టి ఏంటంటే ఇంటర్ ప్రిజన్ అని ఆన్లైన్ లో పెడతారు వీళ్ళు నేషనలైజేషన్. సో వాళ్ళు ఎప్పుడైతే

0: ప్రతిసారి వెళ్తాను కదా, గెలిచిన ప్రతిసారి వాళ్ళు అడుగుతారు మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు, మేము బయటికి వెళ్తే మేము ఎట్లా ఆడచ్చు మీతో. సో మేము బయటికి వెళ్తే ఇప్పుడు మాకు సర్టిఫికేట్, మాకు ఒక జీవితం ఉంది అట్లా. సో వాళ్ళకి మనం ఇల్లు చేసినప్పుడు మనం ఇంకా స్కూల్స్ లో అయితే చాలా చేయొచ్చండి. ఎందుకంటే ఇవాళ రేపు చెస్ అనేది మీరు ఎక్కడన్నా కూర్చొని ఆడొచ్చు, ఫోన్ లో ఆడొచ్చు, బోర్డు అనేది అవసరం లేదు. మీకు యాప్స్ వచ్చినాయి చాలా, ఒక కంప్యూటర్ ఉంటే ఎక్కడన్నా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, బుక్స్ చాలా ఉన్నాయి. సో ఒక చిన్న మినీ లైబ్రరీ మనం క్రియేట్ చేయొచ్చు. సో తీసుకెళ్లగలిగితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఫిజికల్ స్పోర్ట్ చాలా మంది ఆడచ్చు ఆడకపోవచ్చు, ఎఫోర్డ్ కూడా చేయలేరు మిగతా ఇవన్నీ. ఇదైతే కరెక్ట్ గా ఫోకస్ చేసి చేస్తే ఒక మంచి ప్రణాళికతో స్కూల్స్ లోకి తీసుకెళ్లగలిగితే చాలా బెస్ట్.
1: కార్యక్రమంలో చివరిగా ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా మన రాష్ట్ర యువతకు మరియు ఆసక్తి ఉన్న కొత్త క్రీడాకారులకు మీరు అందించే సందేశం ఏంటి సార్?
0: ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ చెస్ డే శుభాకాంక్షలు. నేను చెప్పేది ఒకటే ఏంటంటే అండి, చెస్ ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎక్కువైపోయింది. పేరెంట్స్ కూడా మీరు మీ పిల్లల్ని దేంట్లో జాయిన్ చేసేటప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ గా తీసుకురాగండి. ఎందుకంటే ఏదన్నా ఒక ఫ్రీ మైండ్ తో ఉండాలి, చెస్ కి ఇంకా ఎక్కువ ఉండాలి. మీ పిల్లల్ని ఎంజాయ్ చేయనివ్వండి, ముందు ఆ రుచి చెస్ ఒక రుచి మీ పిల్లలకి చూపించండి. ఎందుకంటే ఇంట్లో చాలా మంది ఇప్పుడు కూడా చాలా మంది ఆడుతూ ఉంటారు సరదాగా. సో అట్లా నేర్పించండి. చెస్ అనేది మీకు చాలా చోట్ల మీ మైండ్ కి హెల్ప్ చేస్తూ ఉంటది. నేను చెప్పడం కాదు కానీ మీకు ఆడితే మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అర్థం చేసుకోవడం చాలా స్టార్టింగ్ లో కష్టం ఉంటది, కానీ వన్స్ అర్థం చేసుకుంటే మీరు కూర్చుంటే మీకు టైం కూడా తెలియదు. ఇంట్లో మనం ఈ ఫోన్లు సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసేదానికంటే పిల్లలకి ఇది చాలా ఉత్తమం. చెస్ లేదంటే కొన్ని కొన్ని మైండ్ గేమ్స్ ఉంటాయి, బట్ ఎనీవే చెస్ ఎందుకన్నా అంటే సో యాజ్ ఎ స్పోర్ట్ కింద ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి. సో నేను చెప్పే యువతకి కూడా అదే, చెస్ నేర్చుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. రిజల్ట్ ఓరియంటెడ్ అనేది అది మీ ఓన్ డిసిషన్, అందుకు వదిలేస్తాను. కానీ బట్ నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఆ స్పోర్ట్ ని ఎంజాయ్ చేయండి. సో యాజ్ ఎ టేకప్ ఏదో ఒక టైమ్ లో ట్రై టు ప్లే. మీకు చాలా ఆన్లైన్ వెబ్సైట్లు వచ్చినాయి, బట్ వన్స్ మీరు అది చేసిన తర్వాత ఓకే నేను సాధించాలనుకున్నప్పుడు డోంట్ గివ్ అప్, వెనకడుగైతే వేయకండి. మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ దారిలో ఒక డిసిప్లిన్ గా ఏం చేయాలి, ఏం ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి, ఇది ఇది ఆ ప్రణాళిక ప్రకారం బుక్స్ గానీ ఏది గానీ అన్ని మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. దాని ప్రకారం మీరు రోజు ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్ గా మీకు సక్సెస్ ఇమీడియట్ గా వస్తుంది. ఎప్పుడైతే హార్డ్ వర్క్ ఉంటుందో ఆటోమేటిక్ గా మీకు చాలా చోట్ల లక్ కూడా ఫేవర్ చేస్తుంది. సో దట్ ఈస్ కంపల్సరీ. ప్రొఫెషనల్ తీసుకునే ఇది నాకు సలహా, డోంట్ బ్యాక్అప్, ఎప్పుడు నెవర్ గివ్ అప్, పట్టుదల కంపల్సరీ, ఎట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్. చాలా మంది ఏమనుకుంటాను పోయి పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చుంటాను సార్ అని, కూర్చుంటున్నారు కరెక్ట్, ఏం చేస్తున్నారు, ఎంత ప్రొడక్టివ్ వర్క్ జరిగింది, అది మనం క్వశ్చన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. కానీ కొత్త వాళ్ళకి డెఫినెట్ గా చెస్ అనేది ట్రై చేయండి, బికాస్ ఇట్స్ అ వండర్ఫుల్ స్పోర్ట్. మీకు చాలా మంది పిల్లలు ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ ఫ్యూచర్ లో కూడా.
1: సార్, ఈ రోజు మీరు ఆకాశవాణి స్టూడియోస్ కి విచ్చేసి మీ యొక్క గ్రాండ్ మాస్టర్ జర్నీకి సంబంధించిన ఉడిదుడుకులు, విజయ ఘట్టాలు, ఆత్మస్థైర్యం, అంకిత భావం గురించి మాతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
0: చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్.
1: ఇంతవరకు ఇవాళ అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా ప్రపంచ స్థాయి గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం వింటారు. మీరు కూడా నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మాకు వాట్సాప్ చేయండి 8662488812 ఈ నెంబర్కు. ముందుగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుండి రేమణపల్లి నుంచి వేణమ్మ పద్మసాయి బాలయ్య బాబు వీరు అడుగుతున్న పాట అడవి సింహాల చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన వేటూరి సాహిత్యం వినిపించండి అంటున్నారు.

ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మెసేజ్ చేశారు. మిర్చి మూపి నుంచి విజయ్ ప్రకాష్ అనిత పడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు.

కార్యక్రమంలో తర్వాత వేటూరి సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఎస్పీ శైలజ పాడిన పాట అమ్మదొంగ చిత్రం నుంచి వినిపించండి అంటూ మెసేజ్ చేశారు టీవీ సుబ్బారావు, శ్రీదేవి, జయలక్ష్మి కృష్ణా జిల్లా కాజా నుంచి.

కార్యక్రమంలో తరువాత లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి మెసేజ్ చేశారు. క్రిమినల్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినిపించమంటున్నారు.

ప్రార్థన తర్వాత గురుప్రసాద్, సుకన్య, రవి, మధు వారి కుటుంబ సభ్యులు పాప వినాశనం నుంచి మనకి మెసేజ్ చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సాహిత్యం వినిపించండి అంటున్నారు సీతారామరాజు ఈ చిత్రం నుంచి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న గీతం కరీంనగర్ జిల్లా అమ్మనగుత్తి శ్రోతలు అడుగుతున్నారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, జగన్. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన దాసరి సాహిత్యం వినిపించండి అంటున్నారు.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చంద్రబోస్ గీతానికి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట వింటారు, పరదేశీ చిత్రం నుంచి.

0: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు ఘటోత్కచుడు చిత్రం నుంచి.
1: స్వర్గాన ఉన్న మాత నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కూన, నీ మాటగా నేను చెప్పేది తల్లి. ఆహా, దివ్యోపదేశం దివ్యోపదేశం మాత.
2: చెప్పు చెప్పు చెప్పువా.

వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

మంగళవాద్యాలు మిన్నంటి మోగెనమా. మంగళవాద్యాలు మిన్నల్ది మోగెనమా, బలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి

అంత ప్రేమతో దీవించవచ్చనమా. కాన్వెంటు పిల్లల పోలిన నెమళ్ళు గ్రీటి

0: the forenoon session today. The Sensex shed 592 points to 77,559, while the Nifty dropped 147 points. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు. ఈరోజు బాలభారతం చిత్రం నుంచి పాటలు వింటారు.

అసైన్మెంట్ పద్దతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

0: వర్షాలు, పార్లమెంటు సమావేశాలు రెండు చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దోవా అధ్యక్షులు మయా సాంధోతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి, ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించబోగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలతో కూడిన ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైనా తిరిగి ఎన్నికైనా సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నీట్ పరీక్షా పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం, నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వర్షాలు, పార్లమెంటు సమావేశాలు రెండూ కూడా చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన నెల రోజుల్లో భారతదేశం సాధించిన అంతరిక్ష విజయాలు, ఒక ప్రైవేట్ స్టార్టప్ సాధించిన ఘనత, భారతీయ పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం వంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఇవి దేశానికి ఎంతో గర్వ కారణమని చెప్పారు.
1: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హీ ప్రొడక్టివ్ హోతే హై ఔర్ దోనో కో ప్రొడక్టివ్ హోతే హై తో దేశ్ కా కళ్యాణ్ హోతా హై జీవ్ మాత్ర కా కళ్యాణ్ హోతా హై సాథియో పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక్ సిద్ధియాం ప్రాప్త కీ హై ఔర్ దేశ్వాసీ గర్వ సే భర్ జాయే ఇస్ ప్రకార్ కీ సిద్ధియోం కా సిల్సిలా చలా హై చాహే రాష్ట్రీయ హో అంతర్రాష్ట్రీయ హో ఔర్ అబ్ తో అంతరిక్ష భీ హో భారత్ కే లియే గర్వ కే పల్ రహే హై.
0: దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని చెబుతూ ఇటీవల రాజస్థాన్లో భారీ ఆయిల్ రిఫైనరీ, దేశంలో 3వ సెమీకండక్టర్ ప్లాంట్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగిన గ్రీన్ హైడ్రోజన్ రైలును జాతికి అంకితం చేసినట్టు వివరించారు. ఈ విజయాలన్నీ మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కార్మికుల ఉమ్మడి కృషితోనే సాధ్యమయ్యాయని ప్రధానమంత్రి ప్రశంసించారు.
1: पिछले दिनों राजस्थान में बहुत बड़ी ऑयल रिफाइनरी देश को समर्पित की गई, एक सेमीकंडक्टर प्लांट देश को समर्पित किया गया, ग्रीन हाइड्रोजन से चलने वाली ट्रेन, और विश्व में बहुत कम देश ऐसे हैं कि जिनके पास ये सुविधा है. लेकिन भारत में जो हाइड्रोजन ट्रेन देशवासियों को समर्पित की है वो सबसे ताकतवर इंजिन वाली है.
0: मध्य प्रदेश प्रभुत्वम సమాన పౌరస్మృతి దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భోపాల్ సమీపంలోని జగదీష్పూర్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మధ్యప్రదేశ్ మంత్రివర్గం యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ యూసీసీ చట్టం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఏమాత్రమూ ఉల్లంఘించదని స్పష్టం చేశారు. మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ బిల్లును ఈ రోజు నుండి ప్రారంభం కానున్న రాష్ట అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి

0: ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దావా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్దావా అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే మోల్దావా పార్లమెంట్ అధ్యక్షులు ఇగోర్ గ్రోస్సుతో పాటు మోల్దావా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. దీంతోపాటు అక్కడ జరిగే బిజినెస్ ఫోరంలో ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రేపు రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాకు వెళతారు. అక్కడ ఆమె ఆ దేశ అధ్యక్షులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీని కలుస్తారు. ఆ దేశ అసెంబ్లీలో ప్రసంగించడంతో పాటు ఇండియా నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. పర్యటన చివరి దశలో గురువారం నాడు రాష్ట్రపతి రొమేనియా చేరుకుంటారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యక్షులు నికో సర్దాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బొలోజన్, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. తూర్పు ఐరోపా ప్రాంతంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, సందర్శకులపై విధించిన కొత్త నాలుగేళ్ల వీసా ఆంక్షల నిర్ణయాన్ని నిలిపివేయాలని భారతీయ డయాస్పోరా న్యాయవాద బృందం అమెరికా కాంగ్రెస్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ సిఐఎస్లను కోరింది. ఈ కొత్త నిబంధన వల్ల విద్యార్థులు తమ కోర్సు లేదా పరిశోధనల మధ్యలోనే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల అమెరికా తన పరిశోధన సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను ఇతర దేశాలకు చేజేతులా అప్పగించినట్టవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థులు, సందర్శకులు, జర్నలిస్టుల వీసాలకు సంబంధించి అమెరికా నిబంధనలను కఠినతరం చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా వారు ఎంతకాలమైనా అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది. వీసా ఆందోళన కారణంగా 2025 నాటికే అంతర్జాతీయ విద్యార్థుల కొత్త అడ్మిషన్లు 17% మేర పడిపోయాయని, ఇది కరోనా మహమ్మారి తర్వాత నమోదైన అత్యంత భారీ క్షీణత అని ఎఫ్ఐఐడిఎస్ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. దీంతోపాటు ఈరోజు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, రాజస్థాన్, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడే వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఎక్స్ట్రా టైం 106వ నిమిషంలో స్పెయిన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఫెరాన్ టెర్రోస్ అందించిన ఏకైక గోల్తో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. 2010లో మొదటిసారి ట్రోఫీని గెలిచిన స్పెయిన్కు ఇది 2వ టైటిల్ కావడం విశేషం. మరోవైపు ఈ టోర్నమెంటులో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్ అవార్డును కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దావా అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: కార్యక్రమంలో ముందుగా నడుము మోకాళ్ల నొప్పులకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఎన్ రామారావు గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ ఎన్ రామారావు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ రామారావు గారు, మీరు విజయవాడలో ప్రముఖ ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులు, ఆర్థోపెడిక్ సర్జన్, అలాగే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా కూడా వైద్య సేవలు అందిస్తున్నటువంటి అనుభవజ్ఞులు. డాక్టర్ గారు, మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో చాలామంది యువకులు మొదలుకొని వయోధికుల వరకు నడువు నొప్పి మోకాళ్ల నొప్పులు ఎక్కువగా వింటున్నాము డాక్టర్ గారు. అసలు నడువు నొప్పి ఎందుకు వస్తుంది డాక్టర్ గారు?
2: ఈ నడుము నొప్పి ముఖ్యంగా అండి మనం చేసే పనుల వల్ల, అది కూడా ఏంటంటే ముందుకు వంగే పనులు చేసే దాని మీద ఎక్కువ వస్తుందండి. సో ముఖ్యంగా ఇప్పుడు మనం పల్లెటూరులో అట్లా చూసుకుంటే కనుక ఈ పొలం పనులు చేసేవాళ్ళందరూ ఏంటంటే మ్యాక్సిమం మనం ముందుకు వంగి బరువులు లేపే పనులు ఎక్కువ ఉంటా ఉంటాయి. సో ఈ వర్క్ చేసేటప్పుడు ఏమవుద్దంటే మనకి ఈ ఫార్వర్డ్ బెండింగ్ యాక్టివిటీస్ అంటాము. ఈ వర్క్ చేసేటప్పుడు డిస్క్స్ ఉంటాయి మనకి నడుము లోపల, ఆ డిస్క్స్ మనకి కంప్రెస్ అయ్యి, కంప్రెస్ అయిన డిస్క్ వల్ల మనకి పెయిన్ వస్తుంది. తర్వాత అది డీజనరేషన్ అయిన తర్వాత డిస్క్ మెల్లగా నరం నొక్కుతూ ఉంటుంది మనకి. ఈ నరం నొక్కడం స్టార్ట్ అవ్వగానే మనకి కాళ్ళు లాగటం, దీన్ని సయాటిక్ అంటూ ఉంటాం. సో ఇట్లాగా డెవలప్ అవుతూ ఉంటాయి యూజువల్గా. అదే మనకి సిటీస్లోకి వచ్చాం అనుకోండి, సిటీస్లో వర్క్ ప్యాటర్న్ ఏంటంటే మెయిన్గా ఈ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే ముందుకు వంగి మనం కంప్యూటర్ చూడటం, లేదంటే ఫోన్లు ఎక్కువసేపు మెడ బెండ్ చేసి చూడటం, సో ఇవి ఎక్కువ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం డ్రైవింగ్ ఎక్కువ శాతం టూ వీలర్స్ ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. ఈ టూ వీలర్స్ మీద మనం వెళ్ళేటప్పుడు రోడ్లు గతుకులు ఉన్నా కానీ, లేదు ఎక్కువ శాతం మనకు రోడ్ బాగున్నా కానీ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో స్పీడ్ బ్రేకర్ మీద మనం స్పీడ్గా వెళ్తున్నాము స్లో అవ్వకుండా, ఇట్లాంటి సందర్భంలో కూడా మనకేమవుతుందంటే ఈ బ్యాక్ పెయిన్, ఈ డిస్క్స్ అనేవి డ్యామేజ్ అయ్యి మనకి బ్యాక్ పెయిన్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్లో కూడా నడు నొప్పికి వచ్చేదానికి ముఖ్యమైన ఎక్సర్సైజ్ ఏంటంటే మనం యాక్చువల్గా స్విమ్మింగ్ అనేది మంచి ఎక్సర్సైజ్. సో ఎవరైతే రెగ్యులర్గా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ బ్యాక్ పెయిన్ అనేది రిలేటివ్గా మనకి తక్కువ చూస్తూ ఉంటాం. సో మేము కూడా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం స్విమ్మింగ్, ఈ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం, కొంత మనం ఫిజియోథెరపీలో కూడా వాళ్ళు చెప్తారు. సో ఈ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఎవరైతే బాగా చేస్తూ ఉంటారో మనకి బ్యాక్ పెయిన్స్ అనేవి తక్కువ వస్తూ ఉంటాయి.
1: మరి బరువులు మోసేటువంటి కార్మికులు కొంతమంది, అంటే వారు వృత్తిరీత్యా మరి తప్పనిసరి ఆ పని చేసేటప్పుడు బాగా బరువు నెత్తిని పెట్టుకుని మెట్లు ఎక్కుతుంటారు, ఈ మెట్లు ఎక్కే సందర్భాల్లో ఒక్కొక్కసారి నడుము పట్టేస్తుంటుంది డాక్టర్ గారు, అలాగే మోకాళ్ళు కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అసలు ముందస్తుగానే ఏమైనా జాగ్రత్తలు లాంటివి తీసుకోవాలన్నా, పట్టేసిన తర్వాత ఏం చేయాలి?
2: అదే ముందుగా పట్టేయకుండా ఉండాలి అంటే చెప్పినట్టుగా మనం ఏదైనా వస్తువు తీసుకోవాలి, లేదా ఏదైనా లిఫ్ట్ చేయాలి అంటే సాధ్యమైనంత మనం బాడీని స్ట్రైట్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలండి. స్ట్రైట్గా బాడీ ఉన్నప్పుడు రిలేటివ్గా మనకు పట్టేయటం అనే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే బెండ్ అయ్యి మనం ఏదైనా లిఫ్ట్ చేస్తామో, లేకపోతే బెండ్ అయ్యి నేను ఎక్కువసేపు వర్క్ చేస్తాను, అవి వెయిట్తో సంబంధం లేకుండా కూడా బరువు లేకపోయినా కానీ కూడా మనం వర్క్ ముందు కొంగుని కనుక వర్క్ ఎక్కువసేపు చేస్తూ ఉంటే కూడా మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మెయిన్ అడ్వైస్ ఏంటంటే వంగి పనులు మనం తగ్గించుకోవాలి, సాధ్యమైనంత నడుము స్ట్రైట్గా ఉంచుకోవడం, మెడ స్ట్రైట్గా ఉంచుకోవడం అనేది మనకి ముఖ్యం.
1: డాక్టర్ ఎన్ రామారావు గారు, కారణం ఏదైనప్పటికీ నడుము పట్టేసింది, అది ఏ రకమైనటువంటి నడుముకు సంబంధించినటువంటి నొప్పో నిర్ధారణ ఎలా చేస్తారు? ప్రాథమికంగా
2: బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే మనం ఫస్ట్ క్లినికల్గా పేషెంట్ ఎగ్జామిన్ చేస్తాము. సో క్లినికల్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఓన్లీ నడుముకు అక్కడే నొప్పి ఉందా, లేకపోతే ఏమైనా కాళ్ళు కూడా లాగుతున్నాయా, లేకపోతే కాళ్ళలో ఏమైనా తిమ్మిర్లు కానీ స్పర్శ తగ్గినట్టు కానీ ఏమైనా ఉందా, ఇవన్నీ మేము చెక్ చేసుకుంటాం. సో దాన్ని బట్టి సివియారిటీ మేము అసెస్ చేసుకుంటామండి. సెకండ్ థింగ్, మనం ఇన్వెస్టిగేషన్ పార్ట్లోకి వచ్చేదానికి యూజువల్గా ఏంటంటే బేసిక్ ఎక్స్రే అంటాము, ఎక్స్రే తీపిస్తాము నడుము భాగానికి, ఎక్స్రే ఎల్ఎస్ పైన తీపిస్తాము. సో ఈ ఎక్స్రేలో మనకి యూజువల్గా ఏంటంటే ఆ గ్యాప్స్, మనకి బోన్కి బోన్కి మధ్యన గ్యాప్స్ ఎంత ఉన్నాయి చూసుకుంటాము. అలా కాకుండా ఏంటంటే గ్యాప్స్ బాగున్నా కానీ కూడా కొంతమందికి స్ట్రైటనింగ్ అంటాం, అంటే ఏమంటే మనకి నర్వ్ కంప్రెషన్ అయినప్పుడు చుట్టూతో ఉన్న కండరాలు టైట్ అయ్యి మనకి వెన్నుపూస స్ట్రైట్ అయినట్టు ఉంటుంది అనమాట. సో దీన్ని స్ట్రైటనింగ్ అంటాము. సో ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్తో చాలా వాటికి మేము వాళ్ళకి సంబంధించిన అనాలిసిక్స్ కానీ మజర్ రిలాక్సెంట్స్ కానీ పెట్టి మేము ట్రీట్ చేస్తాం. స్టిల్ అది తగ్గలేదు, లేకపోతే రికరెంట్గా ఫ్రీక్వెంట్గా వస్తుంది, లేకపోతే నేను చెప్పినట్టుగా కాళ్ళు తిమ్మిర్లు ఎక్కువైపోయి, లేకపోతే పొట్టు దగ్గర

0: అట్లాంటి సందర్భంలో సో ప్రాపర్ డయాగ్నోసిస్ కి ఏంటంటే మనం ఎంఆర్ఐ చేయిస్తామండి. ఎంఆర్ఐలో ఏ నో కంప్రెస్ అవుతుంది, ఎంత కంప్రెస్ అవుతుంది అనేది కూడా మనకి డెఫినెట్ ఐడియా ఉంటుంది. రెండో థింగ్ ఏంటంటే ఎంఆర్ఐలో మనం ఇంకా తెలుసుకోవచ్చు ఏంటంటే వేరేగా కొంతమందికి ఈ వర్క్ తోనే సంబంధం లేకుండా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, లేదా కొంతమందికి కొన్ని కణుతులు ఉండొచ్చు. సో వీటిలో కూడా మనకి బ్యాక్ పెయిన్స్ రావచ్చు అనమాట. సో ఇట్లాంటివి కూడా మనకి ఎంఆర్ఐలో ఖచ్చితంగా మనకు నిర్ధారణ అవుతుంది. అందుకని ఇంకా ఫైనల్ డయాగ్నోసిస్ కి మనం ఎంఆర్ఐకి వెళ్తాం.
1: సరే డాక్టర్ గారు, ఇది ఎంఆర్ఐ కానివ్వండి, ఎక్స్రే లాంటివి ఏదైనా కానివ్వండి, అందులో చాలా తీవ్రంగా ఉన్నట్టు అనిపించింది అనుకోండి, ఏమండి ఆపరేషన్ చేయాలండి అని చెప్పి అన్నారు డాక్టర్ గారు అని వింటుంటాం, ఏమిటి ఆపరేషన్లు, ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు, ఇప్పుడున్నటువంటి ఆధునిక శస్త్రచికిత్సలు ఏమి అందుబాటులో ఉన్నాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి చెప్పండి డాక్టర్ గారు.
0: అది ముఖ్యంగా ఏంటంటే నడువు నొప్పికి ఈ రోజుల్లో మనకి అడ్వాన్స్మెంట్ ఏంటంటే ప్రతి నడువు నొప్పి ప్రతి డిస్క్ ప్రాబ్లంకి మనం సర్జరీ దాకా వెళ్ళలేదండి. ఈ రోజుల్లో ఏంటంటే బేసిక్గా మనం ఈ పెయిన్ థెరపిస్టులు వీళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారు. ఏం చేస్తామంటే ఎక్కడైతే మనం ఇప్పుడు ఎంఆర్ఐ చేయించిన తర్వాత ఏ లెవెల్లో మనకి నో కంప్రెస్ అవుతుందో చూసుకొని ఆ లెవెల్లో మనం బేసిక్ అంటే మన డే కేర్ ప్రొసీజర్ లాగా మనం ఆపరేషన్ థియేటర్లు అంటే ఎక్స్రే మిషన్ కింద సీఎం అంటాం, దాని కింద చూసుకొని ఆ లెవెల్లో మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఒకటి ఇస్తామండి. సో ఈ ఇంజెక్షన్ వల్ల ఏంటంటే చాలా వాటికి ఆ నర్వ్ మీద కంప్రెషన్ అనేది చాలా మందికి తగ్గే ఛాన్స్ ఉంది. అంటే రీసెంట్గా నొప్పి స్టార్ట్ అయిన వాళ్ళకి లేకపోతే ఇబ్బంది ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ థెరపీలో కూడా మనకి చాలా వాటికి మనకి తగ్గుతుంది. అది రూట్ బ్లాక్ అంటాము. అట్లాగే కొంతమందికి ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ అని ఎపిడ్యూరల్ స్పేస్లో మనకి ఈ ఇంజెక్షన్ ఇచ్చి కూడా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ప్రతిదానికి మనం సర్జరీ కాకుండా దీంతో చూస్తాం. స్టిల్ నాకు నొప్పి తగ్గలేదు అన్న వాళ్ళకి ఏంటంటే మనం అప్పుడు సర్జరీకి వెళ్తాం. సర్జరీలో కూడా ఏంటంటే మనం ప్రతి ఆపరేషన్ మనం ఓపెన్ చేసే చేయాలని పని ఏం లేదు. సో దాంట్లో కూడా ఏంటంటే మనం మైక్రో డిస్క్రెక్టమీ అని చిన్న ఇన్సిషన్ ఇచ్చి మనం మైక్రోస్కోప్తో చూసుకుంటా మనం తక్కువ కొత్తతోనే చేసే ఆపరేషన్ ఉంది. అలాగే ఎండోస్పైన్ అని ఒక టెక్నిక్ లో మనం లోపలికి కెమెరా లాంటిది పంపించి కూడా మనం కరెక్ట్గా ఏ లెవెల్లో మనం ఆపరేషన్ చేస్తున్నామో చూసుకుంటా మనం చేసే టెక్నిక్ ఉంది.
1: డాక్టర్ ఎన్ రామారావు గారు, సరే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అంటే నడువు నొప్పికి సంబంధించి అది థెరపీ ద్వారా నయం చేస్తారా, లేకపోతే శస్త్రచికిత్స సర్జరీ ద్వారా చేస్తారా, చేసిన తర్వాత అంటే వాళ్ళకి తప్పనిసరి ఆ వృత్తిపరమైనటువంటి పనులు చేస్తేనే వారికి జీవనాధారం ఉండేటువంటి కుటుంబాలు ఉంటాయి, అలాంటి వాళ్ళు మరి ఈ శస్త్రచికిత్స లేదా ఈ థెరపీ ఏదైనా కానివ్వండి, ఫిజియోథెరపీనా ఇంకోట మీ సూచనల మేరకు ఆ కన్సర్న్ స్పెషలిస్ట్ యొక్క సూచనల మేరకు చికిత్స అయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చా, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
0: పనులు డెఫినెట్ గా చేసుకోవచ్చు అండి, కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో మెయిన్ గా ఏంటంటే ముందుకొంగే పనులు ఏవైతే మనం ముందుకు చెప్పుకున్నా ఇందువల్ల వస్తున్నాయి అనేది మనం సర్జరీ తర్వాత కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సాధ్యమైనంత ముందుకొంగే పనులు తగ్గించుకోవాలి. అట్లాగే కింద కూర్చోవడం కానీ గొంతు కూర్చోవడం కానీ తగ్గించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మనం సర్జరీ తర్వాత హాస్పిటల్లోనే కొన్ని రకాల వ్యాయామం నేర్పుతారు. సో మనకి నడుము సంబంధించి స్ట్రెంగ్త్ పెరగడానికి సో ఆ ఎక్సర్సైజ్లు మనం రోజువారీగా ప్రతిరోజు మనం చేసుకుంటా ఉంటే 90% మనం ఈ ఇబ్బందుల నుంచి మనం తగ్గించుకోవచ్చు. రోజువారీ పనులు కూడా మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు.
1: షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళకి భుజం నొప్పి ఎక్కువగా వస్తూ ఉండటం చాలా గమనిస్తున్నాం. దాన్ని మీ వైద్య పరిభాషలో ఫ్రోజన్ షోల్డర్ అని ఏదో పేరుతో చెబుతుంటారు. అలాగే నడుము కూడా షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళకు నొప్పి కానీ పట్టేయడం కానీ ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందా?
0: లేదండి, నడుముకి దానికి సంబంధం ఏం లేదు షుగర్కి. సో రెగ్యులర్గా ఎలా ఉంటుందో షుగర్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ అలాగే ఉంటుంది.
1: తర్వాత డాక్టర్ గారు, అసలు ఎక్కువగా చెప్పేటువంటి కంప్లైంట్ మోకాళ్ళ నొప్పులండి. ఈ మోకాళ్ళ నొప్పులు కూడా వయసుతో సంబంధం లేకుండానే చెప్తుంటారు. యుక్త వయస్కుల్లో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మోకాళ్ళు బాగా నొప్పుడుతున్నాయి అని చెప్పి ఇలా చెబుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అసలు?
0: బేసిక్గా మనం మోకాళ్ళ నొప్పులకి మనం మాట్లాడుకుంటే అండి, యుక్త వయసులో ఒక రకమైన ఇబ్బందుల వల్ల వస్తాయి, ఓల్డ్ ఏజ్లో ఒక రకమైన దాని వల్ల వస్తాయి. యుక్త వయసులో వచ్చే యూజువల్గా ఏంటంటే మనం చేసే వర్క్ రిలేటెడ్, రెండోది ఏంటంటే ఈ రోజుల్లో మనకి పవర్ బైక్స్ ఇవన్నీ వచ్చినాక ఈ యాక్సిడెంట్స్ ఇవి మెయిన్ కారణం. సో వాటిలో యుక్త వయసులో జనరల్గా ఏంటంటే లిగమెంట్ ఇంజరీస్ అని చూస్తూ ఉంటాం. రెండోది ఏంటంటే ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఎక్కువ శాతం మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి యుక్త వయసులో వస్తూ ఉంటాయి. అదే ఓల్డ్ ఏజ్లో వచ్చేలాగా ఏంటంటే కామన్గా మనకి వయసు రీత్యా అరుగుదలు వస్తూ ఉంటుంది మోకాళ్ళు, దాన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో ఈ ఆస్టియోఆర్థరైటిస్లో ఏంటంటే మనకి కార్టిలేజ్ అని ఉంటుంది, మనకి అది గుజ్జు లాంటిది. సో ఈ కార్టిలేజ్ ఎప్పుడైతే మనకి తగ్గుతుందో మోకాళ్ళ లోపల మనకి నొప్పులు అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి.
1: అరుగుదల ఉంటే నొప్పి వస్తుంది అన్నారు, ఎంత అరుగుదల ఉంటే నొప్పి వస్తుంది అనేది ఏమైనా పారామీటర్ ఉంటుందా, ఎలా నిర్ధారిస్తారు?
0: ఇంత అరుగుదలకి నొప్పి రావాలని రూల్ ఏం లేదండి. యూజువల్గా మామూలుగా మేము ఆస్టియోఆర్థరైటిస్ ని 4 స్టేజెస్ గా చెప్తాము.
1: ఓకే,
0: సో స్టేజ్

0: వన్, స్టేజ్ టూ, స్టేజ్ త్రీ, స్టేజ్ ఫోర్ అంటాం. స్టేజ్ వన్ లో ఏంటంటే మనకి రేడియోలాజికల్ గా మేము చెప్తాము. సో ఎక్స్రే ఫైండింగ్స్ చాలా తక్కువ కనపడి పెయిన్ ఉండే వాళ్ళని స్టేజ్ వన్ గా చెప్తాం మేము. స్టేజ్ టూ లో ఏంటంటే మనకి గ్రాడ్యువల్ గా జాయింట్ స్పేస్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతా వస్తూ ఉంటుంది. స్టేజ్ త్రీకి వచ్చేసరికి ఆస్టియోఫైట్స్ అని మనకి బోన్ చుట్టూతా చిన్న చిన్న గ్రోత్స్ లాంటివి కూడా ఫామ్ అవుతా ఉంటాయి, అలాగే జాయింట్ స్పేస్ ఇంకా తగ్గుతూ ఉంటుంది. స్టేజ్ ఫోర్కి వచ్చేదలికి జాయింట్ స్పేస్ కంప్లీట్ గా మనకి పోయి ఒక పక్క అంతా మనకి కంప్లీట్ గా పోతూ ఉంటుంది. సో దీన్ని మనం స్టేజ్ ఫోర్ కింద చెప్తాం అన్నమాట. సో ఈ స్టేజ్ లో ఏంటంటే మనం చాలా వాటికి ఇప్పుడు పల్లెటూరులో చూస్తూ ఉంటాం, స్టేజ్ ఫోర్ లో కూడా నొప్పి లేకుండా తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ స్టేజ్ లోనే నొప్పి రావాలని ఏమీ లేదు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఏ స్టేజ్ లోనే వస్తూ ఉంటారు. కాకపోతే స్టేజ్ ఫోర్కి వచ్చేదానికి ఏంటంటే యూజువల్ గా 80% మంది స్టేజ్ ఫోర్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా నొప్పులు ఉంటాయి.
1: ఈ వృత్తిపరమైనటువంటి పనులు చేసేవాళ్ళు, అది కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, అలాగే కొంచెం బరువులు ఎత్తేటువంటి వారు, ఒక 50 ఏళ్ల పైబడిన వారు కూడా ఇవాటి రోజున ఈ పనులు చేస్తూ ఉంటారండి. మరి పని చేస్తేనే వాళ్ళకి జీవనాధారం కదా. అలాంటి వ్యక్తులు ఏదైనా వృత్తిరీత్యా చేసేటువంటి పని సందర్భంలో మోకాళ్ళ నొప్పులు పట్టేసినందువల్ల కావచ్చు, లేదా మీరు చెప్పినటువంటి ఆస్టియో ఆర్థరైటిస్, ఏదైతే ఈ మోకాళ్ళ నొప్పులు లోపల ఉండేటువంటి గుజ్జు, కార్టిలేజ్ అంటారని మీరు చెప్పారు, మృదుల అస్థి అని మనం తెలుగులో పిలుచుకుంటాం డాక్టర్ గారు, ఆ సమస్య తోడైతే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు?
0: మెయిన్గా మోకాళ్ళ అరుగుదల ఎందుకు ఎక్కువ వస్తుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. మోకాళ్ళ అరుగుదల మనం ఇండియన్ పాపులేషన్ లో ఎక్కువ చూస్తాం ఫారిన్ కంట్రీస్ లో కంటే. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మనం అన్ని కింద కూర్చొని చేసుకోవడం అలవాటు ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ లో అందరూ పైన కూర్చొని చేసుకుంటూ ఉంటారు. సో ఈ కింద కూర్చోవడం మెయిన్ గా స్క్వాటింగ్ అంటాం. సో మన టాయిలెట్స్ కూడా మనకి ఇండియన్ టాయిలెట్స్ ఏంటంటే మనం స్క్వాటింగ్ లోనే అంటే గొంతు కూర్చుంటా ఉంటాము. సో అట్లా కూర్చొని మనం మనకు అన్ని అలవాటు ఉంటాయి పనులు. సో దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అట్లాగే డిసడ్వాంటేజెస్ ఏంటంటే మోకాళ్ళకి వచ్చేదలకి అరుగుదల అనేది కొంచెం మనకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకేంటే జనరల్ గా 30-40 ఇయర్స్ దాకా జనరల్ గా మోకాళ్ళ నొప్పులు మనం చూడము అంత రెగ్యులర్ గా అరుగుదలకు సంబంధించి అయితే. సో 40 తర్వాత ఏమవుతుందంటే ఇన్నాళ్ళు మనం అలాగా కింద కూర్చోవడం ముందు కూర్చోవడం వల్ల అరుగుదల అనేది కొంచెం మనకి బయట పాపులేషన్ తో కంపేర్ చేస్తే మనకు కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో అరౌండ్ 60కి వచ్చేదానికి ఏంటంటే అరుగుదల అనేది ఒక 50% పాపులేషన్ లో కొంచెం మనం ఎక్కువగానే చూస్తూ ఉంటాం. దీనికి మెయిన్ గా ఎందువల్ల వచ్చింది, మెయిన్ గా మన కూర్చోవడం అనేది మనం కొంచెం ఒక 40 ఇయర్స్ తర్వాత కింద కూర్చోవడం అనేది మనం కొద్దిగా అవాయిడ్ చేస్తే చాలా వాటికి మనకి మోకాళ్ళ అరుగుదల పెరగకుండా ఉంటుంది. రెండో థింగ్ ఏంటంటే నడక చాలా ఇంపార్టెంట్. సో ఈ నడక ఎవరైతే రోజు పొద్దున్నే ఒక 1 అవర్ పాటు, అది కూడా నడక ఏంటంటే మనం బ్రిస్క్ వాక్ అంటాం, స్లోగా నడక కాదు బ్రిస్క్ వాక్. సో ఈ స్పీడ్ వాక్ రోజు ఎవరైతే ఒక 1 అవర్ పాటు, అది కూడా దేని మీద అంటే ఫ్లాట్ రోడ్ మీద నడవాలి. బెటర్ ఏంటంటే కాళ్ళకి షూ వేసుకొని, వాకింగ్ షూ వేసుకొని నడుస్తూ ఉంటే ఎవరైతే 1 అవర్ డైలీ చేస్తూ ఉంటారో వాళ్ళకి మోకాళ్ళ అరుగుదల అనేది మనం చాలా వాటికి ప్రివెంట్ చేయొచ్చు. ఈవెన్ దో కొంత ఎక్స్రేలో మనకు అరుగుదల కనపడినా కానీ కూడా, సో రోజు వాకింగ్ కనుక 1 అవర్ చేసే వాళ్ళకి సర్జరీ పడేదాకా కూడా వెళ్లకుండా మనం చూసుకోవచ్చు.
1: డాక్టర్ ఎన్ రామారావు గారు, కొంతమంది వయోధికుల్లో, పురుషుల్లో అంటే ఇప్పుడు మహిళల్లో కూడా ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత ఈ మెనోపాజ్ స్టేజ్లో ఎముకల సాంద్రత తగ్గుతుందని చెప్పి వాళ్ళని ఆస్టియోపోరోసిస్ అనే పదంతో చెప్తూ వాళ్ళ కాల్షియము, విటమిన్ డి ఇలాంటివి స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు, వైద్యం ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. అలాగే పురుషుల్లో కూడా వయసురీత్యా ఏమైనా ఎముకల పటిష్టతలో సాంద్రత తగ్గుతుందా, బలహీన పడతాయా, బోలు ఎముకలు అవుతాయా, వాళ్ళకేమైనా మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి, ఇప్పుడు చెప్పినటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ కి కార్టిలేజ్ అరిగిపోతే మోకాళ్ళ నొప్పులు ఎలా వస్తాయో, ఇప్పుడు చెప్పినటువంటి కారణాల వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు రావడం, దానికి ఏమైనా చికిత్స లాంటి పద్ధతులు ఏమున్నాయి వివరించండి.
0: డెఫినెట్ గా అండి. అంటే బేసిక్ గా ఆస్టియో ఆర్థరైటిస్ కి ఇంకొక అండర్లైన్ కాజ్ ఏంటంటే మన ఆస్టియోపోరోసిస్ కూడా. ఇప్పుడైతే మనకి ఎముకల సాంద్రత తగ్గిద్దో, మన బోన్ మినరల్ డెన్సిటీ అంటాము, లేడీస్ లోనే రావాలని ఏం లేదు. మెనోపాజ్ లో ఏమవుతుందంటే లేడీస్ లో అప్పుడు దాకా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది, ఇది ఎముకల సాంద్రత తగ్గకుండా. సో మెనోపాజ్ అయిన తర్వాత ఈస్ట్రోజన్ ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళకి అక్కడి నుంచి ఏంటంటే ఫాస్ట్ గా మనకి బోన్ వీక్నెస్ అనేది కనపడుతుంది. మగవాళ్ళలో కూడా ఏజ్ పెరిగే కొద్దీ మనం 50 తర్వాత మగవాళ్ళలో కూడా ఎముకల సాంద్రత తగ్గుతూ ఉంటుంది. వాళ్ళకైతే ఈస్ట్రోజన్ ప్రొటెక్షన్ అనేది ముందు నుంచి కూడా ఉండదు. సో వాళ్ళకి మెనోపాజ్ తర్వాతనేం కాదు, మగవాళ్ళలో కూడా 50 ఇయర్స్ తర్వాత ఎముకల సాంద్రత తగ్గుతూ ఉంటుంది. మా దగ్గరకు వచ్చేటప్పుడు మనకు నొప్పుల కంటే ఓన్లీ మోకాళ్ళ నొప్పులకే ఏం రాయము, ఎందుకంటే యూజువల్ గా ఎవరికైనా సరే కాల్షియము, వైటమిన్ డి3 మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో ఎవరికైతే సాంద్రత తగ్గుతుందో మనం వాటిని ఈజీగానే మనం టెస్ట్ చేసుకోవచ్చు. బోన్ మినరల్ డెన్సిటీ అనేది బోన్ మినరల్ డెన్సిటీ చెక్ చేసుకొని బాగా తక్కువ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా అది లింగ భేదంతో లేకుండా స్త్రీ పురుషులు ఎవరికైనా సరే మనం కాల్షియం డి3 మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం.

0: అది డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది కూడా. వాటితో పాటుగా మేమేం చేస్తామంటే న్యూట్రిషన్స్ కొన్ని, అంటే ఆహారంలోనే మన కొంచెం గుజ్జుకు సంబంధించిన న్యూట్రిషన్స్ రీసెంట్గా మార్కెట్లోకి చాలా వచ్చినాయి. కొల్లాజన్స్ అని, సో అలాగే మనకి గ్లూకోజమిన్ ట్యాబ్లెట్స్ అని, ఇట్లాంటివి కూడా మేము వాటితో పాటుగా ప్రిస్క్రైబ్ చేస్తాము. సో అవి కొంతవాటికి ఏంటంటే మనకి కాండ్రో ప్రొటెక్టివ్స్ ఉంటాం వీటిని. సో మనకు ఏదైతే మనం కాటిలేజ్ అంటామో ఆ కాటిలేజ్ అనేది కానీ కొంచెం న్యూట్రిషన్ మనకి పెరగడానికి కొంతవాటికి హెల్ప్ చేస్తాయి.
1: మీరు వైద్యులు చెబుతుంటారు అంటే ఈ మస్కులోస్కెలిటల్ స్పెషలిస్టులు వీళ్ళు, ఆర్థోపెడిక్ సర్జన్లు చెబుతూ ఉంటారు, మామూలుగా ఈ ఎముకలకు సంబంధించి పైన ఒక పూత లాంటిది ఏదో ఉంటుంది, అది తగ్గిపోతే కూడా నొప్పులు లాంటివి వస్తుంటాయి, సైనోవైటిస్ అనే పదంతో పిలుస్తుంటారు మీరు, దానికి ఈ మోకాళ్ళ నొప్పులకి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ సమస్య అది అని వ్యాధి నిర్ధారణలో బయటపడితే మందుల ద్వారానా లేకపోతే దానికి కూడా శస్త్రచికిత్స అవసరం ఉంటుందా చెప్పండి.
0: బేసిక్గా మనం ఇప్పుడు మోకాళ్ళ అరుదలని ఏంటంటే యాక్చువల్గా రెండుగా డివైడ్ చేస్తామండి, ఒకటి ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్, రెండు సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. సో ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ ఏంటంటే నేను మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఏజ్ వైజ్గా మనకు వయసు రీత్యా మనం ఒక 50 తర్వాత ఏంటంటే బోన్ డెన్సిటీ తగ్గుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా కార్టిలేజ్ అనేది అరుగుతూ ఉంటుంది. ఇది మనం ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అట్లాగే సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అని ఒక కండిషన్ ఉంది. అంటే ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టుగా ఏదైనా ఇంజరీస్ అయినాయి, సో తక్కువ వయసులోనే మనకి ఏదో ఫ్రాక్చర్ అయింది, అది జాయింట్ చుట్టూ తాగింది. సో అట్లా ఏంటప్పుడు అంటే మనకి ఈ కార్టిలేజ్ అనేది ఒక అద్దంలాగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే బోన్ దగ్గర మనకి ఫ్రాక్చర్ అయినప్పుడు మనకు అద్దం పగిలినట్టే ఉంటుంది. సో దాన్ని మనం రిప్లేస్ చేయం కాబట్టి కొంత ఏదైతే ఆ కార్టిలేజ్ సర్ఫేస్ ఉంటుందో స్మూత్ గా ఉండాల్సింది, మనకు రఫ్ అవుతుంది. సో వాళ్ళకేంటంటే అందుకని ట్రామా ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి మనం ఏంటంటే పెరియార్టిక్యులర్ ఇంట్రాఆర్టిక్యులర్ ఫ్రాక్చర్స్ లో కొంతవాటికి ఆ స్మూత్నెస్ పోవటం వల్ల కూడా అరుగుదల అనేది ఫాస్ట్ గా వస్తుంది. సో ఇది ఒక సెకండరీ కాజ్. అట్లాగే రెండో సెకండరీ కాజ్ మనం కామన్ గా చూసేది ఏంటంటే ఆర్థరైటిస్లు. సో వాటిలో ఏంటంటే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం, అంటే ఏదన్న కారణం వల్ల మోకాలో ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది లోపల ఉండే ఈ కార్టిలేజ్ కూడా డామేజ్ చేస్తుంది. అట్లాగే దాని చుట్టూతో ఒక సైనోవియల్ పొరను ఉంటుంది. మామూలుగా మనకి సైనోవియల్ పొర నుంచి కొంత ఫ్లూయిడ్ సెక్రియేట్ అయ్యి అది కార్టిలేజ్ కి గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చేదలికి ఆ సైనోవియం అంతా పాడైపోయేసి లోపల నీరు పట్టేసి మనం జాయింట్ అంతా వాపర్ అవటం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం లోపల చీమండి. సో ఇదేం చేసిందంటే మనకి దాంట్లో ఉన్న కెమికల్స్ ఏం చేస్తాయి అంటే లోపల కార్టిలేజ్ ని చుట్టూతున్న సైనోవియల్ పొరను కూడా డామేజ్ చేస్తాయి. అట్లా కూడా మనకు అరుగుదల ఫాస్ట్ గా వస్తుంది. ఇంకో కండిషన్ కామన్ గా చూసేది మనం ఏంటంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక కండిషన్ ఉంది. సో దీంట్లో ఏంటంటే మనం కీళ్ళవాతం అంటాం మామూలుగా జనరల్ లాంగ్వేజ్ లో. సో ఈ కీళ్ళవాతంలో కూడా ఈ కీళ్ళవాతం మెయిన్ గా దీని మీద అంటే సైనోవియల్ పొర మీదే స్టార్ట్ అవుతుంది. సో ఈ సైనోవియల్ పొర మీద స్టార్ట్ అయ్యి దాని నుంచి వచ్చే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం మేము. సో ఆ ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ ఏమవుతాయి అంటే జాయింట్ మీద అలాగే చుట్టూతున్న సైనోవియల్ పొర మీద కూడా యాక్ట్ అయ్యి, సో మనకు ఆ జాయింట్ ని తొందరగా అరుగుదల రావడానికి మనకు ఒక కారణం అవుతాయి. సో ఇవి మనకు సెకండరీ కాజ్. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, కామన్ గా మనం చూసేవి ఈ కారణాలు. సో సైనోవియల్ పొర అనేది యాక్చువల్గా కార్టిలేజ్ అనేది న్యూట్రిషన్ ఇవ్వడానికి ఉంటుంది. సో ఈ కండిషన్స్ లో ఏమవుతుందంటే సైనోవియల్ పొర పాడవటం వల్ల సో కార్టిలేజ్ గుండా వెళ్లాల్సిన న్యూట్రిషన్ కూడా వెళ్ళక అట్లా కూడా మనకి కార్టిలేజ్ అనేది డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు ఈ నడుము మోకాళ్ళ నొప్పులే కాకుండా కొంతమంది అంటే ఈ వృత్తిరీత్యా పనులు చేసేటువంటి వాళ్ళల్లో ఈ హిప్ జాయింట్లు పట్టేయడం, ఇంకా కీళ్లు కింద పాదం దగ్గర గిలక, అంటే రకరకాల కీళ్లు ఉన్నాయి, బంతి గిన్నె కీలు, బొంగరపు కీలు, మడత బంధు కీలు అని ఇలా కీళ్లలో చెబుతూ ఉంటారు. ఇవి కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా పని చేసుకుంటూ ఉన్నప్పుడు పట్టేయడం, దెబ్బ తగలడం, డ్యామేజ్ అవడం ఇలాంటివి జరుగుతుంటాయి. వీటికి సాధ్యమైనంత వరకు త్వరగా ఉపశమనం అయ్యే విధమైనటువంటి వైద్యం అందుబాటులో ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయండి. యూజువల్గా మల్టిపుల్గా జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుందంటే దీన్ని మనం పాలియాత్రాలజీ అంటాము. యూజువల్గా వీళ్ళకి ఏంటంటే కీళ్ళవాతం, కీళ్ళవాతాలు కూడా రకాలు ఉంటాయి. మనం సీరో పాజిటివ్, సీరో నెగిటివ్ అని రకాలు ఉంటాయి. కీళ్ళవాతం కనుక మనకు డయాగ్నోస్ అయ్యింది అనుకోండి, సో యూజువల్గా వీళ్ళకి ఏంటంటే ఆ కీళ్ళవాతంకి సంబంధించిన మనం మందులు పెడతాము. చాలా వాటికి కీళ్ళవాతం మందులు కనుక మనం ఎర్లీగా తెలుసుకొని స్టార్ట్ చేస్తే జాయింట్ మనకు పాడవకుండా కూడా మనం చూసుకోవచ్చు. డెఫినెట్గా ఆ మందులు స్టార్ట్ చేసుకుంటే మనం ఎర్లీయెస్ట్లోనే స్టార్ట్ అయితే జాయింట్ కూడా పాడవకుండా మనం చానళ్ళు మనం దాన్ని కాపాడు చేసుకోవచ్చు.
1: ఏదేమైనప్పటికీ డాక్టర్ గారు, ప్రతి ఒక్కరూ మరీ ముఖ్యంగా ఈ వృత్తి కార్మికులు, బరువులు మోసేటువంటి కార్మికులు నడుము మోకాళ్ళ నొప్పులు రాకుండా సాధారణ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి?
0: మెయిన్గా మనం ఏ వర్క్ అయినా చేయొచ్చు, కానీ స్క్వాటింగ్ అంటే కింద కూర్చొని గొంతు కూర్చొనే వర్క్స్ అయితే మాత్రం ఎవరైనా కానీ తగ్గించుకోవటం మంచిదండి. రెండోది నడక పెంచుకోవాలి. యాక్చువల్గా చాలా మంది చేసే తప్పులు ఏంటంటే మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనగానే నడక ఆపేస్తారు. సో నడక అనేది ఎంత మనం నడుస్తూ ఉంటే అంత మనకి హెల్ప్ అవుతుంది. నడు నొప్పికి వచ్చేదానికి ఏంటంటే ఫార్వర్డ్ బెండింగ్ యాక్టివిటీస్ అయితే ఎవరైనా తగ్గించుకోవాల్సిందే. సో ముందుకు ఉంగి చేసే బరువు పనులు అట్లాంటివి మాత్రం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే టూ వీలర్స్ మీద, ఫోర్ వీలర్స్ మీద జర్నీ చేసేవాళ్ళు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ

0: గొంతుల దగ్గర కానీ స్లోగా డ్రైవింగ్ చేసుకుంటా ఉంటే జనరల్గా మనం ప్రాబ్లమ్స్ అనేవి చాలా వాటికి మనం రెక్టిఫై చేసుకోవచ్చు.
1: ధన్యవాదాలు డాక్టర్ ఎన్ రామారావు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు నడుము మోకాళ్ళ నొప్పులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఎన్ రామారావు గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మా ఇంటి మహాలక్ష్మి శ్రీ దొండపాటి దేవదాస్ గారి కథానిక వింటారు.
3: సత్యవతి సుఖంగా ప్రసవించి 12 బిడ్డను కన్నది. పిల్లను చూసి తల్లి ఎంతగానో మురిసిపోయింది. అయితే ఆమె సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆడపిల్లని కన్నదని అత్తగారు కాంతమ్మ అగ్గిమీద గుగ్గిమే అయింది. ఆడమనిషి అయ్యిండి కూడా అత్తయ్య అంత లేచి మాట్లాంటుందని ఊహించని సత్యవతి లోపల ఎంతగానో కుమిలిపోయింది. కోడలు కూడా కూతురులాంటిదేనని అనుకుని మామగారు కూడా అత్తయ్య మాటలకు వంత పలకడాన్ని తట్టుకోలేకపోయింది సత్యవతి. కట్టుకున్న భర్త గోపి కూడా ఏమాత్రం కనికరం చూపకుండా నిందించడం సత్యవతిని మరింత బాధకు గురిచేసింది. రోజులు గడిచే కొద్దీ కోపతాపాలు తగ్గిపోతాయనుకుంటే ఆ ఇంట్లో అందరూ మాటల తూటలతో తీవ్రంగా గాయపరుస్తున్నారు. సత్యవతికి తల్లి తండ్రి తోబుట్టువులంటూ ఎవరూ లేని ఏకాకి. తన పరిస్థితిని తలుచుకుని కుమిలి కుమిలి ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోతుంది. ఆడపిల్లని కనడం మహాఘోరమైన పాపమైనట్టు ఆ ఇంట్లో అందరూ నానావిధాలుగా సూటిపోటి మాట్లాడుతుంటే ఆమెకు నరాలు పిండేసినట్టుగా ఉంటోంది. రోజులు గడిచే కొద్దీ అత్తమామల ఆడపడుచుల వేధింపులు చీవాట్లు చీత్కారాలు ఎక్కువైపోతున్నాయి. చూస్తుండగానే 4 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు అత్తయ్య వాళ్ల పెద్ద కూతురు మరిది గారి వివాహం గుంటూరులో. అత్తయ్య మామయ్యలతో పాటు సత్యవతి భర్త కూడా గుంటూరు వెళ్ళాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సత్యవతిని ఏడతగని ఆలోచనలు చుట్టుముట్టాయి. ఎంతగానో ఆలోచించిన మీదట చివరకు ఒక నిర్ణయానికి రాగలిగింది. ఇకపోతే గుంటూరు పెళ్లికి వెళ్ళిన వారి సంగతులు. ఉదయం భోజనాలు ముగించుకుని చుట్టుపక్కల బంధుమిత్రులంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్లి భోజనాలు కాగానే గోపికి మనసు ఇంటి మీదకి మళ్ళింది. చేయవలసిన వ్యవసాయం పనులు అత్యవసరంగా ఏమీ లేకపోయినా మాటిమాటికి భార్య కుమార్తె ఎక్కువగా గుర్తుకు రాసాగాయి. ఇంటికి బయలుదేరుతున్న విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పాడు గోపి. వాళ్ళు ఆ రాత్రికి అక్కడే ఉండమన్నారు. పైగా గోపిని కూడా ఉండమని బలవంతం చేశారు. అయినా అతను వినలేదు. బయలుదేరడానికే నిశ్చయించుకున్నాడు. గోపి వాళ్ళ ఊరు వెళ్ళే అడ్డదారి దగ్గర అతను దిగేసరికి 9 గంటలయ్యింది. ఆ సమయంలో బస్సులు కానీ ఆటోలు కానీ ఉండవని అతనికి తెలుసు కనుక నడుచుకుంటూ బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న గోపి కర్రలతో తయారు చేయబడిన గేట్ని తొలగించుకొని లోపలికెళ్ళి సత్యా సత్యా అని పిలిచాడు తలుపు కొడుతూ. సమాధానం రాలేదు. సత్యా సత్యా నేనే తలుపు తీ స్వరం పెంచి గట్టిగా తలుపు కొట్టాడు. వరండాలో లైట్ వేశాడు. ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంట్లో అందరికీ తెలిసిన రహస్య స్థలం కిటికీ పక్కనే తాళం చేయి పెట్టి ఉంటుంది. గోపిలో ఆతృత ఆందోళన. సత్యవతి ఎక్కడికి వెళ్ళినట్టు? పచ్చి బాలింతరాలు కూడా కదా అనుకుని కంగారు పడుతూ వెళ్ళి పక్కింటి బామ్మగారిని నిద్రలేపి సత్యవతి విషయం అడిగాడు. ఇప్పుడు దాకా ఎక్కడే ఉందయ్యా? నిద్రమత్తులో ఉందేమో, గట్టిగా పిలవపోయావా అంది బామ్మ కుక్కి మంచులోంచి లేచి కూర్చుంటూ. పిలిచాను మామ, చూస్తే ఇంటికి తాళం పెట్టి ఉంది. ఇంత పొద్దుపోయి అడిగిపోయిందంటావు? ఆందోళన అడిగాడు గోపి. ఇప్పుడు దాకా ఇటే తిరిగిందయ్యా, బయటికేమని వెళ్ళిందేమో చూడకపోయావా అంటూ మంచంలో వాలి అటువైపుకి తిరిగి పడుకుంది మా అమ్మ. కొద్ది నిమిషాలు అయోమయంలో ఆందోళనతో కొట్టుమిట్టాడు గోపి. తలుపులు తీసి లోపలికి వెళ్లకుండా బయటికి వీధిలోకెళ్ళి నిల్చున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత గోపికి దూరంగా కుక్కలు మొరగడం వినిపించింది. గబగబా ఆ వీధిలో మరికొంచెం ముందుకు నడిచి ముందుకు దృష్టి సారించాడు. అల్లంత దూరంలో ఎవరో వడివడిగా నడుచుకుంటూ వెడుతుంటే అటువైపు చూశాడు. టక్కున అతనికేదో అనుమానం కలిగింది. రోడ్డు దిగి పక్కన పొలాల వెంట వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

0: ఇక ఇంటి నుండి బయలుదేరిన సత్యవతి విసవిస నడుచుకుంటూ ఊరికి సమీపంలో ఉన్న చెరువు గట్టి మీదకి చేరుకుంది. ఒక్కసారి నలివేపులా కలయ చూసింది. ఎక్కడా చడి చప్పుడు లేదు. చెరువులో నీళ్లు తెల్లగా మెరిసిపోతున్నాయి. మిగతా పరిసరాలు చిక్కటి చీకటితో కప్పబడి ఉన్నాయి. ఒక చేత్తో బిడ్డని పదువు పట్టుకుని, మరో చేత్తో తల వెంట్రుకల్ని వెనక్కు తోసుకుని నెమ్మదిగా నేల మీద కూర్చుంది. బిడ్డను అడ్డంగా ఒడిలో పడుకోబెట్టుకుని పాలివ్వడం సాగించింది. పాప పాలు తాగుతుంటే కన్న తల్లిగా సత్యవతి అనిర్వచనీయమైన ఆనందంలో తేలిపోతోంది. అప్పుడు దాకా మౌనం వహించిన కీచురాళ్లు గుయ్యమని అరుపులు అందుకున్నాయి. హఠాత్తుగా సత్యవతికి కర్తవ్యం గుర్తొచ్చింది. పాప తలని, శరీరాన్ని వణుకుతున్న చేతులతో ఆప్యాయంగా నిమిరింది. గుండె లోతుల్లో నుంచి దుఃఖం ఒక్కసారిగా పొంగింది. పాప పాప, నువ్వు నా బంగారు తల్లివి. చెరువు గట్టున చీకట్లో కూడా మెరిసిపోతున్నావు, కానీ నిన్ను పెంచి పెద్ద చేసి ముద్దు ముచ్చట్లు తీర్చుకునే అదృష్టం నాకు లేదు. నువ్వు నిజంగా నా కడుపున పుట్టి ఉండాల్సినవి కాదు. నిన్ను కన్నందుకు ఇంట్లో నేను అనుభవిస్తున్న నరకయాతనలు తెలుసా నీకు? వాటిని సహించి భరించలేని స్థితిలో లేను. అందుకని నిన్ను చెరువులో పడేసి దారుణంగా చంపడానికి వచ్చిన పాపాత్మురాల్ని అయినా చిట్టి తల్లి, నిన్ను చంపి నేనెట్లా బతికేది? అందుకేనమ్మా, అందుకే నీతో పాటు నేను వస్తున్నా వచ్చేస్తున్నా అంటూ ఏడవ సాగించింది. హఠాత్తుగా తీతూ పెట్ట భయంకరంగా అరుచుకుంటూ ముందు నుంచి దూసుకుపోయింది. కొద్ది క్షణాలు సత్యవతి ఒళ్ళు గగుర్పాటు చెందింది. అయినా సరే తేరుకొని గబగబా కళ్ళు తుడుచుకుని లేచి నిలబడి చెరువు నీళ్ల వైపు రెండు అడుగులు ముందుకు వేసింది. హఠాత్తుగా ఆ సమయంలో సమీపాన గల గుబురుగా ఉన్న తుమ్మ చెట్ల నీడలో నుంచి ఓ మానవాకారం తనవైపుగా వస్తున్నట్టు గమనించి ఆశ్చర్యాందోళనతో ఎవరో అంది. సత్య నేనే అంటూ ముందుకొచ్చి ఆమె దారికి అడ్డంగా చేతులు పెట్టి నిల్చున్నాడు గోపి. అరే నువ్వా? ఇప్పుడొచ్చావు? ఎందుకొచ్చావు? ఇక్కడికి ఎలా రాగలిగావు? ఎంతసేపు అయింది ఇక్కడికొచ్చి? సంభ్రమంగా ప్రశ్నించింది. పెళ్లి చూసి భోజనం ముగించుకుని గుంటూరులో ఎప్పుడు బయలుదేరింది, అడ్డదారిన ఇక్కడికి ఎలా చేరుకున్నది వివరించి ఆమెకు మరంత చెరువుగా వచ్చి నిల్చున్నాడు గోపి. సత్య, నీ మాటలు విన్నాను, అవి నా కళ్ళు తెరిపించాయి. దిక్కులేని వాళ్లగా మీరీ చెరువులో పడి చావనవసరం లేదు. నువ్వు, మన బిడ్డ నాకు కావాలి. ఇందుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నేను విననగాక వినను. ఈ పాపని అపరూపంగా చూసుకుందాం, అల్లారు ముద్దుగా పెంచుకుందాం, అందరం ఆనందంగా హాయిగా జీవిద్దాం. ఈ పాప మామూలు పాప కాదు, మన ఇంటి మహాలక్ష్మి అంటూ ఆమె చేతుల్లో ఆదమరిచి నిద్రపోతున్న ఆ చిన్నారి బుల్లి బొగ్గల మీద ముద్దులు పెట్టుకున్నాడు గోపి. జరుగుతున్నది కళ నిజమా అన్నట్టు బొమ్మలా నిల్చుండిపోయింది సత్యవతి. కొద్ది నిమిషాల తర్వాత, సత్య ఏంటి ఎలా ఉండిపోయావు అంటూ ఆమెను కుదిపాడు గోపి. ఆమె తేరుకుని, నువ్వు చెప్పేది నిజమేనా అంది. తిరుగులేని నిజం, నన్ను నమ్ము, ఇంటికి పోదాం పదా అన్నాడు తన స్థిర నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్టు. సత్యవతి ఆనందంతో ఉబ్బి తబ్బిపోతూ అతని వెంటే అడుగులు సడలించింది.
1: మీరింతవరకు కార్మికుల కార్యక్రమంలో మా ఇంటి మహాలక్ష్మి శ్రీ దొండపాటి దేవదాస్ గారి కథానిక విన్నారు.

ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రగీతాలు.

ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పార్లమెంటు వర్షాకాల

0: సమావేశాలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. వార్తల వివరాలు. ఢిల్లీలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రుతుపవనాలు వ్యవసాయ రంగానికి ఏ విధంగా మేలు చేస్తాయో అదేవిధంగా పార్లమెంటు సమావేశాలు కూడా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్కు ప్రపంచ వేదికపై గౌరవం గుర్తింపు పెరుగుతోందని పేర్కొన్నారు. దేశ యువత అపారమైన సామర్థ్యం వికసిత భారత నిర్మాణానికి ప్రధాన బలంగా నిలుస్తోందని అన్నారు. ప్రజా ప్రయోజనాలే సమావేశాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని ప్రధానమంత్రి ఆకాంక్షిస్తూ
1: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హి ప్రొడక్టివ్ హోతే హై ఆర్ దోనో కో ప్రొడక్టివ్ హోతే హై తో దేశ్ కా కళ్యాణ్ హోతా హై జీవ్ మాత్ర కా కళ్యాణ్ హోతా హై సాథియో పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక్ సిద్ధియాం ప్రాప్త కీ హై చాహే రాష్ట్రీయ హో అంతర్రాష్ట్రీయ హో ఆర్ అబ్ తో అంతరిక్ష్ భీ హో భారత్ కే లియే గర్వ కే పల్ రహే హై.
0: రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతిక వినియోగంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీజీఎస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి వేగంగా చర్యలు తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించనున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆమె ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా జానపద కళారూపాలతో ప్రధానమంత్రికి స్వాగతం చేయాలని ఆదేశించారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపాత్ర ఆహార తయారీ కేంద్రాన్ని రాష్ట పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించి అధికారులు అక్షయపాత్ర ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వీలైనంత త్వరగా ఆవిరి మీద ఉడికించిన అన్నం, స్టీమ్ రైస్ అందుబాటు లోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ
2: ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి కూడా మేము తప్పకుండా స్టీమ్ రైస్ ఇస్తే బాగుంటుందని ఇక్కడ వారి జనరల్ మేనేజర్ గారు వారు సంప్రదించినప్పుడు చెప్పారు. సో తప్పకుండా మార్పు తీసుకొచ్చే విధంగా మేము ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ 43,000 ప్రభుత్వ పాఠశాలలో కూడా మేము అందించే పౌష్టికాహారం తప్పకుండా మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా ఇంటి నుంచి టిఫిన్ క్యారియర్ తీసుకురాకుండా ఉండాలనేది మా ధ్యేయం. అటువంటి పౌష్టికాహారం సాంబార్ కానివ్వండి, దాల్ కానివ్వండి, రైస్ కానివ్వండి, అదే విధంగా వీరుకున్న మెనూ ప్రకారంగా రకరకాల మార్పులు చేసి ప్రతిరోజు వారంలో ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మా
0: ప్రయత్నం. రాష్ట ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 270 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా విద్యను అందిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాల

0: జిల్లాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ స్థలాలను పార్కులుగా అభివృద్ది చేస్తామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కును ఆయన ఈరోజు పరిశీలించి చేపట్టనున్న అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా ప్రజలు కూడా సమాచారం అందించాలని, గుర్తించిన ప్రతి ప్రభుత్వ స్థలాన్ని దశల వారీగా పార్కులుగా అభివృద్ది చేస్తామని చెప్పారు. చిల్డ్రన్స్ పార్కులో పిల్లలను ఆకట్టుకునే ఆధునిక ఆట పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాజమహేంద్రవరం పార్కు తరహాలో నెల్లూరు పార్కును అభివృద్ది చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని ప్రభుత్వ బీసీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, ఆహార నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువుతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని మంత్రి సూచిస్తూ,
1: చదువు ఎంత ముఖ్యమో పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం. మీరు మీరందరూ కూడా బాగా చదువుకొని విద్యార్థులందరూ కూడా మంచి ప్రతిభావంతులు కావాలి. మీ తల్లిదండ్రులకు పేరు రిజిస్టర్ లేవాలి. మీరు చదువుకునేటువంటి స్కూళ్ళలో కూడా చేయాలి. ముఖ్యంగా సెల్ ఫోన్ బాగా మానేది తల్లి, అందరు బాగా చదువుకోవాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఒత్తిడికి రావాలని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
0: దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రంలో విద్యా విధానాలు అమలవుతున్నాయని విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ది సంస్థ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు, వినూత్న విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని తెలిపారు. లీప్ వంటి కార్యక్రమాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సానుకూల మార్పులకు దోహదపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు వాటి ప్రయోజనాలను వివరించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన అధికారులు, ముఖ్య నాయకులతో కూడిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో చేపడుతున్న రహదారులు, డ్రైనేజీలు, పంట కాలువలు, జల్జీవన్ మిషన్ పనులు, పార్కులు, శ్మశాన వాటికల అభివృద్ది పనులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు వడిసి పట్టడం, క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది మీ కార్డు పిన్ను, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయీ హై.
2: దేశ్ కే యువాఓ నే ఠానా హై భారత్ కో ఆయుష్మాన్ బనానా హై. आज ही पात्र लाभार्थियों का आयुष्मान कार्ड बनवाकर उन्हें दे नए साल का उपहार. 60 करोड़ से ज्यादा लाभार्थियों को मिला 5 लाख रुपए के मुफ्त उपचार का अधिकार. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 14555 पर कॉल करें.

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో శ్రీమతి ఎన్ శ్యామల గారితో పరిచయం, లలిత గీతాలు, ఇంట్లో క్రిమికీటకాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన విశేషాలు ఉంటాయి. ముందుగా సుగంధ పుష్ప తైలం తయారీ గురించి ఎన్ శ్యామల గారితో పరిచయం వినండి.
1: స్త్రీలు ఎక్కువగా కేశాల గురించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటాం మహిళలుగా మనం. అయితే మన చేతిలో ఉన్నంత వరకు దాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలోనే ఉంటాం ప్రతి నిమిషం కూడా. మరి దానికోసం కొన్ని ప్రత్యేకమైన నూనెలు కూడా మనం వాడుతూ ఉంటాం. ఈ రోజున సుగంధ పుష్ప తైలం తయారు చేసే ఎన్ శ్యామల గారు మన ముందున్నారు. వారిని కలిసి అసలు ఈ సుగంధ పుష్ప తైలం గురించి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్యామల గారు.
2: నమస్కారం.
1: మరి మీరు సుగంధ పుష్ప తైలం తయారు చేస్తున్నానని చెప్పారు, మీరు శిక్షణ ఎలా తీసుకున్నారు?
2: మేమండి, మాకు వినయాశ్రమం అని ఉంది చెరుకుపల్లి మండలంలో, శిక్షణా కేంద్రం ఉంది అక్కడ. అక్కడ 5 రోజులు ట్రైనింగ్ పెట్టి మాకు నేర్పించారు.
1: 5 రోజుల్లో శిక్షణ పూర్తయిపోయిందా?
2: 5 రోజుల్లో అయిపోతుంది ఇది, ఇంకా అంతకన్నా అవసరం లేదు. 5 రోజులు తయారవుతుంది, 5 రోజులకి. అది నేర్పించారు మాకు కృషి విజ్ఞాన కేంద్రంలో. అప్పుడు నేర్చుకున్నాను నేను. మా ఊరి నుంచి రోజు 10 మంది వెళ్ళేవాళ్ళం. నేను మాత్రం ఇది బాగుంది అని చెప్పి నేను నేర్చుకుని నేను తయారు చేయటం వల్ల.
1: మీకు చెప్పడమేనా లేకపోతే వాళ్ళు మీ ముందు చేసి చూపించేవారా?
2: చేసి చూపించారు, మా చేత కూడా కలిపి అందులో ఇది ఇట్లా ఇది ఇట్లా చేయండి, ఇది ఎంత, ఇన్ని గ్రాములు అని మా చేతే వాళ్ళు చేయించేవాళ్ళు చెప్తూ. అప్పుడు మాకు బాగా చేత అవుతుందని మేము అందరం కూడా చేసేసేవాళ్ళం.
1: అసలు ఏమేం ముడి పదార్థాలు అవసరం అవుతాయి దీనికి?
2: ఏమేమి ముడి పదార్థాలు అంటే మా కాపు దినుసులు అని ఉంటాయి. ఆ కాపు దినుసుల్లో 7 రకాలు ఉంటాయి. అందులో ఏంటంటే ఒట్టి వేళ్ళు, మళ్ళీనేమో తుంగగడ్డలు, గుంటగరాకు, అతి మధురం, మళ్ళీ బావంచాలు, అట్లా 7 రకాలు ఉంటాయి సుగంధ. అవన్నీ మంచి వాసన వచ్చేవి. అవన్నీ కేజీకి 1/2 కేజీ లెక్క చెప్పారు మాకు. ఆ 1/2 కేజీ కొనుక్కొచ్చుకుంటాం మాకు తెనాల్లో పచారీ షాపుల్లో దొరుకుతాయి. 1 కేజీ నూనె తయారు చేసుకోవాలంటే 1/2 కేజీ తెచ్చుకోవాలి.
1: ఇవన్నీ పచారీ షాప్ లో దొరుకుతాయా?
2: పచారీ షాప్ లో దొరుకుతాయి మాకు తెనాల్లో. అక్కడ తెచ్చుకొని 2 ఎండలు మంచి ఎండకు పెట్టుకోవాలి దినుసులు. ఎండ పెట్టుకున్న తర్వాత దాన్ని రోట్లో వేసి కచ్చా బచ్చగా దంచాలి. దంచి అప్పుడు తయారు చేసి పెట్టుకున్న తర్వాత కేజీకి 1/2 కేజీ దినుసు దంచి పెట్టుకున్నాం కదా, అందులోకి 100 గ్రాములు మరువం వేసుకోవాలి. మరువం కొనుక్కుంటాం మాకు అన్ని చుట్టూత పూల తోటలు, పల్లెటూరు మాది. చుట్టూత అన్ని పూలు మాకు అందుబాటులో ఉంటాయి, తోటలు హోల్సేల్ గా కూడా దొరుకుతాయి మాకు. 1/2 కేజీకి అరసోలేడు అంటే 2 గిద్దలు మల్లె పూలు పోయాలి అందులో తొడిగలు తీసి. తర్వాతనేమో 10 గులాబీ నాటు గులాబీ రేఖలు పోయాలి. తర్వాత అందులోనేమో మరువం 100 గ్రాములు మరువం వేయాలి. అందులో ఇంకా ఉసిరి ఆకులు గుప్పెడేయాలి. 1 రెక్క మందార పూలు ఎండబెట్టిన వేయాలి. తర్వాత పచ్చి మందార పూలు గుప్పెడేయాలి. మళ్ళీ నిమ్మ ఆకులు గుప్పెడేయాలి. ఇవన్నీ వేసి ఆ నూనెలో ఈ పొడి వేసి, దినుసుల పొడి వేసి కేజీలో 1/2 కేజీ నీళ్లు కూడా పోస్తాం. పోసేసి ఇత్తడి గిన్నెలోనే కాచాలి. సత్తు గిన్నెలో అయితే ఈ నూనె అంతా సత్తు గిన్నె పీల్చుకొని ఇంకా మనకు దేనికి పనికిరాదు ఇంకా అది. అట్లా కాకుండా 1 ఇత్తడి గిన్నె, 2 మానికలు పట్టే అంత గిన్నె కొనుక్కొచ్చుకున్నాను. ఆ గిన్నెలో ఈ నూనె, ఈ పొళ్ళు, ఈ పువ్వులు ఇవన్నీ వేసి రాత్రిపూట నానబెట్టేస్తాను మూత పెట్టి. ఇంకా తెల్లవారి పొద్దున దానికి వాసన కూడా కట్టాలి, వాసన బయటకు వెళ్ళిపోకుండా. మాకు చెప్పడం అయితే మట్టి కూడా పుయ్యండి, తడి బంకమట్టి అని చెప్పారు. బంకమట్టి ఇప్పుడు దగ్గరలో లేదు నాకు, ఇసుకే అంత మాకు. అందుకే నేను వాసన

0: కట్టేసి ఒక గుడ్డని బిగించి కట్టి వాసన పోనివ్వకుండా ఒక 5 నిమిషాలు తక్కువ సేగలో కాస్తాను. ఒక అరగంట టైం పెట్టుకొని అరగంట అయ్యాక దాన్ని ఆపేసేయాలి. ఇంకా మళ్ళీ రేపు ఎల్లుండి 3 రోజులు 4 రోజులు ఇదే పద్ధతిలో ఒక అరగంట అరగంట కాస్తాను నూనె. కాచిన తర్వాత 4వ రోజుకి అందులో గుడుగుడా ఉడుకుతున్నట్టు శబ్దం వస్తుంది మనకు. ఆ పచ్చి అంతా లోపల పూలల్లో పచ్చి గాని మనం పోసిన నీరు గాని ఆ పచ్చి అంతా 4వ రోజుకి అయిపోయి ఆ గుడుగుడ ఉడికే శబ్దం అయిపోతుంది. అయిపోగానే ఇంకా మనకు తయారైంది అని దానిమాట తెలుసుకోవటం. ఇంకా అప్పుడు దాన్ని దించి చల్లారాక దాన్ని వాసిన కూడ తీసి జల్లెడ పెట్టి వడకడతాం. వడకట్టేసిన తర్వాత ఇంకా ఏదన్నా దాని పిప్పి అది ఉంటుందేమోనని మళ్ళీ ఒక పల్చని గుడ్డలో మళ్ళీ వడకడతాం. రెండోసారి కూడా వడత కడతాం. ఏమి ఇది లేకుండా తుక్కులు నలకలు లేకుండా కట్టేసిన తర్వాత అందులో కొంచెం ముద్ద కర్పూరం కూడా కేజీకి ఎంత సుమారుగా 1 గ్రాము అట్లా ముద్ద కర్పూరం కూడా కొని నూరి అందులో కలుపుతాం
1: సువాసనకి.
0: సువాసనకి సువాసన ఒకటమ్మా అది రాసుకుంటే మన తల్లో పేలు కూడా చచ్చిపోతాయి ఆ వాసనకి. తర్వాతనేమో మనకు చుండ్రు అని వస్తుంది ఇప్పుడు, ఆ చుండ్రు కూడా పోతుంది. ఈ దినుసులు వాడిన నూనె గాని ఆ కర్పూరం కలిపింది గాని మనకి ఆరోగ్యరీత్యా కూడా మంచిది. జుట్టు కూడా మనకి ఊడిపోతుంటున్నాయి ఇప్పుడు అనేక పొల్యూషన్ సమస్యలతో. ఆ ఊడిపోయే వాళ్ళకు కూడా ఊడిపోయిన చోట మళ్ళా ఒత్తుగా వచ్చి జుట్టు ఏపుగా కూడా పెరుగుతుంది, చక్కగా నల్లగా పొడవగాను. అది ఎప్పుడు కంటిన్యూ చేస్తే జుట్టు కూడా తొందరగా తెల్లబడదని చెప్పారు మాకు. నేను సహజంగా వాడి మా పిల్లలకి మేము వాడుతున్నాము, కరెక్ట్ అనిపించింది మాకు కూడాను.
1: మార్పు ఉంది.
0: అందుకని నా చుట్టుపక్కల వాళ్ళకి, నా చుట్టాలకి, నాకు ఫ్రెండ్స్ కి, నేను చిన్న బట్టల వ్యాపారం చేసుకుంటా ఇంట్లో, వచ్చిన వాళ్ళకి అమ్మాయి నేను ఇలా తయారు చేశాను, ఇది చాలా మంచిది, ఇందులో ఏ కెమికల్స్ లేవు, మనకు హానికరం లేదు, ఇది చక్కగా వాడుకుందాం అమ్మా, మనం ఎప్పుడు అందరికీ జుట్టు ఊడిపోతుంటాయి ఇప్పుడు అని చెప్తే నిజమేనా అండి మీరు చేస్తే ఆయన బాగుందంటే మేము కూడా తీసుకుంటామని నేను 100 గ్రాముల బాటిల్ సేల్ కని పెట్టుకుని, ఎందుకంటే నా ఖర్చులని పోయి నాకు కొంచెం మిగలాలి కదా. అట్లా 100 గ్రాముల బాటిల్, 200 గ్రాముల బాటిల్స్ విజయవాడ వచ్చి విజయవాడ హోల్సేల్ షాపుల్లో కొనుక్కున్నాం మేము. ఒకేసారి 500 2500 కొనుక్కున్నాం. మళ్ళా మళ్ళా రావాలన్న ఛార్జీలు అవుతాయి కదా, మన చూసుకుంటున్నాం ఉంటాయి మన దగ్గర అని. ఇంకా అట్లా అవి తెచ్చుకొని దానికి ఈ పేరు పెట్టుకున్నా, సుగంధ పరిమళ పుష్ప తైలము అని పేరు పెట్టుకున్నా. దాన్ని కూడా కంప్యూటర్ లో నేను చేయించుకున్నాను పేరు ఒక పేపర్ మీద. ఆ పేపర్ కూడా బాటిల్ కంటిస్తానమ్మా నేను, ఇది ఓహో ఈ నూనె అని జనాలకి తెలిసిపోతుంది. అందుకని అట్లా చేస్తూ నేను చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తూ చుట్టాలకి ఇస్తూ నేను కొంచెం కొంచెం పెరిగింది ఒక 1-2 ఏళ్లకి. ఇంతలో ఒక వ్యాపారం అనమాట, అన్ని అప్పడాలు ఒడియాలు అన్ని ఒక దాని మీద బండి మీద పెట్టుకుంటూ షాంపూలు అవన్నీ పెట్టుకొని అమ్మటానికి వచ్చాడు ఒక అతను. అతను కలబందతో షాంపూ చేశానని చెప్పాడు. ఎవరు చేశారంటే మా చుట్టాలు చేశారండి అన్నాడు. సరే ఒక షాంపూ బాటిల్ చూస్తాను నేను కూడా ఎట్లా పనిచేస్తుందో, మరి నేను కూడా ఈ నూనెలు తయారు చేస్తున్నాను, మరి ఇవి తీసుకెళ్లి సేల్ చేస్తే నీకు 10 రూపాయలు ఉంటాయి, సేల్ అయినందుకు నాకు 10 రూపాయలు ఉంటాయి, ఇది కూడా చేసుకుంటావని వ్యాపారంతో అడిగాను అతన్ని. అడిగితేను ఇంకా అతను ఇవి కొనుక్కెళ్ళాడు, నా దగ్గర ఒక 10 బాటిల్స్ తీసుకెళ్లాడు. తీసుకెళ్లి 3వ రోజే వచ్చేసాడు. ఆ రోజు నా ఫోన్ నెంబర్ కూడా తీసుకెళ్లాడు. తీసుకెళ్లి 3వ రోజుకు ఫోన్ చేసి, అమ్మ చాలా బాగా పోయినాయి నాకు, నా కొన్ని వాళ్ళ 10 రూపాయలు కూడా మిగిలినయి, అందుకని నాకు మళ్ళీ ఒక 5 కేజీలు చేసేసేయండి అని ఆర్డర్ ఇచ్చాడు. గబగబా మళ్ళీ 5 కేజీలకి మళ్ళీ తయారు చేసేసి 5 రోజులు పడుతుంది బాబు నాకు చేయాలంటేను అని చెప్పి 5 రోజులు తయారు చేసేసి బాటిల్లో పోసి స్టిక్కర్లు అంటించి సీల్ అది వేసి ఇచ్చాను అతనికి. నేను నా చుట్టాలకి ఇరువు పొరికిచ్చుకునేదిగాక నాకు వ్యాపారం పెరిగింది అతని వల్ల కూడా నాకు.
1: మీరు ఒకేసారిగా ఎన్ని కేజీల నూనె తయారు చేయగలరు?
0: అదే నేను ఒక 2 మానికలు పట్టే తప్పాలు తెచ్చుకున్నాను, అందులో ఒక 7-8 కేజీలు పడుతుంది. ఆ 7-8 కేజీలు ఒక్కసారి చేసుకుంటా. చేసేసి పెట్టుకుంటే ఇంకా అడిగినప్పుడల్లా కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాకు పోస్తాను వడకట్టిన తర్వాత, అడిగినప్పుడల్లా బాటిల్స్ కు పోసేసి స్టిక్కర్ అంటే అప్పుడప్పుడు ఇచ్చేస్తా.
1: మరి మీరు నిల్వ చేయడానికి ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు అన్న తీసుకుంటారు?
0: నిల్వ అంటేనమ్మా చక్క మూత పెట్టి పెట్టుకుంటే ఉండే, అసలు నిల్వ ఉండే కొద్ది కూడా మాగిన కొద్ది కూడా చాలా బాగుంటుందని చెప్పారు వాళ్ళు ఆ రోజు. ఇంకా నూనెలో ఇది వస్తుంది, తాజాతనం వస్తుంది, ఇంకాను మాగిన కొద్దీను. అసలు వెనక్కి అయితే అండి ఆవిడ చెప్పారు మాకు, భూమిలో పాతేసేవాళ్ళుట ఒక కుండలో పోసి వీటిని వండిన వాటిని కుండలో పెట్టి మూత పెట్టి మాటికెప్పేవాళ్ళట, మాగిన తర్వాత ఇంకా దానిలో గుణాలు ఎక్కువ కనిపిస్తాయట.
1: ఇందాక చెప్పారు ఈ తయారు చేసే పదార్థాలు మల్లె పూలు ఇంకా మందార పూలు చాలా రకాలు చెప్పారు, మరి కొన్ని అయితే ఎప్పుడు పెడితే అప్పుడు దొరుకుతాయి మల్లె పూలు?

0: దొరకవు కదా.
1: మల్లెపూలు దొరకని రోజుల్లో అప్పుడే ఒక 10 కేజీలు చేసి పెట్టుకుంటాను. చేసి పెట్టుకుని అది సేల్ అయ్యాక ఒక నెలలోనే పూస్తాయమ్మా మల్లెపూలు. ఇప్పుడు దాదాపు నాకు ఎప్పుడు దొరుకుతూనే ఉన్నాయి. ఒక నెల మధ్యలో ఉండవు అంతే, ఆ నెల ఆపేసేసుకుంటాను, లేదా కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటా ఆ అడిగిన దాని మీద డిమాండ్ ను బట్టి. అంతేగాని ఒక నెలలో మళ్ళా మల్లెపూలు వచ్చేస్తాయి మనకు. మందార పూలు కూడా మాకు దొరుకుతాయి పల్లెటూళ్ళలో. మందార పూలు, ఒంటరిక మందార పూలు, గులాబ్ పూల తోటలు కూడా మా చుట్టుపక్కల ఉంటే కొనుక్కొచ్చుకుంటాను.
0: మరి మీకు ఇవన్నీ ఎంచుకోవడానికి, మీరు ఇవన్నీ దగ్గర చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది?
1: ఒక 2 రోజులు పడుతుంది నాకు.
0: 2 రోజులు ఇవన్నీ దగ్గర పెట్టుకుని తయారు చేయడానికి 5 రోజులు
1: పడుతుంది.
0: మీకు ఎంత ఖర్చు అవుతుంది?
1: ఎంత ఖర్చు అంటే ఇప్పుడు 5 కేజీలది వచ్చేసరికి టిన్ను కొబ్బరి నూనెది 1100 అవుతుంది నాకు హోల్సేల్. మరి కాపు దినుసులు కూడా వచ్చేసరికి 50 రూపాయలు తీసుకుంటాడు 1/2 కేజీ కాపు దినుసులు. ఇవన్నీ కలిపినవి కేజీకి 1/2 కేజీ 50 రూపాయలు.
0: అన్ని మీరే తెచ్చుకుంటారా?
1: వాళ్ళు మనం అడిగినా కూడా ఇస్తారు, లేకపోతే మన ట్రైనింగ్ లో అయిన విషయాలన్నీ తెలుసు కదా, ఏమేమి కావాలో మనకు అవి వేసి అవుతాయని చూసుకుంటా నేను. వాళ్ళకు కూడా తెలుసు అక్కడ షాపుల వాళ్ళకి, ఏమన్నా వేయలేదా వేసారా అని చెప్పి ఉసిరికాయ ముక్కలు అవన్నీ కూడా వేస్తారు అందులో. ఎండు ఉసిరికాయ ముక్కలు, అతి మధురం అని, భావంచాలు, వట్టి వేళ్ళు, 8 రకాలు ఉంటాయమ్మా అందులోను. అవన్నీ కూడా వేసారా లేదా వీళ్ళని చూసుకుంటా నేను. చూసుకొని ఏమైనా వేయకపోతే అడిగి అందులో వేయించుకొని అవన్నీ చక్కగా మెత్తన పొడి చేయకూడదు. మళ్ళా కచ్చా పచ్చాగా ఉండాలన్నమాట, అంటే కొంచెం ఇట్లా బాగా మెదక్కుండా ఉండాలి. అవైతే మనకి నూనె కతుక్కు, లేకపోతే మనకి తలకు పూసుకునే నూనెలు అతుక్కొని జిడ్డు జిడ్డుగా ఉంటాయి బాగా మెత్తన పొడి అయితే. అందుకని ఇట్లా చేసుకుంటూ నేను బాగా ఇందులో తర్ఫీజ్ పొందాను. అందరు కొనుక్కుంటారు మా వాళ్ళంతా బాగానే ఉంది. మాడుకు పెట్టుకున్న కాడ కాసేపట్లో కళ్ళు చల్లగా ఉన్నట్టుంటాయి, వేడది కూడా తగ్గిపోతుంది. చుండ్రు పోతోందమ్మా అని చెప్తున్నారు చాలా మంది, చుండ్రు సమస్య ఉంటుంది ఇప్పుడు, ఆ చుండ్రు కూడా పోతోంది, బాగుందండి మీ నూనెని మా ద్వాకరాలు కడం గారని విజిట్ కు వస్తుంటారు అప్పుడప్పుడు. ఆవిడ కూడా నాకోటి అమ్మా నాకోటి అని చెప్పి తీసి వాడారట, చాలా బాగుంది నీకు, నేను గుంటూరు డిఆర్డిఏ తరఫున కూడా నీకు ఆర్డర్ ఇప్పిస్తాను నేను. ఎక్కడ నా ఇవి పెట్టుకుంటుంటే ద్వాకరా బజార్లు పెట్టుకున్నప్పుడు నువ్వు కూడా షాప్ పెట్టుకుంది కానీ నన్ను ఎంకరేజ్ చేశారు.
0: ఇలా ఎగ్జిబిషన్స్ అలా పెట్టినప్పుడు మీరు ప్రదర్శించారా మీ ఉత్పత్తులు?
1: ఇంతవరకు లేదమ్మా, కానీ ఆవిడ నన్ను ఉత్సాహపరిచారు, మీరు అట్లా చేసుకుంటే మీకు మంచి ఆర్డర్స్ వస్తాయి, ఆర్డర్స్ నేను తెప్పించి పెడతాను, ఎటు చేసుకుంటున్నారు కదా ఇంకా బాగా చేసుకుందరు కానీ మీరు అని ఆవిడ ప్రోత్సహించారు. ఇంకా ఆవిడ ఆర్డర్ మీద చేసుకుందాం అనుంది. స్టాల్స్ అయితే పెట్టి తిరిగి అంత, కొంచెం వయసు వచ్చేసింది నాకు కూడాను, తిరిగి అంత ఓపిక లేదు. ఆర్డర్స్ మీద తయారు చేసి అయితే ఇస్తాను. అప్పుడు ఎక్కువ చేయాలనుకుంటే కొంచెం ఎవరినైనా హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఏదో రోజు కూలని ఇచ్చి చేయించుకుంటాను. అప్పుడు అట్లా చేద్దామని నాకు ఉంది బాగా.
0: ప్రస్తుతానికి అయితే మీరు ఒక్కరే చేసుకోగలరు?
1: నేను ఒక్కదానే చేసుకుంటున్నా. అంటే ఒక్కరోజు చేసుకునేది కాదు కదా, రోజు కొంచెమే కదా. ఇవన్నీ 2-3 రోజులు ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని చెప్పి నేనే సేకరించుకొని మేము అక్కడికి వెళ్ళి, మాకు పూల మార్కెట్ కూడా ఉంటుంది పల్లెటూళ్ళలో, ఒక రోడ్డు మీద పోసి అమ్ముతారు పంచాయతీ దగ్గర, అక్కడ ఇవ్వ ఇవాళ ఏం పూలు వచ్చినాయి చూసుకొని నేనే కొనుక్కొచ్చుకుంటా. అందుకని ఎవరిని కూడా పంపించాల్సిన అవసరం లేదు, అట్లా చేస్తున్నాను నేను. ఇవన్నీ ఇట్లాంటివి చేయటం నాకు బాగా ఇష్టం కూడా. అసలు
0: మీరు ఇందులో ఒక్కటైనా తర్ఫీదు తీసుకున్నారు, ఇంకా ఏమన్నా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారా?
1: వినయాశ్రమంలో ఇంకా చాలా చేయించేవాళ్ళు వాళ్ళు, వాళ్ళు చాలా నేర్పించారు మాకు. 5 రోజుల సెక్షన్లు, 3 రోజుల సెక్షన్లు అట్లా.
0: ఏమి నేర్చుకున్నారు?
1: ధాన్య సంరక్షణ శిబిరం అని, ధాన్యం ఎలా నిల్వ చేసుకోవాలి, పురుగు పట్టకుండాను అట్లాంటి కూడా మాకు చెప్పారు.
0: ఇంకా ఏమి నేర్చుకున్నారు?
1: ఇంకా మేము అక్కడ అగరబత్తీలు కూడా నేర్చుకున్నాం, 3 నెలలు నేర్చుకున్నాము. అప్పుడు మాకు డిఆర్డిఏ తరఫున స్టైఫండ్ కూడా ఇచ్చారు 300 రూపాయలు. రోజు వెళ్ళి పొద్దున్న సాయంత్రం దాకా నేర్చుకునేవాళ్ళం అక్కడ.
0: మీకు ఈ వివరాలు ఎలా తెలియజేస్తారు, ఎవరు తెలియజేస్తారు?
1: ఎవరు తెలియజేస్తారంటే చాటింపుల మైక్ లో కూడా కెన్వాస్ చేస్తారు. ఇట్లా కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు మహిళలకి, రైతులకి చేసేవి కానీ ఇట్లా ప్రారంభిస్తున్నారు, ఉత్సాహం ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోండి అని అట్లా క్యాన్వాస్ కూడా చేస్తారు. చేసుకున్న దాన్ని బట్టి ఇరుగు పొరుగు అందరం చెప్పుకొని పోదామని నేను పోదాం అనుకుంటూ అట్లా వెళ్ళి నేను వాళ్ళ దగ్గర కుట్టు మిషన్ కూడా నేర్చుకున్నానమ్మా. కుట్టు మిషన్ నేర్చుకుని 1 సంవత్సరం ట్రైనింగ్ చెప్పారు వాళ్ళు మాకు. హాఫ్ రేట్ మిషన్ కూడా ఇచ్చారు వాళ్ళు కుట్టుకోవటానికి. అట్లా ఆ మిషన్ కూడా కుట్టుకుంటుంటాను ఇంట్లో చిన్న చిన్నవి పనులు. ఎక్కువ కుట్టలేను కానీ కొన్ని కొంత వాళ్ళు ఇచ్చినందుకు అది కూడా ఉపయోగించుకుంటున్నా. అంటే మాకు కృష్ణ విజ్ఞాన కేంద్రం వల్ల చాలా చాలా పనులు నేర్చుకున్నాం. ఇట్లా చిన్న చిన్నవన్నీ కూడా
0: వ్యాపకంగానే కాదు ఉపాధిగా కూడా తీసుకుంటున్నాం.
1: ఉపాధిగా కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు 1 రూపాయి ఆదాయం వస్తుంది, ఉత్సాహంగా చేసుకుంటున్నాం.
0: మరి మీరు ఎవరికైనా శిక్షణ ఇస్తున్నారా?
1: ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు కూడా నేర్చుకుంటుంటారు.
0: ఎంత మంది వచ్చారు ఇప్పుడు దాదాపుగా మీ దగ్గరికి?
1: అప్పుడు ట్రైనింగ్ రావటం వీలు పడని వాళ్ళు ఎవరుంటే మీరు వెళ్ళొచ్చారు కదా నాకు కూడా నేర్పించండి, నేను కూడా ఇంటర్ చేసుకుంటానండి అంటే నా ఇరుగు పొరుగు నా ఊరు వాళ్ళు అని చెప్పి వాళ్ళకు నేను ఫ్రీగా ఏమి డబ్బులు అవి కూడా తీసుకోకుండా వాళ్ళకు కూడా నాకు వచ్చిన పని నేర్పించేదాన్ని, వాళ్ళు కూడా చేసుకునేవాళ్ళు.

0: అయితే ఇప్పుడు ఈ తల నూనెల వ్యాపారం బాగుంది మీకు?
1: పర్వాలేదమ్మా, బాగానే చేసుకుంటున్నాము. ఏదో ఊరికే ఉండకుండా చేదోడు వాదోడుగా కొంచెం నా ఖర్చులకి నా వంతు నేను చేసుకుంటూ నా రూపాయి నేను ఖర్చు పెట్టుకోవడానికి ఒకటి వీలుగా ఉన్నాయి.
0: మరి ముడి పదార్థాలు కొనే దగ్గర నుంచి తయారు చేసే దగ్గర నుంచి మొత్తం నూనె తయారైంది అనుకునే వరకు ఏమైనా సమస్యలు వస్తాయో ఎదురవుతాయో దీంట్లో?
1: సమస్యలు అంటే ఏమి ఉండక, అయితే ఊరే ఏదైనా అర్జెంట్ పని ఉంటే ఏదైనా ఊరెళ్తే అయిపోతుంది ఆ రోజు నూనె కాచటం. అంతేను, ఒక రోజు కాచకపోయినా ఏం కాదు, మరో రోజు కాచుకున్నా సరిపోతుంది. 5 రోజులు కాబట్టి 5 రోజుల్లో ఏదన్నా ఎప్పుడన్నా వస్తుంది అట్లాంటి ఇబ్బంది, అంతకన్నా ఇబ్బంది ఏమి ఉండదు.
0: అప్పుడు ఏమన్నా ప్రత్యేకంగా నిల్వ చేసే జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవాలా?
1: ఏమక్కర్లేదు, ఒక్క రోజుకైతే ఏమక్కర్లేదు, అది ఒక 5-6 రోజులు అయితే పడైపోతుంది. అది
0: మొత్తం పోతుంది,
1: చేసిందంతా పోతుంది. ఎందుకంటే అవన్నీ పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, సాంతం ఓడికి కాగలేదు కదా, అందుకు నూనె దగ్గర చన్ని పడైపోతాయి. అందుకోసం అని చెప్పి దాదాపు అది మొదలు పెట్టుకున్నప్పుడు 5 రోజులు ఏ పని ఎక్కడికి వెళ్ళను, వెళ్ళినా వచ్చేస్తా తెల్లవారి పొద్దున రాత్రి కల్లా వచ్చేసి అవి చేసుకుంటా. అట్లా నాకు చెడిపోయిన సందర్భాలు కూడా లేవు ఇంతవరకు, బానే ఉంది.
0: ఇప్పుడు తక్కువ మోతాదులో చేసే నూనెకి ఎక్కువ మోతాదులో తయారు చేసే నూనెకి ఏమైనా తేడాలు ఉంటాయా?
1: ఏ ఉండవమ్మా, అంతా ఇదే పద్ధతి కదా, ఇదే కొలతలు ఇదే కదా. కాకపోతే అది ఎక్కువ పెద్ద గిన్నె పెట్టుకుంటాము, ఇది తక్కువ చేసుకుని చిన్న గిన్నె పెట్టుకుంటాం. అది కూడా మూతి వెడల్పు గిన్నె కాకుండా చిన్న గిన్నె పెట్టుకుంటే ఆ వాసన అంతా పైకి ఆవిరి రూపంలో పోకుండా ఉంటుంది.
0: బాగుందండి, చాలా విశేషాలు తెలియజేశారు, ధన్యవాదాలు.
1: మీ ఆకాశవాణి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు సుగంధ పుష్ప తైలం తయారీ గురించి శ్రీమతి ఎన్ శ్యామల గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

ఇంటిలో క్రిమికీటకాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విశేషాలను విందాం. దోమలు రాకుండా చాలా మంది రసాయనాలతో కూడిన మందులు వాడుతున్నారు. దానికి బదులుగా కొబ్బరి నూనె, వేప నూనెని సమపాళలో తీసుకుని బాగా కలపాలి. దీన్ని ప్రమిదలో పోసి ఒత్తి వేసి వెలిగించి గదిలో ఒక మూల పెడితే దోమలు ఆ వాసనకు పారిపోతాయి. అలాగే ప్లేట్లో నీళ్లు పోసి దానిలో 2 కర్పూరం బిళ్ళల పొడి వేసి కలిపి గదిలో ఉంచినా దోమలు పోతాయి. దోమలు రాకుండా అలాగే వచ్చినా కుట్టకుండా మరొక చిట్కా వెల్లుల్లిపాయలు. వీటిని కట్ చేసి లైట్గా దంచి తలుపు దగ్గర పెడితే ఆ ఘాటుకు దోమలు రాకుండా ఉంటాయి. లేదా వెల్లుల్లి రెబ్బలను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని స్ప్రే బాటిల్లో వేసి కట్టెన్ మీద అలాగే మన చర్మం మీద చల్లుకున్నా దోమలు కుట్టకుండా ఉంటాయి. ఈ కొబ్బరి నూనె, వేప నూనెని సమపాలలో కలిపిన ప్లేట్లో దూదిని ఉండల్లాగా చేసి ఆ దూది ఉండలను గదిలో ఉంచినా దోమలు రావు. ఇంకా ముఖ్యంగా ఇంటి చుట్టూ ఇంటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే ముఖ్యంగా వంటిల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. చీకటిగా వెచ్చగా ఉన్న ప్రదేశాలలో దోమలు ఎక్కువగా ఉంటాయి. బట్టలు కుప్పగా పడేయకుండా సర్ది పెట్టుకోవాలి. వాడి పడేసిన చెత్త ఇంటి చుట్టూ నిల్వ ఉండకుండా చూడాలి. మంచినీటిపై మూతలు పెట్టాలి. పిల్లల్ని 6 గంటలు దాటాక ఆటలకి పంపించకూడదు. ఇంటి గుమ్మాలకి, కిటికీలకి మెష్ డోర్స్, మ్యాట్లను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పిల్లలకి లైట్ కలర్ బట్టలు వేయాలి. తినే ఆహార పదార్థాల మీద ఈగలు ముసరకుండా మూతలు పెట్టుకోవాలి. ఇంకా ఈగలు రాకుండా ఉండాలంటే ఈగలు ఉన్న గదిలో కర్పూరం వెలిగిస్తే ఆ పొగకి ఈగలు బయటకు పోతాయి. మరొకటి తులసి చెట్టు. తులసిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మన ఇంటి ముందర తులసి చెట్టుని పెడితే ఈగలు రాకుండా ఉంటాయి. ఇంకా మనల్ని ఎక్కువగా బాధించే మరొక కీటకం బొద్దింక. ఇవి ఎక్కువగా వంటింట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి వచ్చే ప్రదేశాలైన మోరీ దగ్గర, సిలిండర్ దగ్గర, స్టవ్ దగ్గర 10 వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ చేసి దానిని నీటిలో బాగా కలిపి ఆ నీటితో ఉన్న ప్లేట్ ని అక్కడ పెట్టినట్లయితే బొద్దింకలు రాకుండా ఉంటాయి. మామూలుగా వెల్లుల్లి నుంచి ఘాటు వాసన వస్తుంది. ఈ వాసన బొద్దింకలకు పడదు. మరొకటి బోరిక్ పౌడర్. దీన్ని తీసుకుని వచ్చి ఈ పౌడర్ ని బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లితే బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఇంకా చీమలు పట్టకుండా ఉండాలంటే స్వీట్స్ దగ్గర, అలాగే పంచదార డబ్బా దగ్గర ఎండిపోయిన నిమ్మ చెక్కను ఉంచితే చీమలు రావు. మరొకటి పసుపు. చీమలు పట్టిన చోట పసుపు చల్లితే చీమలు పోతాయి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ ఉంటే క్రిమికీటకాల బారి నుంచి తప్పించుకోవచ్చు.

ಮುಖ ಕರಿ ಸದಾ ಏ ಮನಸ್ಸು ಜಪ ಮುಖ ಕರಿ ಸದಾ

ವನಮಾಲಿ ದಯಮಾಲಿ ನಾನು ಸೂಡವ, ವನಮಾಲಿ ದಯಮಾಲಿ ನಾನು ಸೂಡವ, ಕುರುಚಿರ

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ అనే యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్దతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

మరింత వరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. సున్నా 8662488 రెండు నెంబర్కి మీ మెసేజెస్ పంపించవచ్చు, నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలని. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు యువలై కార్యక్రమంలో అడిగిస్తున్నాను మొట్టమొదటి ప్రశ్న. బ్రిక్స్ అగ్రికల్చరల్ మీట్, వ్యవసాయ మంత్రుల సమావేశం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది తెలిస్తే మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి మీ అందరి కోసం, బ్రిక్స్ అగ్రికల్చరల్ మీట్ ఎప్పుడు ఎక్కడ జరిగింది? 8662488 81 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

రెస్ట్ నా ఇంకోసారి బ్రిక్స్ BRICS బ్రిక్స్ అగ్రికల్చరల్ మీట్ అంటే వ్యవసాయ మంత్రుల సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగింది?

బ్రిక్స్ అగ్రికల్చరల్ మీట్ అంటే వ్యవసాయ మంత్రుల సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగింది అని అడిగాను. చాలా ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఎసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్ర ఆచార్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుభాని. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుంచి దింటకూర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. బి శివకుమార్ ముదిరాజ్ విసి కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కమలా యశపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు.

నుంచి? కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా దేవరాజు గట్ నుంచి. సాల్మన్ రాజు, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ భాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, కురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ పంప్, ఓకే రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఎవరంటే కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. ఒక్కసారి చెక్ చేసుకోండి క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. బ్రిక్స్ అగ్రికల్చరల్ మీట్ ఎప్పుడు ఎక్కడ జరిగింది, ఇది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదన లక్ష్మీనారాయణ. కరెక్ట్ ఆన్సర్తో సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్ వచ్చింది అగైన్. సైనిక్పూర్ కాలనీ హైదరాబాద్ నుంచి శ్రీవత్స, సాయిరామ్ తనుజ, చిరంజీవి పావని, బృందావనం పద్మశ్రీశ్యామ్. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ధవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు అగైన్ కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయిప్రకాష్, సుష్మ, ఇంకా బ్రహ్మయ్య. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఎవరు ఎవరు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహిమా జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్ శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదమ్ని, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మా పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు. గట్ల వెంకటేష్ స్వరూప, అశ్విత్, మణిదీప్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి. కరెక్ట్ ఆన్సరే పంపించారు కానీ ఎక్కడో పంపించలేదు, ఇంకా యాప్లో రావడం లేదు, గమనించండి. ఓకే సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో దశగిరి సంధ్య, యాస్మిన్ సాధ్య, పొద్దుటూరు కడప జిల్లా నుంచి. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనుష, ఆధ్యశ్రీ, శ్రీగాయత్రి, రామ మనోహర్, తెనాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి, బెంగళూరు నుంచి. రేణుక గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో గుండుగొలను ముద్దుల శ్రీనివాస్ బాబు, రామోజీ, సత్యనారాయణ, రమేష్. కరెక్ట్ ఆన్సర్తో వెంకట సుబ్బయ్య, కందికాయపల్లె గ్రామం నుంచి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పాల్ గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్త్ మండలం, ఇందక్కడ మీ మెసేజ్ చదివేశాను. కెవిరావు తణుకు నుంచి కొంచెం రాంగ్ ఆన్సర్, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్ రమ్య, దినకర్, దేవాంశ్, కృష్ణ, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఓకే మీ మెసేజ్ ఇందక్కడ చదివేశాను. బ్రిక్స్ ఇంకొక మెసేజ్ వచ్చింది చూసేద్దాం. భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానస్ వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. బ్రిక్స్ అగ్రికల్చరల్ మీట్ ఎప్పుడు ఎక్కడ జరిగింది అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మధ్యప్రదేశ్లో ఇండోర్లో జరిగింది. 2026 జూన్ 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగింది, గమనించండి. ఇంకా అయితే బ్రిక్స్ అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సంక్షేమాన్ని ప్రధాన ఉద్దేశంగా అంతర్జాతీయ వ్యాపారాలు, డిజిటల్ వ్యవసాయం, సుస్థిర అభివృద్ధి ఇలాంటి అంశాల గురించి ఇందులో చర్చిస్తారు.
బ్రిక్స్లో ఏ దేశం చైర్మన్గా వ్యవహరిస్తుంటే ఆ దేశంలో ఈ మీట్ జరుగుతుంది. ప్రస్తుతం మన దేశం చైర్మన్గా ఉన్నందువలన మన దేశంలో మధ్యప్రదేశ్లో ఇండోర్లో నిర్వహించడం జరిగింది. ఇదన్నమాట సంగతి బ్రిక్స్కి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు ఎవరు, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి. కాకపోతే సగమే కరెక్ట్ ఆన్సర్. ఇక ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్లు వచ్చేసాయి నేను చెప్పేశాను కాబట్టి ఇంకెవరు ఈ ప్రశ్నకు సంబంధించి మెసేజెస్ చేయక్కర్లేదు. రెండో ప్రశ్న ఏంటంటే జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? చాలా తేలికే అని అనుకుంటున్నాను. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం తెలిస్తే 8662488812 ఈ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి మీ అందరి కోసం, జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం?

జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రెండో ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్, ఖమ్మం నుంచి. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. కేవి రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి జబ్రల్ రామకృష్ణయ్య, ఇంకా దగ్గర

విద్యార్థి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి, ఎం కొండారెడ్డి సిద్ధార్థ మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు కానీ మీ పేరు. ఓకే, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుంచి వచ్చింది కరెక్ట్ ఆన్సర్ దింతకుర్తి సుబ్బారావు. ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనుష ఆద్యశ్రీ శ్రీగాయత్రి రామ్ మనోహర్ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు, మేము చేనేత కార్మికులం మేడం అంటున్నారు. కంగ్రాచులేషన్స్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరందరికీ సర్వీస్ చేస్తున్నందుకు. ఇంకా కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మదని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహిమా జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ సాయిరామ్ తనూజ శ్రీవత్స పావని చిరంజీవి హైదరాబాద్ నుంచి చెప్పేశాను కదా. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లి వెంకటేశ శ్యామల అయన్సి అన్న నాగర్ పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య వీరందరూ పంపించారు. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో మన్మధురావు శోభరాణి ఉదయవంశీ హారిక రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి. అనంతపురం మూడో రోడ్ నుంచి మెకానిక్ వెంకటాచలపతి రమేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బి శివకుమార్ ముద్రాజ్ విసి కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో విజయవాడ నుంచి సత్యనారాయణ. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ముందుగొలను నుంచి తట్టవర్తి రామచంద్రగుప్త సత్యనారాయణ రమేష్ శ్రీనివాస్ బాబు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి సట్టి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా విజయవాడ రావట్లేదు, మేబీ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ అశ్విని ఆనంద్ మన్విత్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామ్ రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షగ్మభు సుభాని క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారా, ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు కదా. ఇంకా భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివేజ్ మార్టూర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమల యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కేదర్ వీరేష్ రాజోలి మండలం జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి. రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఎస్పి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి. నార్కేట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మీ ఆన్సర్ నాకు అర్థం కాలేదు. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి ఒకసారి, జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం, ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రామకృష్ణయ్య సుభాషిణి ఇనమడుగు నుంచి. నాకు అందిన మెసేజెస్ మొత్తం చదివేశాను. నేనేమి అడిగానంటే జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఆగస్ట్
7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటాం. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మీ అందరి కోసం ఈ పాట.

0: ఇవలే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ పాఠం వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో కిసాన్ కి హోషియారి 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి జి నాగకమల, విద్యార్థిని రబియా సనా. వినండి కిసాన్ కి హోషియారి 7వ తరగతికి హిందీ పాఠం.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: శుభ ఆశీష్. బైటో సనా, హమే ఆహార పదార్థ కౌన్ పైదా కర్తే హై?
2: కిసాన్.
3: హమారే కక్షా మే వర్షిని కైసీ లడ్కీ హై?
2: చాలాక్ ఔర్ హోషియార్.
3: బహుత్ అచ్చా. ఆజ్ హమ్ సాత్వీ కక్షా కే పాఠ్య పుస్తక్ సే కిసాన్ కీ హోషియారీ నామక్ కహానీ పాఠ పడేంగే. కిసాన్ కీ హోషియారీ కైసా పాఠ హై?
2: కిసాన్ కీ హోషియారీ కహానీ పాఠ హై.
3: అచ్చా, అబ్ పెహలే పాఠ పడేంగే, సునో.
2: ఠీక్ హై అధ్యాపికా జీ.
3: ఏక్ కిసాన్ అప్నా ఖేత్ జోత్ రహా తా. అచానక్ కహీ సే ఏక్ భాలూ ఆ గయా. భాలూ కిసాన్ కో మార్నే జపటా. కిసాన్ నే కహా, ముజే క్యో మార్తే హో, ఉపజ్ హోనే దో, జో కహోగే వహీ ఖిలాఊంగా. భాలూ నే కహా, భూమి కే ఊపర్ కీ ఉపజ్ మేరీ ఔర్ నీచే కీ తుమ్హారీ రహేగీ. కిసాన్ నే ఆలూ బో దియే. ఉపజ్ హుయీ తో భాలూ కో పత్తే ఖానే కో మిలే, భాలూ చిడ్కర్ రహ గయా. అగలీ బార్ భాలూ నే కహా, దేఖో ఇస్ బార్ భూమి కే నీచే కీ ఉపజ్ మేరీ ఔర్ ఊపర్ కీ తుమ్హారీ. ఇస్ బార్ కిసాన్ నే గేహూ బో దియా. జబ్ ఉపజ్ హుయీ తో కిసాన్ కో మిలే చమ్కీలే గేహూ, భాలూ కో మిలీ కేవల్ జడే.

0: सना अब तुम एक बार पढ़कर सुनाओ।
1: ठीक है अध्यापिका जी। एक बार किसान अपना खेत जोत रहा था, अचानक कहीं से एक भालू आ गया। भालू किसान को मारने झपटा। किसान ने कहा, मुझे क्यों मारते हो, उपज होने दो, जो कहोगे वही खिलाऊंगा। भालू ने कहा, भूमि के ऊपर की उपज मेरी और नीचे की तुम्हारी रहेगी। किसान ने आलू बो दिए, उपज हुई तो भालू को पत्ते खाने को मिले। भालू छिड़कर रह गया। अगली बार भालू ने कहा, देखो इस बार भूमि के नीचे की उपज मेरी और ऊपर की तुम्हारी। इस बार किसान ने गेहूं बो दिया, जब उपज हुई तो किसान को मिले चमकीले गेहूं, भालू को मिली केवल जड़े। भालू खींच कर रह गया। इस बार भालू किसान को पाठ पढ़ने की सोची,
0: पढ़ाने की।
1: उसने किसान से कहा, भूमि के सबसे ऊपर और भूमि के नीचे की उपज मेरी। किसान मान गया। इस बार किसान ने लगाया गन्ना, जब वह उपज हुई तो भालू को मिले पत्ते और जड़े। भालू का सिर चकरा गया।
0: अच्छा, पाठ ध्यान से सुनो। एक बार किसान अपना खेत जोत रहा था, ఒకసారి రైతు తన పొలం దున్నుకుంటున్నాడు. అచానక్ కహీ సే ఏక్ భాలు ఆగయా. అప్పుడే యాదృచ్ఛికంగా ఎక్కడి నుంచో ఒక ఎలుకు బంటి వచ్చింది. కౌనాయా
1: భాలు ఆయా.
0: భాలు కిసాన్ కో మార్నే జపట, ఎలుకు బంటి రైతు మీదకు దాడి చేసింది. కిసాన్ నే కహా, ముజే క్యూ మార్తే హో, ఉపజ్ హోనే దో, జో కహోగే వహీ ఖిలాఉంగా. అప్పుడు రైతు కొంచెం కూడా భయపడకుండా తన తెలివిని చూపించాడు. నన్నెందుకు చంపుతున్నావు, ముందు పంట పండనివ్వు, ఆ తరువాత నీవు ఏది అడిగితే అది తినిపిస్తాను అని అన్నాడు. బాలునే కహా, భూమికి ఊపర్కి ఉపజ్ మేరీ ఔర్ నీచేకి తుమ్హారి రహేగి. అప్పుడు ఎలుకుబంటి, భూమిపై పండిన పంట నాది, భూమి లోపల పండిన పంట నీది అని చెబుతుంది. కిసాన్నే ఆలు పోదియే. రైతు అప్పుడు బంగాళదుంప పంట వేశాడు. ఉపజు హుయితో బాలుకో పత్తే కానేకో మిలే. పంట పండిన తరువాత ఎలుకుబంటికి తినడానికి కేవలం ఆకులు మాత్రమే లభించాయి. ఎలా అంటే, ఎలుకుబంటి మొదటిసారి భూమిపై పండిన పంట తనకు, భూమి లోపల పంటను రైతుకు అని చెబుతుంది. రైతు బంగాళదుంపలు నాటుతాడు. దుంపలు భూమి లోపల పండుతాయి, పైకి ఆకులు వస్తాయన్నమాట. కాబట్టి భూమి లోపల పండిన బంగాళదుంపలేమో రైతుకి లభించాయి, భూమిపై వచ్చిన ఆకులు ఎలుకుబంటికి లభించాయి. కిసాన్నే పెహ్లీ బార్ క్యా బోయా.
1: किसान ने पहली बार आलू बोया.
0: उपज हुई तो भालू को खाने के लिए क्या मिले?
1: उपज हुई तो भालू को खाने के लिए केवल पत्ते मिले.
0: अगली बार भालू ने कहा, देखो इस बार भूमि के नीचे की उपज मेरी और ऊपर की तुम्हारी. इक रेंडव सारी ఎలుకుబంటి ఏమందంటే, ఈసారి భూమి కింద పంట నాది, భూమిపైది నీది అని చెప్తుంది. ఇస్ బార్ కిసాన్నే గేహూ బోధియా. ఈసారి రైతు తెలివిగా గోధుమ పంట వేశాడు. ఉపజు హుయితో కిసాన్ కొమిలే చమ్కీలే గేహూ. పంట పండిన తరువాత రైతుకి బంగారం లాంటి గోధుమలు లభించాయి. ఎలా అంటే, ఎలుగుబంటి రెండోసారి భూమి లోపల పంట తనదంది, రైతుదేమో పైదని చెప్పింది. రైతు గోధుమ పంట వేశాడు. గోధుమలు భూమిపై వచ్చిన మొక్క యొక్క కాండం, ఆ కాండం బాగా పొడవుగా పెరిగిన తరువాత చివరికి ఆకులు పూర్తిగా పెద్దవైన తరువాత కంకి బయటకు వస్తుంది. ఆ వచ్చిన కంకికి గింజలు ఏర్పడతాయి. ఆ గింజలు గట్టిపడిన తరువాత కంకులను వేరు చేసి గోధుమలు సేకరిస్తారు, అవి ఎండబెడతారన్నమాట. అలా భూమి లోపల కేవలం వేర్లు మాత్రం

0: మాత్రమే ఉంటాయి. అవి ఎలుగుబంటికి లభించాయి, రైతుకి గోధుమలు లభించాయి. బాలు కొమిలే కేవల జడే, కేవలం భూమి లోపల ఉన్న వేర్లు మాత్రమే ఎలుగుబంటికి లభించాయి. బాలు కేంజకర్ రహగయా, ఎలుగుబంటి విసుగు చెంది ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయింది. కిసాన్ నే దూసరీ బార్ క్యా బోయా,
1: కిసాన్ నే దూసరీ బార్ గేహూం బోయా.
0: ఉపజ్ హుయి తో బాలు కో ఖానే కే లియే క్యా మిలే,
1: ఉపజ్ హుయి తో బాలు కో ఖానే కే లియే కేవల్ జడే మిలే.
0: బహుత్ అచ్చా. ఇస్ బార్ బాలు కిసాన్ కో పాట్ పడానికి సోచి, ఈసారి ఎలుగుబంటి ఎలా అయినా రైతుకి బుద్ధి చెప్పాలి అని అనుకుంది. ఉస్నే కిసాన్ సే కహా, భూమి కే సబ్సే ఊపర్ ఔర్ భూమి కే నీచే కి ఉపజ్ మేరి. ఎలుగుబంటి రైతుతో అంది, ఈసారి భూమికి బాగా పైన మరియు భూమి కింద పండిన పంట నాది, మధ్యలోది నీది అని చెబుతుంది. కిసాన్ మాన్గయా, రైతు ఒప్పుకున్నాడు. ఇస్ బార్ కిసాన్ నే లగాయా గన్నా, ఈసారి రైతు చెరుకు పంట వేశాడు. జబ్ ఉపజ్ హుయి తో బాలు కొమిలే పత్తే ఔర్ జడే, పంట పండిన తరువాత ఎలుగుబంటికి ఆకులు మరియు వేర్లు మాత్రమే లభించాయి. ఎలా అంటే, మూడోసారి ఎలుగుబంటి భూమికి బాగా పైన భూమి కింద పండింది ఇవ్వమంది, మరి భూమి పైన పండింది ఎలుగుబంటికి అని చెబుతుంది. రైతు చెరుకు పంట వేశాడు. చెరుకు ముక్కల నుండి మొలకలు బయటకు వచ్చిన తరువాత దాని చుట్టూ కొత్త పిలకలు ఏర్పడతాయి. చెరుకు కాండం బాగా పొడవుగా లావుగా పెరిగి పైకి ఆకులు ఉత్పత్తి అవుతాయి. పూర్తిగా చెరుకు తయారయ్యి ఆకులు ఎండిన తరువాత పంట నేల మట్టానికి దగ్గరగా కత్తిరిస్తారు. భూమి పైన చెరుకు బాగా పండిన ఎండిన ఆకులు భూమి లోపల వేర్లు ఉంటాయి. అంటే చెరుకు పంట ఎలా ఉంటుంది, లోపలేమో వేర్లుంటాయి, మధ్యలోనేమో చెరుకు వస్తుంది, బాగా పైన ఆకులు వస్తాయి అన్నమాట. అందువలన మూడవసారి ఎలుకుబంటికి కేవలం ఆకులు వేర్లు మాత్రమే లభించాయి. బాలు కసిర్ చక్రాగయా, ఎలుకుబంటి తల తిరిగిందనమాట. అచ్చా, గన్నే కి ఫసల్ ఆనే పర్ కిన్కో క్యా మిలా,
1: గన్నే కి ఫసల్ ఆనే పర్ కిసాన్ కో గన్నా ఔర్ బాలు కో పత్తే ఔర్ జడే మిలే.
0: అచ్చా, ఇస్ పాట్ సే హమే క్యా శిక్షా మిల్తీ హై,
1: హమ్ విపత్తి కే సమయ ధైర్య ఔర్ సమజ్దారి సే కామ్ కర్నా చాహియే.
0: అబ్ హమ్ పాట్ సే సంబంధిత కఠిన శబ్దం కే అర్థ పడేంగే.
1: ఠీక్ హై అధ్యాపిక జీ.
0: జపట్నా కా అర్థ ఆక్రమణ కర్నా, దాడి చేయుట.
1: జపట్నా కా అర్థ ఆక్రమణ కర్నా, దాడి చేయుట.
0: ఉపజ్ కా అర్థ ఫసల్ పంట,
1: ఉపజ్ కా అర్థ ఫసల్ పంట.
0: బోనా కా అర్థ బీజ డాలనా, విత్తనం నాటుట.
1: బోనా కా అర్థ బీజ డాలనా, విత్తనం నాటుట.
0: చమ్కీలే కా అర్థ ఉజ్వల్ ప్రకాశవంతమైన,
1: చమ్కీలే కా అర్థ ఉజ్వల్ ప్రకాశవంతమైన.
0: చక్రాగయా కా అర్థ గబరాగయా అయోమయం,
1: చక్రాగయా కా అర్థ గబరాగయా అయోమయం.
0: చాలాకీ కా అర్థ చతురాయి చాతుర్యం,
1: చాలాకీ కా అర్థ చతురాయి చాతుర్యం.
0: అచ్చా, అబ్ హమ్ పాట్ సే సంబంధిత ఉల్టే శబ్దం కో భీ పడేంగే. ఊపర్ శబ్ద కా విలోమ శబ్ద నీచే,
1: ఊపర్ కా విలోమ శబ్ద నీచే.
0: హోషియార్ శబ్ద కా విలోమ శబ్ద అకల్మంద్,
1: హోషియార్ విలోమ శబ్ద అకల్మంద్.
0: ఆనా శబ్ద కా విలోమ శబ్ద జానా,
1: ఆనా కా విలోమ శబ్ద జానా.
0: బహుత్ అచ్చా సనా, అబ్ హమ్ పాఠ్ యహి సమాప్త్ కరేంగే.
1: ప్రణామ అధ్యాపికా జీ, ధన్యవాద్.
0: శుభ ఆశీష్.
2: మీరింతవరకు కిసాన్ కి హోషియారి 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి జి నాగకమల, విద్యార్థిని రబియా సనా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
1: రంగస్థలి వింటారు. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో శ్రీ త్రికోటేశ్వర మహత్యం నాటకం నుండి సాలంకయ్య పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ గోరంట్ల సింగర కొండయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. వినండి శ్రీ త్రికోటేశ్వర మహత్యం నాటకం నుండి సాలంకయ్య పాత్ర పద్యాలు.

ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నందయ్య, క్షేమమా? మీ దంపతులు అదృష్టవంతులయ్యా. మీ పిల్ల మీకు, మీ వంశానికి, ఏడేడు తరాల వానికి, ఈ ఊరికి, ఈ ప్రాంతానికి కీర్తిని తెచ్చే పిల్ల. చూడు, కన్నుల యోగిని త్రములు కాయపు వన్యయు తీరుదు, లోకోన్నతమైన కార్యముల

0: రామలింగ అదేరా సృష్టి రహస్యము. భగవంతుని అనంత సృష్టిలో వ్యర్థము ప్రయోజన శూన్యమైనది ఏదీ లేదు. ఆ దివ్య విరాట్ పురుషుని అద్భుత రచనా చమత్కృతిని బాహ్య శక్తులతో కాక మనోనేత్రములతో వీక్షించిన అప్పుడే సూర్యుడు నడినెత్తిపైకొచ్చినాడే.
1: గగనమునందు భాస్కరుడు కాంచన బింబము పోలే

బిడ్డలందురికి నాయన అంకము చేరు బిడ్డలై మిగలగా కొండ జీవులు సమీప సరస్సుల మీరు గ్రోలగా కదములు చెట్టు కొమ్మ ఉడిగా వినిపించను.

0: ఆ కొండ మీదకి వెళ్లి రాజభద్రికి తీసుకొస్తాను.
1: చెలగిరి శిఖరమును తేజోమయమైన శివలింగమా,
2: ఎన్నడు చూడలేదు మునుపెన్నడు పెద్దల మాటలందున విన్నది లేదు. చిత్రము అటవీ స్థలియందు స్వయంభూమూర్తి అయి కొన్నెల వంకదాదు గొడగూచిని గాచిన ఎట్టి మేల్పు లోగోన్నతి గోది యోగమున నుండిన ఎట్లుగా దోచే

ఏమింది? స్పర్శానుభవమే ఆనందాంబుధిలో లలాడించుచున్నది. జన్మ జన్మాంతరీయ కర్మానుబంధములను తెగద్రుంచు పరమేశ్వరునితో ఏదో అవ్యక్త హృదయ సంబంధమును సూచించుచున్నది. ఏమి మహిమ జగదానందకారక, నా జన్మమేమి, దాని రహస్యమేమి? అసలు నేనెవరిని తండ్రి? అసలు

తెలుపు విధము పాప పేరులు మెడదాల్చి ప్రమదమాలారా జగములే స్వామి.

వాడ. సర్వ జగన్నియామకుడైన పరమేశ్వరునికు ఏదో అవ్యుక్త చిచ్చివాడ. సర్వ జగన్నియామకమైన పరమేశ్వరుని దివ్య కమలమును ఆశ్రయించుననియే తలంచుతుంటివా. భక్తితో సేవించు వారికి సంసారమును రుచించునియే తలంచుతుంటివా. పిచ్చివాడ సర్వ జగన్ పిచ్చివాడ సర్వ జగన్నియామకమైన పరమేశ్వరుని దివ్య కమలమును ఆశ్రయించి భక్తితో సేవించు వారికి సంసారమును రుచించునియే తలంచుతుంటివా. అయినను తన సేవకై వినియోగించు దాసులను వారి ఆశ్రితులను ఆ పరమేశ్వరుడు తన వాణిగా స్వీకరించి రక్షించకుండునా. సృష్టి సర్వస్వమ్మునీదు చిత్రమనుసు నమ్మకమ్మున సేవింతు నరులగెపుడు కరుణ కాపాడు నన్నట్టి గురుదుదలచి హృదయమత్

0: రగడను చేయకుండగా కిరాతుడు తిన్నడు బెట్టు మాంసము తగడగా తింటి వంట అటులే కరుణారస దృష్టి దూచుతు వగరును తీపులెంతగా ఫలా ఫలమిచ్చద స్వీకరింపుమా
1: శ్రీ పరమేశ్వర స్వరూపా.

ఉన్న వల్లి ఈ పాపము నాది, నీ మరణానికి కారకుడను నేనే నేనే. అయ్యయ్యో, నందుడు ఎదురుగా వచ్చి నా బిడ్డను ఏమి చేశామని అడిగితే ఏమని సమాధానము చెప్పను, ఏమని సమాధానము చెప్పను. కుందిరి నా చేయి పట్టుకుని నా కుమార్తెను ఏమి చేశావన్నా అంటే, సత్యమును నిరూపించట కొరకు బలి అయినది నేను చెప్పనా, ఏమని చెప్పను తల్లి, ఏమని చెప్పను. తామస వృత్తి నా మనసు దారులు తప్పగ నీచ బుద్ధినై, మా మగ స్వార్థవక్షినికి అమాయిక దాచి తినన్న సత్యమున.

0: ఆనందవల్లి మరణించుట యథార్థము, మరలా బ్రతుకుట అంతకన్నా ఆశ్చర్యకరమైన యథార్థము. ఇన్ని దివ్య దృశ్య పరంపరలుగాంచిన నేను జరుగుతున్నదంతయు భగవంతుని లీలయే అనుకున్నట్లో దోషమేమున్నది? ఇది ఎంతయో ఆ త్రికోటేశ్వరుని మహిమయే, ఇది ఎంతయో ఆ త్రికోటేశ్వరుని మహిమయే, ఇది ఎంతయో ఆ త్రికోటేశ్వరుని మహిమయే. హే త్రికోటేశ్వర, శివనామంబు జపించు నాల్కయే కదా శ్రీవాది స్థానం బగు, శివరూపమును గొల్దు చిత్తమే కదా శ్రీదేవి పీఠం మగు, శివయోగంబులు చేరు చిత్తమే కదా శ్రీశక్తి ధామం బగు. శివుడే సత్యము, శివుడే సుందరము, శివమే శ్రేష్ఠుండు విశ్వమున.
1: మరింతవరకు రంగస్థల కార్యక్రమంలో శ్రీ త్రికోటేశ్వర మహాత్మ్యం నాటకం నుండి సాలంకయ్య పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ గోరంట్ల సింగర కొండయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. రంగస్థలి విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తొలి అడుగు శీర్షికన కార్యక్రమాన్ని వింటూ పసందైన సినీగీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటూ సినీగీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణ నాగేశ్వరరావు గారు. అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ బేస్డ్ ఫిల్మ్ సాంగ్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటారు. 8:15 పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రత్యేక రోజువారీ మరియు వారపు కార్యక్రమాలు. 2026 కార్యక్రమం పార్లమెంటు సమీక్ష సమావేశం జరుగుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది ఈ కార్యక్రమం. 8:30 నుండి 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 10:00 నుండి 11:00 వర్షాకాల సెషన్ 2026 రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల ప్రక్రియల రికార్డింగ్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:00 నుండి 11:10 వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా ప్రసారాలు ముగింపు. మీరింతవరకు ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు. అనగా 21 జూలై మంగళవారం నాటి ప్రసార విశేషాలను ఇప్పుడు వింటారు.

రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధ వింటారు. 6:35 పొలంకబుర్లు ప్రసారమవుతుంది. అనంతరం 7:00 ప్రసార విశేషాలు. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. అనంతరం 7:15 పాడుపంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:00 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రత్యేక రోజువారీ మరియు వారపు కార్యక్రమాలు పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 8:30 రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. మీరింతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం.

మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై తొలి అడుగు శీర్షికన ప్రతి సోమవారం సాయంత్రం భారతదేశంలో వివిధ రంగాల్లో రాణించినటువంటి మొట్టమొదటి మహిళల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇందులో భాగంగానే ఈరోజు కూడా తెలుసుకుందాం. ఒలింపిక్ క్రీడల్లో రజత పథకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పథకం సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించినటువంటి పూసర్ల వెంకట సింధు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. పివి సింధు 2012 సెప్టెంబర్ 21న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించినటువంటి స్థానాల్లో మొదటి 20 క్రీడాకారిణుల జాబితాల్లో చోటు దక్కించుకోవడంతో సింధుకు మొదటిసారిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సింధు ప్రస్తావన అనేకసార్లు వచ్చినా కూడా ఇప్పుడు మళ్లీ చర్చించుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే పివి సింధు సాధించినటువంటి విజయానికి గుర్తుగా మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం గుర్తు చేసుకుంటుంది. అయితే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అనే సామెత మనం అందరం వినే ఉంటాం కదా. ఈ నానుడికి నిలువెత్తు నిదర్శనం పివి సింధు, మన తెలుగమ్మాయి. ఈమె సాధించిన విజయాలు కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాదు, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ క్షణాలివి. బ్యాడ్మింటన్ రాకెట్ పట్టి అలాగే 8వ

ఇంతనే తన తపన ఏంటో నిరూపించుకుని ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతూ ఉంది. కష్టమైనటువంటి ఒలింపిక్ పథకం సాధించాలన్న లక్ష్యాన్ని చేరే వరకు కూడా తిను ప్రయత్నించింది. అయితే ప్రపంచ మహిళా లోకానికి ఎలా స్ఫూర్తిగా నిలబడ్డారు, ఎలాంటి సవాళ్లను అధిగమించారు మనం తెలుసుకుందాం. ఇవాళ తొలి అడుగు శీర్షికన వింటూనే ఉన్నది 102.7 మెగాహెర్ట్జ్ పై. పివి సింధు జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుంటూ విజయార్ పరంపర గురించి కూడా మనం తెలుసుకుందాం. 19 నెలల నిరీక్షణకు తెరదించుతూ అంతర్జాతీయ వేదికపై భారత స్టార్ షట్లర్ పివి సింధు విజయగర్జన చేసింది. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు ఛాంపియన్గా అవతరించింది. దీని ద్వారా 44 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి జపాన్ ఓపెన్లో టైటిల్ గెలిచినటువంటి తొలి భారతీయ ప్లేయర్గా మన తెలుగు తేజం పివి సింధు రికార్డు సృష్టించింది. వింటూనే ఉన్నది 102.7 మెగాహెచ్ పై. మీరు వింటున్నారు, నేను మీ మేరీ సుచిత. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం, తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

0: సర్దుబాటు అయింది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసు? ఎంత వడ్డీనో తెలుసు? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకుని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. పివి సింధు సాధించిన విజయాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. పివి సింధు ఈ పేరు వింటేనే ఒక స్ఫూర్తి అనిపిస్తుంది. ఎన్నో సవాళ్లను అధిగమించి బ్యాడ్మింటన్లో సత్తా చాటి ఎందరో క్రీడాకారులకు వీరు ఆదర్శంగా నిలిచారు. అయితే ఒలింపిక్ పథకం సాధించాలన్న లక్ష్యాన్ని చేరే వరకు తను ప్రయత్నం చేశారు. అయితే పివి సింధు 1995 జూలై 5 హైదరాబాద్లో జన్మించారు. తండ్రి రమణ, తల్లి విజయ జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్స్. సింధు అక్క దివ్య జాతీయ స్థాయిలో హ్యాండ్బాల్ క్రికెట్ క్రీడాకారిణి. అయితే తండ్రి వాలీబాల్ ఆడటానికి వెళ్లే సమయంలో సింధు తండ్రితో వెళ్లేవాళ్లు. అప్పుడే పక్కన ఆడుతున్నటువంటి బ్యాడ్మింటన్ సింధుని ఆకర్షించింది. అదే తొలిసారి సింధుకు బ్యాడ్మింటన్ పరిచయం అన్నమాట. అలా 8వ ఏటనే సింధు బ్యాడ్మింటన్ ట్రాకెట్ పెట్టారు. ఆ క్షణాన్ని భారతదేశానికి బ్యాడ్మింటన్లు పథకం సాధించే దారికి అడుగులు పడ్డాయి సింధుకి. సింధు తండ్రి సహజంగా క్రీడాకారుడు కావడంతో కూతుర్ని ప్రోత్సహించారు. ఆట పట్ల ఉన్నటువంటి తపన చూసి తండ్రి తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి సింధు కోసం తన వెంటే కోర్టులో ఉండేవారు. సింధు తండ్రి రమణ అర్జున అవార్డు గ్రహీత. వీరు అర్జున అవార్డు గ్రహీత కావడంతో వాలీబాల్లో ఆయన చేసిన సేవలకు గాను ఈ అవార్డు అందుకున్నారు. ఆయనే ఆశ్చర్యపోయేంత అంకిత భావంతో కుమార్తె ప్రాక్టీస్ చేసేది. అయితే ప్రాక్టీస్ ఎలా ఉండేది అనుకుంటున్నారా? 4:30 సింధుని గ్రౌండ్కి తీసుకెళ్లేవారు తండ్రి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్యాడ్మింటన్ ఇన్స్టిట్యూట్లో కోచ్ మహబూబ్ అలీ దగ్గర మెళకువలు నేర్చుకుంది సింధు అప్పుడు. ఆ తర్వాత తండ్రి కోచ్ పుల్లల గోపీచంద్ దగ్గర నేర్పించారు. ఆ తర్వాత సింధు అందరికంటే ముందుగా 5:00 కూడా కోర్టుకు వచ్చేసి అందరికంటే చివరిని వెళ్లేది. ఈ విషయం చాలా కాలంగా చూస్తున్న కోచ్ గోపీచంద్ కు సింధు భారత బ్యాడ్మింటన్ దశను మార్చే అమ్మాయి అనుకున్నారు. ఆమెపై ప్రత్యేకంగా శ్రద్ధ కనపరచగా ప్రాక్టీస్లో సింధు రాటు తెలిపారన్నమాట. విజయం ఏ విధంగా వరించిందంటే, సింధు 2012 ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకాన్ని గెలుచుకోవడంతో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ స్థాయిలో దూసుకెళ్లిపోయారు. ఆ సంవత్సరం తర్వాత ఆమె ఆసియా యూత్ అండర్-19 ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని గెలుచుకున్నారు. తర్వాత సింధు దృష్టి ఒలింపిక్స్పై పడింది. 2016 రియోలో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లో పాల్గొన్నారు సింధు. మహిళల సింగిల్స్లో అప్పటి వరకు మన దేశానికి గట్టి ప్రత్యర్థుల్లాగా ఉన్నటువంటి చైనా, కొరియా, జపాన్ షట్లర్లను ఒక్కొక్కరిగా ఓడించేసి సింధు ఫైనల్కు చేరిపోయారన్నమాట. అలా అక్కడ ఆమె రజత పథకాన్ని గెలుచుకుంది. ఫైనల్లో కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయారు. అయితే కోట్లాది మంది భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఒక్కసారిగా తన వైపు చూసేలా చేశారు సింధు. అంతేకాదు, బ్యాడ్మింటన్లో ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్నటువంటి అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు పివి సింధు గారు. 2019 స్విట్జర్లాండ్లోని బాసెల్లో జరిగినటువంటి BWF ప్రపంచ ఛాంపియన్షిప్లో సింధు బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే ఆమె ఫైనల్లో జపాన్కు చెందినటువంటి నోజోమి ఒహకుహురాని ఓడించి ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచినటువంటి మొదటి భారతీయురాలిగా కూడా సత్తా చాటారు. ఆ తర్వాత 2020 టోక్యో ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ ఈవెంట్లో సింధు కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. దీంతో ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించి బ్యాడ్మింటన్ పోటీల్లో దాదాపు అన్నింటిలోనూ పథకాలు సాధించింది సింధు. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. పివి సింధు విజయ పరంపర మీరు వింటూ ఉన్నారు. ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ వింటారు విజిల్ మూవీ నుంచి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. మీరు వింటున్నారు పివి సింధు చరిత్ర. తొలి భారత షట్లర్గా అరుదైన ఘనత సాధించిన విషయం గురించి మీరు వింటూ ఉన్నారు. అయితే తెలుగు తేజం, భారత్ స్టార్ షట్లర్ అయినటువంటి పివి సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ వేదికపై మరోసారి తన సత్తా చాటిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతిష్టాత్మిక జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆతిథ్య జపాన్కు చెందినటువంటి ప్రపంచ ఛాంపియన్ అకానే యమగూచిపై సింధు వరుస జట్లలో విజయం సాధించింది. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచినటువంటి తొలి భారత మహిళా షట్లర్గా పివి సింధు సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకుని మహిళలంతా కూడా జీవితంలో ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై.

ఇంతటితో ఈనాటి వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
1: వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై యువత రంగ కార్యక్రమంలో. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారాన్ని వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. రాష్ట్ర విద్యుత్ శాఖలో 629 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే కదా. దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగిసిపోతుంది. కాబట్టి ట్రాన్స్కోలో 200, ఏపీడీసీఎల్లో 135, ఎస్పీడీసీఎల్లో 134, జెన్కోలో 100 పోస్టులు, సీడీపీసీఎల్లో 60 పోస్టులు ఖాళీగా ఉండగా బీఈ బీటెక్ పాస్ అయిన వాళ్లు అర్హులు. సీబీటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 119 ఖాళీలను భర్తీ చేయనుండగా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు 20-33 మధ్య వయసు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. లాసిక్ సర్జరీ చేయించుకున్న వారు అర్హులు కారు. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. కావున దరఖాస్తుదారులకు చివరి తేదీ 14 నిర్ణయించారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరింత పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ https://www.rrbapply.gov.in ఈ వెబ్సైట్ ని సందర్శించి మరింత సమాచారం క్షుణ్ణంగా తెలుసుకుని ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతకు ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి టెక్ ద్వారా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. బీటెక్ లో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి అనంతరం సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 350 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాలో నియామకం కూడా వర్తిస్తుంది. అలాగే పురుషుల దరఖాస్తులకు చివరి తేదీ 7 అలాగే మహిళల దరఖాస్తులకు చివరి తేదీ 6 నిర్ణయించారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. ఇప్పుడు ఒక మంచి పాట విందాం, బింబిసారా చిత్రం నుంచి.

వింటున్నది 102.7 మెగాహెచ్ పై యువతరంగ కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని వింటూ ఉన్నారు కదా. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్లో 2026-27 ఈ సంవత్సరానికి గాను 358 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు జూలై నెల 15 నుంచి జూలై 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు గల వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అకాడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు hindustanpetroleum.com ఈ వెబ్సైట్ ని సందర్శించి ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ NIABI టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీతో పాటు 7 ఏళ్ల అనుభవం లేదా బీటెక్ బీబీఎస్సీ ఎంఎస్సీ 3 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు 200 రూపాయల ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 100 రూపాయల ఫీజుగా నిర్ణయించారు. ఆగస్టు 14 చివరి తేదీగా నిర్ణయించారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలకు www.naab.res.in ఈ వెబ్సైట్ని పరిశీలించి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6715 ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ మేనేజ్మెంట్ ట్రైనీ ఎంటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రారంభ వేతనం 48480 నుంచి 85920 వరకు ఉంటుంది. కావున ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవటానికి 21 చివరి తేదీగా నిర్ణయించారు. అయితే ప్రిలిమ్స్ ఆగస్టులో, మెయిన్స్ అక్టోబర్లో నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు www.ibps.in ఈ వెబ్సైట్ని సందర్శించి మరింత పూర్తి సమాచారం పరిశీలించి తెలుసుకున్న తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై యువత రంగం కార్యక్రమంలో మీరు వింటున్నారు విద్యా ఉద్యోగ సమాచారం. ఇప్పుడు ఒక మంచి పాట విందాం చోర్ బజార్ చిత్రం నుంచి.

రామ్ మిర్యాల గానంలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, బలగం చిత్రంలోని పాట, అలాగే చోర్ బజార్ చిత్రంలోని పాట విన్నారు కదా. నిజంగా రామ్ మిర్యాల పాడుతూ ఉంటే అసలు గొంతులో ఏమైనా మింగేశారా అనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది వాయిస్ మాత్రం. వీరి పాటలు, సాహిత్యం, సంగీతం తెలుగు చిత్రసీమలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తెచ్చుకున్నాయి. తనదైన తెలంగాణ యాస, మాస్ బీట్స్, అలాగే ఎమోషనల్ మెలోడీలతో ఆయన యూత్ను విపరీతంగా ఆకట్టుకున్నారు. కాబట్టి రామ్ మిర్యాల అనేక పాటలు, ఇప్పుడు ఇంతవరకు పాడిన పాటలు ప్రతి ఒక్కటి ఆ గొంతుకున్న ప్రత్యేకత వల్ల అనేక సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారనమాట. డీజే టెల్లు అయితే ఏమి, అలాగే ఊరెళ్ళిపోతావా మామ సాంగ్ అయితే ఏమి, సిలక చిన్నబోయిందేమో పాట, ఇంకా ఎన్ని పాటలు విన్నా కూడా వాళ్ళ గొంతులో ఉన్నటువంటి ఆ బేస్ ఏదైతే ఉందో చాలా అలానే వింటూనే ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళ పాటల్లో రామ్ మిర్యాల సాంగ్స్ కూడా ఉన్నాయన్నమాట. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. మీరు వింటున్నారు యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, వింటూ ఉన్నారు. అయితే చాలామంది ఈ రోజుల్లో చిన్నప్పుడు ఏంటంటే తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా లేచి పనులన్నింటిని చక్కదిద్దుకుంటూ ఏదో వాళ్ళకు చేయగలిగిన పనులని అప్పచెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చదువు చదువు చదువు, ఈ చదువు మీద పూర్తిగా డిపెండ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకోవడము, చిన్న చిన్న తల్లిదండ్రులకు చిన్న చిన్న పనులు చేయడం, ఇవన్నీ పక్కన పడేసేసి బద్ధకానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట. అలాగే పెంచి పోషిస్తున్నారు తల్లిదండ్రులు కూడా. అయితే ఇట్లాంటివి కాకుండా చిన్నారుల్లో మంచి అలవాట్లను పెంపొందించడం తల్లిదండ్రుల బాధ్యత. ఎలాంటి పనులు చేయాలి అనేది చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. అయితే చిన్నారుల్లో ఖచ్చితంగా ఈ పనులు చేయాలి అంటూ కొంత పనులు చేసేదానికి సమయాన్ని కూడా కేటాయించాల్సినటువంటి అవసరం కూడా తల్లిదండ్రుల మీద ఉంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇంట్లో పెద్దలకి ఉపయోగపడే కొన్ని పనులని చేయించడం కూడా మనకి మంచిది, పిల్లలకి మంచిది. అలాగే రోజులో కొంత సమయమైనా ఆడుకోవడానికి పిల్లలకి సమయం కేటాయించుకునేలా చూడాలి, ఖచ్చితంగా చూడాలన్నమాట. అలా కనీసం పిల్లలతో గడిపే సమయం తల్లిదండ్రులను ఉంచుకోవాలి. కాస్త సమయంలో కూడా పిల్లల్ని ఈ పని చేయి ఆ పని చేయి అని కాదు, కానీ కొంత సమయం చదువుకి, కొంత సమయం ఆటలకి, కొంత సమయం చిన్న చిన్న పనులు చేయించుకోవడం కోసం కూడా కేటాయించాల్సి ఉంటుంది. వింటూనే ఉండేది 102.7 మెగాహెర్ట్జ్ పై యువత రంగం కార్యక్రమంలో. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు విందాం. రాష్ట్రంలో 2 విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు కసరత్తు మొదలైంది. ఆగస్టు 15 దాదాపు 3168 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటిలో 91 గ్రూప్1 పోస్టులు, ఇతర శాఖల్లో 3077 ఉద్యోగాలు ఉన్నట్లు తెలుస్తుంది. భర్తీ చేయాల్సిన పోస్టులు, నోటిఫికేషన్, రిజర్వేషన్ రోస్టర్, ఏపీపీఎస్సీ ఇతర నియామక ఏజెన్సీలకు ఖాళీల వివరాలను పంపించడం తదితర అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అలాగే మరొక ఉద్యోగ సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఏపీ ట్రాన్స్కో గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 200 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల భర్తీ కోసంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎలక్ట్రికల్ 167, సివిల్ 23, టెలికాం 10 పోస్టులు ఉండగా సంబంధిత విభాగాల్లో బీఈ బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు జూలై నెల 20 తేదీ, ఇందాక చెప్పినట్లుగానే ఈ రోజు చివరి డేట్, ఈ రోజు చివరి అవకాశం ఉంది. కావలసిన వాళ్ళు, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కావున ప్రొఫెషనల్లో నెలకు 75,000 స్థిర వేతనం, అనంతరం 86,245 నుంచి జీతం అనేది లభిస్తుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారిక వెబ్సైట్లో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. వెంటనే ఉండండి 102.7 MHz పై యువతరంగ కార్యక్రమంలో. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. యువతరంగం కార్యక్రమం మీరు విన్నారు.

0: Inspector General told the court that SIT was constituted to probe allegations and now the state police is investigating it. The apex court will hear the plea again on 27th of this month when Uttar Pradesh government will apprise it about the SIT probe in matter. Union Minister Jagat Prakash Nadda today met the representatives of protesters in New Delhi. In a social media post, Mr. Nadda said a proposal came from the protesters to hold talks with the government and the discussions have been ongoing since 11:50 a.m. this morning. The minister said the meeting took place in a cordial atmosphere and initial verbal discussion was held in detail with their delegation and they submitted a written petition to the government around 4 p.m. Mr. Nadda urged all the protesters to end their sit-in and assist the administration in restoring normalcy. The Delhi police has appealed to all the protesters in New Delhi to maintain peace, exercise restraint and cooperate with the police in ensuring peace and public order. In a video message, Additional Commissioner and Public Relations Officer of Delhi Police, Rajiv Ranjan, urged the participants to conduct themselves peacefully, refrain from indulging in any unlawful or violent activities and comply with the lawful directions issued by the police officers or personnel deployed on duty. In the United Kingdom, Andy Burnham, the newly elected leader of the Labour Party, has took charge as country's new Prime Minister. King Charles III invited the 56-year-old former mayor of Greater Manchester to form a new government following the resignation of Keir Starmer. And that is the end of this news bulletin.
1: కాలేజీలలో
2: డోంట్ వరీ
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్.
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి ఎస్ సవిత అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. ఈ సేవలను మరింత సులభతరం చేసేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేని విధంగా మార్గాలు చూపెడతామని చంద్రబాబు నాయుడు చెప్పారు. అదేవిధంగా దీపం 2.0 పథకం లబ్ధిదారులకు ఇచ్చే రాయితీని క్రమ పద్ధతిలో ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం 49% లోటు వర్షపాతం ఉందని చెప్పారు. ఈ ప్రభావం నుంచి బయటపడేసే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజస్థాన్లోని జైపూర్లో 2వ రోజు పర్యటిస్తున్న మంత్రి దుర్గేష్ టూరిస్ట్ గైడ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ నరేంద్ర సింగ్ రాథోర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ది, యువతకు ఉపాధి కల్పనపై చర్చించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026 వార్షిక బడ్జెట్లో పర్యాటక ఆతిథ్య రంగాలకు విశేష ప్రాధాన్యం కల్పించిందని, అందులో భాగంగా పర్యాటక రంగంలోని 20 కీలక విభాగాలలో 10,000 మంది యువతకు పర్యాటకం, ఆతిథ్య రంగంలో స్కిల్ కౌన్సిల్ వంటి సంస్థల ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ అందించాలని నిర్ణయించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆల్ ఇండియా టూరిజం గైడ్స్ ఫెడరేషన్ సహకారంతో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి వారిని ప్రొఫెషనల్ టూర్ గైడ్స్ గా తీర్చిదిద్దాలని మంత్రి దుర్గేష్ ఆయన కోరారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సహకారం అందించేందుకు వీలుగా జాతీయ మత్స్య అభివృద్ది బోర్డు కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు ఈరోజు రాసిన లేఖలో కోరారు. అదేవిధంగా జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతినివ్వాలని కూడా కోరారు. రొయ్యల మేత తయారీలో ప్రధాన మూడు సరుకైన సోయాబీన్ మీల్ ధరలు విపరీతంగా పెరగడంతో మేత తయారీ ఖర్చులు పెరిగాయని ఆ లేఖలో వివరించారు. దీనివల్ల రొయ్యల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు కూడా ముఖ్యమంత్రి లేఖ రాశారు. దేశంలో ఫిష్ మీల్ లభ్యతను క్రమబద్దీకరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే ఆక్వాకల్చర్ రంగాన్ని ఆదుకునేలా ఆక్వాకల్చర్ ఏరియాటర్లపై జీఎస్టీని 18% to 5% తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖలో కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట బీసీ సంక్షేమం చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి గ్రామంలో స్థానికంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన షైనింగ్ స్టార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని 32 మండలాల నుంచి ఎంపికైన 237 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు మొత్తం 47,40,000 రూపాయల నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రశంసా అవార్డులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకు విద్యార్థులే బలమైన పునాదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22న సుమారు 65 లక్షల మంది లబ్ధిదారులకు 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యాచక వృత్తిలో ఉన్న బాలలను తిరిగి పాఠశాలలకు రప్పించి చదువుకునేలా ప్రభుత్వ పరంగా కృషి చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేష్ చెప్పారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్, బస్టాండ్, సంత మార్కెట్లలో భిక్షాటన చేస్తున్న 11 మంది బాలలను గుర్తించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ 4 బీహార్, 4 ప్రకాశం జిల్లా, మరో 3 తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించామన్నారు. కొంతమందికి పాఠశాలల్లో పేర్లున్నాయని, వారందరినీ తిరిగి పాఠశాలల్లో చేర్పిస్తామని ఆయన పేర్కొంటూ,
1: ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు మార్కెట్ ఏరియాల్లో రెస్క్యూ చేయడం జరిగింది. మొత్తం 11 మంది పిల్లల్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో 4 బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, 4 మనకి ప్రకాశం జిల్లా పిల్లలు ఉన్నారు. మిగతా వారు ఇక్కడ పిల్లలే. అయితే వీరు స్కూల్ నమోదైతే జరిగింది, కానీ చదువు అనేది కొనసాగించట్లేదు. ఈ పిల్లలందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత పేరెంట్స్ ద్వారా ఎక్కడైతే నమోదయ్యారో ఆ పాఠశాలలో వీళ్ళు రెగ్యులర్ గా చదివేలాగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
5: దేశంలో 91% పోర్టులు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో విజయవంతంగా నడుస్తున్నాయని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం వంటి పోర్టులు 29 ఏళ్లుగా పీపీపీ విధానంలోనే విజయవంతంగా పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ విధానం ద్వారానే పెట్టుబడులు, ఉద్యోగాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందన్నారు. రామాయపట్నం పోర్టు పనులు ఇప్పటికే 80% వరకు పూర్తి చేశామని తెలిపారు. రామాయపట్నం పోర్టు విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి తప్పుపట్టారు. పీపీపీ విధానం అంటే అమ్మడం కాదని స్పష్టతనిచ్చారు. ఈ పోర్టు విషయంలో రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా పారదర్శకంగా ప్రభుత్వానికి దీర్ఘకాలిక ఆదాయం వచ్చేలా రూపొందించబడ్డాయని మంత్రి తెలిపారు. 1500 కోట్ల రూపాయల ముందస్తు ప్రీమియం, రాబడి భాగస్వామ్యం, కనీస గ్యారంటీ ఆదాయం ఎంజీఆర్, 12% తగ్గని ఈక్విటీ వాటా వంటి నిబంధనలను ఒప్పందంలో స్పష్టంగా పొందుపరుస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలిసి పార్థసారథి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఉన్న భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే విఘ్నేశ నరేంద్ర వర్మరాజు తదితరులతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి చిన్నారికి సమాన విద్యావకాశాలు కల్పించాలన్నదే కేంద్ర రాష్ట ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమన్నారు. మానసికంగా బుద్దిమాంద్యం పిల్లల ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు భవిత సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 17 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని మంత్రి వెల్లడించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
6: పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
5: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి ఎస్ సవిత అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
7: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. సంసదః వర్షాకాలీన సత్రస్య ప్రథమ దివసే నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణమధికృత్య విపక్షీ సదస్యానాం సదనే కోలాహలం. ఉభయోః సదనయోః కార్యాచరణం ఆదివసాయ స్థగితం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంసదః వర్షాకాలీన సత్రస్యారంభే రాష్ట్రకల్యాణాయ క్రియాశీల సత్రస్య ఆహ్వానం అకరోత్. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహ్ కిషినో రాజధాన్యాం స్వస్య మోల్దోవా సమకక్షయా రాష్ట్రపతినా మయా సంధు ఇత్యనయా సహ మండలస్తరీయ వార్తాం వ్యదధాత్. హోర్ముజ్ క్షేత్రే ఉత్పాతస్య నిరంతర వర్ధనేన సమీపస్థ దేశేషు అస్య ప్రకోపేణ చ ఇరాన్ అమెరికా దేశయోః మధ్యే అద్య నవమ దివసేపి పరస్పరాక్రమణానాం చక్రం అవిరతం ప్రాచలత్. అపిచ భారత ఋతు విజ్ఞాన విభాగేన అద్య హిమాచల ప్రదేశ, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ, ఉత్తరాఖండ రాజ్యేషు అతివృష్టి పరారక్త వర్ణీయా సంచేతనా ఉద్ఘోషితా. అథ వార్తాః విశదీకృత్య. సంసదః ఉభయోః సదనయోః కార్యాచరణమద్య నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణే విపక్షీ సదస్యానాం నిరంతర కోలాహలేన స్థగితం. లోకసభాయాః కార్యాచరణారంభే ఆదౌ సదనేన షణ్ణాం పూర్వ సదస్యానాం నిధనే సహైవ కతర దేశస్య అమీర్ షేఖ్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఇత్యస్య నిధనే శోక సంతప్త శ్రద్ధాంజలిః సమర్పితః. అధ్యక్షః ఓమ బిర్లా ఇత్యసౌ న్యగాదీత్ యత్ షేఖ్ హమద్ మహోదయః ఆధునిక కతర దేశస్య ఆధారశిలాం స్థాపయితుం సహైవ భారత కతర సంబంధాన్ సుదృఢీకర్తుం మహతీం భూమికాం న్యవహత్.
8: महामहिम शेख अहमद बिन खलीफा अल थानी ने जून 1995 से जून 2013 तक 18 वर्षों तक कतर के अमीर के रूप में कार्य किया. उन्होंने आधुनिक कतर की नींव रखी. उन्होंने भारत कतर संबंधों के संवर्धन में भी महत्वपूर्ण भूमिका निभाई.
7: प्रश्नकालारम्भे कांग्रेस समाजवादी प्रभृतयः विपक्षीदलीयाः नीट विषयमधिकृत्य उच्चैः विरोधोद्घोषान् अकुर्वन्। अध्यक्षस्य पीठस्य च निरन्तर आग्रहम् उपेक्ष्य सदस्याः कोलाहलम् अकुर्वन्, येन षड्वारं स्थगनानन्तरम् अन्ततः लोकसभायाः कार्याचरणम् आदिवसाय स्थगितीकृतः। राज्यसभायामपि एतादृशमेव दृष्टिम् अगात्। आरम्भे नवनिर्वाचिताः सदस्याः शपथम् अगृह्णन्, सदनं च पूर्वसदस्येभ्यः श्रद्धाञ्जलिं समर्पयत्। विपक्षनेता मल्लिकार्जुन खड़गे नीट विषयम् उत्थापयितुं प्रायतत, किन्तु निरंतर कोलाहलेन सदनं बहुवारं स्थगितम्। उपसभापतिः हरिवंशः सूचीबद्ध कार्याणि संचालयितुं प्रायतत, किन्तु अविरत प्रतिरोध कारणात् राज्यसभापि आदिवसाय स्थगिता। प्रधानमंत्री नरेन्द्र मोदी अवोचत यत् वर्षा भवतु अथवा संसदः वर्षाकालीन सत्रं भवतु, यद्युभौ क्रियाशीलौ भवतः तर्हि अतीव लाभप्रदौ सिध्यतः। संसदः वर्षाकालीन सत्रस्य आरम्भात् प्राक् वार्ताहरैः सह सम्भाषमाणः सः न्यगादीत् यत् उभयोः सक्रियतायां सत्यां राष्ट्रस्य कल्याणं जीवानां मङ्गलञ्च भवति। श्रीमोदी अकथयत् यत् देशस्य यूनां सामर्थ्यम् आकांक्षाः च अन्तरिक्षवत् अपरिमिताः सन्ति। प्रधानमन्त्रिणा अभाष्यत यत् भारतस्य रिफॉर्म एक्सप्रेस इति परिष्कारगतौ आरोहणस्य परिणामः वर्तते, यत् भारतस्य युवानः धैर्यं प्रदर्श्य सफलतां प्राप्नुवन्ति। सः प्रोक्तवान् यत् केवलं एकस्मिन् मासे देशेन अनेके विशिष्टाः कीर्तिस्तम्भाः अधिगताः, येषाम् उपलब्धिः प्रत्येकं नागरिकं गौरवेण पूरयति। प्रधानमन्त्री अवदत् यत् राष्ट्रिय मञ्चे, अन्ताराष्ट्रिय पटले, साम्प्रतं च अन्तरिक्षे अपि इमे क्षणाः भारतस्य कृते सत्यमेव गौरवपूर्णाः आसन्। श्रीमोदी अवदत् यत् विभिन्नेषु क्षेत्रेषु युद्धस्य निरन्तर संकटमालक्ष्य समग्रं विश्वं चिन्तितमस्ति। पश्चिमेशिया क्षेत्रस्य संघर्षः भारत सदृशानां देशानां कृते एकं महत् संकटमासीत्। ये ऊर्जा क्षेत्रे अन्येषाम् उपरि आश्रिताः सन्ति। पेट्रोल डीजल एलपीजी उर्वरक रसायनादीनां विषये बहवः प्रत्यवायाः संकटाः च उत्पन्नाः, तथापि भारतेन 7.7% विकासमानांकः संरक्षितः, येन भारतं विश्वस्मिन् तीव्रतमा वर्धमाना अर्थव्यवस्था संजाता। अस्मिन् एव पृष्ठभूमौ वर्षाकालीन सत्रस्यारम्भः भवति, देशः गतिशीलतां धारयति, संसदः भावना च तस्यां गतौ नवीनाम् ऊर्जां संचारयति इत्यपि प्रधानमन्त्रिणा प्रतिपादितम्। संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ newsonair चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः तस्याः मेल्डोवियन समकक्षया मया संधु इत्यनया सह अद्य व्यापार निवेश कृषि स्वास्थ्य सेवा नवीकरणीयोर्जा अंकीय सार्वजनिक संरचना कृत्रिम बुद्धि नवोन्मेष इत्यादिषु प्रमुख विषयेषु द्विपक्षीय सहयोगस्य दृढीकरणाय ऐक्यमत्यं प्रकटितवती। चिशिनाव नगरे मंडल स्तरीय मंत्रणायाः अनन्तरं भाषमाणा राष्ट्रपतिः मुर्मुः स्वकीयां यात्रां ऐतिहासिकीम् इति प्रत्यपादयत्। यतो ह्येषा कस्यापि भारतीय राष्ट्रपतेः मोल्डोवा देशाय प्रथमा राजकीय यात्रा अस्ति। द्विपक्षीय व्यापारस्य निवेशस्य च संवर्धनाय सुदृढ संभरण श्रृंखलायाः सशक्तिकरणाय सहैव सान्द्र व्यापारिक संबंधानां प्रोत्साहनाय उभौ अंगीकृतवन्तौ। राष्ट्रपतिः मुर्मुः अवोचत् यत् भारत मोल्डोवा व्यापारिक मञ्चः आर्थिक सहयोगाय नूतनां गतिं प्रदास्यति। अनेनैव साकं राष्ट्रपतिः मुर्मुः मोल्डोवा देशम् आपत् प्रतिरोधी संरचना गठबंधने सहैव वैश्विक जैवेंधन गठबंधने सम्मिलितुं निमंत्रितवती। सामरिक दृष्ट्या अति महत्वपूर्णे होर्मुज जलसंधौ उत्तरोत्तरं प्रवर्धमाने संघर्षावधौ अद्य अविरतं नवम दिवसेपि अमेरिका ईरान देशयोः परस्परं भीषण सैन्य प्रहाराः अभवन्। अमेरिकी सैन्यैः ईरानस्य होर्मुज नगरं लक्ष्यीकृत्य क्षेपणास्त्र प्रहाराः विहिताः। ईरानस्य अर्धसर्वकारीय वार्ता संस्थया कस्यचित् स्थानीय अधिकारिणः वचनम् उद्धृत्य निवेदितं यत् बुशेह्र प्रान्तस्य दष्टी मण्डलस्य प्राशासनिक केन्द्रे होर्मुज नगरे अमेरिकी प्रहारेण बहुषु भागेषु विद्युत् प्रवाहः पूर्णतया अवरुद्धः अभवत्। वृत्तान्तानुसारम् अस्मिन् प्रहार क्षेत्रे इस्लामिक रेवोल्यूशनरी गार्ड कॉर्प्स इत्यस्य नौसैन्य प्रतिष्ठानानि आसन्। अनेन सैन्य प्रहारेण होर्मुज नगरस्य कतिपयेषु भागेषु तत्क्षणमेव विद्युत संभरण श्रृंखला बाधिता अभवत्। अपरत्र जॉर्डन देशस्य सर्वकारीय प्रसारण संस्थया सामाजिकान्तर्जालीय पटले निवेदितं यत् तस्य देशस्य वायु प्रतिरक्षा प्रणाल्या ईरान देशात् जॉर्डन भूभागं प्रति प्रक्षिप्तानि त्रीणि क्षेपणास्त्राणि तथैव विनाशितानि। चतुर्थं क्षेपणास्त्रं जॉर्डन देशस्य दक्षिण दूरस्थ क्षेत्रे पतितं, येन कापि जनधनहानिः न जाता। समाचार माध्यमानुसारम् एतानि क्षेपणास्त्राणि जॉर्डन देशस्य दक्षिणतटीय नगरे अकाबा इत्यत्र स्थितान् अमेरिकी विमानस्थानकान् लक्ष्यीकृत्य प्रक्षिप्तानि आसन्। भारत ऋतु विज्ञान विभागेन अद्य हिमाचल प्रदेश जम्मू कश्मीर लद्दाख उत्तराखंड राज्येषु अतिवृष्टिपरा रक्तवर्णीया संचेतना उद्घोषिता इति वार्ताः।
9: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 6:30 ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.

ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో అమరావతి ఛాంపియన్షిప్ 2026 నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం డిఆర్ఓ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026లో జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావడానికి అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. అండర్ 17, అండర్ 23 బాలురు బాలికల విభాగాల్లో మొత్తం 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. జూలై 15 నుంచి 25 వరకు నియోజకవర్గ స్థాయి ఎంపికలు, జూలై 26 నుంచి ఆగస్టు 10 వరకు జిల్లా స్థాయి అంతర్ నియోజకవర్గ పోటీలు, ఆగస్టు 20 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు, ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను జూలై నెలాఖరుకల్లా పూర్తిగా తొలగించి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని దొంతాలి డంపింగ్ యార్డును మంత్రి పరిశీలించి అక్కడ జరుగుతున్న చెత్త ప్రాసెసింగ్ పనులు అధికారులతో కలిసి సమీక్షించారు. పనులు శరవేగంగా సాగుతూ ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చెత్త నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం

చేసి ప్రజలపై చెత్త పన్ను విధించిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 153 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు. తమ ప్రభుత్వం గత 2 ఏళ్లలో 130 లక్షల టన్నుల చెత్తను తొలగించగా మిగిలిన 23 లక్షల టన్నుల చెత్త ప్రస్తుతం ప్రాసెసింగ్ లో ఉందని, జూలై నెలాఖరు కల్లా

జరిగిందని తెలిపారు. ఈ ప్లాంట్ పూర్తయి ఉంటే రాష్ట్రంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే 7,000 టన్నుల చెత్తను అదే రోజున ప్రాసెస్ చేసే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. విజన్ అవగాహన లేక ప్లాంట్ల ఏర్పాటును గాలికి వదిలేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరో 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటుకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారని, వాటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 107 ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, జూలై నెలాఖరు కల్లా వాటన్నింటినీ ప్రారంభిస్తామని వెల్లడించారు. దొంతాలి డంపింగ్ యార్డులో సుమారు 100,000 టన్నుల చెత్తను తొలగించాల్సి ఉందని, ఈ నెలాఖరు కల్లా దాన్ని పూర్తిగా తొలగిస్తామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రముఖ కోచింగ్ సంస్థల సహకారంతో నడపబోతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ COESలో ఇంటిగ్రేటెడ్ ఐఐటి జేఈఈ నీట్ కోచింగ్తో కూడిన ఇంటర్మీడియట్ మొదటి మరియు 2వ సంవత్సర ఎంపీసీ బైపీసీ కోర్సుల్లో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు APSWRIES కార్యదర్శి ఐఏఎస్ వి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది రాష్ట్రంలో 3 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో బుధవారం జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు అధ్యక్షతన ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లాలోని రైస్ మిల్లర్లు, దాల్ మిల్లర్లు, హోల్సేల్ వ్యాపారులు హాజరయ్యారు. సమావేశంలో జిల్లాలో గత నెల రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన అంశాన్ని సమీక్షించారు. ధరల పెరుగుదలకు గల కారణాలపై వ్యాపారులతో జాయింట్ కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు నిత్యం వినియోగించే కందిపప్పు, మినప్పప్పు, వంట నూనెలు, బియ్యం ధరలు ఈ నెలలో అధికంగా పెరిగాయని తెలిపారు. ధరలను తగ్గించేందుకు రైస్ మిల్లర్లు, దాల్ మిల్లర్లు, వ్యాపారులు జిల్లా యంత్రాంగానికి పూర్తిగా సహకారం అందించాలని కోరారు. జిల్లాలో వినూత్నంగా నిర్వహిస్తున్న పల్లె వీక్షణ కార్యక్రమంలో ప్రజలు అందజేస్తున్న అర్జీలను 30 రోజుల్లో పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. గురువారం పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యేతో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ పులికల్లు గ్రామ సమీపంలో చేపడుతున్న బీబీజీ రామ్జీ ఉపాధి హామీ పనులు పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మమేకమై వారి అభ్యసన సామర్థ్యాలు తెలుసుకున్నారు. తాగునీటి నాణ్యతను పరిశీలించి గ్రామంలో మినీ గోకులాన్ని ప్రారంభించారు. 2026-27 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం నిధులను ఈ నెల 22వ తేదీన ప్రభుత్వం విడుదల చేయనుందని, జిల్లాలోని బ్యాంక్, పోస్టల్ బ్యాంక్ అకౌంట్లు లేని ఇంటర్మీడియట్ ఎస్సీ విద్యార్థులు వెంటనే అకౌంట్లు ఓపెన్ చేసుకుని సంబంధిత అకౌంట్ ఎన్పీసీఐ లింక్ చేయించుకోవాలని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్పీసీఐ లింక్ చేసుకున్న అకౌంట్లకు మాత్రమే తల్లికి వందనం నిధులు విడుదల చేయడం జరుగుతుందని వెల్లడించింది. ఐటీ హబ్గా దూసుకువెళ్తున్న నెల్లూరు జిల్లాలో ఐటీ పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమర్షియల్ భవనాలు, కార్యాలయ సంస్థలు, భూముల యజమానులు తమ వివరాలు ITINFRA.AP.GOV.IN వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసి ఐటీ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో నెల్లూరు నగరానికి మంజూరైన 101 ఎలక్ట్రిక్ డోర్ టు డోర్ చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగర మేయర్ సుజాత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్లు రూప్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పనిచేస్తున్నారని అన్నారు. నెల్లూరు నగరానికి ప్రభుత్వం మొత్తం 200 ఎలక్ట్రిక్ ఆటోలు మంజూరు చేయగా తొలి విడతలో 101 వాహనాలు ప్రారంభించడం సంతోషకరమన్నారు. నెల్లూరు రూరల్ సమీపంలో దొంతాలి వద్ద ఏర్పాటు చేసిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను కూడా సీఎం ప్రారంభించారని అజీజ్ తెలిపారు.

0: ఇవి ఈ వారంలో జరిగిన వార్తా విశేషాలు. వచ్చే వారం మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మరణెల్లూరు కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ తమణ నాగేశ్వరరావు గారు, సమర్పణ సయ్యద్ అబిదు హుసేన్.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమంలో. ఇప్పుడు సమాచార వేదిక, స్థానిక సమాచారం వింటారు. నెల్లూరు నగరంలో రాత్రి వేళల్లో అసాంఘిక చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు గాను జిల్లా పోలీసులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఎస్టీఎఫ్ బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, వాహనాలు, లాడ్జీలు, గెస్ట్ హౌస్లు మరియు అనుమానాస్పద వ్యక్తులపై కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. Under 5-7 విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని వెండి, కాంస్య పథకాలను సాధించిన ధృతి Under 8-10 విభాగాల్లో జాతీయ స్థాయిలో 3 ఈవెంట్లలో పోటీపడి ఇప్పటి వరకు 2 బంగారు, 1 వెండి పథకాన్ని తన ఖాతాలో వేసుకుంది. గత 4 ఏళ్లుగా నెల్లూరు జిల్లా పోటీల్లోనూ వరుసగా బంగారు పథకాలు సాధిస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ నెల 14 నుంచి 17 వరకు కాకినాడలో నిర్వహించినటువంటి ఓపెన్ ఛాంపియన్షిప్ 2026లో ధృతి 3 ఈవెంట్లలో పోటీ చేసి 2 స్వర్ణాలు, 1 రజత పథకాన్ని గెలుచుకుంది. ఈ విజయంతో జిల్లా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తన సత్తా నిరూపించుకుంది. సోమశిల జలాశయం క్రిస్టిగేట్లు, ఇతర మార్గాల ద్వారా జరుగుతున్నటువంటి లీకేజీలపై ప్రత్యేక దృష్టి సారించారు అధికారులు. గతంలో గేట్ల లీకేజీలను పరిశీలించి మరమ్మతులు చేసేందుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రత్యేక బృందాన్ని తీసుకువచ్చారు. 11 క్రిస్టిగేట్లు, 17-18 రివర్స్ క్లూయిజ్ల వద్ద అధిక లీకేజీలు ఉన్నట్లు గుర్తించి మరమ్మతులు చేశారు. పూర్తి స్థాయిలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు ఉన్నతాధికారులు. బుచ్చిరెడ్డిపాలెంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి దేవస్థానంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 12 వరకు భక్తుల భాగస్వామ్యంతో ఆషాఢమాస సారి సమర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాలక మండలం ప్రకటించింది. అయితే ఈ కామాక్షి అమ్మవారిని శాకంబరీదేవిగా ప్రత్యేకంగా అలంకరించనుండగా వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని నయన మనోహరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శనం కల్పించనున్నారు. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ కళకళలాడింది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించినటువంటి రాకెట్ శనివారం మధ్యాహ్నం గర్జిస్తూ నింగిలోనికి దూసుకువెళ్లింది. ప్రయోగం విజయవంతం కావడంతో షార్లోని లాంచ్ వ్యూ గ్యాలరీలో ఉన్నటువంటి విద్యార్థులు, శాస్త్రవేత్తలు, కుటుంబ సభ్యులు ఆనందంతో కేరింతలు కొట్టారు. భారత భూభాగం నుంచి ఓ ప్రైవేట్ సంస్థ చేసినటువంటి తొలి ఆర్బిటల్ ప్రయోగం విజయవంతం కావటం దేశీ అంతరిక్ష ప్రస్థానంలోనే కీలక మైలురాయి. మీరింతవరకు స్థానిక సమాచారం విన్నారు. సమాచార వేదిక మీకు అందించిన వారు శ్రీమతి కే మేరీ సుచిత. ఇంతటితో ఈనాటి స్థానిక సమాచారం సమాప్తం.
2: పిఎం జై, అబ్ గరీబో కే జై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇప్పుడు జానపద గేయాలు వింటారు.

0: పొలాల్లో పనిచేసేటప్పుడు పాటలే వారి శరీర కష్టాన్ని ఉపశమింప చేయగలవు కదా. ఇవి సర్వే సర్వత్రా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నవి. ఈ జిల్లాలో ఒక పాట, విశాఖపట్నాన బీతి గుమ్మాన. ఈ పాటలో మేదర గుర్తుని చక్కగా చిత్రించారు.
1: మరి సంధ్యగా ఎదురు.

0: ಉಪನಿಂದಿ ಪ್ರಸಾದಿರು
1: ತಂದ ಮಾಮ
0: ಉಪನಿಂದ ಪ್ರಸಾದ ನಡೆದಾಡಿ ಅದರಲ್ಲಿ

0: వెళ్ళారమ్మ
1: వద్దకి
0: అల్లకేందరే కూతురు అయ్యందర గారు చల్లగడు గురు కూతురు
1: గ్రహరే
0: గుణ పరమా ఉయ్యారో చల్ల

0: చల్ల చల్ల
1: మానిచ్చారు
0: ఊరు పోతుళ్ళు గబియారో వారు మాన్నారు
1: చల్ల వారు మాన్నారు.

102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

చర్చని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాల్లో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

0: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ చిత్రం నుంచి ఏ పాట వినాలన్నా
1: ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి అందించిన బెస్ట్ ట్రాక్. నాగార్జున అమల లాంటి హిట్ పేర్స్ నటించిన చిత్రాలు.
0: ఆత్రేయ అలవోకగా రాసిన పాటలు.
1: హిట్

0: పాడాలి.
1: వీటితో పాటు మరెన్నో నాటి నేటి మేటి కలయికతో అందించే సుమధుర సినీ గీతాల సమాహారమే హలో అభిరుచి.
2: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినాలంటే 0861233311 లేదా 0861233311 నంబర్లకు డయల్ చేయండి.

ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్జ్ పై ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా April 1 విడుదల ఈ చిత్రంలోని మధురమైన పాట వింటారు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రగారి గానంలో, వేటూరి గారి రచనలో ఇళయరాజా వారి పాట ఇప్పుడు విందాం.

అద్భుతమైన పాట విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కి విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోల్డోవా దేశ పర్యటనలో అన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యం ఆరోపణలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ని ఆదేశించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం వల్ల లోక్సభ రాజ్యసభలు పలుమార్లు ఈరోజు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ఇటీవల కన్ను మూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. నాదళ్ల భాస్కర్రావు, ఉమ్మతి దేవి, సుధాంశు సీల్, మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి, కేపీ ధన్పాలన్, ప్యారేలాల్ శంఖవర్లకు సభ నివాళులర్పించింది. ఖతార్ జాతిపిత అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్ థనీ కూడా సభ నివాళులర్పించింది. భారత్ ఖతార్ సంబంధాన్ని రూపొందించడంలో షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీ కీలక పాత్ర పోషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఖతార్ ఫాదర్ అయిన అమీర్ 18 సంవత్సరాల పాటు ఖతార్గా అమీర్గా సేవలందించి ఆధునిక ఖతార్ నిర్మాణానికి పునాది వేశారని ఓం బిర్లా చెప్పారు.
1: మహామహిమ్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ నే జూన్ 1995 సే జూన్ 2013 తక్ 18 వర్షం తక్ ఖతర్ కే అమీర్ కే రూప్ మే కార్య కియా. ఉన్హోనే ఆధునిక ఖతర్ కీ నీవ్ రఖీ. ఉన్హోనే భారత్ ఖతర్ సంబంధో కే సంవర్ధన్ మే భీ మహత్వపూర్ణ భూమికా నిభాయి.
0: సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ సహా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్షా పత్రం లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, మర్యాదను కాపాడాలని ఓం బిర్లా పదే పదే ప్రతిపక్షాలను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో ముందు సభ 12 గంటల వరకు వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను 12:30 వరకు వాయిదా వేశారు. 12:30 దిగువ సభ మళ్లీ సమావేశమైనప్పుడు కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. సభలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలని కోరుతూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న దిలీప్ సఖ్య సభను నడిపించేందుకు ప్రయత్నించారు. పార్లమెంట్లో ముఖ్యమైన సమస్యలు ప్రస్తావించడానికి ప్రజలు తమ ప్రతినిధులను సభకి పంపారని ఆయన గుర్తు చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆయన విజ్ఞప్తిని పెడచెవిచి పెట్టడంతో సభ 1:00 వరకు వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యులు 1 గంటకు తమ డిమాండ్లను మరోసారి చెప్పి నినాదాలు చేశారు. కానీ సభలో గందరగోళం కొనసాగడంతో 2:00 వాయిదా వేశారు. అనంతరం 3:00 సభలో అదే పరిస్థితి ఉండడంతో రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా ఈరోజు పలుసార్లు వాయిదా పడింది. 5వ వాయిదా అనంతరం 2:30 డిప్యూటీ చైర్మన్ హరివంశ్ షెడ్యూల్డ్ వ్యవహారాలు చేపట్టడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేసి నిరసన కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేశారు. నీట్ అంశంపై సభలో ఈరోజు 6 వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ

పంకజ్ చౌదరి మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు పరిమాణంలో 24,162 కోట్లకు విలువపరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక చర్యలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. మోసపూరితమైన లావాదేవీని అరికట్టేందుకు రిస్క్ ఆధారిత లావాదేవీలపై పరిమితులు, అనధికార మొబైల్ నంబర్ మార్పులు, ఎస్ఎంఎస్ ఆధారిత ధృవీకరణ, దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు మొదలైనవన్నీ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వ్యక్తుల మధ్య అంటే పీటూపీ, వ్యక్తి నుండి వ్యాపారికి పీటీఓం జరిగే చెల్లింపులను సులభతరం చేసేందుకు యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించారని కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మోల్డోవాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినోలోని స్టెఫెన్ సెల్మారెసీస్ ఫాంట్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. రాష్ట్రపతితో పాటు భారత్ మోల్డోవాకు చెందిన ఉన్నతాధికారులు కూడా మోల్డోవా జాతీయ వీరుడికి గౌరవ సూచకంగా ఇరు దేశాల మధ్య సార్వభౌమత్వం, స్నేహం తదితర ఉమ్మడి విలువలకు ప్రతీకగా ఈ నివాళి అర్పించారు. వేగంగా అభివృద్ది చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత్ మోల్డోవాల మధ్య మరింత లోతైన ఆర్థిక సంబంధాలు ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పిలుపునిచ్చారు. చిసినోలో భారత మోల్డోవా వాణిజ్య వేదికలో ప్రసంగిస్తూ భారత రాష్ట్రపతి మోల్డోవాలో జరుపుతున్న మొట్టమొదటి అధికార పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పౌర సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము అన్నారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్ధత ఆధారంగా భారత్ మోల్డోవా మధ్య ఆత్మీయ, స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. భారత్ వికసిత్ భారత్ వైపు సాగించే ప్రయాణంలో విశ్వసనీయమైన ఉమ్మడి శ్రేయస్సు ఆధారంగా ఉండే భాగస్వామ్యాలు కోరుకుంటోందని, మోల్డోవా వ్యూహాత్మక స్థానం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న అనుసంధానం తమకు ఆకర్షణీయమైన భాగస్వామిగా మారుస్తున్నాయని ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరపవలసిందిగా ఆందోళనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈ ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని నడ్డా సోషల్ మీడియాలో తెలియజేశారు. తమ సమావేశం సౌహార్ద వాతావరణంలో జరిగిందని, ప్రతినిధి బృందంతో ప్రాథమిక మౌఖిక చర్చ వివరంగా జరిగిందని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు ప్రభుత్వానికి ఒక లిఖిత పూర్వక వినతి పత్రం సమర్పించారని నడ్డా చెప్పారు. ప్రదర్శనకారులు తమ బైఠాయింపు ఆందోళన విరమించుకోవాలని, సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో అధికార యంత్రాంగానికి సహకరించాలని కూడా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలోని రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సిట్ ఏర్పాటుపై తగిన ఆదేశాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ ఆదేశించింది. రామాలయం విరాళాల వివాదాన్ని రాజకీయం చేయవద్దని కూడా పార్టీని కోరింది. రామాలయం విరాళాల వివాదం అనేది నేరానికి పాల్పడిన ఒక సాధారణ కేసని, సరైన దర్యాప్తులా జరిగేలా చూడడమే కోర్టు ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం రాష్ట పోలీసులే దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు అందజేసి ఈ నెల 27వ తేదీన అత్యున్నత ధర్మాసనం ఈ పిటిషన్పై తిరిగి విచారణ జరుపుతుందని కోర్టు ప్రకటించింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం హెచ్చరిక, చార్ధామ్ యాత్రా మార్గంలో వివిధ ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడిన సంఘటనల నేపథ్యంలో ఈరోజు చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రోడ్లు బ్లాక్ అయిన చోట్ల యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో వసతి కల్పించేలాగా, మార్గాలు పూర్తిగా సురక్షితమైనవిగా ప్రకటించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభించేలాగా గఢ్వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. లేబర్ పార్టీ నూతన నాయకుడిగా ఎన్నికైన యాండీ బర్న్హామ్ యునైటెడ్ కింగ్డమ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేర్ స్టార్మర్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయిన 56 ఏళ్ల యాండీ బర్న్హామ్ ను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కింగ్ చార్ల్స్ ఆహ్వానించారు. అంతకుముందు తన రాజీనామాను అధికారికంగా సమర్పించేందుకు రాజును కలవడానికి వెళ్లే ముందు

బ్రిటన్ ప్రధానమంత్రిగా 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి స్టార్మర్ తన చివరి ప్రసంగం చేశారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు 9 11వ తరగతి విద్యార్థినులపై లైంగిక దాడి చేశారన్న వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలను సోమోటో పరిగణనలోకి తీసుకున్న కమిషన్ 2 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. శేషాలు మరొకసారి. నీట్ పేపర్ లీక్ తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్ కు విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన చేస్తున్న ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో ఎల్ నినో నేపథ్యంలో పంటల ప్రణాళిక ఈ అంశం వింటారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రతిమ.
2: రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు ఎల్నినో ఈ నేపథ్యంలో పంటల ప్రణాళిక అన్న అంశం పైన రైతు సోదరులందరికీ అవగాహన కల్పించడానికి ఈ టాపిక్ ఎన్నుకోవడం జరిగిందండి. ఇది మనం మొదటగా ఎల్నినో అంటే ఏంటి అని, ఆ ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు ఏంటి, భవిష్యత్తులో మన ప్రణాళిక ఎలా ఉండాలి, ప్రస్తుతమున్న ఖరీఫ్ సీజన్లో పంటల ప్రణాళికలపైన రైతులు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, ఎలాంటి జాగ్రత్త వహించాలి అన్న అంశం పైన మనము ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఎల్నినో అనేది ఏంటంటే తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఆ ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఏర్పడే ఒక సముద్ర సహజ ప్రక్రియ ఇది. ఈ కారణంగా ప్రపంచ వాతావరణ వ్యవస్థ మొత్తం కూడా ప్రభావితం చేస్తుంది ఈ ఎల్నినో అనేది. కాబట్టి ప్రపంచంలో ఎన్నో దగ్గర్ల కొన్ని చోట్ల అధిక వర్షపాతము, తుఫానులు, వరదలు, మరికొన్ని చోట్ల లోటు వర్షపాతము, కరువులు, అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, నీటి వనరులపైన ప్రభావము, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వెరసి మొత్తంగా వివిధ దేశాలపైన ఆహార భద్రత పైన గణనీయమైన ప్రభావం చూపిస్తుందండి ఈ ఎల్నినో. సాధారణంగా కొన్ని సంవత్సరాలలో ఎల్నినో ఏర్పడి అది బలహీనంగా, మధ్యస్థంగా, బలమైనదిగా ఉన్నప్పటికీ కూడా హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఇండియన్ ఓషన్ డైపోల్ అన్న దాని మూలంగా భారతదేశం పైన ఈ ప్రభావం కొంచెం తగ్గి సాధారణ వర్షపాతం సంభవించిన సంవత్సరాలు అనేకంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి లోటు వర్షపాతం సంభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ 2026 సంవత్సరము జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా కొంత ఎక్కువ తీవ్రత కలిగిన ఎల్నినోగా పరిగణిస్తూ సూపర్ ఎల్నినోగా దీన్ని పిలుస్తున్న నేపథ్యంలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు లేదా మన భారత వాతావరణ సంస్థ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి ముందస్తు సూచనలు జారీ చేశారండి. ఇదేంటంటే ఏప్రిల్లోనూ మే నెలలో జారీ చేసిన దాన్ని బట్టి మనకు ఈ ఖరీఫ్ సీజన్ లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం సంభవించే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు కొంత అధికంగా సాధారణం కంటే నమోదయ్యే అవకాశం ఉందని, ఉక్కపోత, వేడి గాలులు ఇలాంటి ప్రభావం ఉంటుందని మనకు తెలియజేశారు. దీని మూలంగా ఏంటంటే ఈ ఎల్నినో 2026 గురించి ఈ భారత వాతావరణ సంస్థ ఇచ్చిన ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో వర్షపాతము ఓవరాల్ గా అంటే మనం చూసుకున్నట్టయితే ముందు సంవత్సరాలలాగా కాకుండా కొంత సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కొంత ఉష్ణోగ్రతలు ఇప్పుడు మనము అనుభవిస్తున్నట్టుగా సమ్మర్ వంటి వేడి ఎక్కువగా ఉన్నటువంటి దినాలు కంటిన్యూ అవుతున్నాయి. జూన్ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా ఈ జూన్ జూలైలో కూడా ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతూ వర్షము లేకొని సీజన్స్ మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు, వేడి గాలులు ఎక్కువగా సాధారణం కంటే ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి ఖరీఫ్ సీజన్ పైన కొంత అప్రమత్తత కలిగి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అసహజ వాతావరణ పరిస్థితులు మనకు వచ్చినప్పుడు వాటిని అధిగమించుకుని పంటలను సంరక్షించుకునే దిశగా మన పంటల ప్రణాళిక లేదంటే మనం సాగు పద్ధతుల్లో కొంత మార్పులు, చేర్పులు ఇలాంటివి చేపట్టి కొంత విజ్ఞత కలిగి వాతావరణాన్ని గమనిస్తూ వ్యవసాయం కనుక చేసుకున్నట్లయితే కొంతవరకు మనం పంటలను ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి కాపాడుకుని కొంత సుస్థిర దిగుబడులు సాధించేదానికి మనకు అవకాశం ఉంటుందండి. మామూలుగా మనం చూసుకున్నట్లయితే సీజన్ మొత్తం ఖరీఫ్ సీజన్ మంచి వర్షాలు పడి సాధారణ వర్షాలు పడ్డప్పుడు ఉన్న పంటల స్థానంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు అసాధారణ వాతావరణ పరిస్థితులతో పాటు ఎలాంటి పరిస్థితులు కూడా సాగుకు అనుకూలించినప్పుడు ఇలాంటి వాతావరణ వైపరీత్యాలను ఎదుర్కోవటానికి మనం వేసుకునే పంటల్ని ప్రత్యామ్నాయ పంటలు అంటారండి. మామూలుగా సీజన్ గనుక మనకు మంచిగా ఉండి వర్షపాతం మనకు సాధారణ వర్షపాతమే నమోదైనప్పుడు మనం అన్ని రకాలైనటువంటి నీటి వసతి కింద పండే పంటలు, ఆరుతడి పంటలు, అదేవిధంగా వర్షాధార పంటలన్నీ కూడా మనము సాగు చేసుకుంటాము. అలా ఎలా అయితే మనకు నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి పంటలన్నీ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఈ మన నేలలు ఎలా రకాలు ఉన్నాయి, మన నేల రకం ఏంటి, మన వర్షపాత లభ్యత గతంలో ఎలా ఉంది, నీటి అనుకూలత, ఏదైనా మనకు కష్టపరిస్థితి పంట మధ్యలో వచ్చినప్పుడు దానికి ఏదైనా రక్షక తడులు ఇచ్చుకోవటానికి నీటి అనుకూలత లేదా రిసోర్సెస్ ఏమైనా మనకు దగ్గరలో ఉన్నాయా అని, పంట కాలాన్ని బట్టి మనం ఏ పంటలు వేసుకోవాలి, ఎలాంటి రకాలు ఎంపిక చేసుకుంటే ఇలాంటి గడ్డు పరిస్థితులు, ఎల్నినో వంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి అనిశ్చిత పరిస్థితినైనా ఆ పంట ఎదుర్కొని తట్టుకొని ఉంటుంది అని మనం ఆలోచించుకుంటూ ఇలా ఎదుర్కోవటానికి, ఇలాంటి కష్ట పరిస్థితులు తట్టుకోవటానికి రూపొందించుకునే ముందస్తు పద్ధతులు కానివ్వండి, ప్రణాళికలు కానివ్వండి, అన్నింటినీ కలిపి మనం సమగ్రంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అని పిలుస్తాము. అయితే ఈ ప్రత్యామ్నాయ పంటలు ఎన్నుకునే ముందర లేదా సాధారణ పంటలు వేసుకున్నా కూడా ఒకవేళ ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచించినప్పుడు కొంత ముందస్తుగా ఆయా ప్రాంతాల దీర్ఘకాలిక సగటు వర్షపాతం ఎలా ఉంది, బెట్ట పరిస్థితులు ఏ సమయంలో మనకు వచ్చేందుకు ఆస్కారం ఉంది, పంట పెరిగేందుకు అనువైన కాలం ఏది, మనకు ఆ సాధారణ పంటలు విత్తుకునే సమయం మనకు అనుకూలించినప్పుడు దానికి బదులుగా విత్తేటటువంటి రెండవ అనుకూలిత సమయం ఎప్పుడు అన్న పరిస్థితులన్నిటిపైన కూడా రైతు సోదరులు కొంత అవగాహన కలిగి ఉండాలండి. అనిశ్చిత వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆహార ధాన్యాల కొరత ఏర్పడకుండా ఇలాంటి వాతావరణ మార్పులైనా కూడా తట్టుకుని దిగుబడి అందించేటటువంటి పంటలు రకాలు, తర్వాత నీటి వినియోగ సామర్థ్యం పెంచే పద్ధతులు ఈ ప్రణాళికలో ప్రధాన భూమిక పోషిస్తాయండి. మామూలుగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్నినో 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వ్యవసాయంలో ఎదురయ్యేందుకు మనకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అంశాలు ఏంటి అని గనక మనం గమనించినట్లయితే మనకు వర్షపాతము అనిశ్చితి ఏర్పడే పరిస్థితి, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి, పంట మధ్యలో ఏదైనా బెట్ట పరిస్థితులు ఏర్పడతాయి అన్న పరిస్థితులు కానివ్వండి, పంట చివరి దశలో మనకు ఏదైనా బెట్ట పరిస్థితి ఏర్పడుతుందా అలాంటి పరిస్థితులు కానివ్వండి, లేదా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయా, అధిక వేడి దినాలు వస్తాయా, ఇలాంటి పరిస్థితులన్నీ మనం గమనించాలండి. ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి మనకు ఋతుపవనాలు ఆలస్యంగా మొదలవ్వచ్చు, మొదలైనా కూడా అస్థిరంగా ఉండొచ్చు, ముందుకు కదలకుండా అక్కడితో ఆగిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి, తర్వాత సాధారణ కంటే కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మనకు కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది. వర్షపాతాలు దినాలు ఖరీఫ్ సమయంలో మనకు 25-30 రోజుల్లో మనకు వర్షం పడాల్సిన దినాలు తగ్గి సరైన వర్షపాత విస్తరణ అన్నది లేకోకుండా పోవడం వల్ల కూడా పంటలు ఆయా దశలలో కొంత ఈ లోటు వర్షపాతానికి గురయ్యే అవకాశం ఉంటుంది. తరువాత పంట విత్తేదానికి కానివ్వండి లేదా పంట మధ్యకాలంలో కూడా తగినంత తేమ లేకపోవడం వల్ల సకాలంలో మనం పంటలు విత్తుకోకపోవడం, ఒకవేళ విత్తుకున్నా కూడా సరైన తేమ లేనప్పుడు మొక్కలు ఎదుగుదల లేకపోవడం వంటి మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా పంట మధ్యలో లేదా చివరి దశలో బెట్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు మనం ఏం ప్రణాళిక తీసుకోవాలి, ఎలాంటి మందుల పిచికారీ చేపడితే మన పంటను మనం కాపాడుకోగలము అన్న అంశాల మీద కూడా రైతులు కొంత అవగాహన కలిగి ఉండాలి. ఆ తర్వాత మనకు తెలిసినట్లుగా ఈ అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు వీచే దినాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అధిక నీటి అవసరత పంటలకు ఖచ్చితంగా ఏర్పడుతుంది కాబట్టి మనకు మొక్కల ద్వారా లాస్ అయ్యేటటువంటి తేమ కానివ్వండి, నేలలో నుంచి లాస్ అయ్యేటటువంటి తేమ కానివ్వండి, వీటన్నిటి మూలంగా కూడా పంటలో కొంత ఎదుగుదల లోపించి మనకు గడ్డు పరిస్థితులు మన ముందర ఉన్నట్లుగా మనకు కనబడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వర్షపాతంలో వచ్చేటటువంటి ఇలాంటి సమస్యలు అన్నిటి మూలంగా కూడా కొంత పంటలు ఆలస్యంగా విత్తుకోవడం జరగచ్చు, తర్వాత విత్తిన పంటలు సరిగ్గా మొలకెత్తకుండా పోవచ్చు, తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో పొలాలలో సరైన మోతాదులో మనము సరైనంతగా మొక్కల సాంద్రత సరిపడినంతగా మనము లేకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పంట గిడసబారిపోయి పెరుగుదల లేకుండా ఉండడము, తర్వాత పంట పోషక లోపాలకు గురి కావడము, అధిక వేడి ఉష్ణోగ్రతలు వచ్చినప్పుడు మొక్కల్లో సంపూర్తిగా ఎదుగుదల లోపించేసి పూత రాలిపోవడము, గింజ కాయలపైన ప్రభావం చూపడము, వీటన్నిటి మూలంగా దిగుబడులు కొంత తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ దిగుబడిని కూడా అధిగమించి మనం సాధారణ దిగుబడులు తీసుకోవటానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలండి. వీటిని మనం గనక ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ వస్తే నేలలో తేమ శాతం మనము ఎలా పెంచుకోవాలి అనే దానికి అవలంబించవలసిన చర్యలు అనుకొనుక మనం చూస్తే మన వర్షాధార భూముల్లో ప్రత్యేకంగా వర్షము సరినంతగా పడిన దగ్గరలా కొంత లోతు దుక్కులు చేసుకుంటాము. వర్షం తక్కువగా ఉన్న సమయాలలో మనం తేమ సంరక్షణ కోసం ప్రతి 3.6 మీటర్లకు ఒక నాగటి చాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే పడ్డ ప్రతి వర్షపు చినుకును కూడా మనము నేలలో దాచుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇలాగా తేమను మనకు నేలలో పడ్డ చినుకు పడ్డట్టుగా మనము దాచుకునే విధానంగా సబ్సాయిలర్ కూడా మనకు చిజిల్ ప్లో అంటారు. దీంతో 45 సెంటీమీటర్ల లోతు వరకు కూడా మనము సాళ్లు చేసుకున్నట్లయితే మనకు అది మనకు దాచిపెట్టి పంటకు కావలసిన సమయంలో లోతు నుంచి కూడా ఇది పంట మొక్కకు అందించగలిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు వాలును బట్టి పొలంలో నీటి కుంటలు ఏర్పరచుకోవడము, తర్వాత వాలును బట్టి చిన్న చిన్న మడుల్లాగా తయారు చేసుకోవడం వల్ల కూడా మనకు పడ్డ నీటిని తేమని మనం దాచుకోవటానికి అవకాశం ఉంటుందండి. మనకు ఒక్కోసారి ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ వర్షపాతము తక్కువ రోజుల్లో కురిసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ నీటిని అంతటినీ కూడా మనం ఈ నీటి కుంటల్లో దాచుకోవడం వల్ల ఈ పొలంలో ఏర్పాటు చేసుకున్న నీటి కుంటల్లో మనము పంట ఎప్పుడైనా మంచిగా మనకు విల్టింగ్ అయినప్పుడు, డ్రై పరిస్థితులు వచ్చి బెట్టర్ పరిస్థితులు నెలకొన్నప్పుడు మనం కొంత రక్షక తడులు ఇచ్చుకోవటానికి ఈ నీటిని వినియోగించుకోవడం వల్లంటి చర్యలు కూడా మనం చేపట్టి నేలలో తేమను నిల్వ చేసుకుని మనం పంటలకు వినియోగించుకోవచ్చండి. అదేవిధంగా ఈ వర్షాధార పంటలు ప్రత్యేకంగా మనం సాగు చేసుకునేటప్పుడు నేలలో ఉన్నటువంటి తేమ ఆవిరైపోకుండా పంట వ్యర్థాలు, వేరుశనగ పొట్టు, ఎండుగడ్డి, ఎండాకులు మన పొలాలలో మనకు లభ్యమయ్యేటటువంటి ఈ వ్యర్థాలతో ఈ వరుసల మధ్య గనక మనము పంట వరుసల మధ్య గనక మనము కప్పి ఒక ఆచ్ఛాదన ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ రకంగా కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంటలు రకాల విషయంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఉన్నాయండి. ఏంటంటే ఇలాంటి వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు కొంత తక్కువ నీటి అవసరం ఉన్న ఎక్కువ వేడిని తట్టుకునేటటువంటి వంగడాలను ఎంచుకుంటే అది చాలా సమంజసంగా ఉంటుంది. మనకు ఎన్నో రకాలైనటువంటి రకాలు మనకు ఉన్నాయి. అయితే దీర్ఘకాలిక రకాలుగా కాకుండా కొంత స్వల్పకాలిక రకాలు కానివ్వండి, మధ్యకాలిక రకాలు కానివ్వండి, బిడ్డను తట్టుకునేటటువంటి రకాలు వేసుకోవడం చాలా ముఖ్యమండి. కాబట్టి నీటి లభ్యతను బట్టి ఎక్కువ నీటి వినియోగం ఉన్నటువంటి పంటలు మనకున్నాయి. ఈ వరి, వేరు, చెరుకు వంటి పంటలు, ఇలాంటి పంటల యొక్క విస్తీర్ణాన్ని తగ్గించి కొంత ఆరుతడి పంటలు మనకు తెలుసు, వేరుశనగ కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, జొన్న కానివ్వండి, చిరుధాన్య పంటలు, ఇలాంటి పంటలను సాగు చేసుకోవడానికి మనం ప్రోత్సహించాలండి. కాబట్టి రైతు సోదరులు కొంతవరకు వరి, చెరక వంటి పంటల యొక్క విస్తీర్ణాన్ని తగ్గించి కొంత ఆరుతడి పంటలను ప్రోత్సహించుకుంటే మంచిది. మనకు తెలుసు, ఒక ఎకరా వరి పంట తీసుకుంటే మనము వాడేటువంటి నీటిని 4 ఎకరాల ఆరుతడి పంటలను పండించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి బెట్ట పరిస్థితులు, ఇలాంటి వర్షపాతము మనకు తక్కువగా ఉన్న ఎల్నినో వంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంత ఈ ఆరుతడి పంటలతో పాటు మనము పప్పు ధాన్యాలు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ స్వల్పకాలిక పప్పు ధాన్యాలైనటువంటి ఈ మినుము కానివ్వండి, తర్వాత పెసర కానివ్వండి, ఇలాంటి పంటలు వేసుకోవచ్చు. ప్రత్యేకంగా వర్షాధార భూముల్లో మనం గనక చూసుకున్నట్లయితే వేరుశనగ కానివ్వండి, కంది కాని, ఆముదము, సజ్జ, రాగి, కొర్ర ఇలాంటి పంటలు, ఎన్నో పంటలు కొంత వేడిని తట్టుకుని బెట్టను తట్టుకునే పంటలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పంటలను కొంత ఏక పంటగా కాకుండా ఈ ఏక పంటతో పాటు కొన్ని అంతర పంటలుగా, ఇప్పుడు ఆరుతడి పంటలతో అంతర పంటలుగా మనము ఇలాంటి పంటలన్నింటినీ కూడా సాగు చేసుకున్నట్లయితే కొంతవరకు మనము ఈ కడ్డు పరిస్థితులను దాటుకోవటానికి, తట్టుకోవటానికి కూడా మనకు వీలుబాటు ఉంటుందండి. అదేవిధంగా మనము పంటలకు చాలా దగ్గరలో వరి పంట వేశారు ఈ సీజన్ లో. ఈ వరి పంట నాట్లు కూడా చాలా దగ్గరలో ముగించారండి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే రైతులు మామూలుగా గాలి ఎక్కువగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ పరిస్థితుల్లో కొంత గాలి, పడమటి గాలి కూడా ఎక్కువగా ఉంటుంది, ఎండ కూడా ఎక్కువగా ఉన్న కారణంగా మనము నీరు కట్టేటప్పుడు కొంత ఉదయ సాయంత్రం వేళల్లో కట్టుకోవడం మంచిది. వర్షం లేని దగ్గర చాలా దగ్గరలో కూడా మనకు సెలైనిటీ ప్రాబ్లం వచ్చి వరి పంట ఎదుగుదల కొంత లోపించే అవకాశం కూడా ఉన్నందువల్ల రైతు సోదరులు సాయంత్రపు వేళల్లో కట్టిన నీటిని, వేడిగా ఉన్న నీటిని తీసివేసి చల్ల వేళల్లో పొద్దున పూట నీరు కట్టుకోవడం చాలా మంచిది. కాబట్టి తప్పనిసరిగా ఇంకా ఎక్కడైనా వరి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి మాత్రం ఉన్నప్పుడు తప్పదు అనుకున్నప్పుడు మాత్రము ఖచ్చితంగా కొంత వెట్ సీడెడ్ ప్యాడీ ఆరు తడి పద్ధతిలో కానివ్వండి, నేరుగా విత్తే వరి, ఇక్కడైతే కొంత నీటి అవసరత తగ్గుతుందో అలాంటి పద్ధతుల్లో వరి సాగు చేపట్టుకుని నీటిని ఆదా చేసుకోవడం మంచిదండి రైతులు. అదేవిధంగా మనకు తెలుసు కొన్ని ఆరు తడి పంటలు వేసుకునేటప్పుడు, వర్షాధార పంటలు వేసుకునేటప్పుడు నీరు మామూలుగా నిలవ కట్టుకోకుండా సూక్ష్మ నీటి పారుదల పద్ధతులున్నాయి మనకు, బిందు సేద్యం ద్వారా, తుంపర్ల సేద్యము, ఇలాంటి వాటితో నీటిని అందించినట్లయితే పంటకు తక్కువ నీటితో కొంత ఎక్కువ పంటను మనం రక్షించుకోవడానికి మనకు అవకాశం ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే మనకు తెలుసు మనం పండించే పంటలకు అన్ని వేళలా నీరు పెట్టాల్సినటువంటి అవసరత లేదు, కేవలము పంట తేమకు ఎక్కడ సున్నిత దశ ఆ దశలను బట్టి నీటి మనకు ఎంత లభ్యత ఉందో దాన్ని బట్టి ఒకటి రెండు రక్షక తడులు అందించుకోవడం ద్వారా కూడా మనం పంటను పూర్తిగా కోల్పోకుండా కొంతవరకు పంటను కొంచెం రక్షించుకోవటానికి మనకు అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఒకవేళ మనం పంట వేసినప్పుడు మధ్యస్థంగా కనుక డ్రై స్పెల్స్ వచ్చినట్లయితే, బెట్ట పరిస్థితి వచ్చినట్లయితే మనం కొంత రసాయనాలు పిచికారీ చేసుకోవడం మంచిది. మనకు తెలుసు ఏదైనా బెట్ట పరిస్థితి వచ్చినప్పుడు పొటాషియం నైట్రేట్ కానివ్వండి, 3.19 3.19 కానీ 0.5% అంటే 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి అవసరం మేరకు మనం పిచికారీ చేసుకోవడం, ఆ బెట్ట పరిస్థితుల నుంచి కొంత మనము విడుదల వస్తుంది పంటకు. అదేవిధంగా ఎక్కువ వేడి ఉన్నప్పుడు, ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు, ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా మనం ఎరువులు వేసుకోకుండా నేలలో సరిపడినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే కొంత ఎరువులు వేసుకున్నట్లయితే కూడా అది పంటకు కొంతవరకు మంచిదండి. ఋతుపవనాలు గనక మనకు ఒకవేళ ఆలస్యం గనక అయ్యి, ఋతుపవనాలు మొదలయ్యి ఆ తర్వాత వర్షాలు రావడం లేట్ అయినప్పుడు కూడా మనం వరి పంటలో నత్రజనిని సాధారణ పద్ధతులు వేసుకుని 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా చేసుకుని, ఒక 2 వంతులు దమ్ములో వేసుకుని, 1 వంతు అంకురం దశలో వేసుకుంటే కూడా మంచిది. అదేవిధంగా మనము ఈ ప్రత్యామ్నాయ పంటలు సాగులు చేపట్టడం, ఇప్పుడు సాధారణంగా మనకు వర్షాధార భూములు అంతట్లో కూడా జూలై ఆఖరి వరకు కూడా వేరుశనగ వేసుకోవచ్చండి ఒక బ్రాడ్ సోయింగ్ విండోలో. అయితే ఈ జూలై దాటిన తర్వాత మనము ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాల్సి వచ్చినప్పుడు మనకు నేలలో ఉన్నటువంటి తేమను బట్టి మనము పంటను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఒక్కోసారి మనం పంటలు తక్కువ వర్షపాతంలో విత్తిన తర్వాత కూడా దీర్ఘకాల బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ పంటకు తేమ కొరత ఎక్కువైనప్పుడు పంట మరి నిర్జీవంగా మారే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తిరిగి మళ్లీ మనము దున్నుకొని విత్తుకోవాల్సి వచ్చిన పరిస్థితుల్లో మనం బెట్టను తట్టుకునేటటువంటి స్వల్పకాలిక రకాల పంటలను మనము సాగు చేసుకుంటే మంచిది. ఈ వర్షపాత లోటు ఉన్నప్పుడు ప్రత్యేకంగా కొంత వేరుశనగ కానివ్వండి, కంది కానివ్వండి, చిరుధాన్యాలు, అపరాలు, మరి ఉలవ లాంటి పంటలను గనక ఏక పంటగా వేసుకోకుండా అలసంద, అనుము, గోర్చిక్కుడు ఇట్లాంటి పంటలతో కొంత అంతర పంట సాగు చేసుకున్నట్లయితే రైతు సోదరులకు చాలా మంచిదండి. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ ఎల్నినో ఉన్న పరిస్థితుల్లో మనం ఈ కంటింజెంట్ ఏదైతే ప్రత్యేకంగా మనం చెప్పుకుంటున్నామో ఈ కంటింజెంట్ క్రాప్స్ అనేటి వాటి మీద మనము దృష్టి సారించాలి. ఈ ప్రత్యామ్నాయ పంటలు ఖచ్చితంగా వేసుకునేటప్పుడు మనము సరైన తేమలో చూసుకొని విత్తుకోవడం మంచిది. మనకు జూన్ 2వ పక్షం నుంచి జూలై 2వ పక్షం వరకు కూడా సాధారణంగా మన రైతు సోదరులందరూ కూడా వేరుశనగ విత్తుకుంటారు వర్షాధారంగా. అయితే ఆగస్టు నెలలో మాత్రము వేరుశనగ విత్తకుండా ఖచ్చితంగా ఈ కంది, ఆముదుము, చిరుధాన్యాలు, అలసంద, అనుము వంటి పంటలను మనము విత్తుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ మాసంలో గనక మనం చూసుకున్నట్లయితే ఉలవ పంటను విత్తనం కొరకు మనము విత్తుకునేదానికి అన్ని జిల్లాలకు కూడా మనకు ఎంతో అనుకూలం ఉందండి. ఈ దక్షిణ మండలంలో మనకు తిరుపతి జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, నెల్లూరు ఇలా ఈ 5 జిల్లాలలో కూడా మనకు వరి, వేరుశనగ ప్రధాన పంటలు అయినప్పటికీ కూడా ఈ నైరుతి ఋతుపవన ప్రభావము మనకు తక్కువగా ఉన్నప్పుడు మన నేలలను బట్టి మనకు కొంత తేలికపాటి నేలలున్నాయి, మన ప్రాంతంలో కొంత బరువు నేలలు కూడా ఉన్నాయి. కాబట్టి వాతావరణ పరిస్థితిని బట్టి మనము ఆయా పంటలు విత్తుకోవాలండి. ప్రత్యేకంగా మనం అన్నమయ్య జిల్లా మనం కనుక చూసుకున్నట్లయితే సాధారణ పంటలు మనకు వేరుశనగ, కంది, సజ్జ, ఈ చిరుధాన్యాలు

ఇవన్నీ కూడా మనకు సాధారణ పంటలు. అయితే మనకు జూన్ మాసం అయిపోయింది. జూన్ మాసంలో వేరుశనగ కంది లేదా వేరుశనగలో కంది లేదా వేరుశనగలో ఆముదము 7:1 నిష్పత్తిలో మనము అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. జూలైకి వచ్చేటప్పటికి కంది

మనం నష్టపోయినా కూడా ఇంకో పంట తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు మనము రెండో పక్షంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము కంది ఆముదు వంటి పంటలను చిరుధాన్య పంటలతో పాటు వేసుకోవచ్చు. వీటితో పాటు కొంత అలసంద అనప వంటి పంటలు కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అన్నమయ్య జిల్లాలో కొంత బరువు నేలలున్న ఏరియాలో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న పంటలన్నిటితో పాటు కొంత జొన్న పెసర కూడా మనము కాంబినేషన్ లో అంతర పంటలుగా వేసుకోవచ్చు. రాగి పంటను కూడా ఆగస్టు మాసంలో వేసుకోవచ్చండి. వీటితో పాటు తప్పనిసరిగా ఏ జిల్లా అయినా కూడా ఇప్పుడున్న ఖరీఫ్ సీజన్ కు కొంత పశుగ్రాస పంటలు పండించుకొని మన పశువులను కూడా మనము పశువుల ఆహారం విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. తర్వాత కడప జిల్లా గనుక మనం వచ్చినట్లయితే సాధారణంగా వేరుశనగ, ఆముదము, కంది, సజ్జ ఇలా ప్రొద్దుతిరుగుడు పంటలు వేస్తారు. అయితే జూలై 15 వరకు కూడా వేరుశనగతో పాటు కందిని 7:1 నిష్పత్తిలో మనం అంతర పంటగా 10:1 11:1 నిష్పత్తిలో కూడా మనము వేసుకోవడానికి అవకాశం ఉందండి. జూలై 30 వరకు కూడా పై పంటలన్నిటితో పాటు మనము కొర్రలు కానివ్వండి, తర్వాత గోరుచిక్కుడు, అలసంద వంటి కూరగాయ పంటలు కూడా సాగు కూడా మనం చేపట్టచ్చండి. సెప్టెంబర్ మాసం వచ్చేటప్పటికి మనము పెసర పంటను కూడా చిరుధాన్య పంటలతో పాటు మనం వేసుకోవచ్చు. అయితే మనకు ఈ ఖచ్చితంగా ఈ కడప జిల్లాలో కంది పెసర పంట 1:5 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకున్నా కానీ ఆముదుము కొర్ర 1:3 నిష్పత్తిలో వేసుకున్నా కూడా మనకు ఇలాంటి ఎల్నినో పరిస్థితి వచ్చినా కూడా ఈ పంటలు కొంతవరకు మంచిగా మనకు ఉండే అవకాశము ఉంటుందండి. చిత్తూరు జిల్లాకు విషయానికి వస్తే గనుక చిత్తూరు జిల్లాలో కూడా కొంత వేరుశనగ కంది జూలై 1 వరకు, వేరుశనగ కంది ఆముదము జూలై 2 వరకు వేసుకోవచ్చు. అయితే అంతర పంటలుగా వేరుశనగ కంది, వేరుశనగ అనపను, వేరుశనగ కంది అయితే 7:1, వేరుశనగ అనప అయితే 10:1 నిష్పత్తిలో మనం వేసుకోవాలండి. జొన్న, మొక్కజొన్న లాంటి పంటలు, C4 పంటలు కొంత ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి కాబట్టి ఇలాంటి పంటలను కూడా మనము చిత్తూరు జిల్లాలో సాగు చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా ఆగస్టు 1 వచ్చినప్పుడు మాత్రము వేరుశనగ కంది, వేరుశనగ అనప వంటి అంతర పంటలతో పాటు జొన్న కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, అలసంద కానివ్వండి ఇలాంటి పంటలన్నీ కూడా మనము సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు పశుగ్రాస పంటలు కూడా మనం సాగు చేసుకోవచ్చండి. తర్వాత ఆరుతడి పంటలు అయినటువంటి రాగిని కూడా మనము సాగు చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆ రాగి పంట వైపు కూడా కొంత మనము ఏరియాను మనం కేటాయించుకోవచ్చు. పెసర పంట కానివ్వండి, కొర్ర పంట కానివ్వండి, సెప్టెంబర్ మాసం అయితే కనుక ఉలవ పంట కూడా మనము చక్కగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత తిరుపతి జిల్లా విషయానికి వస్తే గనక మనము జనరల్ గా ఇక్కడ నార్మల్ క్రాప్స్ వచ్చి మే నుంచి కూడా ఈ వేరుశనగ, నువ్వులు, కంది ఆవుదమండి. అయితే జూన్ 2 వరకు ఈ నువ్వులు పంట వేసుకుంటారు, వేరుశనగ వేసుకుంటారు నీటి వస్త కింద. జూలై 1 వచ్చేటప్పటికి ఈ వేరుశనగ, కంది, తర్వాత చిరుధాన్యాలలో కొర్ర పంటను కానివ్వండి, అరికలు, సామలు, వరిగ పంట ఇలాంటి చిరుధాన్యాలన్నీ కూడా జూలై 1 వరకు వేసుకోవచ్చు. తర్వాత జూలై 2 ఈ చిరుధాన్యపు పంటలు, వేరుశనగ, కందితో పాటు ఆముదాన్ని కూడా ఈ జూలై 2 మనం విత్తుకోవచ్చండి. అదేవిధంగా ఆగస్టు 2 వరకు కూడా కంది, ఆముదము, అలసంద, అనప, ఉలవ వంటి పంటలను విత్తుకోవచ్చు. అయితే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ అంతా కూడా మనం ఉలవ పంట వేసుకోవడానికి, విత్తన పంటగా వేసుకోవడానికి ఉలవ చాలా అనుకూలమైన పంట అండి. అన్ని జిల్లాలలో కూడా మన ఫోకస్ కొంత ఫోడర్ క్రాప్స్ కానివ్వండి, కొంత వెజిటబుల్స్ కానివ్వండి, సెప్టెంబర్ మాసం అయితే కనుక ఉలవ పంట మీద కొంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. అదేవిధంగా మనకు ఈ ఉద్యాన పంటల ఆర్చిడ్స్ ఉన్న దగ్గర కూడా మనము సెప్టెంబర్ మాసంలో కానీ లేదా ఆగస్టు 2 నుంచి కూడా మనము ఉలవ పంట తీసుకున్నట్లయితే మంచిది. వీటితో పాటు ఇంకా మనము కొన్ని ఇతర అంశాలను కూడా మనము దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు విత్తేందుకు తక్కువ సమయము, తక్కువ తేమ, కొంత తక్కువ పీరియడ్ లోనే ఉంటుంది అనుకున్నప్పుడు మనము సీడ్ డ్రిల్ వంటి పరికరాలని కస్టమ్ హైరింగ్ ద్వారా మనం ప్రొక్యూర్ చేసుకుని కొంత ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకుంటే మంచిది. అదేవిధంగా మన పంటలలో నీటి వినియోగ సామర్థ్యం, మనకు తక్కువ తేమ, తక్కువ నీరు ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ ఎల్నినో కండిషన్స్ సెప్టెంబర్ వరకు కూడా ఒకవేళ ప్రొలాంగ్ అయిన పక్షంలో మనము మనకు ఈ బోర్లలో, బావుల్లో ఉన్న నీటిని మనము దాచుకోవడము చాలా ఇంపార్టెంట్. పంటను చివరి వరకు కాపాడుకోవడం కాబట్టి నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉండేటటువంటి ఈ డ్రిప్ స్ప్రింక్లర్ లాంటి వాటిని మనం చేపట్టడము, వరి పంటలో కూడా మనము ఆర్ఆర్గా నీరు కట్టుకుంటూ ఉండడము మనకు మంచిదండి. అదేవిధంగా మనం బెట్టం తట్టుకుని సుస్థిర దిగుబడి సాధించాలంటే మనకు ఎప్పుడు పాటించాల్సినటువంటి సూత్రము ఈ నేల ఆరోగ్య

0: సంరక్షణ. కాబట్టి కొంత సేంద్రీయము జీవన ఎరువులు వాడడము, పచ్చి రొట్టె ఎరువులు వాడకం పెంచి మన సేంద్రీయ కార్బన్ శాతం పెంచుకోవడం కూడా మన అందరి అనితర బాధ్యత. రైతు సోదరులందరూ కూడా దీనివైపు దృష్టి ఉంచాలి. కాబట్టి ఖచ్చితంగా గడ్డి జాతి పంటలు కూడా కొంతవరకు వేసి మన పశువులు జీవాల సంరక్షణ చేపట్టాలండి. వీటన్నిటికంటే మనం ఈ ఖరీఫ్ సీజన్ లో వివిధ యాప్స్ మనకు లభ్యమవుతున్నాయి. భారత వాతావరణ సంస్థ వాళ్లు ఇతర సంస్థల సహకారంతో మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయాధారిత వాతావరణ సూచనలు, ఇలా రకరకాలైనటువంటి సూచనలు సలహాలు రైతులకు అందజేస్తున్నారండి. ఇలాంటి టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఏమి రసం పీల్చు పురుగులు వచ్చే అవకాశం ఉంది, తర్వాత ఎలాంటి రాబోయే వారంలో వర్షం వస్తుందా రాదా, టెంపరేచర్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేసుకోవాలి, ఎక్కడైనా రక్షక తడులు అందించుకునే అవకాశం ఉందా, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాల స్థానాల నుంచి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద మనము ఇలాంటి సూచనలు సలహాలన్నీ రైతులకు ఎప్పటికప్పుడు ముందస్తుగానే అందజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఈ యాజమాన్య చర్యలు కానివ్వండి, పురుగు తెగుళ్ల నివారణలు కానివ్వండి, ఏదైనా కానీ ఈ ఎల్నినో సమయంలో మనకు ఈ గడ్డు పరిస్థితులు వచ్చిన విధానంలో మనం వీటన్నిటి మీద దృష్టి పెట్టి మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త కలిగి మెలుకోగలిగి మనం వ్యవసాయం కనుక చేసినట్లయితే ఈ ఖరీఫ్ సీజన్ నుంచి మనము కొంత దిగుబడులు తీసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. పంట నష్టపోకుండా కొంత అంతర పంటల సాగు వైపు దృష్టి సారించినప్పుడు మనము ఒక పంట కొంత నష్టపోయినా ఇంకో పంట నష్టపోకుండా దీంతో పాటు కొంతవరకు ఈ కూరగాయ పంటల సాగు కూడా చేపట్టి సమగ్రంగా వ్యవసాయాన్ని గనుక మనము చేసుకున్నట్లయితే ఈ ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి తక్కువ వనరులని ఎక్కువ సమర్థతతో గనక మనము వినియోగించుకుని మనకున్న నీటి వసతిని కూడా సమర్థవంతంగా మనం గనక వాడినట్లయితే పంటలు ఈ ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు అనిశ్చిత వాతావరణ పరిస్థితులను తట్టుకొని కొంతవరకు మనం దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ ఎల్నినో ప్రభావం ఉన్న ప్రాంతాలన్నిటి వైపు కూడా మనం వేస్తున్న పంటలపైన, మనం వేయాల్సినటువంటి ప్రత్యామ్నాయ పంటలపైన కూడా మనం దృష్టి సారించి మంచి అవగాహన కలిగి మనకు గతంలో కూడా ఎన్నో ఎల్నినో సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా అప్పటికి కూడా రైతులకు చాలా వరకు అప్పుడు పంటలు ఏం పంటలు వేశారు అన్నటువంటి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని పంటల యాజమాన్యం చేపట్టి రైతులు లాభసాటిగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నానండి.
1: ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో మీరింతవరకు ఎల్నినో నేపథ్యంలో పంటల ప్రణాళిక ఈ అంశం విన్నారు. నిర్వహణ తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రతిమ. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ശിക്ഷ കഠോരം.
1: ഹിംസ വിനാശകരം.
0: ഹിംസ ഭയാനകം.
1: ഹിംസని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: రైతు అనగానే తనకి చాలా సమాచారం తెలిసి ఉండాలి. కేవలం ఏదో మూక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం, పంట దిగుబడి తీస్తున్నాం అనేది కాకుండా మరి చాలా విషయాలు తెలుసుకుంటే తక్కువ సమయంలో తక్కువ కష్టంతో ఎక్కువ లాభాలు తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను ప్రభుత్వం, అలాగే శాస్త్రవేత్తలు, అధికారులు, వ్యవసాయ అధికారులు వీళ్ళంతా కూడాను రైతులకి వెన్నుదన్నుగా ఉంటూ ఉంటారు. దీనిలో భాగంగా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వచ్చింది. కిసాన్ సారథి ప్రత్యేక ఒక యాప్ ద్వారా రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కొత్త విధానం ఇది. కిసాన్ సారథి అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది, దీనివల్ల రైతు ఎలాంటి సహాయ సహకారాలు పొందవచ్చు అనేది తెలుసుకునేందుకు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హేమ శరత్ చంద్ర గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం అండి శరత్ చంద్ర గారు.
3: నమస్కారం అండి.
2: ఈ కిసాన్ సారథి రైతులకి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి?
3: ఈ కిసాన్ సారథి అనేది ఏంటంటేనండి, ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐసీఏఆర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తరపు నుంచి ఐసీఏఆర్ సంయుక్తంగా ఒక డిజిటల్ వేదికను అనేది ఇవ్వడం జరిగింది రైతులకి. సో దీంట్లో ఏంటంటే కిసాన్ కాల్ సెంటర్ మన అందరికీ తెలుసు, సుపరిచితమే అందరికీ. సో కిసాన్ కాల్ సెంటర్ లో ఏంటంటే రైతులందరూ వారి వారి మొబైల్ ఫోన్స్ నుంచి 1800 1801 దీనికి కాల్ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. దాదాపు మనకు 20 సంవత్సరాల నుంచి కూడా ఇది రైతులందరికీ అందుబాటులో ఉంది. కాకపోతే ఇది ఉంటుండగా మళ్ళీ ఇది ఒక కిసాన్ సారథి అనేది ఏంటంటే డిజిటల్ లిటరసీ అనుకోవచ్చు. మనకి గ్రామీణంలో కూడా ఇది 2024 నాటికి 42% వరకు కూడా గ్రామీణ ప్రజలు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడకం అనేది వినియోగం పెరిగింది. భవిష్యత్తులో ఈ వినియోగం ఇంకా పెరుగుతుందనే ఆశించి ఓన్లీ కాల్స్ ద్వారా మాత్రమే కాకుండా రైతులు వారి పంటల తాలూకా ఫొటోస్ తీసుకొని లేదంటే వీడియో తీసుకొని కూడా లేదంటే వాళ్ళు వీడియో రికార్డ్ చేసి వారి వారి సమస్యలను రికార్డ్ చేసి నిపుణులకు పంపించడం ద్వారా సమస్యలు నివృత్తి అవుతాయనే ఉద్దేశంతో ఈ కిసాన్ సారథిని ఏర్పాటు చేయడం జరిగిందండి. రైతులందరికీ మేము కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం తరపు నుంచి కూడా మేము కూడా చాలా విరివిగా మా ప్రతి రైతు మీటింగ్స్ లో కూడా వీటి గురించి వివరించడం జరుగుతుంది రైతు సోదరులకి. ఇదేంటంటే ప్రతి భాషలో కూడా కృషి విజ్ఞాన కేంద్రం తాలూకా ఎక్స్పర్ట్స్ అందరూ శాస్త్రవేత్తలందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి దీని రైతులు కూడా రిజిస్టర్ చేసుకుంటే వారంతటా వారు ఇంకా తొందరగా మేము కిసాన్ సారథి ద్వారా రైతులందరికీ మేము చేరగలుగుతామండి.
2: కిసాన్ సారథి అనేది ఒక యాప్, ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దీంట్లో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి?
3: ప్రస్తుతానికి ఇది గూగుల్ ప్లే స్టోర్ లో దొరుకుతుందండి, ఆండ్రాయిడ్ లో మాత్రమే ఉంది, భవిష్యత్తులో ఐఓఎస్ లో కూడా రావచ్చు. దీన్ని ప్లే స్టోర్ కి వెళ్ళి అక్కడ నుంచి కిసాన్ సారథి టైప్ చేస్తే కిసాన్ సారథి అనేది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, రెగ్యులర్ గా ఇన్స్టాల్ చేసుకుంటారు. దాంట్లో రైతు తాలూకా పేరు, వారి యొక్క ఊరు, వారి ఏ జిల్లాకి చెందుతారు, ఏ పంటలు పండిస్తారు అనేది నమోదు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండడం వల్ల దాంట్లో కృషి విజ్ఞాన కేంద్రంలో ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళ తాలూకా ఫోన్ నంబర్లు కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ దాంట్లో కనిపించడం జరుగుతుందండి. సో డైరెక్ట్ గా ఏంటంటే రైతులే అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయిన మరుక్షణం వాళ్ళకి నేరుగా శాస్త్రవేత్తలకి అనుసంధానించబడతారు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ సమస్యను కానీ ఏదైనా దాంట్లో అడిగినప్పుడు ఇక్కడ మేము మా ముగ్గురు శాస్త్రవేత్తలు ఎవరో ఒక శాస్త్రవేత్తలకి సంబంధించిన ప్రశ్నగా దాన్ని భావిస్తాము, దాన్ని మేము స్వీకరించి దానికి వెనువెంటనే దాని సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం ఇక్కడ నుంచి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండు విధాలుగా చేసుకోవచ్చు, రైతులు వారంతా వాళ్ళు చేసుకోవచ్చు, కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుంచి మా నుంచి కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా రైతులు ఎవరైతే క్రాప్ బుకింగ్ ద్వారా వాళ్ళ ఫోన్ నంబర్స్ ని మేము సేకరించడం జరిగింది. మా దగ్గర చాలా వరకు రైతుల తాలూకా వాళ్ళ ఫోన్ నంబర్స్ అన్ని మా దగ్గర కూడా ఉంటున్నాయి. మేము తరచుగా మీటింగ్స్ లో ప్రతి వారానికి మేము చాలా గ్రామాలకి మండలకి తిరుగుతూ ఉండడం వల్ల అక్కడ ఉండే ముఖ్యమైన రైతులవి చాలా వరకు రైతుల తాలూకా మొబైల్ నెంబర్స్ మేము కూడా సేకరించడం జరుగుతుంది. వాట్సాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో ఇది కూడా అంతకు మించి కష్టంగా ఏమి ఉండదు, ఇది ఈజీగానే దొరుకుతుంది కాబట్టి రైతులు కూడా వారంతటా వారు

0: రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నా.
1: వన్స్ రిజిస్టర్ అయిపోయారు, అయిపోయినాక వాళ్ళకి ఏమైనా ఐడి వస్తుందా?
0: అంటే అది ఐడితో వాళ్ళకి అవసరం లేదండి. బేసిక్ గా మా దగ్గర ఏంటంటే రైతు తాలూకా పేరు, చిరునామా, వాళ్ళు పండించే పంటలు కూడా మా డాష్ బోర్డ్ లో కనిపిస్తాయి ఇక్కడ. సో అది పర్మనెంట్ గా ఇంటెలిజెంట్ వ్యవస్థ అనమాట. ఏ ఆధారిత వ్యవస్థ, ఇంటెలిజెంట్ వ్యవస్థ. భవిష్యత్తులో ఎప్పుడు ఆ ఫార్మర్ గానీ మనకి ఆ రైతు ఎప్పుడైతే మనకి వేరే ఇతర సమస్యల గురించి ఏమైనా మనల్ని అడుగుతున్నా సరే అతని బ్యాక్గ్రౌండ్ డేటా అంతా మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది.
1: ఏ ఫార్మాట్ లో మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అంటారు, అంటే వాయిస్ మెసేజా, టెక్స్ట్ మెసేజా, ఏ విధంగా ఇవ్వచ్చు?
0: రైతులు డైరెక్ట్ గా కాల్ కూడా చేయొచ్చు దాంట్లో మాకు.
1: ఓకే,
0: కాల్ ఆప్షన్ కూడా ఉంటది, నేరుగా మాట్లాడచ్చు. కాకపోతే అందరికీ తెలియలేదు కాబట్టి నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు కొంతమంది రైతులకు ఆటోమేటిక్ గా ఓటీపీ వెళ్ళడం వల్ల వాళ్ళకి కిసాన్ సారథి అంటే ఏంటి అనేది మేము రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళింది. సో వాళ్ళు కాల్ చేయడం జరిగింది. మేము ఇలా మా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మిమ్మల్ని డేటాబేస్ లో మిమ్మల్ని పెట్టుకోవడం జరిగింది, మీరు ఏదైనా వ్యవసాయ సంబంధిత సలహాల గురించి మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పి మేము చెప్పడం కూడా జరిగింది.
1: ఒక రకంగా చూస్తే మరి రైతులంతా కూడాను సామూహికంగా కొన్ని రకాల పంటలు మాత్రమే పండిస్తూ ఉన్నారు, దాంట్లో అభ్యుదయ భావాలు ఉన్నటువంటి రైతులు అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలన్నప్పుడు వారు ఏ అంశాలు దీంట్లో అడగవచ్చు? అంటే టెక్నికల్ గా అడగవచ్చా, లేకపోతే పంటలకు సంబంధించి మాత్రమే అడగవచ్చా?
0: ప్రతి జిల్లాలో ఉండే కృషి విజ్ఞాన కేంద్రంలో ఉండే శాస్త్రవేత్తలు సంబంధించిన వాళ్ళ నాలెడ్జ్ పరిధిలోకి వచ్చే ప్రతి అంశాన్ని గురించి కూడా రైతులు అడగవచ్చును. మనకి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో హార్టికల్చర్ ఉంది, వ్యవసాయ విస్తరణ ఉంది, అలాగే అగ్రానమీ అని క్రాప్ ప్రొడక్షన్ టెక్నాలజీ అంటాము. సో ఆ టెక్నాలజీకి సంబంధించి అంటే పంటలకు సంబంధించి అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే మా దృష్టిలో మేబీ రైతులు పాడి పరిశ్రమల గురించి కానీ లేదంటే ఇతర కొత్త పంటల గురించి కానీ అడగాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మేము తెలుసుకుని చెప్తాము. ఎందుకంటే ఆ ప్రశ్న అప్పటికప్పుడే అయిపోదు, ఎందుకంటే అది ఇప్పుడు డేటాబేస్ లో ఉంటుంది. మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు అడిగే ప్రశ్నలన్నీ 80% వరకు కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వరకు కూడా మనం ఇమీడియట్ గా చెప్పడం జరుగుతుంది. మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కానీ అంటే మాకు ఎక్స్పర్ట్ దగ్గరలో లేని ప్రశ్నలు రైతులు అడిగినప్పుడు ఏంటంటే ఆ ప్రశ్నలు కూడా మేము తీసుకుంటాము. తీసుకుని వాళ్ళకి ఇమీడియట్ గా కాకపోయినా ఒక కొన్ని గంటల వ్యవధిలో వాళ్ళకి మళ్ళీ మేము అదే ఫార్మేట్ లో మేబీ మేము రికార్డ్ చేసి కానీ లేదంటే వాళ్ళ కాల్ బ్యాక్ చేసి కూడా మేము చెప్పడానికి ఆస్కారం ఉందండి.
1: అంటే ఇదంతా కూడా మంత్లీ వైజ్ గా ఏమైనా రివ్యూ మీటింగ్స్ పెట్టుకునే ఏర్పాటు ఏమైనా ఉంటుందా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా?
0: మాకు ప్రతి శుక్రవారం రివ్యూ మీటింగ్ ఐసీఆర్ నుంచి జరుగుతుంది. సో ఎంతమంది ఫార్మర్స్ మనం రీచ్ అయ్యాము, ఎలాంటి క్వశ్చన్స్ ఎప్పటి వరకు అడుగుతున్నారు, సమస్యల పరిష్కారం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అందించారనేది మేము ప్రస్తుతం కృషి విజ్ఞాన కేంద్రం వరకు ఉన్న రివ్యూ జరుగుతుంది. భవిష్యత్తులో ఏంటంటే రైతులు చాలా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ కిసాన్ సారథి అప్లికేషన్ బాగా వాడుకున్నట్టు జరుగుతూ ఉండటం వల్ల మేము కూడా రివ్యూ చేసుకుంటూ ఓకే రైతులకి ఈ సందర్భాల్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రావడం లేదని మేము గ్రహిస్తే వెంటనే వాటి గురించి మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గానీ మేము భవిష్యత్తులో కార్యనిర్వహణ మేము చేసే యాక్టివిటీస్ అన్ని కూడా దీన్ని బేస్ చేసుకుని మేము చేయడానికి ఆస్కారం ఉందండి.
1: కేవలం కిసాన్ సారథి అనేది పంటలు పండించే వాళ్ళకేనా, లేకపోతే రైతులకు సంబంధించి అన్ని అంశాలు అడగే అవకాశం ఉంటుందంట?
0: కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిందే కాదు, మన దగ్గర కూడా కొన్ని డెమో యూనిట్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని చెప్పి. సో దాంట్లో మేము కోళ్ల గురించి, పశువుల గురించి, గొర్రెలు, మేకల గురించి కూడా అవగాహన, వీటితో పాటు ఉద్యానవన పంటల గురించి అన్ని విధాలుగా కూడా రైతుకి ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకి తలెత్తే విషయాలన్నీ కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది, వాటి మీద మేము వర్క్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు ఏ విషయాలైనా సరే వ్యవసాయ ఇతర సంబంధిత ఏ ప్రతి అంశాన్ని కూడా అడగడానికి అవకాశం ఉందండి.
1: ఈ కిసాన్ సారథి అనేది ముఖ్యంగా మరి అధికారితో మాట్లాడాలి, అధికారికి తన సమస్యలు చెప్పుకోవాలంటే సమయాలు ఏమైనా మనం నిర్దేశించబడిగిందా, లేదా 24/7 మీరు అందుబాటులో ఉంటారా?
0: 24/7 అందుబాటులో ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రైతుకి ఎప్పుడు ఎవరిని అడగాలి తెలియని పరిస్థితిలోనే ఉంటారు. వాళ్ళకి ఏ సందర్భంలో వాళ్ళకి డౌట్ ఎప్పుడు వస్తే అప్పుడు అడగొచ్చు, వాళ్ళు రాత్రి 10 గంటలకైనా అడగొచ్చు, 12 గంటలకైనా అడగొచ్చు. మరుసటి రోజు మేము 9 గంటలకు ఆఫీస్కి వచ్చినప్పుడు లేదంటే మాకు ఇమీడియట్ నోటిఫికేషన్ వచ్చినా గానీ మేము ఎప్పుడైనా వాళ్ళకి సంప్రదించడం జరుగుతుంది, వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని మనం సాల్వ్ చేయడం జరుగుతుందండి.
1: ఒకసారి కిసాన్ సారథి లో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మరి రైతులంతా కూడాను కేవీకే ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు, ఇదంతా డేటా మనం ప్రిజర్వ్ చేసి పెట్టే అవకాశం ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా అండి, ప్రతి రైతుకి ఇది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి ప్రతి డేటా, ఫార్మర్ ఫోన్ నంబరు, పేరు, నేల రకము, ఎలాంటి పంటలు వేస్తాడు, ఏ రకాలు వేస్తాడు, ఎప్పుడెప్పుడు ఎలాంటి రకాలు వేసాడు, అంతకుముందు ఫలానా సంవత్సరంలో ఏ రకాలు వేసాడు, అంటే డేటాబేస్ లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఎలాంటి రకాలు వేసాడు, ప్రతిదీ కూడా ఈ డేటాలో మాకు అప్డేట్ అవుతూనే ఉంటది. మళ్ళీ ఆ రైతు ఎప్పుడే అడిగినా సరే మనకి బ్యాక్గ్రౌండ్ లో మా డాష్ బోర్డ్ లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుందండి. కృషి విజ్ఞాన కేంద్రానికి కిసాన్ సారథి అనేది ఒక అదనపు ఆర్మ్ అని చెప్పుకోవచ్చు మనకి. ఒక అడిషనల్ గా మనకి ఏంటంటే ఇది ఒక సపరేట్ గా వినియోగించుకుంటే ఎక్కువ మంది రైతులను చేరొచ్చు, ఏదైనా సందర్భంలో చేరొచ్చు. ఒకే ఇన్ఫర్మేషన్ ని చాలా మంది రైతులకి, దాదాపు 100,000 రైతులను కూడా మనం ఒకేసారి ఇన్ఫర్మేషన్ చేర్చవచ్చు. అలాగే మేము ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అందరికి రైతులకు నోటిఫికేషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సపోజ్ మేము భవిష్యత్తులో మేబి ఒక తేనెటీగల పెంపకం గురించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి చేద్దామని అనుకుంటున్నాము. ఇన్ఫర్మేషన్ 10 రోజుల ముందు నుంచి రైతులకి మెసేజ్ల ద్వారా వెళ్తాయి, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మేము చెప్దామని చిన్న వీడియో రూపంలో మేము చేస్తాము. చేసిన దాన్ని కిసాన్ సారథి ద్వారా కూడా మేము పంపించవచ్చు. రైతులు వాటిని చూసుకుంటారు, కృషి విజ్ఞాన కేంద్రాలకు అటెండ్ అవుతారు, ఇక ట్రైనింగ్ తీసుకుంటారు. కొత్త పంటలు, ప్రొద్దుతిరుగు పంటలని కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేసాము కొంతమంది రైతులకి, మంచి క్వాలిటీ విత్తనాలని ఇస్తూ. ఇలాంటి కొత్త కొత్త పంటల్ని పండించడం వల్ల ఏంటంటే ఇక్కడుంది రెగ్యులర్ గా ఎప్పుడు మనకి వచ్చే పెస్ట్ గానీ డిసీజులు గానీ అవే కాకుండా వాటిని తట్టుకునేలాగా కొత్త మొక్కలను అప్పుడప్పుడు రైతులు పెంచుకోవాలి. మార్కెట్ డిమాండ్ అనుసంధించుకొని కొత్త పంటల్ని రైతులు ఎప్పుడైతే వేసుకుంటారో ఆటోమేటిక్ గా మార్కెట్ లో మంచి డిమాండ్ వస్తుంది, మంచి లాభదాయకంగా అగ్రికల్చర్ చేయగలుగుతారు. కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఎలాంటి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ వచ్చినా కిసాన్ సారథిని వాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాము.
1: మహిళా రైతుల విషయం,
0: మహిళా రైతులకి ఖచ్చితంగా మనకు కొన్ని గ్రూప్స్ ఉంటున్నాయి విలేజ్ లెవెల్లో. ఇండివిజువల్ గా గ్రామీణ మహిళలకు మనం ఇచ్చే కొన్ని కార్యక్రమాలకు మనకు ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి అందుబాటులోకి వస్తుంది, దీని ద్వారా మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాము. మహిళలు కూడా మనకి నిరభ్యంతరంగా వాళ్ళ మొబైల్ నంబర్స్ డేటాబేస్ లో ఉంటాయి కానీ ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి, మనకు పూర్తి నంబర్ తెలియదు. సో నిరభ్యంతరంగా మహిళలు కూడా వాళ్ళు అప్లికేషన్ ద్వారా మమ్మల్ని చేరుకోవచ్చు. మా నెంబర్స్ కానీ వాళ్ళ నెంబర్స్ కానీ ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మహిళలు వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు వాళ్ళకి ఎలాంటి విషయాల్లో అవగాహన అవసరం ఉంది, ఎలాంటి దాంట్లో ఆసక్తి చూపిస్తున్నారు, వీటిని మేము తీసుకుంటాము. కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా హోమ్ సైన్స్ అనే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి సహాయక శిక్షణా కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నామో దాన్ని చేయగలుగుతాము. మహిళలకి కాదు, పెద్దవాళ్ళకి, రైతులకి, చదువు రాని వాళ్ళకు కూడా ఈ అప్లికేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మా భావన అండి.
1: కిసాన్ సారథి యాప్ ని మరి రైతులు ఇటు వ్యవసాయ సలహాలు తీసుకోవడము, వ్యవసాయం సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకోవడము, అధికారులతో మరి ఎప్పటికప్పుడు కూడాను అధునాతన పంటల విషయంలో కానీ వాతావరణ పరిస్థితులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం వారు చాలా సబ్సిడీలు ఇవ్వడం కానీ లేకపోతే రైతులకు వెసులుబాటు కల్పించడం కానీ చాలా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మరి రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం అనేది ఈ యాప్ లో ఉంటుందంటారా?
0: జిల్లా మొత్తానికి వ్యవసాయ పరంగా అనుసంధానం చేయబడి కోఆర్డినేటింగ్ వ్యవస్థ అండి కృషి విజ్ఞాన కేంద్రం అనేది. జిల్లా స్థాయిలో అధికారులు గానీ వ్యవసాయ పరంగా గ్రామీణాభివృద్ధి పరంగా పనిచేసే డిఆర్డీఏ గానీ, కలెక్టరేట్ ద్వారా గానీ, లేదంటే ఐటీడీఏ గానీ, ఇతర ఎన్జిఓలు గానీ చాలా రకాలుగా వీళ్ళందరూ కూడా కృషి విజ్ఞాన కేంద్రంతో అనుసంధానించబడి ఉంటారు. కాబట్టి వాళ్ళు మేము డైరెక్ట్ గా మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఈ ఫలానా ఇన్ఫర్మేషన్ రైతులు అడుగుతున్నారు అనేది ఖచ్చితంగా మా నోటీస్ లో ఉంటది. మేము వాళ్ళకి ఇండైరెక్ట్ గా అయినా మీరు ఫలానా ఆర్గనైజేషన్ కి మీ అప్లికేషన్ అక్కడికి పంపించండి అని నేను డైరెక్ట్ చేయడానికి అవుతుందండి. ఈ విధానం అనేది ప్రతి ఆర్గనైజేషన్ కి లేదంటే సపోజ్ వ్యవసాయ శాఖలో కూడా పుష్ మెసేజెస్ రైతులకు పంపించాలని వ్యవసాయ శాఖ భావించినప్పుడు వాళ్ళ దగ్గర ఒక వ్యవస్థ లేదు ఇప్పటి వరకు కూడా. సో మనకి కేవీకే లో మాత్రమే ఉంది. సో కేవీకే నుంచి మనం ఈ పుష్ మెసేజెస్ పంపించవచ్చు. అలాగే ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్ లో ఇలాంటి ఒక కాల్ సెంటర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ రైతులు వాడుకుంటూ, రైతులు కానీ ఇతర గ్రామస్తులు వాడుకుంటూ వాళ్ళకి ఏదైనా సమస్యలు వ్యవసాయ పరంగా లేదంటే వ్యవసాయ అనుబంధంగా వేరే ఇతర సమస్యలు ఏమైనా వచ్చినా సరే మా దృష్టి వరకు తీసుకురావచ్చు. మేము వాళ్ళకి డైరెక్షన్ అయితే ఇవ్వగలుగుతాం. దీన్ని ఏంటంటేనండి భవిష్యత్తులో రియల్ టైం ఇన్ఫర్మేషన్ ని మనం తీసుకోగలుగుతాము, రియల్ టైమ్ లో రైతులకు అందించేలా దీన్ని ముందుకు తీసుకెళ్లబడుతుందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న ఐటీ యుగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్స్ ఎవరిదెవరి దగ్గర ఉన్నాయో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డేటాను కూడా వాళ్ళు తయారు చేసి పెట్టవచ్చు. యూట్యూబ్ లో మనంతా మనం ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ దాంట్లో పోస్ట్ చేయవచ్చు. అంటే టెక్నికల్ గా అప్రూవ్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెలుసుకోవాలి, దాన్ని మాత్రమే వినియోగంలోకి తెచ్చుకోవాలి.
1: బాగుందండి. ఈ కిసాన్ సారథి అనే యాప్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ మంది రైతులు ఈ యాప్ లో వారికి వారుగా రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్లి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మీరు చేసే వ్యవసాయంలో మెలకువలు, సమస్యలు, దాన్ని ఎలా అధిగమించాలి, ఎప్పటికప్పుడు మీకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కిసాన్ సారథి. ఇలాంటి ఒక కొత్త ప్లాట్ఫామ్ ని రైతులకు పరిచయం చేస్తూ ఈ రోజు మా స్టూడియోస్ కు వచ్చి మా రైతులకి దీనిపైన ఒక పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు అండి. నమస్కారం.
0: నమస్తే.
2: మీ ఇంతవరకు కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమ శరత్ చంద్ర గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కొలిపాక శంకరరావు.

0: ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమయం 8 గంటలైంది. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలమిచ్చిన పాటలు వింటారు.

అభిరుచి. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుచిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి వాట్సాప్ బేస్డ్ ఫిల్మ్ సాంగ్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మీకు నచ్చిన పాటను వింటూ ప్రశాంతంగా ఉండాలనుకుంటే కనుక వెంటనే నేను చెప్పే మొబైల్ నెంబర్ని నోట్ చేసుకుని ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా మీ పేరు, ఊరు, చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు, పూర్తి వివరాలు మాకు మెసేజ్ చేసినట్లయితే మీరు కోరిన పాటను ప్రసారం చేస్తాం. మీ పూర్తి వివరాలు పంపవలసినటువంటి మా ఫోన్ నంబర్ 7901084415. నంబర్ మరోసారి 7901084415. మరి లేట్ చేయకుండా మంచి మంచి పాటలు విన్నామా? మెసేజ్ పంపించినటువంటి శ్రోతల పేర్లు చదువుతాను, వాళ్ళు చెప్పి పంపిన మెసేజెస్ కూడా చదువుతాను. నమస్కారం అండి, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు అనంతపూర్ నుంచి మహేష్. అలాగే మరొక శ్రోత కోర్ నుండి ఇస్మాయిల్, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. హాయ్, హలో, నమస్తే. సింహపురి ఎఫ్ఎం ఆర్జీ గారికి శుభ సాయంత్రం. నేను నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య. ఈరోజు మాకు ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి, ప్రసారం చేస్తాము. అలాగే మరొక శ్రోత హాయ్, హలో, నమస్తే. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలతో మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు మస్తాన్ బాషా మరియు కుటుంబ సభ్యులు. తప్పకుండానండి, మీ అందరు కోరుకున్నట్లుగానే మంచి పాట ప్రసారం చేస్తాం. అలాగే ఊసిరివెల్లి సినిమాలో నిహారిక అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, తేజ, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, శ్రోతలందరి కోసం ఊసిరివెల్లి చిత్రం నుంచి ఒక మంచి పాట ప్రసారం చేస్తున్నాం, వినండి.

మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై హలో బిరిచి వాట్సాప్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోచి, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, మూసాపేట నరేష్ మరియు గ్రామ ప్రజలందరి కోసం మున్నా చిత్రం నుంచి ఏదైనా ఒక పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్, మా అందరి కోసం ఏదైనా మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతూ ఉన్నారు. పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రావాలి రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలతో హలో అభిరుచులు, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం ఒక మంచి పాట వచ్చేస్తుంది మున్నా చిత్రం నుంచి.

నిన్న చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. హాయ్ హలో, సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలతో ఆర్జే గారు శుభ సాయంత్రం అండి అంటూ రాసుకొచ్చారు బ్రహ్మయ్య కర్నూలు జిల్లా నుంచి. మా కోసం, మా ఫ్రెండ్స్ అందరి కోసం అలా వైకుంఠపురం చిత్రంలోని సిత్తరాల సిరిపడు పాట ప్రసారం చేయండి అని కోరుతున్నారు. తప్పకుండానండి, ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్, హాయ్ హలో సింహపురి ఎఫ్ఎం అభిరుచి ఆర్జే గారికి నమస్కారాలతో రాసుకొచ్చారు, కర్నూలు జిల్లా నుంచి రాశారు, పేరు లేదు. అలాగే మరొక శ్రోత, గుడ్ ఈవినింగ్, హలో వాట్సాప్ అభిరుచి, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్నం వెంకటేశం, గంగాధర, శ్రీనివాస్ కోరుతూ ఉన్నారు. అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్, ప్లీజ్ మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి. అలాగే మా అందరి కోసం ఏదైనా మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా, ధన్యవాదాలతో రాసుకొచ్చారు. ధన్యవాదాలండి. మీ అందరి కోసంగా ఇప్పుడు ఒక మంచి పాట ప్రసారం చేస్తున్నాం. చివరి పాటగా అలా వైకుంఠపురం నుంచి

అలా వైకుంఠపురం చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. సమయం 8:15 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రత్యేక రోజువారీ మరియు వారపు కార్యక్రమాలు 2026 పార్లమెంట్ సమీక్షా సమావేశం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. వికసిత్ భారత్ దార్శనికత దిశగా భారత్ పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలి రోజే ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20% మించి పెంచేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వార్తల వివరాలు. భారతదేశం వికసిత్ భారత్ 2047 దార్శనికత దిశగా పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ క్రమంలో విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సుపై ఆధారపడిన ఇతర దేశాల భాగస్వామ్యాన్ని భారత్ కోరుకుంటోందన్నారు. రాష్ట్రపతి తన 3 దేశాల పర్యటనలో భాగంగా మోల్డోవాలో అధికారిక కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్ మోల్డోవా వ్యాపార సదస్సులో రాష్ట్రపతి ప్రసంగిస్తూ 1992లో దౌత్య సంబంధాలు ఏర్పడినప్పటి నుండి భారత్ మోల్డోవా దేశాల మధ్య ఆత్మీయ స్నేహపూర్వక సంబంధాలున్నాయని గుర్తు చేశారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ది, అంతర్జాతీయ సహకారం పట్ల ఉమ్మడి నిబద్దతపై 2 దేశాల భాగస్వామ్యం ఆధారపడి ఉందన్నారు. మోల్డోవా కంపెనీలకు వాణిజ్యం, పెట్టుబడుల కోసం భారతదేశం మంచి వ్యాపార అవకాశాలను అందిస్తోందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: My visit to Moldova is the first state visit by an Indian president reflects India's commitment to deepening engagement with Moldova in all spheres including political, economic, cultural and people-to-people ties. I am accompanied by a large business delegation from India. Their presence demonstrates the growing confidence of Indian industry in Moldova's economic potential and its commitment to building long-term partners.
0: అంతకుముందు కిష్నా నగరంలో రాష్ట్రపతి భవనంలో గౌరవవందనం స్వీకరించిన అనంతరం ద్రౌపది ముర్ము మోల్డోవా రాష్ట్రపతి మయా శాండుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా ప్రతినిధి బృంద స్థాయిలో ఈ చర్చలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. తొలి రోజే విపక్షాల ఆందోళనల వల్ల లోక్సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల కారణంగా పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ఇటీవల మరణించిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. ఖతార్ రాజు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానికి కూడా సభ నివాళులర్పించింది. భారత్ ఖతార్ సంబంధాలను బలోపేతం చేయడంలో షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థాని కీలక పాత్ర పోషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంతాప తీర్మానం అనంతరం ప్రశ్నోత్తరాల అంశాన్ని స్పీకర్ చేపట్టేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలతో సహా ప్రతిపక్ష సభ్యులు నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, హుందాతనాన్ని పాటించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. చివరగా 3 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగడంతో సభాపతి సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. రాజ్యసభలో కూడా పలుమార్లు వాయిదాలు జరిగిన తరువాత సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు రాజ్యసభ ప్రారంభమైన వెంటనే నూతనంగా ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించడంతో సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. ఇదిలా ఉండగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ప్రధాని పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను సభలో చర్చించాల్సి ఉందన్నారు. సభను సజావుగా నిర్వహించేందుకు అంతా సహకరించాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందన్నారు. దేశ యువత సామర్థ్యం అంతరిక్ష ప్రయోగాల దాకా సాగుతోందని గుర్తు చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణల వల్ల ప్రపంచానికి

0: नई उड़ान भरी है जो भारत को आत्मविश्वास से भर देती है। विश्व में भारत का प्रोफाइल सर्वमान्य सर्वस्वीकृत बनता जाता है।
1: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు। పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20% మించి పెంచేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలిపింది। రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పెట్రోలియం సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఈరోజు మాట్లాడుతూ అధిక ఇథనాల్ మిశ్రమాలపై శాస్త్రీయ సాంకేతిక అధ్యయనాలను నిర్వహించడంతో పాటు సంబంధిత భాగస్వాములందరితో సంప్రదింపులు జరిపిన మీదటే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు। E20 అనేది కొత్తగా లేదా అకస్మాత్తుగా ప్రవేశపెట్టిన ఇంధనం కాదని సురేష్ గోపి స్పష్టం చేశారు। ప్రపంచవ్యాప్తంగా శతాబ్దానికి పైగా ఇథనాల్ను రవాణా ఇంధనంగా ఉపయోగిస్తున్నారని ఆయన గుర్తు చేశారు। భారతదేశపు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ EBP కార్యక్రమం 2001లో ఒక పైలట్ ప్రాజెక్టుతో ప్రారంభమైందన్నారు। E20కి మారే ప్రక్రియ దశలవారీగా క్రమబద్ధంగా జరిగిందని కేంద్ర సహాయ మంత్రి వివరించారు। ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐలో చేరారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది। లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని తెలిపారు। యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI వివిధ కార్యక్రమాలను చేపట్టాయన్నారు। మోసపూరిత లావాదేవీలను అరికట్టడానికి రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు। కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభలో ఈరోజు ప్రవేశపెట్టారు। సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుండి 37కు భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి పెంచడానికి 1950 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించడం లక్ష్యంగా ఈ బిల్లును ప్రతిపాదించారు। ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ను జారీ చేశారు। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది। మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు। ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు। అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది। ఈ కేసుకు సంబంధించిన ఈరోజు జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జైమల్య బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఇది కేవలం ఓ నేరానికి సంబంధించిన అంశం మాత్రమేనని సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామని స్పష్టం చేసింది। ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార మెహతా ఈ కేసులో ప్రభుత్వ వాదనలు వినిపించారు। వాతావరణం రానున్న 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లలో భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది। IMD అంచనా ప్రకారం రాబోయే 3 రోజుల పాటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, కేరళం, మాహే, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది। దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి। సెన్సెక్స్ ఉదయం 78,151 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 443 పాయింట్ల నష్టంతో 77,708 వద్ద ముగిసింది। నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయి 24,238 వద్ద స్థిరపడింది। డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.44 రూపాయలుగా ఉంది। జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। వికసిత్ భారత దార్శనికత దిశగా భారత్ పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు। పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి। తొలి రోజే ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో రేపటికి వాయిదా పడ్డాయి। పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు। పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20% మించి పెంచేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది। ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు।

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన హిందీ కార్యక్రమం గజరా మరికొంచెం సేపట్లో.
1: ఏ ఆకాశవాణి

0: കഠോരം.
1: ഹിംസ വിനാശകരം.
0: హింస భయానకం.
1: హింసని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొంచెం సేపట్లో 2026 పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభ లోక్సభల్లో ప్రశ్నోత్తరాల రికార్డింగ్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వర కచేరీ వింటారు. నాదస్వర సహకారం శ్రీ ఎంవి సుబ్బరామయ్య, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఎం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ మహాగణపతే అఠానా రాగం ఆదితాళం, మైసూర్ మహారాజ్ రచన.

0: రేపు ఉదయం 6 గంటలకు
1: మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 నిమిషాలకు మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.